ఆకాశవాణి అనంతపురం కేంద్రం. శక సంవత్సరం 1948, ఆశ్వేజమాసం 16వ రోజు, ఆంగ్ల సంవత్సరం 2026, అక్టోబర్ నెల 3వ తేదీ, శనివారం. 101.7 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శ్రోతలకు శుభోదయం. మా ప్రసారాలకు స్వాగతం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం.

గోవింద ఉత్తిష్ట గరుడ ధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ ధ్వజ ఉత్తిష్ట కమలా

శంభునాథ పవమాన ధనాధినాథ బద్ధాంజలి ప్రవిలసన్ నిజ శీర్ష దేశా శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం భాటీషు దేవిహ గరాజ మృగాధిరాజ నాగాధి

సచిహ్న శరణాగత పారిజాత శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. కందర్ప దర్పహర సుందర దివ్యమూర్తే కాంతా కుజాం

నివాస నిరవద్య గుణైక సింధో సంసార సాగర సముత్తరణైక సేతో వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం.

ధర రాజ తమో మిగిరం మహనీయమహం రఘురామయే సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చ సుఖాయ మమోఘశ.

శిశోరమృతాయ మానౌ ప్రాప్తౌ పరస్పర తులామ తులాంతరౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే తత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దృగంచలేన సౌమ్యోపయంతృ ముని నామ మదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే తత్వోత్తరై సతత

0: శ్రోతలు, ఇంతవరకు భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం విన్నారు. గానం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. వినదగు మాట వ్యాఖ్యాత శ్రీ కె వెంకటకృష్ణారెడ్డి.
1: మన జీవన ప్రయాణం ఎటు? భూమి మీద అవతరించిన మానవుడు అన్ని జీవరాశుల్లోనూ ఉన్నతమైన జన్మను పొందినవాడు. ఎందువల్లనంటే తదితర జీవుల్లో లేనటువంటి ఈ ఉత్కృష్ట వివేక విజ్ఞానాలను కలిగి ఉన్నటువంటి వాడు. ఈ వివేక విజ్ఞానాలు విచక్షణాన్విత మనసు వల్ల ఏర్పడినటువంటివి. ఏది మంచి ఏది చెడు అనే విషయ పరిజ్ఞానమే మానవుణ్ణి అన్ని ప్రాణుల కంటే మిన్నగా ఎదిగేటట్లు చేయగలిగింది. ఆది మానవుడిగా జీవనయానాన్ని సాగించిన మానవుడు వివేక పరిజ్ఞానంతో అంచెలంచెలుగా ఎదుగుతూ తన మృగ పశు లక్షణాలను అజ్ఞానాన్ని విదిలించుకుంటూ త్రేతాయుగ కాలం నాటికి మూర్తీభవించిన మానవ సుగుణాలు కలిగిన రాముడుగా అవతరించాడు. ఈ సమున్నత మానవతామూర్తి తన విశిష్ట సుగుణాలతో యుగయుగాలకు మార్గదర్శకుడుగా మానవులకు త్రోవ చూపుతున్నాడు. ప్రతి మానవుడు రాముడు ఆచరించిన సుగుణాలను కలిగి జీవించాలి. ఈయన మానవ జీవితాలకే ఆదర్శమూర్తి. తల్లిదండ్రుల ఆజ్ఞ పట్ల ఏ విధంగా విధేయులైన తనయులుగా మసలుకోవాలో ఆచరించి జీవించాడు. అలాగే అన్నదమ్ముల పట్ల ఏ విధమైన ప్రేమ వాత్సల్యాల బాధ్యతలతో జీవించాలో జీవించి చూపించాడు. తమ్ములు కూడా అదేవిధంగా అన్న పట్ల విధేయత ప్రేమాభిమానాలు కలిగి ఆదర్శమూర్తులుగా జీవించి యుగయుగాలకు మార్గదర్శకులైనారు. ఇక సీతారాములు జగతికే ఆదర్శ ప్రేమమూర్తులైన భార్యాభర్తలుగా వినతికెక్కారు. రాముడు ఏకపత్నీవ్రతుడై కలలోనైనా ఇతర స్త్రీ వ్యామోహాన్ని ఎరుగని కఠిన నిష్ఠాగరిష్ఠుడు. రాముని ప్రేమ సీతకు మాత్రమే. అదేవిధంగా సీత కూడా రాముడే దేవుడిగా ఆదర్శ ప్రేమమూర్తిగా లంకలో చెరబట్టిన 14 ఏళ్ళు నిరంతరం రాముణ్ణే స్మరిస్తూ గడిపిన మహాపతివ్రతామ తల్లి. ఇక ప్రజలకు రాముడు రాజారాముడు. రామునికి ప్రజలంటే ప్రాణం. ప్రజల కొరకే వారి అభీష్టము మేరకే పరిపాలన సాగించాడు. ఏ స్వార్థము రాజ్యాకాంక్ష ఎరుగని సుగుణాభిరాముడు. ఇన్ని మహాద్భుత సుగుణాలు కలిగి ఉన్నందువల్లనే రాముడు లోకానికి పూజనీయుడైనాడు. అందుకే భారతదేశంలో రామ మందిరము లేని గ్రామం లేదంటే అతిశయోక్తి కాదు. అలాగే చక్కగా పరిపాలించే ఏ రాజ్యమైనా రామరాజ్యంగా అభివర్ణించడం పరిపాటైపోయింది. అంతటి చక్కటి పరిపాలన రాముని తర్వాత మరెవరూ ఇంతవరకు చేయలేదు. అందుకే రాముని సద్గుణ లక్షణాలు అంత పవిత్రమైనటువంటివి. వాటిని వింటూనే మనం పులకాంకితులమై భక్తి ప్రపత్తులతో వారిని ఆరాధిస్తాము. అలాంటి సుగుణ లక్షణాలకు పులకించి ఆరాధించే మనము వాటిని మనం స్ఫూర్తిగా ఇష్టపడుతున్నామనే కదా అర్థం. మనస్ఫూర్తిగా ఇష్టపడి రాముని గుణాలను ఆరాధిస్తున్నామంటే వాటిని నిర్ద్వందంగా మనం పాటించి జీవించాలి. అప్పుడే రాముణ్ణి ఆరాధించినందుకు మనం పొందే సత్ఫలం. రాముణ్ణి ఆరాధిస్తూ అతని సుగుణాలను ఆరాధించకపోతే అది నిజమైన పవిత్రమైన ఆరాధన అవుతుందా? కపట నాటక ఆరాధన కాదా? గుణాలను ఇష్టపడి కూడా ఆచరించకపోతే భగవంతుడు క్షమిస్తాడా? అసలు రామునిలో ఆ సద్గుణాలే లేకపోయి ఉన్నట్లయితే ఆరాధ్య దైవం అయ్యేవాడా? కాబట్టి అలాంటి సద్గుణాలే ఆరాధ్య స్వరూపాలు. వాటిని ఆచరించాలి, ఆరాధించాలి.
0: వినదగు మాట విన్నారు వ్యాఖ్యాత శ్రీ కె వెంకటకృష్ణారెడ్డి. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సేద్యపు శుద్ధులు ఈనాటి కార్యక్రమంలో జీవన ఎరువులు, వాటి ప్రాముఖ్యత ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ పి దీప్తి గారు అందిస్తున్న వివరాలు.
2: రైతు సోదరులందరికీ నమస్కారం. ప్రస్తుతంగా మన వ్యవసాయ రంగంలో హరిత విప్లవం మొదలైనప్పటి నుంచి మనము అధిక దిగుబడులనిచ్చే హైబ్రిడ్ వంగడాలను వాడడమే కాకుండా రసాయనక ఎరువుల వాడటం అనేది రోజుకు పెరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఏం చేస్తున్నారంటే, రైతులు సిఫారసు చేసిన ఎరువుల మోతాదు కంటే కూడా అధికంగా రసాయన ఎరువులు వాడడం వల్ల మనకు తాత్కాలికంగా దిగుబడులు పెరిగినా కూడా నేలల్లో రసాయనిక స్థితులలో అన్నిట్లో అననుకూల మార్పులు రావటం, నేలలో పోషకాల సమతుల్యత అనేది క్షీణించడం, అలాగే ముఖ్యంగా మన భూమిలో ఉండే జీవరాశుల్లో అతి ముఖ్య సముదాయమైన సూక్ష్మ జీవులపై ప్రభావం పడి నానాటికి వాటి సంఖ్య తగ్గుతా ఇవి జరిపే రసాయనిక చర్యలపై గణనీయమైన మార్పులు రావటం, ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ మనకు వస్తున్నాయి. తద్వారా ఏమవుతుంది, మన భూసారం మరియు నేల ఉత్పాదక శక్తి క్రమేణా తగ్గిపోవడమే కాకుండా రసాయనిక ఎరువులు వాడటము ఇవన్నీ ఎక్కువ అయిపోవడం వలన మనకు జీవక్రియలు అనేటివి సరిగా జరగటం లేదు, భూమిలో ఉండేటువంటి పోషకాలు అనేటివి మొక్కలకు సరిగ్గా అందటం అనేది జరగట్లేదు. అయితే ఇలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో మన రైతులు ఏం చేయాలంటే, రసాయనిక ఎరువుల వాడటం కొంతవరకు తగ్గించి సేంద్రియ ఎరువులు వాడకం పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే పంటకు కావలసిన పోషకాల మోతాదు పూర్తిగా సేంద్రియ ఎరువులలోనే కావలసిన అవసరము ఉంది. సేంద్రియ ఎరువుల్లో చాలా రకాలమైనవి ఉన్నాయి. వీటి దృష్ట్యా కూడా ఏమైందంటే క్షేత్రస్థాయిలో రైతులకు కొంచెం కొరత అనేది ఏర్పడింది. దీనివల్ల కూడా రైతులు మనకు రసాయనిక ఎరువులపై ఎక్కువగా మొగ్గు చూపడం వలన భూమి లోపల మరియు భూ ఉపరితలం పైన ఉన్న పర్యావరణ కాలుష్యం అవ్వటమే కాకుండా రైతులకు పెట్టుబడి విషయం కూడా చాలా అధికంగా భారం అవుతుందన్నమాట. ఈ నేపథ్యంలో మనం ఏంటంటే సేంద్రియ ఎరువుల వాడకం, జీవన ఎరువుల వాడకం అనేటివి ఎంతో ప్రాముఖ్యత అనేటివి సంతరించుకుంటా ఉన్నాయి. జీవన ఎరువులు కూడా సేంద్రియ ఎరువుల్లో ఒక భాగంగా చెప్పవచ్చును. ప్రకృతిలో ఉండే పోషకాలు మనం ఏవైతే సూక్ష్మ జీవుల ద్వారా మొక్కలకు అందించి సేంద్రియ ఎరువులను జీవన ఎరువులని అంటారన్నమాట. సమగ్ర పోషక యాజమాన్యంలో జీవన ఎరువుల ప్రాముఖ్యత ప్రస్తుత కాలంలో చాలా అధికంగా అవుతుంది. ఇప్పుడు ఈ జీవన ఎరువులకు కూడా మనకు మొక్కలకు అవసరమైన ప్రధాన పోషకాలను స్థిరీకరించి లేదా వాటి లభ్యతను పెంచేదానిని బట్టి జీవన ఎరువులను కూడా కొన్ని వాటికి విభజించారన్నమాట. అవి నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులు ఒక రకము, భాస్వరం లభ్యతను పెంచే జీవన ఎరువులు ఒకటి, పొటాషియంను అందించే జీవన ఎరువులు ఒకటి, మిశ్రమ జీవన ఎరువులు అంటే ప్లాంట్ గ్రోత్ ప్రమోటింగ్ రైజోబాక్టీరియా PGPR అంటాం. ఇప్పుడు నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువుల్లో ముఖ్యంగా ఏంటంటే మనకు రైజోబియం కానీ, అజోస్పైరిల్లం కానీ, యాక్టినోమైసిటిస్ కానీ, యాజటోబాక్టర్ కానీ, నీలి ఆకుపచ్చ నాచు అంటారు కదా మన సయనోబాక్టీరియా, ఇట్లాంటివన్నీ వరిలో అందుకు వాడుతూ ఉంటారు. భాస్వరం లభ్యత పెంచే జీవన ఎరువులు ముఖ్యమైనవి ఏంటంటే భాస్వరాన్ని కరిగించేవి ఒకటి ఉన్నాయి, అవి ఏంటంటే ఫాస్ఫో బ్యాక్టీరియా అని అంటారు. భాస్వరాన్ని అందించేటివి ఉంటాయి ఏంటంటే ఫాస్ఫేట్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా VAM అని చెప్పి అంటారన్నమాట. పొటాష్ అందించే జీవన ఎరువులు వచ్చేసి పొటాష్ మొబిలైజర్స్ అని వాటిని అంటారు. మిశ్రమ ఎరువుల కింద PGPR అనేటివి వస్తాయి. ఇప్పుడు మనకు ప్రకృతిలో నత్రజని అనేది వాయు రూపంలో 78% వరకు ఉంటుంది. దీన్ని కొన్ని రకాలైన సూక్ష్మజీవులు మాత్రమే మొక్కలకు ఉపయోగపడే రూపంలోకి మార్చగలవు. అట్లా నత్రజని స్థిరీకరించే జీవ సంబంధిక క్రియ అనేటివి మనకు రైజోబియం ఇటువంటివన్నీ యూజ్ అవుతాయన్నమాట. ఇవేంటంటే రైజోబియం ముఖ్యంగా మనము లెగ్యూమ్ జాతి పంటలు అంటే పప్పు జాతి పంటలకు అనేది వాడుకుంటాం జీవన ఎరువులాగా, ముఖ్యంగా కంది, పెసర, మినుము ఇటువంటి వాటికి వాడతామన్నమాట. ఈ రైజోబియం అనే దాన్ని మనము విత్తన శుద్ధి చేసుకొని కానీ వేసుకోవచ్చు. నెక్స్ట్ చూస్తే మనకు ఈ నత్రజని స్థిరీకరించే వాటిలో అజటోబాక్టర్. అజటోబాక్టర్ అనేది పప్పు జాతి పంటలను మినహాయించి మిగతా అన్ని పంటలకు నత్రజని జీవన ఎరువుగా ఉపయోగపడుతుంది. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే నత్రజనిని స్థిరీకరించడమే కాకుండా మొక్కకు కావలసిన హార్మోన్లను మరియు విటమిన్లను అందిస్తుందన్నమాట. ముఖ్యంగా ఈ జీవన ఎరువును మన ఆకుకూరలు, కూరగాయలు, పూల తోటలకు కూడా సిఫారసు చేయబడతా ఉందన్నమాట. ఇది ఎట్లా వాడుకుంటామంటే ఏ పంటకు వాడినా కూడా ఒక 2 కిలోల కల్చర్ని 200 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి విత్తనం నాటే సమయంలో 1 ఎకరం నేలపై వెదజల్లినాం అనుకోండి, ఇది చల్లిన సమయంలో కానీ నేను వెంటనే కానీ భూమిలో అనేది తగినంత తేమ మాత్రం ఖచ్చితంగా ఉండేటట్టు గమనించుకోవాలి. ఇది నత్రజని స్థిరీకరించే దాంట్లో ముఖ్యంగా ఇంకొకటి వచ్చేసి అజోస్పైరిలం. ఈ మధ్యకాలంలో దీని ప్రాముఖ్యత అనేది చాలా అధికంగా గుర్తించడం జరిగింది. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మొక్క వేర్ల చుట్టూ పెరుగుతూ ఉంటుందన్నమాట. అవకాశం ఉన్న చోట వేర్లలో కూడా చొరబడి జీవిస్తాయి. కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే ఎరువు స్థిరీకరించిన నత్రజని నేరుగా మొక్క తీసుకుంటుంది, తీసుకొని ఎక్కువ శాతం అవైలబిలిటీలో ఉంటుందన్నమాట మన మొక్కకి. ఇదొక్క పని చేయడమే కాకుండా మనకు జిబ్బర్లిక్ ఆమ్లాన్ని కానీ ఆక్సిజన్స్ని కానీ ఉత్పత్తి చేస్తుందన్నమాట. ఈ జీవన ఎరువును లెగ్యూమ్ జాతి పంటలకు తప్పించి మిగతా పంటలకు అన్నిటికీ వాడుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు నీలి ఆకుపచ్చ నాచు అంటే సైనో బ్యాక్టీరియా కానీ, అజొల్లా, అనబీనా ఇట్లాంటివన్నీ ఎట్లా వాడతామంటే మనము వరిలో వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు భాస్వరం అందించే జీవన ఎరువులు. మనం వేసినా కూడా భాస్వరం అనేది కొన్ని రోజులకు అది మొక్కకు అందాలి, లభ్యం కాకుండా ఉండిపోయిన భాస్వరం ఏమవుతుందంటే భూమిలో చేరిన కొద్ది రోజుల వ్యవధిలో భూమిలో ఉన్న ఉదజని సూచికను బట్టి లభ్యం కాని రూపంలోకి మారిపోతుంది అన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు చూసుకుందాం, భూమి ఆమ్ల గుణం ఉందనుకోండి, మనం భాస్వరం వేసిన ఐరన్ లేదా అల్యూమినియం ఆ రకంలోకి మారిపోయి మొక్కకు లభ్యం కాకుండా ఉంటది అన్నమాట. ఒకవేళ క్షార గుణం ఉందనుకోండి భూమిలో, వేసిన భాస్వరం ఏమైపోతుంది, కాల్షియం లేదా మెగ్నీషియం ఫాస్ఫేట్ గా మారిపోయి మొక్కకు అనేది లభ్యం కాదు. ఈ పరిస్థితుల్లో మనం ఏం చేసుకోవాలంటే, భాస్వరం సంబంధించిన జీవన ఎరువులు మనం అప్లై చేసామనుకోండి, వేసామనుకోండి, లభ్యం కాని రూపంలో ఉన్న భాస్వరంను మొక్కకు లభ్యమయ్యే స్థితికి తీసుకురావచ్చు. దీంట్లో మీకు ఆల్రెడీ మూడు వాడుకలో ఉన్నాయి. భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియా అంటే ఫాస్ఫో బ్యాక్టీరియా అని, భాస్వరాన్ని కరిగించే ఫంగై ఒకటి ఉంది ఫాస్ఫో ఫంగై అని, భాస్వరాన్ని అందించే మైకోరైజా వ్యామ్ అంటారు వెసికులర్ ఆర్బస్కులర్ మైకోరైజా అని, అది ఉందన్నమాట. ఇవన్నీ ఏమైతాయి అంటే, మనం ఫాస్ఫో బ్యాక్టీరియా చూస్తే ఈ జీవనేరు భూమిలో మనము మొక్కలకు లభ్యం కాని రూపంలో ఉన్న భాస్వరాన్ని లభ్యమయ్యే రూపంలోకి మారుస్తుంది. ఈ జీవనేరును మాక్సిమం మనం అన్ని పంటల్లోనూ వాడుకోవచ్చును. ఇది ఖచ్చితంగా ఏమవుతుందంటే, ఈ జీవనేరు సమర్థవంతంగా పనిచేయడానికి సేంద్రియ కర్బనం అనేది అవసరం. కాబట్టి ఈ జీవనేరును తప్పనిసరిగా సేంద్రియ ఎరువుతోనే వాడాలి. ఈ జీవన ఎరువు మొక్కకు భాస్వరాన్ని అందించడమే కాకుండా మొక్కలకు కావాల్సిన హార్మోన్లను కూడా సరఫరా చేసి మొక్కలను రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. దీనివల్ల మనకేమవుతుందంటే, పంట దిగుబడి అనేది చాలా బాగా పెరుగుతుంది అన్నమాట. ఖచ్చితంగా 2 కిలోల ఫాస్ఫో బ్యాక్టర్ని మనము ఎకరాకి 2 కిలోలు దాన్ని 200 కిలోల పశువు ఎరువులతో కలిపి దుక్కిలో గాని మొక్క నాటినప్పుడు గానీ సాలలో పడేటట్లు వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకుంటే పొలంలో తగినంత తేమ ఉండేటట్లు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త అనేది తీసుకోవాలి. ఇంకొకటి వచ్చేసి ఫాస్ఫేట్ మొబిలైజింగ్ మైకోరైజా వ్యామ్ అని చెప్పాను కదా.

0: జీవన ఎరువు కూడా మనకు ఉపయోగపడుతుందని ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. మొక్క వేళ్ళు చొరబడలేని భూమి అడుగు పొరల్లో కూడా ఇవి చొచ్చుకొని పోయి మొక్కకు ముఖ్యంగా భాస్వరంతో పాటు సూక్ష్మ పోషకాలు ఉంటాయి కదా, మన జింకు కానీ, గంధకం కానీ, మ్యాంగనీస్ కానీ, ఇనుము కానీ మొదలగు వాటన్నిటిని అందిస్తుంది అనమాట. నీటి ద్వారా మొక్కలు పీల్చుకుంటున్నప్పుడు ఆ మొక్కకు అనేటివి అందుతాయి. మైకోరైజా వాడిన మొక్కలలో నీటి ఎద్దడిని తట్టుకోవడం, రోగ నిరోధక శక్తిని పెరగటం అనేది కూడా మనము గమనించవచ్చు. భూమిలో నిలిపెరుగుల బెడద ఉందనుకోండి, ఈ శిలీంధ్రం ద్వారా ఏమవుతుంది అంటే ఆ మొక్కలు తప్పించుకోగలుగుతాయి అనమాట. ఇవేం చేస్తాయంటే ఇవి కూడా ఒక శిలీంధ్రమే కదా, మన నులిపురుగుల మీద ఇవి అటాక్ చేసి వాటి మీద ఉండి మన మొక్కల్ని కూడా కాపాడుతా ఉంటది అనమాట. ఈ జీవన ఎరువు ఏంటంటే ముఖ్యంగా గ్లోమస్ అనే శిలీంధ్రంతో తయారవుతుంది అనమాట. దీనికి ఏంటంటే కనీసము 5 కిలోలు ఒక ఎకరా భూమికి వేయవలసి ఉంటది అనమాట. దీన్ని నెక్స్ట్ వచ్చేసి మనకు పొటాషియం అందించే జీవన ఎరువు. ఈ జీవన ఎరువు భూమిలో మొక్కకు అందుబాటులో లేని పొటాషియంను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇవి ఇటీవల కాలంలో పరిగణలోకి తీసుకుంటా ఉన్నారు దీన్ని, ముఖ్యంగా ప్రెట్యూరియా ఆరెంజ్ అనే బ్యాక్టీరియం కానీ ఫాస్ఫేట్ మొబిలైజర్స్ గా చెప్పబడుతున్నాం అనమాట. ఇట్లానే మనకు జింక్ కరిగించేటివి అనే జీవన ఎరువులు కూడా మనకు కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా తయారు చేస్తూ ఉన్నాయి. వీటి వరి, మొక్కజొన్న వంటి పంటలలో ఎక్కువగా వాడుతూ ఉన్నారు కూడా. నెక్స్ట్ వచ్చేసి మనం పీజీపీఆర్ అని చెప్పాను కదా, మొక్క పెరుగుదలను అభివృద్ధి పెంచే మిశ్రమ జీవన ఎరువు అనమాట. ఈ జీవన ఎరువు ఒక మిశ్రమ సముదాయంతో కూడుకుంది, ముఖ్యంగా బ్యాసిలస్ జాతి బ్యాక్టీరియా, సూడోమోనాస్ జాతి ఒక మిశ్రమంగా తయారు చేసి పీజీపీఆర్ జీవన ఎరువుగా అందిస్తూ ఉన్నారు. మొక్కకు పోషకాలు అందించడంతో పాటు రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందిస్తూ ఉన్నారు. మొక్క పెరుగుదలకు ఉపయోగపడే హార్మోన్లు కానీ విటమిన్లు కానీ ఇది కూడా మనకు అందిస్తుంది. భూమిలో మొక్కలకు తెగుళ్లు కలగజేస్తాయి కదా, అటువంటి శిలీంధ్రాలు కూడా పెరగకుండా ఇది కాపాడుతూ ఉండుతా ఉన్నాం. దీనికి ఏంటంటే మనము ఒక ఎకరాకు 2 కిలోలు ఈ జీవన ఎరువుని 10 కిలోల పశువుల ఎరువుతో కానీ, వానపాముల ఎరువు అంటాం కదా వర్మి కంపోస్ట్, దాంతో కానీ నాటుకునే సమయంలో వెదజల్లుకోవచ్చు. అవసరమైనప్పుడు ఒకసారి పైరు పైన సాయంత్రం వేళ పిచకారీ చేసుకునే దాంట్లో కూడా యూజ్ చేసుకునే దానికి అవకాశం ఉందన్నమాట. ఏంటంటే దీంట్లో విత్తనానికి పట్టించే పద్ధతి ఒకటి ఉంటుంది, భూమిలో వేసే పద్ధతి ఉంటుంది. నారుమడి ఉండే మొక్కల్లో నారుమడిని ఏమంటారు, అజోస్పరిల్లం వంటి జీవన ఎరువు అక్కడ కూడా వాడుకునే దానికి చాలా అవకాశం అనేది ఉంది. కాకపోతే జీవన ఎరువు వాడకంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, జీవన ఎరువు ప్యాకెట్ ఉంటుంది కదా, అది ఎండ కానీ వేడి కానీ తగలని నీడ ప్రదేశంలో నిల్వ చేయాలి. రైతు వాడే ఈ జీవన ఎరువు ప్యాకెట్ ఆ పంటకు సరిపడుతుందా లేదా అనేటిది చూసుకొని మనం తీసుకొచ్చుకొని వాడుకోవాలి.
1: మీరింతవరకు సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో జీవన ఎరువులు వాటి ప్రాముఖ్యత గురించి ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ పి దీప్తి గారు అందించిన వివరాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 6:45 కావస్తున్నది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. నదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట వ్యాప్తంగా కేంద్రీకృత వంటశాలలను డిసెంబర్ 9న ఒకేసారి ప్రారంభించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్ ఏర్పాటుతో ప్రకాశం జిల్లా ఉద్యాన రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. బాల కార్మికులతో వెట్టి చాకరీ చేయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు. నదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. విజయవాడలో నిన్న నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వచ్ఛత అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, 5 కోట్ల మంది ప్రజలు భాగస్వాములై ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగితేనే రాష్ట్రంలో శాశ్వత మార్పు సాధ్యమవుతుందని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో 50 వేల కోట్లతో జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి నీరు అందించడంతో పాటు మురుగునీటి శుద్ధికి రాష్ట్ర వ్యాప్తంగా సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు.

0: మని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: పట్టణ ప్రాంతాల్లో మీరు చూస్తే 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంటింటికి ట్యాప్ ద్వారా వాటర్ ఇవ్వడం, ఎస్టీపీ ప్లాంట్లు పెట్టడం, పరిశుభ్రమైన వాతావరణం క్రియేట్ చేయడం, చెత్తంతా కూడా రీసైక్లింగ్ గాని వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కి పంపించే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇంకొక పక్క గ్రామాల్లో పల్లె పండుగ 3.0 ఉదయగిరిలో ఇనాగ్రేట్ చేశాం. ఇవన్నీ కలిపి 5 ఏళ్లలో 130,000 కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో ఖర్చు పెడుతున్నాం.
0: రాష్ట వ్యాప్తంగా కేంద్రీకృత వంటశాలలను డిసెంబర్ 9న ఒకేసారి ప్రారంభించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహార పథకం అమలుకై హైదరాబాద్లో ముఖ్యమంత్రి సమక్షంలో 3 సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ

0: పరిషత్ మాత్రమే కాదని సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి బాలల హక్కుల పరిరక్షణకు సహకరించాలని మంత్రి కోరారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో రాష్ట పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నిన్న బుర్రిపాలెంలో పర్యటించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా 3D సాంకేతికతతో ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు. బహిరంగ సభ ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇవ్వడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: గత వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాల సమాహారాన్ని మీకు అందించే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వసుధైక కుటుంబం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: విజయవాడలో ఈరోజు నిర్వహిస్తున్న పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సదస్సుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. ఈ సదస్సుకు కార్పొరేట్ సీఈఓలు, పెట్టుబడిదారులు, ఐఐటీల డైరెక్టర్లు, ఐటీ రంగానికి చెందిన నిపుణులు, 800 మంది పైగా ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ ఉదయం సదస్సును ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభిస్తారు. సదస్సులో వివిధ అంశాలపై ప్యానల్ చర్చలు జరుగుతాయి. వీటితో పాటు 3 రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తారు. ముగింపు సమావేశంలో ఈ సాయంత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. రాష్ట రాజధాని అమరావతి అత్యంత సురక్షితమైనదని, నిర్మాణ పనులు పూర్తయితే బొట్టు నీరు కూడా నిల్వ ఉండదని మంత్రి నారాయణ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో పలు సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలకు నిన్న శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ

0: రాజధాని నిర్మాణంతో పాటు రాష్ట్రవ్యాప్త అభివృద్ది పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణంలో వరదముప్పు లేకుండా ఉండేందుకు గత 200 ఏళ్ల వర్షపాత గణాంకాలు, వాతావరణ సరళులను క్షుణ్ణంగా అధ్యయనం చేశామని తెలిపారు. నెదర్లాండ్స్ దేశ నిపుణులతో చర్చించి వారి మార్గదర్శకత్వంలో పటిష్టమైన వరద నియంత్రణ వ్యవస్థను రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ నగర వీధుల్లో రేయింబవళ్లు శ్రమిస్తూ నిత్యావసరాలు, ఆహారాన్ని చేరవేస్తున్న గిగ్ వర్కర్ల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు రాష్ట ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి జి వివేక్ వెంకటస్వామి తెలిపారు. హైదరాబాద్ కొండాపూర్లో గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అప్జీ హౌస్ విశ్రాంతి కేంద్రాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్లాట్ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్ల చట్టాన్ని తీసుకువచ్చినట్లు వెల్లడించారు. కార్మికులు విరామ సమయంలో సేద తీరడానికి ఇలాంటి వేదికలు ఉపయోగపడతాయని మంత్రి తెలిపారు. సుదీర్ఘకాలంగా అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్న 70 మంది వైద్యులను విధుల నుంచి తొలగించినట్లు ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధర్ బాబు తెలిపారు. 7 ఏళ్లకు పైగా విధులకు హాజరు కాని వీరికి ప్రభుత్వ సివిల్ సర్వీస్ నిబంధనల ప్రకారం సంజాయిషీ నోటీసులు జారీ చేసి అనంతరం తుది చర్యగా విధుల నుంచి తొలగించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీ సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. తొలగించిన వారంతా సివిల్ అసిస్టెంట్ సర్జన్ హోదాలో ఉన్నారని పేర్కొన్నారు. వాతావరణం. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకొని ఉన్న శ్రీలంక ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానాంలలో తిగువ ట్రోపో ఆవరణంలో తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్ర అధికారి సిహెచ్ నాగభూషణం పేర్కొన్నారు. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని ఆయన పేర్కొంటూ,
1: కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం మరియు రాయలసీమలలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉన్నది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉన్నది. బలమైన గాలులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది.
0: మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రీకృత వంటశాలలను 9 డిసెంబర్ ఒకేసారి ప్రారంభించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్ ఏర్పాటుతో ప్రకాశం జిల్లా ఉద్యాన రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. బాలకార్మికులతో వెట్టి చాకరీ చేయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక ఆలోచన లోచనం రచన డాక్టర్ ఎల్లా ప్రగడ మల్లికార్జునరావు, అనంతరం ఎందరో మహానుభావులు కార్యక్రమంలో ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసరాలు శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి గురించిన వివరాలు వింటారు. మొదటి భాగం వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 విజయనగరం జిల్లా సమాచార లేఖ రచన శ్రీ కెఎన్ రామకృష్ణ, 8:35 హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్ 2255533, ఎస్టీడీ కోడ్ 08554. ఈ ప్రసారంలో 9:30

30 నిమిషాలకు ఏకచిత్రగానం శీర్షికన మైత్రి మూవీ మేకర్స్ వారి ఉప్పెన చిత్రం నుండి పాటలు వింటారు. 10 గంటలకు వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. మధ్యాహ్నం ప్రసారంలో 12 గంటలకు హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు, 12:10 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి.

మధ్యాహ్నం 12:40 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 1:20 ప్రాంతీయ వార్తలు. ఇక ఈనాటి సాయంత్రం ప్రసారంలో 5:00 లేపాక్షి, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 5:30 పినాకిని స్త్రీల కార్యక్రమంలో సులభ గణిత బోధన. ఈ అంశం గురించి శ్రీమతి ఎం సత్యవాణి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీమతి వి పద్మలత. 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:20 ప్రసార వివరాలు, 6:30 చిత్రసీమ, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఇందులో ఉప్పు నీటిలో ప్రత్యామ్నాయ జాతుల ఆక్వా సాగు, ఈ అంశం గురించి ఉండి మత్స్య పరిశోధనా స్థానం అధిపతి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏ చంద్రశేఖర్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 7:45 శ్రీమతి కె గాయత్రి ఆనంద్ గారు గానం చేసిన లలిత గీతాలు వింటారు లలిత సంగీత కార్యక్రమంలో. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ. 8:15 అభిలాష, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. ఈ రాత్రి 8:45 నాకు మనసుంది నాటిక, రచన శ్రీ ఐతా చంద్రయ్య, నిర్వహణ శ్రీ బి చిట్టిబాబు. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 చిత్రసీమ సినిమా పాటలు. రాత్రి 10:00 జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల రోజువారీ ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 10:20 ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం అన్నమాచార్య కీర్తన. గానం జి బాలకృష్ణ ప్రసాద్.

అన్నమాచార్య కీర్తన విన్నారు. గానం జి బాలకృష్ణ ప్రసాద్. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తున్నది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాలా శరణ్య. భారత సంస్కృతి నాగరికత స్ఫూర్తికి నిస్వార్థ సేవయే కేంద్ర బిందువు అని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రోగ నిర్ధారణ, చికిత్స సహా వైద్య రంగంలోని అన్ని విభాగాలలో రోబోటిక్స్ ఒక కీలక సాధనంగా మారుతోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఓడల నిర్మాణం, సముద్ర సామర్థ్యంలో స్వయం సమృద్ది సాధించడంలో భారత షిప్పింగ్ కార్పొరేషన్ కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఓడరేవుల షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పిలుపునిచ్చారు. ఆసియా క్రీడలలో 44 ఏళ్ల తర్వాత భారత మహిళల హాకీ జట్టు స్వర్ణ పతకాన్ని సాధించింది. ఇప్పటి వరకు భారత్ మొత్తం 76 పతకాలతో పతకాల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది. ఇక వార్తలు వివరంగా. భారత సంస్కృతి నాగరికత స్ఫూర్తికి నిస్వార్థ సేవయే కేంద్ర బిందువు అని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన 11వ సంత్ ఈశ్వర్ సమ్మాన్ 2026 కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఉపరాష్టపతి దేశంలోని మహనీయ సాధువులు, మేధావులు ప్రజలను నిస్వార్థంగా ఇతరుల సంక్షేమంకై పాటుపడేందుకు ప్రేరేపించారని పేర్కొన్నారు. దేశానికి అసాధారణమైన సేవలు అందించిన అవార్డు గ్రహీతలందరినీ అభినందించారు. ఈ పురస్కారం నిస్వార్థ సేవా స్ఫూర్తికి గుర్తింపు అని, దేశ సంస్కృతి బాధ్యతలకు ఒక వేడుక అని, దేశ ప్రగతిలో

ప్రతి పౌరుడు భాగస్వామి అని అన్నారు. జన భాగస్వామ్యం ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా ఎలా మార్చగలదో స్వచ్ఛ భారత్ మిషన్ నిరూపించిందని ఉపరాష్టపతి అన్నారు. రోగ నిర్ధారణ, చికిత్స సహా వైద్య రంగంలోని అన్ని విభాగాలలో రోబోటిక్స్ ఒక కీలక సాధనంగా మారుతోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. సొసైటీ ఆఫ్ రోబోటిక్స్ సర్జరీ అంతర్జాతీయ సదస్సులో మంత్రి ప్రసంగిస్తూ, ఆరోగ్య సంరక్షణలో రోబోటిక్స్, ఏఐ, నానోసైన్స్ ఒక ఖచ్చితమైన వ్యవస్థను సృష్టిస్తాయని అన్నారు. వైద్య విభాగాలలో ఏఐని వినియోగిస్తున్నట్లే భవిష్యత్తులో రోబోటిక్ వైద్యం, రోబోటిక్ ఎండోక్రైనాలజీ, రోబోటిక్ కార్డియాలజీ వంటి సాంకేతికతలు ఆవిర్భవించవచ్చని పేర్కొన్నారు. జీనోమ్ ఇండియా కార్యక్రమం గురించి ప్రస్తావిస్తూ, ఇప్పటికే 10,000 మంది జన్యు క్రమాన్ని నిర్ధారించామని, భవిష్యత్తులో ప్రతి నవజాత శిశువు జన్యు క్రమాన్ని నిర్ధారిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాంతంలోని గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రైతులకు మెరుగైన అవకాశాలను కల్పిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. నిన్న అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్ట్ ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్కు సీతారామన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ను ఒక ప్రధాన ఉద్యానవన కేంద్రంగా అభివృద్ది చేసేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ప్రధానమంత్రికి అందించిన బహుమతులు, జ్ఞాపికల 8వ విడత ఈవేళం గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించారు. ఈ విడతలో ఢిల్లీ నగర విభిన్న కోణాలను ప్రతిబింబించే 30 రకాల జ్ఞాపికలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటిలో 9 ఫోటోఫ్రేమ్లు, 9 జ్ఞాపికలు, 6 విగ్రహాలు, శిల్పాలు ఉన్నాయి. అలాగే 2 ఢిల్లీ మెట్రో నమూనాలు, 1 క్రీడా జ్ఞాపిక, ఆధ్యాత్మిక వస్తువులు, పెయింటింగ్, కళాఖండాలు, చేతి వృత్తుల వస్తువులు ఈ సేకరణలో ఉన్నాయి. రోహిణిలోని విద్యార్థి నుంచి ఢిల్లీ మెట్రో, శాసనసభ, నూతన పార్లమెంటు వరకు ఢిల్లీలోని విభిన్న కథనాలను ఈ జ్ఞాపికలు తెలియజేస్తున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈవేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని నమామి గంగే ప్రాజెక్టుకు కేటాయించడం ద్వారా ఈ జ్ఞాపికలకు ఒక విశిష్ట ప్రజా ప్రయోజనాన్ని కలిగిస్తున్నట్లు వెల్లడించింది. పెరుగుతున్న ఇంధన ధరలను తగ్గించేందుకు G7 దేశాలు 100 మిలియన్ల బ్యారెల్స్ చమురును విడుదల చేసేందుకు అంగీకరించాయి. 4 నెలల వ్యవధిలో బ్యారెళ్ల కొద్దీ చమురును విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా మొదటి 20 రోజుల్లోనే భారీ మొత్తంలో డీజిల్ను విడుదల చేయాలని యోచిస్తున్నారు. అమెరికాలో డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐరోపా దేశాలు తమ నిల్వల నుంచి భారీ పరిమాణంలో డీజిల్ను విడుదల చేసేందుకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ప్రపంచ వాణిజ్య వక్రీకరణలను సరిదిద్దేందుకు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు అనుగుణంగా ఒక విధానం అవసరమని భారత్ పిలుపునిచ్చింది. అమెరికాలోని మిల్వాకీలో జరిగిన G20 వాణిజ్య మంత్రుల ముగింపు సమావేశంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, సాక్ష్యాధారాల ఆధారంగా న్యాయ సమీక్షకు లోబడి యాంటీ డంపింగ్, కౌంటర్ వైలింగ్ సుంకాలతో సహా డబ్ల్యూటీఓ నిబంధనలకు అనుగుణమైన చర్యల ద్వారా వాణిజ్య వక్రీకరణలను పరిష్కరిస్తామని అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@aarnews_hyd ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓడల నిర్మాణం, సముద్ర సామర్థ్యంలో స్వయం సమృద్ది సాధించడంలో భారత షిప్పింగ్ కార్పొరేషన్ కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఓడరేవుల షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పిలుపునిచ్చారు. నిన్న జరిగిన SCI 65 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవంలో మంత్రి మాట్లాడుతూ, దేశ ఇంధన వాణిజ్య భద్రతను కాపాడడంలో ముఖ్యంగా ఇటీవలి హార్ము జలసంధి సంక్షోభం సమయంలో SCI పోషించిన పాత్రను మంత్రి కొనియాడారు. సముద్రయాన అమృత్కాల్ విజన్ 2047 కింద 2047 నాటికి నౌకా నిర్మాణంలో అగ్రగామిగా నిలవాలన్న భారత ఆశయానికి జాతీయ నౌకాదళం కేంద్ర బిందువు అని మంత్రి అన్నారు. ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు, యువతలో జాతీయ సమైక్యతను ప్రోత్సహించేందుకు విద్యామంత్రిత్వ శాఖ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం కింద యువ సంఘం 7వ దశను నిర్వహిస్తోంది. ఈ దశలో భాగంగా మొదటి పర్యటనను గత నెల 25వ తేదీన సిక్కిం విశ్వవిద్యాలయం నుంచి జెండా ఊపి ప్రారంభించారు. రాజస్థాన్ పర్యటనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జోధ్పూర్ ఆతిథ్యమిస్తోందని మంత్రిత్వ శాఖ తెలిపింది. సిక్కిం ప్రతినిధి బృందం గత నెల 29వ తేదీన జోధ్పూర్కు చేరుకుంది. గోవాలోని సుమారు 6,000 మంది లఖ్పతి దీదీల ఆర్థిక కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. వారి ఆదాయాన్ని మరింత పెంచేందుకు అవసరమైన సహకారం

0: అందిస్తామని చెప్పారు. నిన్న గోవాలోని పొండాలో స్వయం సమృద్ది, వ్యవసాయం, మహిళా సాధికారతపై ప్రత్యేక కార్యక్రమం జరిగింది. రాష్ట ప్రభుత్వం చేపట్టిన సేవా సంకల్ప అభియాన్లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్, గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ హాజరయ్యారు. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో నిన్న భారత అథ్లెట్లు అద్భుతమైన ప్రదర్శన కనబర్చి హాకీ, బాక్సింగ్, రెజ్లింగ్, ఆర్చరీ విభాగాలలో మొత్తం 6 స్వర్ణ పతకాలను సాధించారు. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో చైనాను 1-0 తేడాతో ఓడించి భారత మహిళల హాకీ జట్టు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో 44 ఏళ్ల తర్వాత ఆసియా క్రీడల్లో మహిళల హాకీలో భారత్కు తొలి స్వర్ణం లభించింది. దీంతో మహిళల హాకీ జట్టు 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించింది. అంతకుముందు పురుషుల 65 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ విభాగంలో భారత రెజ్లర్ సుజీత్ కల్కర్ స్వర్ణ పతకం సాధించారు. బాక్సింగ్లో మహిళల 65 కేజీల విభాగంలో ప్రవీణ్ హుడా ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన నీన్ చిన్ చెన్ను 3-2 తేడాతో ఓడించి స్వర్ణం సాధించారు. పురుషుల 80 కేజీల విభాగంలో అంకుష్ పంగల్ ఫైనల్లో దక్షిణ కొరియాకు చెందిన కిమ్ మినోసోంగ్ను 4-0 తేడాతో ఓడించి స్వర్ణ పతకం సాధించారు. భారత స్టార్ మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ 75 కేజీల విభాగంలో ఫైనల్లో చైనాకు చెందిన బావోజీని 5-0 తేడాతో ఓడించి స్వర్ణం సాధించారు. భారత్ 16 స్వర్ణాలు, 25 రజతాలు, 35 కాంస్యాలతో మొత్తం 76 పతకాలు సాధించి పతకాల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది. 2026 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత మహిళల హాకీ జట్టుకు రాష్టపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. వారి పట్టుదల, నైపుణ్యం, స్ఫూర్తిదాయకమైన ఆట తీరుతో భారత్కు బంగారు పతకాన్ని తెచ్చారని, ఇది యావత్ దేశానికి గర్వకారణమని రాష్టపతి ద్రౌపది ముర్ము సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. 2028 ఒలింపిక్ క్రీడలకు నేరుగా అర్హత సాధించడం ఈ విజయాన్ని మరింత ప్రత్యేకంగా చేసిందని రాష్టపతి అన్నారు. రాబోయే 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, ఆంధ్రప్రదేశ్, కేరళం, మహిళలో ఈరోజు రేపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. లక్షద్వీప్, పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఈరోజు ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 2 రోజుల్లో కొంకణ్, గోవాలో వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. గాంధీ జయంతి సందర్భంగా నిన్న దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు జరిగాయి. జీపీడీపీ పోర్టల్, పంచాయత్ నిర్ధారణ్ పోర్టల్లో 2.42 లక్షలకు పైగా ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించారు. ఈ గ్రామ సభల్లో గ్రామ ప్రజలు, ఎన్నికైన ప్రతినిధులు, పంచాయతీ కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత సంస్కృతి, నాగరికత స్ఫూర్తికి నిస్వార్థ సేవయే కేంద్ర బిందువు అని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రోగ నిర్ధారణ, చికిత్స సహా వైద్య రంగంలోని అన్ని విభాగాల్లో రోబోటిక్స్ ఒక కీలక సాధనంగా మారుతోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఓడల నిర్మాణం, సముద్ర సామర్థ్యంలో స్వయం సమృద్ది సాధించడంలో భారత షిప్పింగ్ కార్పొరేషన్ కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పిలుపునిచ్చారు. ఆసియా క్రీడలలో 44 ఏళ్ల తర్వాత భారత మహిళల హాకీ జట్టు స్వర్ణ పతకాన్ని సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం. శ్రోతలకు శుభోదయం. ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది శ్రీమతి వి పద్మలత. ఈనాటి కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం ఆలోచన లోచనం రచన డాక్టర్ ఎల్లాప్రగడ మల్లికార్జునరావు, అనంతరం ఎందరో మహానుభావులు కార్యక్రమంలో ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి

0: చా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయ అభిలాషి సై బాల్.
0: ముఖాన మొటిమలా
1: సై బాల్,
0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయ అభిలాషి సై బాల్.
3: కార్యక్రమంలో ఇప్పుడు వినండి సమాచార వేదిక. కరువు సీమను సిరుల సీమగా తీర్చిదిద్దేలా, రాయలసీమ తలరాత మార్చేలా లక్ష కోట్లతో ఉద్యాన హబ్కు శ్రీకారం చుడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈరోజు

అక్టోబర్ సీమ 2. అక్టోబర్ 2 సీమ ప్రజల జీవితాలు మార్చే అద్భుతమైన ప్రస్థానానికి నాంది పలుకుతుందని చెప్పారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ద్వారా రాయలసీమను ఫ్రూట్ బౌల్ ఆఫ్ వరల్డ్గా తయారు చేస్తామన్నారు. ఏ పంట అయినా

0: శుక్రవారం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా రాయలసీమ హార్టికల్చర్ హబ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. సీమలో యాపిల్ నుంచి స్ట్రాబెర్రీ వరకు, అరటి నుంచి అవకాడో వరకు, కీవీ నుంచి ఖర్జూరం వరకు 20 రకాల పంటలు సాగు చేస్తున్నారు. ఇలా ఒకే ప్రాంతంలో ఎన్నో రకాల పళ్లు, కూరగాయలు, పూలు పండించే ప్రాంతం రాయలసీమ తప్ప మరేదీ లేదని, రాబోయే రోజుల్లో రాయలసీమ గ్లోబల్ హబ్గా తయారవుతుందని అన్నారు. జీవిత బీమా సంస్థకు ఏజెంట్లే జీవమని ఆ సంస్థ శాఖ మేనేజర్ పాండురంగ నాయక్ పేర్కొన్నారు. స్థానిక ఎల్ఐసి కార్యాలయ ఆవరణలో శుక్రవారం భారతీయ జీవిత బీమా సంస్థ ఏజెంట్ల సమాఖ్య ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. సంస్థ అభివృద్ది అధికారి అజయ్ కుమార్, కడప డివిజన్ లియాపే నాయకులు సాధనగిరి, తిరుపతయ్య, మల్లికార్జునయ్య, భాస్కర్, నరేంద్ర, పలువురు ఏజెంట్లు పాల్గొన్నారు. అంగన్వాడీల ఉత్సవం, గాంధీ జయంతి కార్యక్రమాలను పురస్కరించుకుని శుక్రవారం అనంతనగరం అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలను జరిపారు. తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు, అనంతనగర మాజీ మేయర్ స్వరూప, తెలుగునాడు అంగన్వాడీల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో బుడ్డపనగర్ కేంద్రంలో గాంధీ జయంతి నిర్వహించారు. తొలుత గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తర్వాత చిత్రపటాన్ని అక్కడ వీధుల్లో తిప్పారు. అంగన్వాడీ కేంద్రాలు, పరిసరాలను నిత్యం శుభ్రంగా ఉంచుకోవాలని మాజీ మేయర్ సూచించారు. పరిశుభ్రత జీవితంలో భాగం కావాలని ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ పద్మశ్రీ పేర్కొన్నారు. గాంధీ జయంతి పురస్కరించుకుని ఆర్ట్స్ కళాశాలలో శుక్రవారం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థుల్లో పరిశుభ్రత, వ్యక్తిగత ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యత, ప్రజల భాగస్వామ్యం పట్ల అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. రాప్తాడు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జిల్లా స్థాయి స్వచ్ఛత అవార్డు లభించింది. స్వచ్ఛ ఆసుపత్రి విభాగంలో పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణకుగాను ఈ అవార్డు లభించిందని వైద్యాధికారి శివకృష్ణ తెలిపారు. శుక్రవారం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, కలెక్టర్ ఆనంద్ చేతుల మీదుగా అనంతపురంలో ఆయన అవార్డు అందుకున్నారు. మీరింతవరకు సమాచార వేదిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆలోచనాలోచనం. రచన డాక్టర్ ఎల్లాప్రగడ మల్లికార్జునరావు.
1: ఆలోచనాలోచనం లోచూపును వెలిగించే చిరుదీపం. రచన డాక్టర్ ఎల్లాప్రగడ మల్లికార్జునరావు.
2: అనుభవం సంపాదించకుండా ఏదో చేసి ఎంతెంతో సంపాదించి కూడబెట్టుకోవాలి అనుకోవటం దురాశ కిందే లెక్క. అటువంటి దురాశ ఎప్పటికీ అనర్ధహేతు అని హెచ్చరించే కథ ఒకటి మహాభారతంలో ఉంది. మహాభారతం సర్వకాలాలకు సరిపోయే నీతులను అందించింది అన్న వాస్తవాన్ని ఈ కథ మనకు నిరూపిస్తుంది. మహాభారతం శాంతి పర్వంలో ఇది మనకు కనిపిస్తుంది. పూర్వం మంకి అనే ఒక వేద పండితుడు ఉండేవాడు. ఆ వేద పండితుడు తాను నిర్వర్తించాల్సిన పనులను పక్కన పెట్టి తనకంటూ ఉన్న వృత్తిలో లాభం ఎక్కువగా రావటం లేదని, వేరే ఏదైనా వృత్తి చేపడితే మరింత ధనం సంపాదించవచ్చు అనుకున్నాడు. పోనీ అలా అనుకున్నవాడు ఆ చేపట్టాలి అనుకున్న పనిలో అనుభవాన్ని సంపాదించాడా అంటే అదీ లేదు. కేవలం ధనం మీద ఆశ మాత్రమే అతడు పెంచుకున్నాడు. పండితుడుగా ఎంతకాలం జీవితం వెళ్లబూచినా ఏముందిలే, అదే పశుపోషణ, వ్యవసాయం లాంటివి చేస్తే బోరెడంత ధనం వస్తుంది అనుకున్నాడు. ఆ నిర్ణయానికి వచ్చి ఎలాగ ఒకలాగా ఒకరోజు ఒక 2 కోడి దూడలను సంపాదించాడు. వాటిని బాగా మేపి వ్యవసాయంలో పెడితే ఇక డబ్బులే డబ్బులని కలలుగన్నాడు. తను సమకూర్చుకున్న 2 కోడి దూడలను ఒకదాంతో మరొకదాన్ని బంధించి ఉంచాడు. అవి అటూ ఇటూ గంతులు పెట్టసాగాయి. వాటిని అదిలిస్తూ ఎంతగా అదుపు

0: చేసిన వాటి పరుగులు గంతులు ఆగలేదు. ఒకరోజున ఆ రెండు దూడలు పరిగెడుతూ వీధిన పడ్డాయి. అవి పరిగెడుతున్న దోవలో ఒక ఒంటె పడుకుని ఉంది. అంతే, ఆ ఒంటె మీదుగా ఆ దూడలు గెంతటం, ఆ ఒంటె ఒక్కసారిగా పైకి లేవటం అంతా కాకతాళీయంగా జరిగిపోయింది. ఒంటెకు అటూ ఇటూ దూడలు వేలాడసాగాయి. అలా కాసేపు వేలాడేసరికి వాటి మెడలకు కట్టిన తాళ్లు బిగుసుకుపోయి ఉరిపడ్డట్టుగా అయి ఆ రెండు దూడలు ప్రాణాలు విడిచాయి. ఆ సంఘటన చూసిన మంకికి చాలా దుఃఖం వచ్చింది. ఉన్నదంతా ఊడ్చి పెట్టుబడిగా పెట్టి సమకూర్చుకున్న రెండు దూడలు మరణించడంతో ఇక భవిష్యత్తంతా శూన్యమనుకున్నాడు మంకి. అంతటి బాధలోనూ తాను చేసిన తప్పేమిటో ఒకసారి విశ్లేషించుకున్నాడు. దూడలను పెంచి పెద్ద చేసి అరక దున్నడానికి ఉపయోగించి ఎక్కువ ధనం సంపాదించవచ్చు అని తాను అనుకోవటం ఒక విధంగా దురాశేనని అతడికి అర్థమైంది. దూడలను ఎలా పెంచాలో కూడా పూర్తిగా అవగాహన లేకుండా అనుభవరాహిత్యంతో ఆశకు మాత్రమే అవకాశం ఇచ్చి తాను ఎలా నష్టపోయాను అని ఎంతగానో బాధపడ్డాడు. కోరికలు అధికంగా ఉంటే కలిగే నష్టమేమిటో అప్పటికాని మంకికి తెలిసి రాలేదు. మనిషి ఆశపడే కన్నా ముందుగా చేయాలనుకున్న పనిలో అనుభవాన్ని సాధించాలి అన్న విషయం అతనికి బోధపడింది. సొమ్ము సంపాదించుకోవాలన్నంత మాత్రాన అది వెంటనే వచ్చి ఒళ్ళో పడదు. ఒకవేళ ధనం లభించినా దానివల్ల లెక్కలేనన్ని మానసిక వ్యధలు కూడా వచ్చి పడుతూ ఉంటాయి. అనుకోకుండా ధనం నశించిన పక్షంలో కొంతమందికి వ్యధ మిగులుతుంది. వీటన్నిటికీ పరిష్కార మార్గం ఒకటే. అదేమిటంటే, కోరికలను అదుపులో పెట్టుకుని సాధ్యమైనంత వరకు సాత్వికమైన జీవితాన్ని గడిపితేనే అన్ని విధాలా శాంతి కలుగుతుంది అని ఒక నిర్ణయానికి వచ్చాడు మంకి. అనుభవరాహిత్యంతో దురాశతో ధనాన్ని సంపాదించుకోవాలనుకున్న వారికి మంకి జీవితం ఒక గుణపాఠం లాంటిదని ఈ కథ మనకి వివరిస్తుంది.
1: లోచూపును వెలిగించే చిరుదీపం ఆలోచనాలోచనం మీరింతవరకు విన్నారు. రచన డాక్టర్ ఎల్లాప్రగడ మల్లికార్జునరావు.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఎందరో మహానుభావులు కార్యక్రమంలో ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసరాలు శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించిన వివరాలు మొదటి భాగం వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి.

ఎందరో మహానుభావులు, కార్యక్రమాన్ని వింటున్న శ్రోతలందరికీ నమస్కారం. వ్యాఖ్యానం శ్రీమతి జైవి మాధవి, నిర్వహణ డాక్టర్ వి వెంకటరాణి. ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ సంగీత కళాకారిణి శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించిన వివరాలు తెలుసుకుందాం.

మీరు ఊహించే ఉంటారు, అవును, ఆవిడే సంగీత సామ్రాజ్ఞి ఎంఎస్ సుబ్బలక్ష్మిగారు. పూర్తి పేరు మధురై షణ్ముఖవడివు సుబ్బలక్ష్మి. సూర్యోదయానికి ముందే దక్షిణాన కొన్ని కోట్ల మంది వినే స్వరం ఆమెది. కలియుగ ప్రత్యక్ష దైవంగా ఆ ఏడు కొండలపై దర్శనమిచ్చే వెంకటేశ్వర స్వామివారికి ఆమె గొంతే సుప్రభాతం. స్వామివారిని సేవించే భక్తులకు ఆమె గాత్రం ఆధ్యాత్మిక తన్మయత్వం.

వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతాన్ని యావత్ ప్రపంచానికి పరిచయం చేసిన స్వరం ఎంఎస్ సుబ్బలక్ష్మిగారిది. శ్రీవారి సుప్రభాతాన్ని పాడటానికి ముందు సుప్రభాతాన్ని రచన చేసినటువంటి అన్నన్ అనబడే వారి వంశంలోని పెద్దలు కాంచీపురంలో నివసిస్తున్నారని తెలుసుకుని వారి వద్దకు వెళ్లి ఆ పెద్దలను సేవించి వారి ద్వారా సుప్రభాత వైభవాన్ని తెలుసుకుని వారి భావాలకనుగుణంగా మనందరి మనసులతో పాటు ఆ దేవదేవుని కూడా స్పృశించేలా పారవస్యంతో సుప్రభాతాన్ని గానం చేశారు ఎంఎస్ సుబ్బలక్ష్మిగారు. అందుకే నేటికి సుప్రభాతం అనగానే సుబ్బలక్ష్మిగారే మదిలో మెదులుతారు. మనకే కాదు, ప్రపంచమంతటా ఆమె గాత్రమే సుప్రభాతమై మేల్కొలుపుతుంది.

సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గొప్ప గాయనీమణి, భారతదేశ అత్యున్నత గౌరవ పురస్కారం భారతరత్న అందుకున్న మొట్టమొదటి సంగీత కళాకారిణి శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మిగారు. పుట్టింది తమిళనాడులోని మధురైలో. ప్రావీణ్యత కర్ణాటక సంగీతంలో. 10 భాషలలో పాడగల నిష్ణాతురాలుగా ప్రఖ్యాతి కాంచింది ఆమె. మూర్తి భవించిన సంస్కృతి, సంప్రదాయం, వినయ విధేయతలు ఆమె సొంతం. అజరామరమై దేశకాల పరిస్థితులతో సంబంధం లేకుండా శాశ్వతమై పాడిన వ్యక్తిని కూడా చిరంజీవిని చేస్తుంది సంగీతం.

తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్య అయ్యర్ షణ్ముఖవడివు అమ్మాళ్కు 1916 సెప్టెంబర్ 16 జన్మించారు ఎంఎస్ సుబ్బలక్ష్మి. ఎంఎస్ గారి ముద్దు పేరు కుంజమ్మ. అమ్మమ్మ అక్కమ్మాళ్ వయోలిన్ వాద్యకారిణి. తల్లి షణ్ముఖవడివు అమ్మాళ్ వీణా విద్వాంసురాలు. తరచూ ఇంట్లోని సంగీత చర్చలే ఆమెను కళాప్రపంచంలోనికి తీసుకుని వచ్చాయి.

ఎంఎస్ సుబ్బులక్ష్మి గారికి తన తల్లే ఆదిగురువు. 10 ఏళ్ల ప్రాయం నుంచే సంగీత ప్రస్థానం ప్రారంభించారు. అయితే ఆమెలో భక్తితత్వానికి బీజం వేసింది మాత్రం తండ్రి సుబ్రహ్మణ్య అయ్యర్. సుబ్బలక్ష్మి శుద్ధ సంప్రదాయ కుటుంబంలో జన్మించారు. అందువల్ల తన జీవితకాలమంతా భారతీయ సంప్రదాయాన్ని, సంస్కారాన్ని పాటించారు. తన చిన్నతనంలో పాఠశాలకు వెళ్లినప్పుడు ఉపాధ్యాయుడు మందలించాడని పాఠశాలకు వెళ్లడం మానేశారు. తన అక్క అన్నదమ్ములతో కలిసి ఇంటివద్దే చదువు, సంగీత సాధన చేసేవారు. సంగీతాన్నే తన సర్వస్వంగా ఎంచుకున్నారు ఎంఎస్ సుబ్బలక్ష్మిగారు.

0: తన సాధన ప్రారంభం కావడానికి కారణం ఆమె మాటల్లోనే విందాం.
1: నా అంటే కోమలో ప్రాక్టీస్ పన్న ఎప్పుడైనా

0: அஞ்சு வயசு அம்மா மூணு அப்பா வந்து வச்சு பாட்டு தான் முக்கியம்னு எனக்கு சொல்லியிருக்கேன். அதனால ரொம்ப பயந்துண்டு எனக்கு முதல்ல ஆரம்பிச்சது ஸ்ரீரங்கம் பிரதேசம் மதுரை பிரதேசம் இங்கே இருந்தேன். ரொம்ப ஆரம்ப தலைவர் வயசுலிருந்து ஆரம்பிச்சு எல்லாம் சொல்லிட்டு ரொம்ப ப்ராக்டிஸ் பண்ணுவேன். இப்ப இருக்கிற காலத்துல எல்லாரும் நல்லா பாடுறா, இப்போ குறைச்சலே இல்லை, நல்லா ப்ராக்டிஸ் எல்லாம் பாடுறேன். அதை சரியா பண்ணிட்டு எல்லாரும் நிறைய பாடி நல்லா இருக்கணும்னு இப்ப நான் ப்ராக்டிஸ்.
1: ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కర్ణాటక సంగీత జరి. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులైన జిఎన్ బాలసుబ్రహ్మణ్యం, ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ల వద్ద కర్ణాటక సంగీతాన్ని నేర్చుకున్నారు. హిందూస్థానీ సంగీతాన్ని పండిట్ నారాయణరావు వ్యాస్ వద్ద, తర్వాత సిద్ధేశ్వరీదేవి వద్ద టప్ప టుమ్రీలను, దిలీప్రారు వద్ద రవీంద్ర సంగీతాన్ని, భక్తి సంగీతాన్ని కూడా నేర్చుకున్నారు ఎంఎస్ సుబ్బలక్ష్మి. వైవిధ్యాలున్న ఎన్నో సంగీత బాణీలను అవగతం చేసుకోవడం వలన పండిత పామరులను సమాంతరంగా అలరిస్తూ ప్రపంచవ్యాప్తంగా కచేరీలు చేశారు. తన 10 ఏళ్ల వయసులో తిరుచిరాపల్లిలోని రాక్ఫోర్ట్ గుడిలో 100 స్తంభాల హాలులో తొలి ప్రదర్శన ఇచ్చారు ఆమె. ప్రదర్శనలో ఆమె పాడిన మొదటి పాట ఇది.

సుబ్బలక్ష్మి గారు తన 12వ ఏట వేదిక నెక్కి తల్లితో కలిసి పాడినప్పుడు కర్ణాటక సంగీత ప్రపంచంలో ఓ కొత్త తారక వెలిసినట్లయింది. అలా సంగీత ప్రియులను తన సుందర సుమధుర గాత్రంతో అలరించి ఓలలాడించిన ఎంఎస్ సుబ్బలక్ష్మిగారి గాత్రం ఓ తన్మయత్వం.

0: మీరింతవరకు ఎందరో మహానుభావులు కార్యక్రమంలో ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించిన వివరాలు విన్నారు. మొదటి భాగం వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి. ఇప్పుడు విందాం ఒక పాట.
1: బ్యాక్ పొందండి. అరే వాహ్, భలే.

ఇంతటితో ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15 కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

రెంటల్ బేసిస్ టు ఫార్మర్స్. అండర్ దై స్కీమ్ సెలెక్టెడ్ విమెన్ ఆర్ ఎలిజిబుల్ ఫార్ సెంట్రల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అప్ టు 80% ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ ద డ్రోన్ అండ్ అసోసియేటెడ్ ఎక్విప్మెంట్స్. లోన్స్ ఆర్ ఆల్సో అవైలబుల్ టు మీట్ ద రిమైనింగ్ కోస్ట్ అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ సపోర్ట్. ద డ్రోన్ ప్యాకేజ్ ఆల్సో

0: and an LA 2028 Olympics quota. And now for a look at today's newspapers, it's over to Renu Kataria.
1: Thank you, Anuja. The front page news of all the dailies today is on the historic hockey and archery wins in the Asian Games in Japan, with Indian hockey team celebrating the win to qualify for the Los Angeles Olympics. The Times of India headline says, "Pour gold, India equals its best day at any Asian with haul of six." Recounting the mid-air incident, PM Modi shares unforgettable conversation filled with pride and emotion with hero pilot who saved lives on social media platform X, cites the statesman. Hindustan Times refers to the Russian President Putin hailing Prime Minister Modi having very good ideas aimed at mutually acceptable solution for ending Ukraine war. In a move to standardize official cartography and enhance public awareness of the sensitive border region, India adds 28 sites in Ladakh to official map, states the Asian Age. And finally, the Pioneer writes, Vande Bharat Express sets 100 km per hour record over the highest and first cable stayed Chenab Railway Bridge. And with that, it's back to you, Anuja.
0: Thank you, Renu. And now before we end the bulletin, the headlines once again. India calls for WTO-compliant measures to address trade distortions, dumping and predatory pricing. G7 countries agree to release 100 million barrels of diesel and crude oil as prices climb record high in United States. United Nations welcomes India's Green Energy Corridor Phase 3, says it will strengthen India's position as global leader in solar energy. Union Cooperation Minister Amit Shah to lay foundation stone for 255 crore rupees dairy plant in Ujjain today, with processing capacity of 3 lakh litres of milk per day. And in Asian Games, Indian archer Kumkum Mahore clinches gold in recurve event, Indian men's hockey team to clash for gold against Malaysia. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి విజయనగరం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ కెఎన్ రామకృష్ణ.
3: విజయనగరం జిల్లాలో అగ్నిమాప కేంద్రాలను ప్రారంభించిన రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన పల్లె పండుగ మూడవ దశ పనులు, విజయనగరం ఉత్సవాలు, పైడితల్లి అమ్మవారి పండుగ నిర్వహణకు జరుగుతున్న ఏర్పాట్లు తదితర అంశాలతో కూడిన విజయనగరం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ఫైర్మెన్లకు అత్యాధునిక శిక్షణ ఇవ్వడమే కాకుండా అగ్నిమాపక శాఖకు ఆధునిక పరికరాలను, మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా రాష్టంలో విపత్తు నిర్వహణ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నామని రాష్ట హోంశాఖ మంత్రి, విజయనగరం జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. దీనిలో భాగంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఆధునిక అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. విజయనగరం జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన అగ్నిమాపక కేంద్రం భవనాన్ని ఆమె ప్రారంభించి అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లు, అత్యాధునిక ఫైర్ పరికరాల పనితీరును పరిశీలించారు. ఇదే కార్యక్రమంలో భాగంగా పూసపాటి రేగ, బొబ్బిలి అగ్నిమాపక కేంద్రాలను కూడా ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేల చేతుల మీదుగా ప్రారంభించగా, శ్రీకాకుళం జిల్లా సోంపేట, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండల్లో నిర్మించిన అగ్నిమాపక కేంద్రాలను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. విజయనగరం జిల్లా జామి మండలం కుమరం గ్రామంలో నిర్వహించిన పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. కుమరం గ్రామంలో 28 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం గ్రామాల అభివృద్దికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, అందులో భాగంగానే పల్లె పండుగ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. పల్లె పండుగ 3.0 కార్యక్రమం ద్వారా గజపతినగరం నియోజకవర్గానికి 34 కోట్ల రూపాయల నిధులను కేటాయించామని చెప్పారు. ఉమ్మడి విజయనగరం జిల్లాకు మొత్తంగా 150 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం కేటాయించిందని మంత్రి వెల్లడించారు. గతంలో పల్లె పండుగ 1.0 కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా 120 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ది పనులు చేపట్టామని, పల్లె పండుగ 2.0 కార్యక్రమం ద్వారా 110 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ది కార్యక్రమాలు పూర్తి చేశామని గుర్తు చేశారు. ఇప్పుడు 3.0 ద్వారా మరింత వేగంగా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. హౌస్ హోల్డ్ సర్వే నమోదులో ఎన్యూమరేటర్లు, అధికారులు తీవ్ర అలసత్వం వహించడంపై జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2011 జనాభా లెక్కలతో పోలిస్తే గత 15 ఏళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో వసతులు మెరుగుపడినప్పటికీ సర్వే లాగిన్లో పలుచోట్ల పాఠశాలలు, విద్యుత్ సరఫరా, బస్సు సౌకర్యాలు, ఇళ్ల సంఖ్య తప్పుగా నమోదు చేయడంపై క్షేత్రస్థాయి అధికారులను మందలించారు. నిర్లక్ష్యం వహించిన వీఆర్ఓలు, విలేజ్ సర్వేయర్లకు షోకాస్ నోటీసులు, ఛార్జ్ మెమోలు జారీ చేయాలని సూచించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ రోణంకి గోపాలకృష్ణ క్షేత్రస్థాయిలో పర్యటించారు. గజపతినగరం, విజయనగరం నియోజకవర్గాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. జిల్లాలో సర్ ప్రక్రియను నిర్ణీత గడువు కంటే ముందుగానే అత్యంత పారదర్శకంగా విజయవంతంగా పూర్తి చేశారని యంత్రాంగాన్ని అభినందించారు. జిల్లా సాంస్కృతిక, చారిత్రక, కళా, సాహిత్య వైభవాన్ని చాటిచెప్పేలా అక్టోబర్ 25-26 తేదీల్లో విజయనగరం ఉత్సవాలు 2026ను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని పురస్కరించుకుని సిరిమాను సంబరానికి 2 రోజుల ముందు విజయనగరం ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. దీనిలో భాగంగా పట్టణంలోని 11 వేదికల్లో 2 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, కళా ప్రదర్శనలు, సైన్స్ ఫెయిర్, ఫుడ్ ఫెస్టివల్, సంగీత నృత్య సాహితీ కార్యక్రమాలు, జానపద కళా ప్రదర్శనలు వంటివి నిర్వహించనున్నారు. ఉత్సవాల నిర్వహణకు జిల్లా స్థాయి కార్యనిర్వాహక కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు వివిధ వేదికలకు ప్రత్యేక ఇన్ఛార్జి అధికారులను నియమిస్తూ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. విధి నిర్వహణలో ఎన్నడూ వెనుకంజ వేయవద్దని శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా కానిస్టేబుళ్లకు రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. విజయనగరం పోలీస్ శిక్షణా కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకున్న 473 మంది 2025-26 బ్యాచ్ మహిళా కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ కళాశాల మైదానంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి వంగలపూడి అనిత మహిళా కానిస్టేబుళ్లలో స్ఫూర్తిని నింపారు. తొలుత వారి నుంచి గౌరవవందనాన్ని స్వీకరించారు. శిక్షణలో మెరుగైన ప్రతిభను కనబర్చిన క్యాడెట్స్ కు జ్ఞాపికలను అందజేశారు. పీటీసీలో కొత్తగా నిర్మించిన కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించారు. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా కానిస్టేబుళ్లు ఈ సందర్భంగా సామూహికంగా ప్రమాణ స్వీకారం చేశారు. క్యాడెట్స్తో వారి తల్లిదండ్రులతో మంత్రి మమేకమై మాట్లాడారు. మరింతవరకు విజయనగరం జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన కెఎన్ రామకృష్ణ, విజయనగరం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
4: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. హలో అభిలాష, టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం. మరి ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 2255533, మరో నెంబర్ 2968990, ఎస్టీడీ కోడ్ 08554. మరి మొదటి కాలర్ని పలకరిద్దామండి. హలో,
5: గుడ్ మార్నింగ్.
4: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
5: మేడం, చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలుపుళ్ళు గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
4: బాగున్నారండి.
5: బాగున్నావండి? మీరు బాగున్నారు మేడం?
4: బాగున్నావండి
5: మేడం. గాంధీ జయంతికి రిలేటెడ్ గా గాంధీ జయంతి శుభాకాంక్షలు మేడం.
4: మీకు కూడా అండి.
5: థ్యాంక్ యూ మేడం.
4: నరేంద్ర రెడ్డి గారు ఏం చేస్తుంటారు మీరు?
5: మేడం వ్యవసాయం చేస్తాం మేడం.
4: అవును, విన్నాను ఒకసారి గుర్తు.
5: అవును మేడం, మా చెట్లు ఉన్నాయి. ఈసారి అయితే వేరుశనగ వేయలేదు మేడం, తడవతడ వేస్తా ఉన్నాము.
4: అవునులేండి,
5: ఈసారి వర్షమే పడలేదు మేడం. 10 రోజులుగా పడతా ఉంది కానీ దాని ముందు వర్షం అనే మాట లేదు మేడం.
4: అవునా?
5: అవును మేడం.
4: అయితే చెనక్కాయ పట్టలేదు
5: లే, ఈసారి చాలా ఎక్కువ. ఏదో ఒక 5-6 మంది తప్పితే నీళ్లు సౌకర్యం ఉండేవాళ్ళు వేస్తున్నారు మేడం. మిగతా ఎవరు వేయలేదు మేడం.
4: ఓకే, చూద్దాం వర్షాలు ఏమైనా పడతాయేమో.
5: అంతే కదా, పట్టండి మేడం.
4: అవునులేండి,
5: ఇంకా 1 మంత్ ఉంది, చూద్దాం మేడం.
4: అవునండి. ఏ పాట వినిపించమంటారండి నరేంద్ర రెడ్డి గారు?
5: మేడం మువ్వ గోపాలుడు మేడం.
4: మువ్వ గోపాలుడు, అందులో ఏ పాట అండి?
5: అందులో వేగు చుక్క వెలుగ పండు అనే పాట ఉంటుంది మేడం. ఆ పాట ఏంటి మేడం?
4: ఓకే, తప్పకుండా వినిపిస్తున్నానండి. కోరుతున్న శ్రోతలండి,
5: స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్ చంద్రారెడ్డి, అన్విత, పూజ, ధనంజయ, శంకర మేడం.
4: కాల్ చేసినందుకు ధన్యవాదాలండి.
5: థ్యాంక్ యూ మేడం.
4: థ్యాంక్ యూ అండి. నమస్తే అండి.

0: హలో,
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి.
1: నా పేరు పుల్లన్న మేడం గారు, సనప గ్రామము.
0: పుల్లన్న గారు, బాగున్నారండి?
1: బాగున్నారు మేడం గారు. మీరు ఆరోగ్యంగా ఉన్నారా మేడం గారు?
0: అవునండి. ఏ పాట?
1: మనుషులంతా ఒకటే మేడం గారు.
0: ఏమండి?
1: మనుషులంతా ఒకటే మేడం గారు. చిత్రం పేరు
0: ఓకే, అందరూ ఒకటే కదా.
1: అవును మేడం గారు. అందులో అనుభవించి రాజా పుట్టింది పెరిగింది ఎందుకు?
0: ఓకే, తప్పకుండా వినిపిస్తారండి పుల్లన్న గారు.
1: కృతజ్ఞత వందనాలు మేడం గారు.
0: నమస్తే అండి, ధన్యవాదాలండి.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే బా, భలే ఉందే.
1: చిక్కుకున్నాడు.
2: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: హలో
5: హలో
4: హలో, నమస్తే అండి.
5: నమస్తే మేడం, పద్మావతి మేడం గారు.
4: అవునండి, మీరు?
5: అనంతపురం జిల్లా పెద్ద ఓడుగురు మండలం ఇందరమ్మ కాలనీ బడిగించిన అన్నయ్య మేడం. బాగుండరా?
4: బాగున్నారండి.
5: బాగుండం మేడం, అందరం బాగుండం, మీరు బాగుండాలని దేవునికి కోరుకుంటున్నాం.
4: అవునండి, అందరు బాగుండాలండి. చెప్పండి.
5: బొబ్బిలి పుల్లిలో పాట ఏంటి మేడం?
4: బొబ్బిలి పుల్లిలో, బొబ్బిలి పుల్లిలో ఏ పాట అండి?
5: తెల్లా తెల్లని సీరలోనా అనే పాట మేడం.
4: మంచి పాట కోరుకున్నారు.
5: అవును మేడం, బాగుండరు మేడం.
4: అవునండి, కోరుతున్న శ్రోతలండి.
5: బడిగించిన అన్నయ్య, సోడమ్మ, లక్ష్మి, వెంకటేశు, రామాంజనమ్మ, కుమారి, శ్రీనివాసులు, రంగం వెంకటస్వామి మేడం.
4: అవునండి, మీ ఉత్తరాల్లో ఈ పేర్లన్నీ ఉంటాయండి.
5: అవును మేడం, దుగ్గి నాగేశ్వరరావు మేడం.
4: అవునండి, తప్పకుండా మీ అందరి కోసం ఈ పాట వినిపిస్తున్నానండి.
5: నమస్తే మేడం.
4: నమస్తే అండి, ధన్యవాదాలు.
5: శుభాకాంక్షలు మేడం.
4: అవునండి, మీకు కూడా.
5: అడ్వాన్స్ గా దసరా పండుగ మేడం.
4: దసరా పండుగ శుభాకాంక్షలు. ఓకే
5: మేడం,
4: మీకు కూడా అండి దసరా నవరాత్రుల శుభాకాంక్షలు అండి.
5: మేడం బాగుండాలి మేడం, మీతో మాట్లాడి 3 ఏళ్ళు మేడం. మేడం,
4: ఓ అవునా?
5: మా కుటుంబం అంతా మాట్లాడినాం మేడం.
4: అవునండి అవునండి.
5: ఇంకా నమస్తే మేడం.
4: నమస్తే అండి. నమస్తే.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: నా పేరు పెద్దరెడ్డి.
0: ఏం పేరండి? ఏం పేరండి
1: మేడం?
0: మీ పేరండి?
1: పెద్దిరెడ్డి.
0: పెద్దిరెడ్డి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: మర్తాడు.
0: మర్తాడు. ఏం చేస్తుంటారండి?
1: మేడం పద్మనాభ మేడం.
0: అవునండి, మీరేం చేస్తుంటారండి పెద్దిరెడ్డి గారు?
1: సిగరెట్ పోయింది మేడం, ఖాళీ ఉన్నాం మేడం.
0: అవునా? ఓకే.
1: మేడం
0: ఏ పాట వినిపించమంటారు?
1: ఏదన్నా ఏదో ఒకటి వినిపించండి మేడం. చిరంజీవి కానీ.
0: చిరంజీవి. ఓకే.
1: అందరి కోసం మేడం.
0: ఏమండి?
1: అందరి కోసం.
0: అందరి కోసం. ఓకే, తప్పకుండా వినిపిస్తానండి.
1: థ్యాంక్ యూ మేడం,
0: కాల్ చేసినందుకు ధన్యవాదాలండి.
1: చిరంజీవి పాట
0: తప్పకుండా వినిపిస్తున్నానండి.
1: సరే మేడం.
0: ఓకే.

0: హలో హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. హలో అభిలాష కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం, నా పేరు జ్వాల నరసింహారెడ్డి. కమ్మూరు గ్రామము, కుడేరు మండలము, అనంతపురం జిల్లా. అనంతపురంలో పాంప్లెట్లు వంచే బిల్లున్నా మేడం.
0: ఓకే అండి, బాగున్నారా?
1: బాగున్నాను మేడం.
0: చెప్పండి
1: నరసింహారెడ్డి. అందరూ బాగున్నారా మేడం?
0: బాగున్నామండి.
1: గాంధీ జయంతి ఎలా చేస్తున్నారు మేడం? నిన్న సెలబ్రేషన్
0: బాగా జరుపుకున్నామండి.
1: ఓకే మేడం,
0: చెప్పండి ఏ పాట వినిపించమంటారు
1: మేడం? నాకు వచ్చేసి సిటీ మార సినిమా ఉందా మేడం?
0: సిటీ మారా? సిటీ మార లేదండి.
1: జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరు అనే పాట మేడం?
0: లేదండి.
1: అది లేదా? మళ్ళీ జ్వాలా మూవీ ఉందా మేడం? సినిమా పేరే జ్వాలా మూవీ, చిరంజీవిది.
0: ఓకే,
1: అందులో టైటిల్ సాంగ్ ఉన్నాయి మేడం.

0: అది
1: ఉందండి.
0: ఏమేమి ఉన్నాయి మేడం సాంగ్స్?
1: తలాంగు, కలికి, సిలక,
0: అవి రెండేనా మేడం?
1: ఇంకా ఎన్నెలే ఎన్నెలే
0: మూడేనా మేడం? తలాంగు దినుక ఏంటి మేడం, బాగుంటుంది అది?
1: అలాగే అండి.
0: తలాంగు దినుక తలుక్కుతారా బరాలు మరక వరించి గనక
1: చిరంజీవి బాగా వినిపిస్తానండి. కోరుతున్న శ్రోతలండి,
0: మా అమ్మ పేరు ధనలక్ష్మి, మా నాన్న పేరు నాగేశ్వర రెడ్డి, ఇంకా మా కమ్మూరు గ్రామ ప్రజలు, ఇంకా ఆకాశ రేడియో వినే శ్రోతలందరి తరపున, మీ తరపున
1: అందరి కోసం, మీకోసం ఈ పాట వచ్చేస్తుందండి, విందామండి.
0: థ్యాంక్ యూ మేడం.
1: థ్యాంక్ యూ అండి, నమస్తే.

0: నమస్తే మేడం.
1: నమస్తే అండి.
0: మేడం తలగిపత్రి ఉంటే రఘునాథ శర్మ మాట్లాడుతున్నా మేడం.
1: బాగున్నారండి.
0: మీ పేరు మేడం?
1: పద్మలత అండి.
0: ఓకే మేడం. ఏం లేదు మేడం, ఇది శ్రీవారు మావారి చిత్రములు పూలు గుస గుసలాదేంగని గల గుస ఈ గదు వేసేయండి అనే పాట ప్రసాదం చేయండి మేడం.
1: తప్పకుండా అండి.
0: ఓకే, నమస్తే మేడం.
1: నమస్తే అండి.

0: హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, అభిలాష కార్యక్రమానికి స్వాగతం. అవునండి, మీరండి?
1: నా పేరు ఎంగుమని మేడం.
0: ఎంగమని గారు బాగున్నారా?
1: బాగున్నా మేడం.
0: చెప్పండి ఎంగమని గారు.
1: జిల్లా ముదిగుబ్బు మండలం నక్కలపల్లి ఉంది మేడం.
0: అవునండి, చెప్పండి
1: మేడం. భద్రకాళి ఉందా?
0: భద్రాచలం.
1: భద్రాచలం.
0: భద్రాచలమా?
1: అవును మేడం.
0: ఓకే, రీ సౌండ్ వస్తుంది. అవునండి, భద్రాచలంలో ఏ పాట అండి?
1: ఒకటే జనన ఒకటే మరణం.
0: తప్పకుండా వినిపిస్తానండి. కోరుతున్న శ్రోతలండి.
1: సత్యసాయి జిల్లా ముదిగుప్ప మండలం నక్కలపల్లి నుండి ఎంగమోని, శ్రీదేవి, పెద్దిరాజు, విష్ణు, బాలు, కుసినారి, వైష్ణవి, నారాయణమ్మ, పూజారి ధనంజయ, పూజారి రామకృష్ణ, పెద్దనప్ప.
0: తప్పకుండా మీ అందరి కోసం మీరు కోరుకున్న పాట.
1: అవును మేడం.
0: అవునండి,
1: వింటున్న అందరి కోసం మేడం.
0: వింటున్న అందరి కోసం.
1: రాజేంద్ర కోసం కూడా మేడం.
0: అలాగే అండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి. నమస్తే.

0: హలో,
1: నమస్కారం మేడం.
0: నమస్తే అండి.
1: మేడం, నా పేరు లక్ష్మయ్య. మేడం
0: లక్ష్మీనారాయణ గారు?
1: లక్ష్మయ్య.
0: లక్ష్మయ్య, ఓకే. ఎక్కడి
1: మేడం?
0: నుంచి కాల్
1: నాగర్కర్ణం
0: చేస్తున్నారు?
1: జిల్లా పెద్ద మేడం నాగర్కర్ణం జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపురం నుంచి మాట్లాడుతాం మేడం.
0: సాతాపురం, ఓకే.
1: అవును మేడం.
0: మీరు ఉత్తరాలు కూడా రాస్తుంటారు కదండి?
1: రాలే మేడం, ఉత్తరాలు రాలే మేడం. రాలేదు మేడం,
0: ఓకే.
1: లెటర్స్ దొరకవు మేడం కొంచెం.
0: లక్ష్మయ్య గారు ఏం చేస్తుంటారండి? లక్ష్మయ్య గారు
1: నేను గ్రామ పంచాయతీ పనిచేస్తుంటాను మేడం. ఎలక్ట్రీషియన్ గా, వాటర్ మ్యాన్ గా పనిచేస్తుంటా.
0: ఓహో,
1: అవును మేడం.
0: అంటే చాలా బిజీగా ఉంటారు.
1: అవును మేడం, ఉదయం కూడా బిజీ ఉంటాను, 12 వరకు బిజీ ఉంటాను మేడం.
0: ఓకే, ఏ పాట వినిపించమంటారండి?
1: మేడం నాకు కృష్ణమదాది కృష్ణ సినిమా యుద్ధం మేడం. యుద్ధం,
0: యుద్ధం సినిమా పేరా?
1: సినిమా పేరు యుద్ధం.
0: యుద్ధం, అందులో ఏ పాట అండి?
1: దాంట్లో మేడం లింగు లింగు మంటూ.
0: ఓకే
1: మేడం, పాట కావాలి మేడం?
0: తప్పకుండా వినిపిస్తానండి. కోరుతున్నాండి
1: మేడం. ఆ కుటుంబాల పేర్లు సాతాపూర్ నుండి బాలేశ్వరమ్మ, శివశంకర్, భరతశివ, యమున, లుమిని కుమారు, సిద్ధార్థ, స్వామి, వెన్నెల తేజ, చేతన్ సింహ, ఇక్రసింహ, అధీర, త్రివర్ణ, గౌతమ్ మేడం.
0: ఓకే, మీ అందరి కోసం, మీ కుటుంబ సభ్యుల కోసం కూడా ఈ పాట విందామండి.
1: థ్యాంక్ యూ మేడం, మంచిది మేడం.
0: నమస్తే అండి.
1: ఇదే.

0: హలో
1: హలో
0: హలో, నమస్తే అండి. అభిలాష కార్యక్రమానికి స్వాగతం.
1: మేడం నమస్కారం.
0: నమస్తే అండి.
1: మా పేరు సోల పవన్ కుమార్ మేడం.
0: పవన్ కుమార్ గారు.
1: బాగున్నారా మేడం?
0: అవునండి, మీరు బాగున్నారా?
1: బాగున్నారు.
0: ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: ధర్మవరం శాంతినగర్ గంగామూడి దగ్గర నుంచి మేడం.
0: ఓకే. మగ్గం నేస్తుంటారా?
1: అవును మేడం.
0: ఓకే. ఎలా ఉందండి వ్యాపారం?
1: పర్లేదు మేడం, బాగుంది.
0: ఇంకా మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా.
1: అవును మేడం. మేడం సినిమా పేరు వచ్చేసి రాజేంద్రుడు గజేంద్రుడు మేడం.
0: రాజేంద్రుడు గజేంద్రుడు.
1: అవును.
0: అందులో ఏ పాట అండి?
1: నీలి వెన్నెల జాబిల్ అనే పాట మేడం.
0: తప్పకుండా వినిపిస్తానండి.
1: మేడం వింటున్న వారందరి కోసం మేడం.
0: ఓకే అండి,
1: ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి. నమస్తే అండి.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: కర్నూలు జిల్లా ఆస్పేరు మండలం తంగరడన గ్రామం హరినాథ్ రెడ్డి మేడం.
0: హరినాథ్ రెడ్డి గారు బాగున్నారండి?
1: బాగున్నాం మేడం. మీరు బాగున్నారా మేడం?
0: బాగున్నామండి
1: మేడం. మీకు, డైరెక్టర్ గారికి, ఆకాశవాణి స్టాఫ్ అందరికి కూడా నమస్కారాలు మేడం.
0: నమస్తే అండి.
1: మేడం, అల్లుడు గారు మేడం సినిమా పేరు.
0: ఓకే.
1: అందులో నుంచి కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు అనే పాట ఉంటారు మేడం.
0: తప్పకుండా వినిపిస్తానండి.
1: మా కుటుంబ సభ్యుల కోసం మేడం, మా కుటుంబ సభ్యుల కోసం, మీకోసం, ఇటున్న అందరి కోసం మేడం, ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.
1: నమస్తే.

0: హలో
1: హలో,
0: హలో, అభిలాష కార్యక్రమానికి స్వాగతం అండి.
1: నమస్తే మేడం.
0: ఎవరు మాట్లాడుతున్నారండి?
1: ఈశ్వర యాదవ్, వైఎస్ఆర్ కడప జిల్లా పుండ్రుల మండలం పాలవానిపల్లి. మేడం
0: బాగున్నారండి?
1: బాగున్నారా? మేడం మీరు బాగున్నారా?
0: బాగున్నామండి. చెప్పండి, ఏ ఏ పాట వినిపించమంటారు?
1: పవిత్ర బంధం.
0: పవిత్ర బంధం వెంకటేష్ గారిదే? వెంకటేష్ గారిదే?
1: హలో,
0: వెంకటేష్ గారిదే?
1: పవిత్ర బంధం పాటది.
0: ఓకే, అందులో ఏ పాట అండి?
1: గాంధీ పుట్టిన దేశమా ఇది.
0: ఓకే, తప్పకుండా వినిపిస్తానండి.
1: నిన్న నిన్న నిన్న లేదు కదా, ఇప్పుడు నిన్న గాంధీ జయంతి, ఈరోజు వినిపిస్తాను.
0: తప్పకుండా అండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి. నమస్తే అండి.
1: నమస్తే.

0: హలో హలో నమస్తే అండి. ఎవరండి మాట్లాడుతున్నారు?
1: ప్రతిసారి చేస్తానండి. బబ్బులు అండి నా పేరు. ఎంతసేపు చేస్తున్నాను తెలుసా మీకు?
0: చెప్పండి, ఏ పాట వినిపించమంటారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: బబ్బులు అండి, వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓకే ఓకే ఓకే, చెప్పండి ఏ పాట వినిపించమంటారు.
1: నేను ఉన్నాను శర్మ నుంచి చీకటితో వెలుగుగా చెప్పండి నేనున్నానని. ప్రతిసారి చేస్తున్నాను మీరు ఇట్లా ఇట్లా, ప్రతిసారి నా కాల్ మీరు ప్రతిసారి లిఫ్ట్ చేయట్లేదు. మీరు ఎందుకు ఆన్సర్ చెప్పండి ఫస్ట్ నాకు, ఎందుకు అన్ని సార్లు కాల్ చేసి మీరు కాల్ రింగ్ అవుతుంది, కాల్ వినిపించదా నీకు? నాకు అది చెప్పండి.
0: అలా కాదండి, ఇవి ఒక శ్రోతను పలకరించిన తర్వాత ఇంకో శ్రోతను పలకరిస్తున్నాం కదండి.
1: కాదు కాదు, అట్లా నేను ఎన్నిసార్లు విన్నాను ప్రతిసారి.
0: అందులో ఏ పాట అన్నారు?
1: నేనున్నాను మళ్ళీ చెప్పాలా? చీకటితో వెలుగే చెప్పాను నేనున్నానని.
0: ఓకే తప్పకుండా వినిపిస్తానండి.
1: ఆ పాట వేయండి
0: తప్పకుండా.
1: వేయండి.
0: ఓకే ధన్యవాదాలండి.
1: బై.

శ్రోతలింతవరకు హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి ఏకచిత్రగానం శీర్షికన మైత్రి మూవీ మేకర్స్ వారి ఉప్పెన చిత్రం నుండి పాటలు.

0: చా బొబ్బలా
1: సై బాల్,
0: నడుగులో తామరా
1: సై బాల్,
0: బుర్రద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

శ్రోతలు, ఏకచిత్రగానం శీర్షికన మైత్రి మూవీ మేకర్స్ వారి ఉప్పెన చిత్రం నుండి పాటలు వింటున్నారు.

శ్రోతలు, ఇంతవరకు ఏకచిత్రగానం శీర్షికన మైత్రి మూవీ మేకర్స్ వారి ఉప్పెన చిత్రం నుండి పాటలు విన్నారు.

ఈనాటి సాయంత్రం ప్రసారంలో 5 గంటలకు లేపాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 5:30 పినాకిని స్త్రీల కార్యక్రమంలో సులభ గణిత బోధన, ఈ అంశం గురించి శ్రీమతి ఎం సత్యవాణి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి వి పద్మలత. 6:00 లలిత గీతం, 6:30 చిత్రసీమ సినిమా పాటలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఉప్పు నీటిలో ప్రత్యామ్నాయ జాతుల ఆక్వాసాగు, ఉండి మత్స్య పరిశోధనా స్థానం అధిపతి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏ చంద్రశేఖర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నమ్మధు. 7:45 శ్రీమతి కె గాయత్రి ఆనంద్ గారు గానం చేసిన లలిత గీతాలు వింటారు. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ. 8:15 అభిలాష ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినీ గీతాలు. 8:45 నాకు మనసుంది నాటిక, రచన శ్రీ ఐతా చంద్రయ్య,

నిర్వహణ శ్రీ బి చిట్టిబాబు. 9:30 చిత్రసీమ. 10:00 జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల రోజువారీ ముఖ్యాంశాలు వింటారు. 10:20 ఇంద్రధనస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు.

సమైక్యత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తున్నది. మరి కాసేపట్లో వివిధ భారతీయ కార్యక్రమాలు వింటారు.

0: మోతి, ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణలా ప్రగడ. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం శ్రీ సిటీలోని టిల్ హెల్త్ కేర్ మందుల తయారీ పరిశ్రమలో ఈరోజు ఉదయం పేలుడు సంభవించింది. బాయిలర్ పేలి మంటలు చెలరేగడంతో పరిశ్రమలో రాత్రి విధులు నిర్వహిస్తున్న ఇద్దరు మృతి చెందగా 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలంలో రెస్క్యూ టీం సహాయక చర్యలు ప్రారంభించారు. రాజధాని అమరావతిలోని 29 గ్రామాల పరిధిలో 2014-19 సంవత్సరాల మధ్య గ్రామ కంఠం కింద పరిగణించి భూ సమీకరణ నుంచి ఇచ్చిన మినహాయింపులన్నీ నిబంధనల ప్రకారమే జరిగాయా లేదా అన్న విషయాన్ని పునఃపరిశీలించాలని పురపాలక శాఖ మంత్రి పి నారాయణను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అప్పట్లో కొందరికి నిబంధనలకు విరుద్దంగా మినహాయింపులు ఇచ్చారని రాజధాని రైతులే కొందరు ఆరోపిస్తున్న నేపథ్యంలో వాటిపై పునఃపరిశీలన జరిపించాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. రాజధాని అమరావతి, విజయవాడ, గుంటూరు నగరాల చుట్టూ నిర్మిస్తున్న యాక్సెస్ కంట్రోల్డ్ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ నిర్మాణ ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. దీని నిర్మాణానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ టెండర్లు ఆహ్వానించింది. 6 వరుసలతో కూడిన 189.93 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్, నారాకోడూరు నుంచి గుంటూరు శివారు బుడంపాడు వరకు 4 వరుసలతో 5.2 కిలోమీటర్ల మేర నిర్మించే అనుసంధాన రహదారితో కలిపి మొత్తం 195.13 కిలోమీటర్ల నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించారు. తల్లిదండ్రులు ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న శిశు సంరక్షణ సెలవులు పొందే విధానాన్ని దశల వారీగా అమలు చేయాలని జాతీయ మహిళా కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీన్ని తొలుత భారీ పరిశ్రమల్లో ప్రవేశపెట్టి క్రమంగా మధ్య చిన్న తరహా పరిశ్రమలకు విస్తరించాలని పేర్కొంది. ముఖ్యంగా అసంఘటిత, గిగ్ ఇతర ప్లాట్ఫామ్స్లో పనిచేసే వారందరికీ ఈ ప్రయోజనం వర్తింపు చేయాలని సూచించింది. ఆసియా క్రీడల్లో రికర్వ్ ఆర్చరీలో కుంకుమ్ మహోద్ చరిత్ర సృష్టించింది. మహిళల వ్యక్తిగత విభాగం ఫైనల్లో దక్షిణ కొరియా క్రీడాకారిణిని ఓడించి బంగారు పతకాన్ని గెలిచింది. ఆర్చరీ సింగిల్స్ రికర్వ్లో పతకాన్ని గెలుచుకున్న మొట్టమొదటి భారతీయురాలిగా నిలిచింది. అటు ఆసియా క్రీడల పురుషుల క్రికెట్ ఫైనల్ ఈరోజు జరగనుంది. స్వర్ణం కోసం భారత్ పాకిస్తాన్తో తలపడుతుంది.

10:04 దాటి 16 సెకన్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.0 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మనం ఎంటర్ అయ్యాం హరివిల్లులోకి. మరి హరివిల్లులో మొట్టమొదటిగా నేను అడగబోయే ప్రశ్న ఏమిటంటే, భారత ప్రస్తుత ప్రధాన వాయుసేనాధికారి ఎవరు? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, భారత ప్రస్తుత ప్రధాన వాయుసేనాధికారి ఎవరు? తెలిస్తే గనక మెసేజ్ చేసేయచ్చు 8662-4888-14 కి.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.1 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. 10:11 కావస్తోంది మన స్టూడియోస్ లో సమయం. మరి హరిబిల్లులో మొట్టమొదటిగా నేను అడిగిన ప్రశ్న ఏమిటంటే, భారత ప్రస్తుత ప్రధాన వాయుసేనాధికారి ఎవరు? మరి ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే గనక 8662488114 8664888814కి మెసేజ్ చేసామన్న కదా. మరి అయితే మెసేజెస్ అయితే వచ్చేసాయి, మరి చూద్దాం ఎవరు చేశారు. సో హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కహ అని మెసేజ్ చేశారు ఆదిత్య గారు, శుభోదయం అంటూ. ఆల్రెడీ చెప్పిన టాస్క్ అయితే కంప్లీట్ చేసేసారంట. ఈరోజు వరల్డ్ కార్డ్ మేకింగ్ డే అన్న కదా, ఫస్ట్ సాటర్డే ఆఫ్ అక్టోబర్. కాబట్టి మీకు నచ్చిన వాళ్ళు, అదే ఈరోజు ఎవరైతే బర్త్డే జరుపుకుంటున్నారో, బర్త్డే కాకుండానే ఈరోజు ఎవరితో అయితే లేదో, ఇంకా తర్వాత ఎప్పుడైతే వస్తుందో, మీ క్రియేటివిటీని కాస్త జోడించి వాళ్ళకి ఒక డిఫరెంట్ స్టైల్లో గ్రీటింగ్ కార్డ్ని అందించండి అన్న కదా. సో అందించేశారంట. దానికి సంబంధించిన మెసేజ్ ఇంకా శ్రీకృష్ణుడి ఆశీస్సులు అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్. అండ్ అలాగే మీరు ఎవరికి విష్ చేశారు వాళ్ళకి అందరికీ కూడా. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారో చూద్దాం. పెనంద జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజ్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ ఆదిత్య గారు అంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమని గారు పెడన నుంచి మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. దేవసేన గారు తిరుపతి నుండి కరెక్ట్ ఆన్సర్. శివ శ్రీఫణి మెసేజ్ చేస్తున్నారు దేశాయిపేట వేటపాలెం నుంచి, కరెక్ట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముద్దిజావళి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. గుడ్ మార్నింగ్ ఆదిత్య గారు అంటూ పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి గారు, కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. బొడ్డు తులసీదాస్ గారు నవీపేట మండలం నిజామాబాద్ జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. సాయి శిరీష గారు తిరుపతి నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా హరినాథ్ బాబు గారు ఏలూరు నుండి మెసేజ్ చేశారు, గుడ్ మార్నింగ్ అంటూ, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. సైన్కాపురి కాలనీ నుండి హైదరాబాద్ నుండి మెసేజ్ చేస్తున్నారు పద్మశ్రీ శ్యామ్ గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కోటనందూరు మండలం కాకినాడ జిల్లా నుండి మెసేజ్ చేస్తున్నారు.

0: అన్నారు. అవునా, ఓకే, అంత బాగానే వస్తుంది అనుకుంటా. రమణ గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా పెడన నుంచి భాస్కర్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పోలవరం నుండి భాస్కర్ రావు గారు, రాణి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పాలెం పోలయ్య గారు ఆళ్ళగడ నంద్యాల జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుంచి, గుడ్ మార్నింగ్ అండి, కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అమర్ ప్రీత్ సింగ్. భారత ప్రస్తుత ప్రధాన వాయుసేనాధికారిగా ప్రస్తుతం జనరల్ అమర్ ప్రీత్ సింగ్ గారు పనిచేస్తున్నారు. ఇంకా రెండవ ప్రశ్న విషయానికి వచ్చేద్దామా. స్వీట్స్ ఎక్కువగా తినొద్దు అని చెప్పిన మన అమ్మమ్మలు నానమ్మలు పెట్టే స్వీట్స్ తింటే బలం వస్తుందని అమ్మ వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు కదా, నిజంగా ఏ స్వీట్స్ తింటే బలం, ఏ తిన్నా బలం అని అనొద్దు. అంటే ముఖ్యంగా మన పాతకాలపు స్వీట్స్ అయితే పర్ఫెక్ట్ గా ఉన్నాయి, అవి తింటే నిజంగానే బలం వస్తుంది అనమాట. కొంచెం క్లూ అయితే ఇవ్వనా, వీటిని తయారు చేయడానికి పెద్ద బాండీ గాని, ఆ బాండీలో నూనె గాని, ఆ బాండీ కింద గాని మంట అవసరమే లేదు. మరి ఇంతకీ ఏ స్వీట్స్ తింటే నిజంగా చాలా బలం వస్తుంది తెలిస్తే గనక మెసేజ్ తో పాటు స్వీట్స్ కూడా మెసేజ్ రూపంలోనే పంపించేయండిలే.
1: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
2: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
1: అవునా, అదలాగా?
2: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్ లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్ లో వెళ్దాం, సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
1: హే సూపర్ ఐడియా రా.
3: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా ఏం చిన్నదర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: FM 101.3.

మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్ లో చంద్రబోస్ గారి లిరిక్స్ లో రాధిక సుమన్ ఇంకా పాడిన సాంగ్ అయితే విన్నారు ఆది మూవీ నుంచి. తీసుకున్నారా? అదే సారీ, మెసేజ్ చేసేసారా? ఇంతకీ ఏంటి, స్వీట్స్ ఎక్కువగా తినొద్దని చెప్పినా మన అమ్మమ్మ నాన్నమ్మలు పెట్టే స్వీట్స్ తింటే చాలా బలం వస్తుందని అమ్మ వాళ్ళు అదే చేస్తూ ఉంటారనమాట. మరి ఇంతకీ ఏంటి, మన ప్రాచీన స్వీట్స్ మనకి బలాన్ని అందించేవి. చూద్దాం మరి ఎవరెవరు మెసేజెస్ దాంతోపాటు స్వీట్స్ కూడా పంపించారు. పడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పల్ రాజు గారు మెసేజ్ చేశారు. అఫ్ కోర్స్ నేను ప్లే చేసిందే మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఆల్రెడీ ప్లే చేయకముందే చాలా మంది వెంట వెంటనే మెసేజెస్ అయితే చేసేసారు, కాబట్టి నేను అనుకున్న స్వీట్తోనే చాలా మందికి స్వీట్స్ అయితే కోయిన్సైడ్ అయ్యాయి. కొల్లిపారి నుంచి మౌలాలి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. కనకారావు గారు పెడన నుంచి మెసేజ్ చేశారు, ఓకే. మూల కోటేశ్వరరావు గారు పోలవరం నుండి, ఎస్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ సుమనీ గారు పెడన నుండి మెసేజ్ చేశారు, ఎస్ అవును. నెక్స్ట్ ఇంకా మహంకాళి రాజేశ్వరి గారు సాత్విక్ మెసేజ్ చేశారు. బాలరాజు గారు, అనురాధ గారు, రక్షిత, లిఖిత ఇంకా కుటుంబ సభ్యులు అనంతపూర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. దేవసేన గారు తిరుపతి నుండి, ఓకే. మల్లికార్జున గారు, అభిరామ్ గారు, కేశవ్ నగర్ ధర్మవరం నుండి, నువ్వుల లడ్డు అది కూడా ఉంది. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి గారు, ఎస్. బొడ్డు తులసీదాస్ గారు నవీపేట మండలం నిజామాబాద్ నుంచి నువ్వుల లడ్డు అంటూ, సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామచరణ్ గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కలమందలపాడు గ్రామం నుంచి కాసిం ముతిజావలి గారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు, ఎస్. నెక్స్ట్ మెసేజ్ ఎవరు చేస్తున్నారు, బృందావనం పద్మశ్రీ గారు, శ్యామ్ గారు, సాయిరాం తనూజ, హైదరాబాద్ సైనికాపురి కాలనీ నుంచి, అవునా, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకా భవానీపేట్ గ్రామం కామారెడ్డి జిల్లా నుండి మహమ్మద్ ఇనాయతుల్లా గారు. నెక్స్ట్ మెసేజ్ అనంతపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఎవరు మెసేజ్ చేశారు, సునంద గారు మెసేజ్ చేశారా, ఓకే. విజయవాడ నుంచి జాన్సన్ గారు మెసేజ్ చేశారు. నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం.

అండి, నువ్వు లడ్డు, డ్రై ఫ్రూట్స్ లడ్డు. డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇప్పుడు ఫేమస్ అయింది, పాతకాలంలో ఉందా ఏమో మరి నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది. అయితే పాతకాలంలో ఉన్న స్వీట్ ఇప్పటికీ కూడా చాలా బలాన్ని

ఉండా ఇది కొత్తగా, అదే ఇప్పుడు ఉన్న మెసేజెస్ లో కొత్తగా వింటున్నాను. ఓకే, నెక్స్ట్ ఇంకా తిరుపతి నుండి గౌరీ గారు గుడ్ మార్నింగ్ అండి అంటూ మెసేజ్ చేస్తున్నారు. ఏడుగొండల గారు నంది వెలుగు గ్రామం అండి మరి. ఓకే, గుడ్ మార్నింగ్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, పాలెం పోలయ్య గారు ఆళ్ళగడ నంద్యాల జిల్లా నుంచి గుడ్ మార్నింగ్ అండి. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు చోళుల కాలంలో నిర్మించిన బృహదీశ్వర ఆలయం గురించి ఎంతగానో వివరించారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. కొనగండ్ల రామణారావు గారు కవిత గారు మెసేజ్ చేస్తున్నారు బెంగళూరు నుండి, బెల్లంతో చేసిన వంటకాలు. ఎస్, బెల్లంతో చేసిన వంటకాలు అఫ్ కోర్స్ ఐరన్ అయితే అందిస్తాయి, దాంతోపాటు ప్రోటీన్ కూడా కావాలి కదా, అందుకే సున్నుండ తీసుకో అదే సున్నుండలు ఎక్కువగా చేస్తారు అని చెప్పేసి ఆది మూవీ నుంచి సాంగ్ అయితే కొంచెం సింకైట్గా ప్లే చేశాను. మరి ఈ సున్నుండలతో పాటు నువ్వులుండలు కూడా ముఖ్యంగా బాండీ కానీ, బాండీలో ఆయిల్ కానీ, ఆయిల్ కింద ఫైర్ కానీ అవసరం లేకుండా వీటిని ఈజీగానే తయారు చేయొచ్చు అని చెప్పి అన్నా కదా. కాబట్టి నువ్వులుండలు సున్నుండలు వీటిలో చూసుకుంటే కూడా వీటిలో కూడా ఎక్కువగా బెల్లంనే ఉపయోగిస్తూ ఉంటారు. ఇది ఐరన్ ని అందిస్తుంది, ఇంకా ప్రోటీన్ కి సంబంధించిన మినుములు నువ్వులు మన వంటికి 100 గ్రామ్స్ కి దాదాపు 20 to 25 అరౌండ్ అంతవరకు అందిస్తాయి అన్నమాట. ఎందుకంటే వీటిని ఉడికించాం కదా, సో డైరెక్ట్ గా తీసుకుంటాం కాబట్టి ప్రోటీన్ కంటెంట్ అంతే ఉంటుంది తగ్గకుండా. మరి హరివిల్లో మన మూడో ప్రశ్నకి వెళ్ళిపోదామా. పనస పండు ఇప్పుడు కనబడదు ఎందుకంటే సమ్మర్ లోనే వస్తుంది. మరి పనస పండును రాష్ట్ర పండుగా గుర్తించిన రాష్ట్రం ఏది? పనస పండును రాష్ట్ర పండుగా గుర్తించిన రాష్ట్రం ఏది? తెలిస్తే కనుక మెసేజ్ చేసేయచ్చు 8662488144 86624888814. అంతగా ఆలోచించక్కర్లేదు, సెర్చ్ కూడా చేయక్కర్లేదు, పాట వింటే ఆన్సర్ సమాధానం వచ్చేస్తుంది.

0: అప్పు కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్లో నైనా. వా,
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.0 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం హరివిన్లో. మరి అడిగిన ప్రశ్న ఏమిటంటే, పనస పండును రాష్ట్ర పండుగ గుర్తించిన రాష్ట్రం ఏది? పెడన జోగానందర కాలనీ నుంచి అపల్రాజ్ గారు మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కనకారావు గారు పెడన నుంచి, కరెక్ట్ ఆన్సర్. సాయి శిరీష గారు తిరుపతి నుండి, కరెక్ట్ ఆన్సర్. బాలరాజు గారు, అనురాధ గారు, రక్షిత అనంతపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. కొనకండ్ల రమణారావు గారు, కవిత గారు, కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి మెసేజ్ చేశారు. మాట్లాడుతుంది ఆదిత్య. ఓకే, నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారంటే, బెంగళూరు నుండి మారుతి లిఖిత మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. సుమణి గారు పెడన నుంచి, కరెక్ట్ ఆన్సర్. దాక్షాయణి గారు తిరుపతి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా కోలా ఏడుకొండలు గారు నంది వెలుగు గ్రామం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ గారు కేశవ్ నగర్ ధర్మవరం నుండి, కరెక్ట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామచరణ్ గారు, హేమ గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. మహంకాళి రాజేశ్వరి గారు సాత్విక్, పొదిలి నుండి, కరెక్ట్ ఆన్సర్. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి గారు, కరెక్ట్ ఆన్సర్. తిరుపతి నుండి రాధారమణి గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. బృందావనం పద్మశ్రీ శ్యామ్ గారు హైదరాబాద్ సైనికాపురి కాలనీ నుండి, కరెక్ట్ ఆన్సర్. హరినాథ్ బాబు గారు ఏలూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ పాలెం పోలియ గారు ఆలగడ నంద్యాల జిల్లా నుండి. క్వశ్చన్ మారింది, ఇప్పుడు అడిగింది ఏంటంటే జాక్ ఫ్రూట్ పనస పండు ఏ రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర పండు, స్టేట్ ఫ్రూట్. భాస్కర్ గారు పెడన నుండి, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి, కరెక్ట్ ఆన్సర్. మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ కలమందలమాడు గ్రామం నుంచి కాసిం ముత్తుజావలి గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. జాన్సన్ గారు విజయవాడ నుండి, కరెక్ట్ ఆన్సర్. మార్కాపురం శివాజీ నగర్ నుంచి మస్తాన్ గారు, వలీ ఫాతిమా గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ గారు, కరెక్ట్ ఆన్సర్. బొడ్డు తులసిదాస్ గారు నవీపేట్ మండలం నిజామాబాద్ జిల్లా, కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట్ గ్రామం కామారెడ్డి జిల్లా, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ కిషోర్ గారు నంద్యాల నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనుష గారు, డానియల్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ పల్లవి గారు పీలేరు నుండి మెసేజ్ చేస్తున్నారు, అనమయ్య జిల్లా నుండి. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి దస్తగిరి సంధ్యా గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి మెసేజ్ చేశారు సునంద గారు, కరెక్ట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. గురుస్వామి నాయుడు గారు రొంపిచర్ల నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఆన్సర్ తెలంగాణనా? తెలంగాణ అయితే కాదు. ఆర్ వెంకట సుబ్బయ్య గారు, లక్ష్మీదేవి గారు కందికాయపల్లి గ్రామం నుండి మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ ఇంకా ఎవరు చేశారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. శుభోదయం అంటూ కొనకండ్ల రమణారావు గారు ఎస్ గోవింద అంటూ మెసేజ్ చేశారు. మరి ఆన్సర్ ఓకే. నెక్స్ట్ ఇంకా వడియంపేట అనంతపూర్ నుంచి నాగజల లక్ష్మి గారు మెసేజ్ చేశారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్. హాయ్ ఆదిత్య గారు, గుడ్ మార్నింగ్ అంటూ సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఆచార్య చిరంజీవి రామలింగ గారు దమ్మాయిగూడ హైదరాబాద్ నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా చెల్లపందిరి మోనిషా గారు మధురై తమిళనాడు నుంచి, ఊరు చెల్లపందిరి రామరా, ఓకే, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు. ఎస్, కేరళం ఇంకా తమిళనాడు ఈ రెండు స్టేట్స్ కి స్టేట్ ఫ్రూట్ గా ఉంటుంది జాక్ ఫ్రూట్ పనస పండు. 10:36 దాటి 10 సెకండ్లు కావస్తోంది సమయం. మరి మన హరివిల్లో ఇప్పుడు అడగబోయే ప్రశ్న, లీలియం ఫ్లవర్స్, లీలియం ఫ్లవర్స్ అది కూడా ఏంటి, ఏదో విన్నట్టుగానే ఉంది. ఎస్, లిలీ ఫ్లవర్ కి దగ్గరగానే ఉంటుంది, కానీ లిలీ ఫ్లవర్ ఎంత ఉంటుంది, ఒక ఫింగర్ ఎంత ఉంటుంది కదా, కానీ ఈ లీలియం ఫ్లవర్స్ చెయ్యంత అరచెయ్యంత ఉంటుంది అనమాట. మరి ఇంతకీ ఈ లీలియం ఫ్లవర్స్ భారతదేశంలోని ఏ రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి? లీలియం ఫ్లవర్స్ భారతదేశంలో ప్రముఖంగా ఏ ప్రాంతాల్లో, ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి తెలిస్తే కనుక మెసేజ్ చేసేయచ్చు 8662 4111 కి.

10:47 దాటి 4 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. మనమున్నాం హరివిధిలో. ఇంతకీ లీలీ ఫ్లవర్స్ ఎక్కడ పండుతాయి? భారతదేశంలోని ఏ రాష్ట్రంలో? ఇది మన క్వశ్చన్. మరి లిల్లీ, లీలియం కొంచెం పేర్లోనే సిమిలారిటీ కొంచెం ఉంది కదా. పువ్వు చూడటానికి కూడా అలాగే ఉంటుంది, కానీ లిల్లీ అనేది మన ఫింగర్ ఎంత ఉంటుందో అంత సైజులోనే ఉంటుంది. విచ్చుకోవడం కూడా అంతే, కానీ లీలియం అనేది అరచేయంత విచ్చుకుంటుంది. ఇంతకీ ఈ లీలియం ఫ్లవర్స్ ఎక్కడ పండుతాయి తెలుసుకుందాం.

తేడన్న జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి, కరెక్ట్ ఆన్సర్. మార్కాపురం శివాజీ నగర్ నుండి మస్తాన్ గారు, వలీ ఫాతిమా గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. చెల్లపంది రామర్ ఇంకా మోనిషా గారు, మధురై తమిళనాడు నుండి, కరెక్ట్ ఆన్సర్. కడన నుంచి కనకారావు గారు, కరెక్ట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగా గారు దమ్మాయిగూడ, హైదరాబాద్ నుండి, కరెక్ట్ ఆన్సర్. మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుండి, కరెక్ట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుంచి ఖాసిం ముతుజావలి గారు, కరెక్ట్ ఆన్సర్. హరినాథ్ బాబు గారు ఏలూరు నుండి మెసేజ్ చేశారు, అవునండి, కరెక్ట్ ఆన్సర్.

ఆదిత్య గారు నీలియం ఫ్లవర్స్ అంటూ. సత్య భార్గవి గారు తాడిపత్రి అనంతపురం జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుండి, కరెక్ట్ ఆన్సర్. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి గారు కుటుంబ సభ్యులు, కరెక్ట్ ఆన్సర్. కొనకండ్ల రమణారావు గారు, కవిత గారు, జ్యోష్ణవి మోహిత్ రావు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుండి, కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు, మరి పేరైతే మెసేజ్ చేయలేదు. గన్నవరం నుంచి మెసేజ్ చేస్తున్నారు. అయ్యో, మీరు గన్నవరం అని మళ్ళీ స్పెషల్గా టైప్ చేయాల్సిన అవసరం లేదండి. తిరుపతి నుంచి గన్నవరం శ్రీనివాస్ గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్, దాక్షాయణి గారు తిరుపతి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, తిరుపతి నుండి గౌరీ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుండి మెసేజ్ చేస్తున్నారు ప్రసాద్ గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఆదిత్య గారు ఆన్సర్ అంటూ కిషోర్ గారు నంద్యాల జిల్లా, ఓకే, నంద్యాల నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగా గారు మెసేజ్ చేస్తున్నారు, నమస్తే అండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనుష డానియల్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్, మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఆదిత్య సార్ నమస్తే, శుభోదయం అంటూ పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు, గుడ్ మార్నింగ్ అండి. సో నెక్స్ట్ మెసేజ్, ఇంకా బొడ్డు తులసీదాస్ గారు నవీపేట మండలం నిజామాబాద్ జిల్లా నుండి మెసేజ్ వచ్చేసింది, ఎస్ కరెక్ట్ ఆన్సర్. మరి లీలియం ఫ్లవర్స్ ని ఎక్కడ ఎక్కువగా పండిస్తారు అన్నా కదా, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు అయిన 7 స్టేట్స్ లోనూ పండిస్తారు. ముఖ్యంగా అందులో మణిపూర్ లో ఎక్కువగా పండిస్తారనమాట. మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, ఈ స్టేట్స్ అన్నింటిలోనూ ఎక్కువగా పండిస్తారు. అయితే మణిపూర్ లో ఇంకా ఎక్కువగా పండిస్తారనమాట. మణిపూర్ తో పాటు లద్దాఖ్ ప్రాంతంలో కూడా ఈ లీలియం ఫ్లవర్స్ అనేవి చాలా చాలా ఫేమస్. మరి గమనించారా ఎందుకు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ స్టేట్స్ అన్ని కూడా మనం గమనిస్తే ఇవన్నీ కూడా పర్వత ప్రాంతాల్లో నెలకొని ఉన్న రాష్ట్రాలు అన్నమాట. కాబట్టి లీలియం ఫ్లవర్స్ అనేవి ఎక్కువగా పర్వత ప్రాంతాల్లో ఎక్కువగా పండుతూ ఉంటాయి. ఇంకా అలాగే ఈ పర్వత ప్రాంతంతో పాటు అవి కొంచెం చల్లగా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కూల్ క్లైమేట్ అనేది ఎక్కువగా ఉండాలి అనమాట. సో ఆ కూల్ క్లైమేట్ ఎక్కువగా ఉండేది అండ్ అలాగే పర్వత ప్రాంతాలు ఎక్కువగా ఎక్కడ ఉంటాయో ఆ లీలియం ఫ్లవర్స్ అనేవి అక్కడ ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. అదనమాట సంగతి.

మరి ఇంకా హరివిల్లో చివరి క్వశ్చన్ ఏంటంటే, భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం ఏది? భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం తెలిసే కనుక మెసేజ్ చేసి 8266244 కి.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. సమయం 10:57 దాటి 58 నిమిషాలు కావస్తుంది. మరి అడిగిన ప్రశ్న, భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం ఏది అన్న కదా, దానికి సంబంధించిన మెసేజెస్ అయితే చదివి వినిపించేస్తాను. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, ఎస్ కరెక్టా రాంగ్ అనేది లాస్ట్లో ఇంకా రివీల్ చేసేస్తాను. బెంగళూరు కర్ణాటక నుండి. నెక్స్ట్ ఇంకా పెడన నుంచి కనకారావు గారు, కిరణ్ కుమార్ గారు తిరుమల నుంచి మెసేజ్ చేస్తున్నారు. 3వ శనివారం, ఓ పెరటాసి 3వ శనివారమా, ఓకే. తిరుమలలో ఉంటున్నా కూడా మన కార్యక్రమం వింటున్నారు. మరి మన శ్రోతలందరి తరఫున, మనందరి తరఫున స్వామివారికి నమస్కారం అయితే.

అందించేయండి. నెక్స్ట్ ఇంకా మధురై నుండి మోనిషా గారు చెల్లపంది రామర్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. గురుస్వామి నాయుడు గారు రొంపిచెర్ల నుండి ఎవరెస్ట్ అయితే మన దేశంలో లేదు, మన దేశంలో ఉన్న హైయెస్ట్ పీక్ గురించి అడిగాను. దేవసేనగర్ తిరుపతి నుండి సైనికాపురి కాలనీ నుంచి పద్మశ్రీ శ్యామ్ గారు, పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాస్ గారు, కృష్ణమేరీ గారు కుటుంబ సభ్యులు, మల్లికార్జున అభిరామ్ గారు, ధర్మవరం నుండి ఆచార్య చిరంజీవి గారు, హైదరాబాద్ నుండి కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముత్తిజావలి గారు, బండార త్రిమూర్తుల గుప్తా గారు, తూర్పుగోదావరి జిల్లా నుండి హర్నాథ్ బాబు గారు ఏలూరు నుండి, నెక్స్ట్ ఇంకా రాఘవేంద్ర కాలనీ నుంచి తిమ్మప్ప గారు కుటుంబ సభ్యులు, కిషోర్ గారు నంద్యాల నుండి, నంది వెలుగు నుండి ఏడుకొండలు గారు, తిరుపతి నుంచి మెసేజ్ చేస్తున్నారు సంహిత గారు, విజయవాడ నుంచి జాన్సన్ గారు, మార్కాపురం నుంచి మస్తాన్ గారు, ఇంకా వలీ ఫాతిమా గారు. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేశారు, పేరైతే మెసేజ్ చేయలేదు, చదవాల్సిన పని లేదా మరి. తిరుపతి నుండి దాక్షాయణి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. బోర్డు తులసీదాస్ గారు నవీపేట నిజామాబాద్ నుండి, అనంతపురం నుంచి అనురాధ గారు, బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు రామానగర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. కరీంనగర్ నుంచి సులోచన గారు, ఎస్. నెక్స్ట్ ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి వరల్డ్ లో మూడో ప్లేస్ లో ఉంది. అనంతపురం నుంచి నాగేంద్ర గారు, శ్రీ విద్య గారు, అవును. నెక్స్ట్ మెసేజ్ ఇంకా కే టూ పీక్ అయితే కాదు, కొనకండ్ల రమణారావు గారు, కవిత గారు, కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు బెంగళూరు నుండి. ఎస్, కరెక్ట్ ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కాంచనజంగా అనమాట. సో ఇంకా ఆన్సర్స్ అయితే రివీల్ చేసేసారు నేను, ఇంకా ఎవరెవరు మెసేజ్ చేసేసారో. ఇంకా నేనైతే సైనింగ్ అప్ చెప్పే టైం కూడా వచ్చేసింది, సమయం 11 గంటలకు కావస్తుంది. న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ లాప్రగడ. ఈరోజు విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ను రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సదస్సులో ఇంధనం, స్వచ్చాంధ్ర, నిత్య జీవితంలో డీప్టెక్, స్పేస్, ఏరోస్పేస్, డిఫెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్, అందరికీ ఆరోగ్య సంరక్షణ సేవలు, అగ్రిటెక్, రైతులు, నీటి భద్రత తదితర అంశాలపై ప్యానల్ చర్చలు జరగనున్నాయి. తిరుపతి జిల్లా సత్తివేడు మండలం శ్రీ సిటీలోని మందుల తయారీ పరిశ్రమలో ఈరోజు ఉదయం పేలుడు సంభవించింది. బాయిలర్ పేలి మంటలు చెలరేగటంతో పరిశ్రమలో రాత్రి విధులు నిర్వహిస్తున్న నలుగురు మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలంలో రెస్క్యూ టీం సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజధాని అమరావతిలోని 29 గ్రామాల పరిధిలో 2014-19 సంవత్సరాల మధ్య గ్రామకంఠం కింద పరిగణించి భూ సమీకరణ నుంచి ఇచ్చిన మినహాయింపులన్నీ నిబంధనల ప్రకారమే జరిగాయా లేదన్న విషయాన్ని పునఃపరిశీలించాలని పురపాలక శాఖ మంత్రి పి నారాయణను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అప్పట్లో కొందరికి నిబంధనలకు విరుద్దంగా మినహాయింపులు ఇచ్చారని రాజధాని రైతులు కొందరు ఆరోపిస్తున్న నేపథ్యంలో వాటిపై పునఃపరిశీలన జరిపించాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాజధాని అమరావతి, విజయవాడ, గుంటూరు నగరాల చుట్టూ నిర్మిస్తున్న యాక్సెస్ కంట్రోల్డ్ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ నిర్మాణ ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. దీని నిర్మాణానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ టెండర్లు ఆహ్వానించింది. 6 వరుసలతో కూడిన 189.93 కిలోమీటర్ల ఓఆర్ఆర్ నారాకోడూరు నుంచి గుంటూరు శివారు బుడంపాడు వరకు 4 వరుసలతో 5.2 కిలోమీటర్ల మేర నిర్మించే అనుసంధాన రహదారితో కలిపి మొత్తం 195.13 కిలోమీటర్ల నిర్మాణానికి ఎన్హెచ్ఏ టెండర్లు ఆహ్వానించింది. ఆసియా క్రీడల్లో భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న T20 క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 61 పరుగులు చేసి అవుటయ్యాడు. ఇషాన్ కిషన్ 12 పరుగులతో, శ్రేయస్ అయ్యర్ 15 పరుగులతో ఆడుతున్నారు. ఆసియా క్రీడల రికర్వ్ ఆర్చరీ విభాగంలో కుంకుమ్ మహోద్ చరిత్ర సృష్టించింది. మహిళల వ్యక్తిగత విభాగం ఫైనల్లో దక్షిణ కొరియా క్రీడాకారిణిని ఓడించి బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఆర్చరీ సింగిల్స్ రికర్వ్లో పతకాన్ని గెలుచుకున్న మొట్టమొదటి భారతీయురాలుగా నిలిచింది. అటు వ్యక్తిగత గోల్ఫ్ ఈవెంట్లో ప్రణవి శరత్ పసిటి పతకాన్ని సొంతం చేసుకుంది. మహిళల గోల్ఫ్ విభాగంలో భారత్కు బంగారు పతకం రావడం ఇదే తొలిసారి. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే ఖనిష్ కాని వచ్చేసాను. 11:09 దాటిందనమాట మన స్టూడియోస్ లో సమయం. మరి సినిమా కబుర్లో ఈ రోజు బోలెడని సినిమా కబుర్లను అయితే మోసుకొచ్చేసాను. ఇంకా ఈవినింగ్ 5 వరకు కూడా ఫుల్ టు బిందాస్ గా షో వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి, ఎందుకంటే కనిష్క ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా ట్యూన్ అయి వింటూ ఉండండి. ఈ రోజు సినిమా కబుర్లో ముందుగా అయితే మీ అందరి కోసం మన కప్పుల్ న్యూ కప్పుల్ ఎవరైతే ఉన్నారో విజయ్ దేవరకొండ అండ్ రష్మిక రిలేటెడ్ అప్డేట్ అయితే షేర్ చేసేస్తాను. రాహుల్ సంకృత్య డైరెక్షన్ లో వస్తున్న రాబోతున్న పాన్ ఇండియా రణబాలి మూవీ ఏదైతే ఉందో అక్టోబర్ 16 న రిలీజ్ కాబోతుంది అనమాట. ఆల్రెడీ 18th century లుక్స్ చూసే ఉంటారు వాళ్ళ లుక్స్ ఈ మూవీలో ఎలా ఉండబోతున్నాయని. ఇది ఒక పీరియాడిక్ డ్రామా అని చెప్పచ్చు. 1876 to 78 టైంలో రాయలసీమలో వచ్చిన కరువు పరిస్థితులు అండ్ అప్పటి జీవన విధానం మనకి సినిమాలో చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది స్పష్టంగా. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రణబాలి నెవర్ ఫర్గెట్ ద ట్రూత్ అని 4 parts డాక్యుమెంటరీని మూవీ థీమ్ మనకి సోషల్ మీడియాలో యూట్యూబ్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఆల్రెడీ 3 parts రిలీజ్ అయిపోయాయి. సో దాని గురించి కూడా చెప్తాను. అసలు ఈ 4 parts డాక్యుమెంటరీ ఎందుకు ఏంటి అనేది మాట్లాడుకుందాం. రైట్ నౌ మీ అందరి కోసం గీతా గోవింద మూవీలోంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది వింటూ స్టే ట్యూన్డ్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఎంజాయ్ చేస్తున్నారు విత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్ కానీ 11:21 మన స్టూడియోస్ లో సమయం రణబాలి మూవీ రిలేటెడ్ డాక్యుమెంటరీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. దీన్ని ఫోర్ పార్ట్స్ గా రిలీజ్ చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేశారు మూవీ టీమ్. రణబాలి నెవర్ ఫర్గట్ ద ట్రూత్ అనమాట దీని పేరు. అండ్ ఫోర్ పార్ట్స్ కి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ వచ్చారు. ది ఫెమినైన్ వి ఫర్గట్, ది హిస్టరీ వి ఫర్గట్ అండ్ ది మెన్ వి ఫర్గట్ అని 3 పార్ట్స్ ఆల్రెడీ రిలీజ్ చేసేసారనమాట. అండ్ రిమైనింగ్ ఇంకొక పార్ట్ ఎప్పుడు రిలీజ్ చేయాలి అనేది ఈ డాక్యుమెంటరీకి సంబంధించింది ప్లాన్ చేస్తున్నారు. ఇంకా రిలీజ్ చేయలేదు రిలీజ్ డేట్. అండ్ ఈ డాక్యుమెంటరీ సిరీస్ లో మెయిన్ గా రణబాలి కథకు సంబంధించిన రీసెర్చ్ అండ్ కొన్ని రా టాక్స్ అప్పటి సిచ్యువేషన్స్ రిలేటెడ్ మూవీ మేకర్స్ ప్రజలకి చెప్పాలనుకుంటున్నది అండ్ చూపించాలి అనుకుంటున్నవి రిలీజ్ చేస్తున్నారనమాట. 2 ఇయర్స్ రీసెర్చ్ అంట, మామూలు సంగతి కాదు కదా. సో ఆ రీసెర్చ్ అంతటిని కూడా మన ముందు పెట్టాలి అనేది ఆ మూవీ మేకర్స్ ప్లాన్, అది సంగతి. ఇంకా మాట్లాడుకుందాం మూవీ కబుర్లో బోల్డ్ అని మూవీస్ గురించి. రైట్ నౌ మీ అందరి కోసం చలో మూవీలో నుంచి సాంగ్ అయితే వచ్చేసింది. మరి ఈ సాంగ్ ని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. యాజన్ నిజార్ ఈ సాంగ్ కి పాడగా లిప్సికాతో పాటు మహతీశ్వర్ సాగర్ మ్యూజిక్ కంపోజిషన్ కృష్ణ మాదినేని లిరిసిస్ట్. వింటూ స్టే ట్యూన్డ్.

నచ్చా మూవీలోంచి సాంగ్ అయితే వినేశారు. ఎంటర్టైన్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే ఖనిష్. కానీ మనం ఉన్నాం సినిమా కబుర్లో. మరి సినిమా కబుర్లో నెక్స్ట్ ఏ సినిమా గురించి ఎవరి గురించి చెప్పబోతున్నాను, కొంచెం హింట్ అయితే ఈ సాంగ్ తెచ్చేసారని చెప్పాలి. నువ్వు నాకు నచ్చావు అండ్ మల్లీశ్వరి మూవీస్ లో ఆల్రెడీ త్రివిక్రమ్ అండ్ వెంకటేష్ కాంబినేషన్ అయితే చూసేసాం. త్రివిక్రమ్ డైలాగ్స్ కి వెంకటేష్ యాక్టింగ్ ని అస్సలు చాలా మంది ఫేవరెట్ గా భావిస్తూ ఉంటారు. చాలా మూవీస్ డైలాగ్స్ గుర్తు పెట్టుకునే వాటిల్లో ఇది కూడా ఒకటి అని చెప్పచ్చు అనమాట. ఆఫ్ కోర్స్ ఈ మూవీస్ లో చాలా మంది ఫేవరెట్ అని చెప్పచ్చు అనమాట. త్రివిక్రమ్ అండ్ వెంకటేష్ కాంబినేషన్ లో ఇంకా మూవీ ఇంకొక మూవీ రాబోతుంది. అది ఏంటి అంటే, ఆ మూవీకి ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే, త్రివిక్రమ్ గారు డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవ్వబోతున్నారు AK-47 అనే మూవీతో. మూవీ పేరు AK-47 అనమాట. ఇంతకీ AK-47 అంటే ఏంటో గెస్ చేయగలరా? ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 అనమాట. టైటిల్తోనే తెలిసిపోతుంది ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని. యాక్చువల్లీ October 2nd రిలీజ్ అవ్వాల్సింది, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఇంకొంచెం లేట్ అవడంతో October 9 రిలీజ్ ప్లాన్ చేశారనమాట. ఏదైతే ఏముంది, దసరా హాలిడేస్ లో ఫ్యామిలీ మొత్తం ఎంటర్టైన్ అయ్యే మూవీని అయితే అందించబోతున్నారనమాట. మరి ఇందులో వచ్చేసి KGF ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా, ఒక టఫ్ పోలీస్ ఆఫీసర్ రోల్లో నారా రోహిత్ గారు, ఇలా చాలానే మనకి తెలిసిన యాక్టర్స్ కనిపించబోతున్నారు అనమాట. రావు రమేష్ గారు, సత్య, వెన్నెల కిషోర్ ఇలా మెయిన్ లీడ్ రోల్స్ లో ఎంటర్టైన్ చేయబోతున్నారు అనమాట. అది సంగతి. ఇప్పుడైతే నారా రోహిత్ యాక్ట్ చేసిన మూవీలోంచి, సోలో మూవీలోంచి ఒక సాంగ్ అయితే మీ అందరికోసం వచ్చేసింది. వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: FM 101.3.

గురించే చెప్పబోతున్నాను అనమాట. మరి ఈ సాంగ్ ని పాడింది శ్రీరామ్, మజేక్ బిజాయ్స్ ఈ సాంగ్ కి మ్యూజిక్ అందించక కృష్ణకాంత్ లిరిసిస్ట్ అనమాట. అండ్ ఏంటి సంగతి అంటే రణబాలి షూటింగ్ కంప్లీట్ అయ్యాక రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జనార్దన్ అనే మూవీ, జనార్దన్ అనే మూవీ కోసం మంగళూరులో ఒక షూటింగ్ స్టార్ట్ అయిందనమాట. బిజీగా ఉన్నాడు మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. 2027 స్టార్టింగ్ మంత్స్ లో ఈ మూవీ రిలీజ్ కి ప్లానింగ్ అంట. అండ్ ఈ మూవీలో హీరోయిన్ వచ్చేసి కీర్తి సురేష. టైటిల్ గ్లిమ్స్ లో ఆల్రెడీ విజయ్ లుక్ చూసారా? ఒకవేళ చూడకపోతే కనుక ఎలా ఉంటుందంటే ఒక మాస్ రౌడీ లుక్ లో ఉంటుంది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది ఈ మూవీ అని చెప్పి ఈ మూవీ టీం చెప్పడం జరిగింది. అండ్ ఈ మూవీలో జనార్దన అనే ఒక పాత్ర చుట్టూ జరిగే ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుంది అని చెప్పి టీం చెప్పడం కూడా జరిగింది. ది బయోగ్రఫీ ఆఫ్ ద వూండెడ్ మ్యాన్ అని ఒక టైటిల్ గ్లిమ్స్ డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చారనమాట విజయ్ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ మేకర్స్. అది సంగతి. అండ్ ఇంకా ఉన్నాయి మూవీ ముచ్చట్లు మాట్లాడుకుందాం. రైట్ నో మీ అందరి కోసం మరొక సాంగ్ అయితే రెడీగా ఉంది పెళ్లి చూపులు మూవీలో నుంచి. మరి ఈ సాంగ్ ని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి FM 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్క.

ఇంటెలిజెంట్ మూవీలో నుంచి మనం ఫైనల్ గా మాట్లాడుకోవాల్సిన ఫ్యూ థింగ్స్ గురించి మాట్లాడేసుకుందాం. సినిమా కబడ్లో థమనసిస్ మ్యూజిక్ కంపోజిషన్ చంద్రబోస్ ఈ సాంగ్ కి లిరిసిస్ట్ అనమాట. జనరల్ గా ఏదైనా మూవీ టీమ్ కి ప్రాఫిట్స్ బీభత్సంగా వచ్చాయనుకోండి ఏం చేస్తారు, మూవీ టీమ్ కి ఏమైనా గిఫ్ట్స్, ఎనీ అదర్ స్మాల్ క్యాంపెయిన్స్ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు కదా. కానీ డ్యూయల్ బంద్ 2 అనే ఒక సినిమా, మరాఠీ సినిమా ఉందనమాట, వాళ్ళు 10 కోట్లు పెట్టి తీసిన సినిమాకి 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చాయంట. సో ప్రాఫిట్ వస్తే ఇలా ఇప్పుడు దాకా ఇలా ఎవరైనా చేశారా అంటే ఎవ్వరూ చేయలేదు, ఇంకా వీళ్ళు మాత్రమే ఇలా చేయగలరేమో అనిపించింది. మహారాష్ట్ర మేకర్స్ ఎవరైతే ఉన్నారో మూవీ మేకర్స్, సో మహారాష్ట్రలోని ఆత్మహత్య చేసుకున్న రైతుల పిల్లల చదువు కోసం ఇచ్చారట ఈ ప్రాఫిట్ ని. అండ్ ఇలా వీళ్ళు ఈ యొక్క ప్లానే కాదు, ఇంకొక వర్క్ కూడా చేద్దాం అనుకుంటున్నారు. ఏంటంటే 250 మంది పిల్లలకు రోజు 2 పూటలా కూడాను భోజనం పెట్టాలి అని ప్లాన్ చేస్తున్నారు అని మూవీ మేకర్స్ చెప్పడం జరిగింది. నిజంగా ఇలా ఇలా ఇలా వాళ్ళ ప్రాఫిట్ని ఒక చేత్తో ఇట్లా ఇచ్చేయడం అనేది చాలా గ్రేట్ అనిపించింది ప్రతి ఒక్కరికి కూడా ఈ న్యూస్ తెలుసుకున్న వాళ్ళకి. ఇది సినిమా కబుర్లు. మరి ఇది ఈనాటి సినిమా కబుర్లు. నెక్స్ట్ మనమైతే లాస్ట్ ఒక సాంగ్ మీ అందరి కోసం ప్లే చేసేస్తూ బై బై చెప్పేద్దాం సినిమా కబుర్లకి. నెక్స్ట్ మీకు తెలుసాలో ఈ విషయాలు మీకు తెలుసా లేదో వినడానికి రెడీగా ఉండండి. 12 మినిట్స్ తర్వాత వింటూ స్టే ట్యూన్డ్. చిత్రలహరి మూవీలో నుంచి సాంగ్ వినేస్తున్నారు ఇప్పుడు.

0: Series whitewash against the West Indies when the two sides meet in the third ODI at Maharaja Yadavendra Singh International Cricket Stadium in New Chandigarh at 2 p.m. India lead the three-match series 2-0 after comfortable wins in the first two games. And that is the end of this news bulletin.
1: ప్రతీతిగా పూజిస్తూ ఉంటారు, ఇలా చాలా విషయాలే మాట్లాడుకుందాం ఈనాటి మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. రైట్ నో, మరొక సాంగ్ గణేశుడి పాట మీ అందరి కోసం వచ్చేస్తుంది. దేవదాస్ మూవీలోంచి మన నాని అండ్ నాగార్జున యాక్ట్ చేసిన మూవీలోనిదనమాట. రామజోగి శాస్త్రి లిరిక్స్ అండ్ మణిశర్మ మ్యూజిక్, అనురాగ్ కుల్కర్ణి అండ్ శ్రీకృష్ణ ఈ సాంగ్ ని పాడారు. వింటూ స్టే ట్యూన్డ్.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీజ్ లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా? ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: భారతి ఎఫ్ఎం 101.3.
4: అలీబాబా ఒక్కడే దొంగ ఈ మూవీలోంచి సాంగ్ వినేశారు, వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ నేను మీ ఆర్జే కనీష్ కానీ మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో గణేశుడి గురించి మాట్లాడుకుందాం అన్నాను కదా. మరి ఈ సాంగ్ ని పాడింది నిహాల్ అండ్ కోరస్ సాయి శ్రీకాంత్ మ్యూజిక్ కంపోజ్ చేయగా జిల్లేలా ఈ సాంగ్ కి లిరిసిస్ట్ అన్నమాట. మరి ఈ సాంగ్ వినేశాక గణేశుడి గురించి ఏం చెప్పబోతుంది కనిష్ట అంటే, ఫస్ట్ హిస్టరీ గురించి మాట్లాడుకుందాం మనం. అంటే గణేశుడు ఉత్సవాలు ఎప్పటి నుంచి మొదలయ్యాయంటే 1893లో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు మన లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు ప్రారంభించడం జరిగిందనమాట. బ్రిటిష్ కాలంలో భారతీయుల్ని ఒక చోట గుమ్మికూడదని చెప్పేసి నిషేధించారు. సో దాంతో ప్రజలందరినీ ఒక త్రాటిపైకి తీసుకురావాలి, ఎలాగైనా తెచ్చి దేశభక్తిని రగిలించాలి అన్న ఒక్క థాట్ తో ఈ ప్లాన్ చేశారనమాట తిలక్ గారు. అప్పటి వరకు కూడా ఇంట్లో చేసుకునే ఈ గణపతి పూజను ప్రజలంతా ఒక చోట చేరి కలిసికట్టుగా వీధుల్లో ఎలాంటి తారతమ్యాలు లేకుండా సార్వజనిక ఉత్సవంగా జరుపుకునేలాగా మొదలు పెట్టారన్నమాట. మరి అలా స్వాతంత్ర్య పోరాట వేదికగా మారిన ఈ వేడుకలే ఇప్పుడు మనం దేశవ్యాప్తంగా చేసుకుంటున్న అత్యంత అద్భుతమైన గణేశుని ఉత్సవాలన్నమాట. సో ఆ ఉత్సవాలకి మూల కారణం అని చెప్పచ్చు. ఇంకా మాట్లాడుకుందాం రైట్ నో మీ అందరి కోసం మరొక సాంగ్ రెడీగా ఉంది జై చిరంజీవ మూవీలోంచి. మరి ఈ సాంగ్ ని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 లో. అండ్ నేను మీ ఆర్జే కనీష్ కానీ. మరి ఈ సాంగ్ ని పాడింది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అండ్ కోరస్ చంద్రబోస్. లెట్స్ జస్ట్ వింటూ స్టే ట్యూన్డ్.

0: మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్లను కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయి అని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
1: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
2: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
3: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్ళిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
0: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.

న్యూస్ లో సమయం 12:29:47 దాటిపోయింది అనమాట. మరి ఎగ్జాక్ట్ గా 12:30 కి మీ అందరికి తెలుగులో వార్తలు అయితే వినిపించేస్తూ ఉంటాం. వింటూ స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ఆర్థిక సామాజిక అభివృద్ది విధానాల రూపకల్పనలో విధానకర్తలు క్షేత్రస్థాయి వాస్తవాలను అవగాహన చేసుకోవాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో చార్టర్డ్ అకౌంటెంట్లు ముఖ్య భూమిక పోషిస్తారని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మధ్యప్రదేశ్ భోపాల్లో ఈరోజు జరిగే రాష్టస్థాయి గోపాలక్ సమ్మేళనంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారు. ఆసియా క్రీడల్లో గోల్ఫ్, రికర్వ్ ఆర్చరీ వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించిన తొలి భారత మహిళలుగా ప్రణవి ఉర్స్, కుంకుమ్ మహోద్లు చరిత్ర సృష్టించారు. ఆర్థిక సామాజిక అభివృద్ది విధానాల రూపకల్పనలో విధానకర్తలు క్షేత్రస్థాయి వాస్తవాలను అవగాహన చేసుకోవాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 5వ కౌటిల్య ఆర్థిక సదస్సు 2026లో ఉపరాష్టపతి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఉపరాష్టపతి మాట్లాడుతూ విధానాలు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సరళంగా ఉండాలని అన్నారు. దేశంలో కొనసాగుతున్న ఆర్థిక సంస్కరణలు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉన్నాయని పేర్కొన్నారు. ఆర్థిక సామాజిక స్థితిస్థాపకతలను వేరు చేయలేమని, అభివృద్ది దేశంలోని అన్ని ప్రాంతాలకు, సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చాలని ఉపరాష్టపతి అన్నారు.
1: A faster transformation is taking place in the economical growth of India. Once we were the underdeveloped economy, from there we moved on to the developing economy. From there we are moving towards the developed economy. We can call ourselves as a developed economy if it is an inclusive development of everyone. That is where the real development benefit should reach the nook and corner of the country.
0: భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో చార్టర్డ్ అకౌంటెంట్లు ముఖ్య భూమిక పోషిస్తారని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. సరిహద్దు పన్నులు, నియంత్రణ, ఆర్థిక పాలన వంటి విషయాలలో వ్యాపారాలకు మార్గనిర్దేశం చేయడంతో పాటు దేశీయ సంస్థలను ప్రపంచ పెట్టుబడులకు సిద్దం చేయడంలో వారు ప్రధాన పాత్రను పోషిస్తారని తెలిపారు. చికాగో, మిచిగాన్, ఓహాయో చాప్టర్లకు చెందిన భారత చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇన్స్టిట్యూట్ నాయకత్వం సభ్యులతో జరిగిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సమావేశంలో భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్య అవకాశాలను విస్తరించడంపై చర్చించినట్లు పీయూష్ గోయల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. రోగ నిర్ధారణ, చికిత్స సహా వైద్య రంగంలోని అన్ని విభాగాలలో రోబోటిక్స్ ఒక కీలక సాధనంగా మారుతోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. సొసైటీ ఆఫ్ రోబోటిక్ సర్జరీ అంతర్జాతీయ సదస్సులో మంత్రి ప్రసంగిస్తూ ఆరోగ్య సంరక్షణలో రోబోటిక్స్, ఏఐ, నానోసైన్స్ ఒక ఖచ్చితమైన వ్యవస్థను సృష్టిస్తాయని అన్నారు. వైద్య విభాగాలలో ఏఐని వినియోగిస్తున్నట్లే భవిష్యత్తులో రోబోటిక్ వైద్యం, రోబోటిక్ ఎండోక్రైనాలజీ, రోబోటిక్ కార్డియాలజీ వంటి సాంకేతికతలు ఆవిర్భవించవచ్చని పేర్కొన్నారు. జీనోమ్ ఇండియా కార్యక్రమం గురించి ప్రస్తావిస్తూ ఇప్పటికే 10,000 మంది జన్యు క్రమాన్ని నిర్దారించామని, భవిష్యత్తులో ప్రతి నవజాత శిశువు జన్యు క్రమాన్ని నిర్దారిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు చికాగోలో ఆర్చర్ డేనియల్స్ మిడ్లాండ్ బోర్డు చైర్మన్ సీఈఓ జువాన్ రికార్డో లూసియానోతో సమావేశమయ్యారు. భారత్లో ఏడీఎం ఉనికిని విస్తరించే మార్గాలు, పెట్టుబడి అవకాశాలపై తాము చర్చించినట్లు గోయల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. వేగంగా విస్తరిస్తున్న భారత ఆహార శుద్ది రంగం, ఆధునిక వ్యవసాయ వాల్యూ చైన్లు వంటివి అభివృద్ది సహకారానికి గణనీయంగా తోడ్పడుతున్నాయని చెప్పారు. ఆహార శుద్ది రంగంలో సుస్థిర వృద్దికి, దీర్ఘకాలిక సహకారానికి భారత్ అపారమైన అవకాశాలను అందిస్తుందని మంత్రి అన్నారు. మధ్యప్రదేశ్ భోపాల్లోని బీహెచ్ఈఎల్ దసరా మైదానంలో ఈరోజు జరిగే రాష్టస్థాయి గోపాలక్ సమ్మేళనంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పశు సంరక్షణ రంగంలో విశేషంగా కృషి చేసిన మహిళా పశు పోషకులను అమిత్ షా సత్కరిస్తారు. డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ కామధేను యోజన లబ్దిదారులకు ఆమోద పత్రాలను పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమానికి ఆ రాష్ట ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ హాజరవుతారు. పాల ఉత్పత్తి, పాడి రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో 35

వేల మందికి పైగా పశు పోషకులు, పాడి సహకార సంఘాల సభ్యులు హాజరవుతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓడల నిర్మాణం, సముద్ర సామర్థ్యంలో స్వయం సమృద్ది సాధించడంలో భారత షిప్పింగ్ కార్పొరేషన్ కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ పిలుపునిచ్చారు. నిన్న జరిగిన ఎస్సీఐ 65 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవంలో మంత్రి మాట్లాడుతూ, దేశ ఇంధన వాణిజ్య భద్రతను కాపాడడంలో ముఖ్యంగా ఇటీవలి హార్ముజ్ జలసంధి సంక్షోభ సమయంలో ఎస్సీఐ పోషించిన పాత్రను మంత్రి కొనియాడారు. సముద్రయాన అమృతకాల్ విజన్ 2047 కింద 2047 నాటికి నౌకా నిర్మాణంలో అగ్రగామిగా నిలవాలన్న భారత ఆశయానికి జాతీయ నౌకాదళం కేంద్ర బిందువు అని మంత్రి అన్నారు. ప్రధానమంత్రికి అందించిన బహుమతులు, జ్ఞాపికల 8వ విడత ఈ వేలం గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించారు. ఈ విడతలో ఢిల్లీ నగర విభిన్న కోణాలను ప్రతిబింబించే 30 రకాల జ్ఞాపికలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటిలో 9 ఫోటో ఫ్రేమ్లు, 9 జ్ఞాపికలు, 6 విగ్రహాలు, శిల్పాలు ఉన్నాయి. అలాగే 2 ఢిల్లీ మెట్రో నమూనాలు, 1 క్రీడా జ్ఞాపిక, ఆధ్యాత్మిక వస్తువులు, పెయింటింగ్, కళాఖండాలు, చేతివృత్తుల వస్తువులు ఈ సేకరణలో ఉన్నాయి. రోహిణిలోని విద్యార్థి నుంచి ఢిల్లీ మెట్రో, శాసనసభ, నూతన పార్లమెంట్ వరకు ఢిల్లీలోని విభిన్న కథనాలను ఈ జ్ఞాపికలు తెలియజేస్తున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు తమ అద్భుత ప్రదర్శనతో బాక్సింగ్, రెజ్లింగ్, గోల్ఫ్, ఆర్చరీ విభాగాల్లో 18 స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నారు. మహిళల వ్యక్తిగత రికర్వ్ ఈవెంట్లో కుంకుమ్ మొహోద్ ఉత్కంఠభరితమైన షూటాఫ్లో దక్షిణ కొరియాకు చెందిన యజిన్ను ఓడించి బంగారు పతకం సాధించారు. వ్యక్తిగత రికర్వ్ ఈవెంట్లో ఆసియా క్రీడల పతకం గెలిచిన తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించారు. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్లో స్థానాన్ని ఖాయం చేసుకున్నారు. ఆసియా క్రీడల్లో స్వర్ణం పతకం సాధించిన తొలి భారత మహిళా గోల్ఫ్ ఛాంపియన్గా ప్రణవి ఉర్స్ సంచలనం సృష్టించారు. ఫైనల్ రౌండ్లో కేవలం 1 స్ట్రోక్ స్వల్ప ఆధిక్యాన్ని నిలబెట్టుకుని ఈ చారిత్రాత్మక ఘనతను సాధించారు. అదితి, అశోక్, దీక్షా దాగర్లతో పాటు భారత జట్టుకు రజత పతకాన్ని అందించడంలోనూ ఆమె కీలక పాత్ర పోషించారు. కాగా 2002 శివ్ కపూర్ పురుషుల వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించారు. ఆసియా క్రీడల క్రికెట్లో భాగంగా జపాన్లోని నిషిన్లో భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ కడపటి వార్తలు అందే సమయానికి 7 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 43 పరుగులతో ఆడుతోంది. 3 వన్డే మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే 3 వన్డే మ్యాచ్లో భారత్ వెస్టిండీస్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. తొలి 2 మ్యాచ్లలో విజయం సాధించి సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకున్న భారత్ క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, కేరళం, మాహే, లక్షద్వీప్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయని తెలిపింది. కొంకణ్, గోవాలో ఈరోజు వేడి తేమతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మాదక ద్రవ్యాల స్మగ్లర్ నవప్రీత్ సింగ్ను తుర్కీయే భారత్కు అప్పగించడంతో భారత్ ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నవప్రీత్ సింగ్ నవాబ్ విర్క్ అనే నకిలీ గుర్తింపుతో తుర్కీయే పౌరసత్వం పొంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్కు హెరాయిన్ వంటి మెథామ్ ఫెటమిన్లను అక్రమంగా రవాణా చేస్తూనే ఉన్నాడని అమిత్ షా సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఏజెన్సీలు అతని అసలు గుర్తింపును బయటపెట్టేందుకు అతని ఆచూకీని కనుగొని దేశ బహిష్కరణను ఖరారు చేశాయని మంత్రి అన్నారు. హార్ముజ్ జలసంధిలో కువైట్కు చెందిన ట్యాంకర్పై క్షిపణి దాడి జరగడంతో 5 భారతీయ పౌరులను ఒమన్ అధికారులు రక్షించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆర్థిక, సామాజిక అభివృద్ది విధానాల రూపకల్పనలో విధానకర్తలు క్షేత్రస్థాయి వాస్తవాలను అవగాహన చేసుకోవాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో చార్టెడ్ అకౌంటెంట్లు ముఖ్య భూమిక పోషిస్తారని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మధ్యప్రదేశ్ భోపాల్లో ఈరోజు జరిగే రాష్ట్రస్థాయి గోపాలక సమ్మేళనంలో
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారు. ఆసియా క్రీడల్లో గోల్ఫ్, రికర్వ్ ఆర్చరీ వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించిన తొలి భారత మహిళలుగా ప్రణవి ఉర్స్, కుంకుమ్ మహోదులు చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

గమ్ గమ్ గణేష్ ఆ మూవీలోంచి సాంగ్ వినేశారు. గణేషుడి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఆల్రెడీ మన గణేష్ ఉత్సవాలు ఎలా స్టార్ట్ అయినాయి, ఏ సిచ్యువేషన్స్లో స్టార్ట్ అయినాయి అనేది షేర్ చేశాను కదా. మరి నెక్స్ట్ గణేషుడిని విదేశాల్లో ఏ పేరుతో కొలుస్తారు, ఏ దేవుడిగా, అంటే అభయాన్నిచ్చే దేవుడిగానా విజయాన్నిచ్చే దేవుడిగానా ఎలా కొలుస్తారనే విషయాలు మాట్లాడుకుందాం. మెయిన్గా మనం చూసుకుంటే కనుక జపాను, థాయిలాండ్, ఇంకా ఇండోనేషియా, కంబోడియా, టిబెట్ అండ్ చైనాలో గణేషుణ్ణి పూజించడం చేస్తూ ఉంటారనమాట. కానీ పేరు డిఫరెంట్గా ఉంటుంది. సో అదేంటో చెప్తాను. డెఫినెట్గా జపాన్లో గణేషుణ్ణి ఏమంటారు అనేది నెక్స్ట్ ఈ పాట తర్వాత మీతో షేర్ చేస్తాను. రైట్ నౌ మీ అందరి కోసం శ్రీను కేర్ ఆఫ్ అను మూవీలోంచి సాంగ్ అయితే వచ్చేసింది, వింటూ స్టే ట్యూన్డ్.

బిడ్డా అంతలేదు సప్పుడు సరే గట్టిగా చేయమ.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: భగవంత్ కేసరి మూవీలోంచి సాంగ్ అయితే వినేశారు. జపాన్ లో గణేశుడిని ఏమని పూజిస్తారో తెలుసా? కంగ్టెన్ ఆర్ షోటెన్ అనే పేరుతో పూజిస్తూ ఉంటారు. మానవ శరీరం, రెండు ఏనుగుల తలలను కలిగిన, ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నట్టుగా ఉంటుందన్నమాట రూపం. అండ్ పురుష మరియు స్త్రీ శక్తికి ప్రతీకగా ఉంటాయి ఈ రూపాలు. ఆలింగనం చేసుకున్న రూపం ఏదైతే గణేశుడివి ఉంటాయో అవి ఆనందం, అన్యోన్యత, విజయాలను ప్రసాదించే దేవుడిగా భావిస్తారట జపాన్లో గణేశుడిని. అండ్ థాయిలాండ్లో వచ్చేసి ప్రాఫికానేట్ లేదా ప్రాఫికానే సువన్ అనే ఒక రెండు పేర్లు ఏవైతే ఉన్నాయో వాటితో గణేశుడిని కలుస్తూ ఉంటారు. అండ్ కళ, చదువు, మీడియా, వ్యాపార రంగానికి అధిపతిగా కొలుస్తారట. అక్కడ కూడా కిరీటం, నగలు మన గణేశుడి లాగానే కనిపిస్తూ ఉంటాడు గణేశుడు. అండ్ ఇండోనేషియా అండ్ కంబోడియాలో వచ్చేసి గణేష లేదా ప్రెహెఫసాక్ అనే పేర్లతో పిలుస్తారనమాట. అండ్ జ్ఞానానికి ప్రతీకగా, ప్రతికూల శక్తులను నుంచి మనల్ని రక్షించే దేవుడిగా కొలుస్తూ ఉంటారట. నల్లటి రాతి లేదా శిలలతో, ప్రాచీనమైన శిలలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం, అంటే వాటితో తయారు చేసిన గణేశుడి విగ్రహాలను మనం చూడొచ్చు. ప్రాచీన శైలిలో ఉంటాయన్నమాట ఈ శిలా విగ్రహాలు. అది సంగతి. అండ్ టిబెట్లో వచ్చేసి టిబెట్ అండ్ చైనాలో త్యోగిగ్ అనే డప్కో గణాల అధిపతిగా కూడా మన గణేశుణ్ణి పూజిస్తూ ఉంటారు. చెడు శక్తులను తొలగించే శక్తివంతమైన రక్షక దేవుడిగా, ఇంకా సంపదను ప్రసాదించే దైవంగా కూడా ఆరాధిస్తుంటారు గణేశుడిని అక్కడ. అది సంగతి. మీకు తెలుసాలో మీకు తెలుసా అంటూ చాలా విషయాలు మీతో షేర్ చేశాను. మరి ఇప్పుడు మీ అందరి కోసం లాస్ట్ అండ్ ఫైనల్గా మోస్ట్ పాపులర్ సాంగ్, కూలీ నెంబర్ 1 మూవీలోంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అండ్ కోరస్ పాడిన పాట వచ్చేస్తుంది. ఇళయరాజ మ్యూజిక్ అండ్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిసిస్ట్ ఉన్న ఈ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ స్టిట్యూన్.

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ అలాప్రగడ. విజయవాడ నగరంలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతిపై ప్రియుడు దాడికి పాల్పడ్డాడు. కొడవలితో దాడి చేసి గొంతు కోశాడు. ఈ ఘటనలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మరోవైపు యువతిపై దాడి చేసిన అనంతరం అతను అదే ప్రాంతంలోని ఓ భవనంపైకి వెళ్లి అక్కడి నుంచి దూకడంతో తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొట్టివేసిన నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేసింది. ఈ మేరకు రాష్ట ప్రభుత్వ అధికారులు పిటిషన్ వేశారు. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం శ్రీ సిటీలోని మందుల తయారీ పరిశ్రమలో ఈరోజు ఉదయం పేలుడు సంభవించింది. బాయిలర్ పేలి మంటలు చెలరేగటంతో పరిశ్రమలో రాత్రి విధులు నిర్వహిస్తున్న 4 మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి జిల్లా శ్రీ సిటీ ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అటు గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ కూడా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున రావడంతో తిరుమల సప్తగిరులు జనసుందరమయ్యాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్సులు, నారాయణగిరి ఉద్యానవన షెడ్లు పూర్తిగా కిక్కిరిసిపోయాయి. ఆక్టోపస్ భవనం నుంచి భక్తులను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అనుమతిస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 24 గంటల పైగా సమయం పడుతోంది. ఆసియా క్రీడల్లో భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న T20 క్రికెట్ మ్యాచ్ ఫైనల్లో 212 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ జట్టు 13 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 61 పరుగులు, తిలక్ వర్మ 51 పరుగులు చేశారు. ఆసియా క్రీడల్లో రికర్వ్ ఆర్చర్ విభాగంలో కుంకుమ మహోద్ చరిత్ర సృష్టించింది. మహిళల వ్యక్తిగత విభాగం ఫైనల్లో దక్షిణ కొరియా క్రీడాకారిణి ఓడించి బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఆర్చరీ సింగిల్స్ రికర్వ్లో పతకాన్ని గెలుచుకున్న మొట్టమొదటి భారతీయురాలుగా నిలిచింది. అటు వ్యక్తిగత గోల్ఫ్ ఈవెంట్లో ప్రణవీ శరత్ పసిటి పతకాన్ని సొంతం చేసుకుంది. మహిళల గోల్ఫ్ విభాగంలో భారత్కు బంగారు పతకం రావడం ఇదే తొలిసారి. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

నాథ్ అండ్ సన్స్ మూవీలో నుంచి సాంగ్ అయితే మీరు సార్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్ కానీ ధీరాలోకి ఎంటర్ అయిపోయాం మనం 1:08 అయితే ఎగ్జాక్ట్ గా మన స్టూడియోస్ లో సమయం. మనం ఏ మొక్క కాయ పువ్వు గింజ తీసుకున్నా ఏదో ఒక ఔషధ గుణాలు అయితే ఉంటూనే ఉంటాయి. వీటిల్లో మెయిన్ గా ఏం తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, మనకి పడుతుందా లేదా అని తెలుసుకోవాలి. అసలు పడుతుందా లేదా ఎలా తెలుసుకుంటాం కనిష్క అంటే కనుక ఎలర్జిక్ రియాక్షన్ అని చూసుకోవాలన్నమాట. మనం ఒక 1 or 2 డేస్ తిని చూసి మన బాడీలో అండ్ మన డైలీ లైఫ్లో ఏమైనా చేంజ్ వస్తుందా, లైక్ ఇచ్చింగ్ కానీ లేకపోతే ఇంకా మూడ్లో కానివ్వండి, కొన్ని మూడ్ని చేంజ్ చేసే ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి తెలుసా. సో అలాగా ఏమన్నా నెగిటివ్ రియాక్షన్స్ ఉంటున్నాయా లేదా అనేది మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. మెయిన్గా కొంతమందికి పట్టేస్తూ ఉంటాయి కాళ్ళు చేతులు ఇలాంటివి ఫుడ్స్ కొన్ని తిన్నప్పుడు. సో ఇలాంటి రియాక్షన్స్ ఉన్నాయా మన ఫ్యామిలీలో, ఫ్యామిలీ హిస్టరీ అంటారు కదా. సో అలా ఎవరికైనా కానీ బాగోడా ఒక పర్టికులర్ ఐటమ్ తింటే హెల్త్ ఇష్యూ వస్తుందా అనేది తెలుసుకొని మనం కొంచెం అబ్జర్వ్ చేసుకొని వాటి గురించి ఆలోచించి పెట్టుకోవాలన్నమాట మనం ఏదైనా డైట్ తీసుకునేటప్పుడు. నాకు రీసెంట్గా తెలిసిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే యాజ్ పర్ ఆయుర్వేద మన అమ్మమ్మ తిన్న ఫుడ్ మనం తింటే మనం హెల్దీగా ఉంటామని చెప్పి విన్నాను. అంటే ఈ వర్డ్ నెక్స్ట్ జనరేషన్స్కి వర్తించకపోవచ్చు, బికాజ్ ఇప్పటి వారు మనం లోకల్ ఫుడ్ని పక్కన పెట్టి ఏవేవో తింటూ ఉన్నాము, విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నామో లేకపోతే వేరే వేరే ప్లేసెస్ నుంచి మనకి ఎక్స్పోర్ట్ అయ్యి వస్తూ ఉంటాయి కదా, ఇంపోర్ట్ చేసుకొని తింటూ ఉంటాము. సో అలా ఉన్నాయి. కానీ ఇదివరకటి వాళ్ళు ఎలా తినేవాళ్ళు, మెయిన్గా వాళ్ళ చుట్టుపక్కల లోకల్ ఫుడ్స్ని తినేవాళ్ళు. ఆ లోకల్ క్లైమేట్కి తగ్గట్టుగా అవి పెరిగేవి అండ్ మనకి ఎలాంటి ప్రొటెక్షన్

ఇవ్వాలో వాటికి బాగా తెలుసు అనమాట. సో చాలా లోకల్ ఫుడ్స్ అంతరించిపోతూ అంతరించిపోవడం స్టార్ట్ అయిన ఎరా మనది చెప్పాలంటే. ఇలాంటి పరిస్థితుల్లో స్వదేశీ విత్తనాలని సురక్షిస్తూ ఇంకా సంరక్షిస్తూ వాటిని రైతులకు అందుబాటులో ఉంచడమే కాకుండా మహిళలకు రైతులకు ఇంకా ఎంతో ప్రేమగా విత్తనాలను దాచిపెడుతూ ఉన్నారు విత్తన మాత. వీరి గురించి మాట్లాడుకుందాం ధీరాలో, సీడ్ మదర్ ఆఫ్ ఇండియా గురించి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక మంచి సాంగ్ చెన్నై లవ్ స్టోరీ మూవీలో నుంచి వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

కరెక్ట్ ఫుడ్డే తింటున్నామా లేదా ఎప్పుడైనా ఆలోచించుకున్నామా? ఒకవేళ ఆలోచించినా కొంచెం ఎక్కువ ఆలోచించేస్తారేమో అనిపిస్తూ ఉండిద్ది నాకు. సో మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈరోజు సీడ్ మదర్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. రాహిబాయ్య అంటారు వీరి పేరు, రాహిబాయ్ సీడ్ మదర్ ఆఫ్ ఇండియా. వీరి స్వదేశీ విత్తనాలు వంగడాలను సురక్షిస్తూ రైతులకు అందుబాటులో ఉంచే దానికోసం ప్రయత్నిస్తూ చాలా సంవత్సరాలు గడిపారనమాట. వీరి గురించి మాట్లాడుకుందాం డీటెయిల్డ్గా ధీరాలో. రైట్ నౌ మన స్టూడియో

యూఎస్ లో సమయం 1:19 దాటి 20 నిమిషాల వైపు ప్రయాణిస్తుంది సమయం. మరి ఎగ్జాక్ట్ గా 1:20 కి ప్రాంతీయ వార్తలు అయితే వింటారు, వింటూ స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. అమరావతిని దేశంలోనే మొదటి 5 రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. విజయవాడ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026 జరుగుతోంది. తిరుపతి జిల్లా శ్రీసిటీలో అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో క్రికెట్ విభాగంలో భారత పురుషుల జట్టు ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడుతోంది. ఇక వార్తల్లోని వివరాలు. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత మహిళల హాకీ జట్టుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. 44 నిరీక్షణకు తెరదించుతూ భారత జట్టు స్వర్ణం సాధించడం దేశానికి గర్వకారణమన్నారు. ఈ విజయంతో లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్కు భారత్ అర్హత సాధించడం మరింత ఆనందంగా ఉందన్నారు. మ్యాచ్లో విజయం సాధించే గోల్ చేసి కీలక పాత్ర పోషించిన లాల్ రెమ్సీ యామినీని చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. కెప్టెన్ సలీమా టెటే, దీపికతో పాటు జట్టులోని ప్రతి క్రీడాకారిణికి ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. భారత మహిళల హాకీ జట్టు ఛాంపియన్గా నిలవడం యావత్ దేశాన్ని గర్వపడేలా చేసిందని చెప్పారు. అమరావతిని దేశంలోనే మొదటి 5 రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో క్రెడాయ్ హోమ్ ఎక్స్పో కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2028 అక్టోబర్ నాటికి అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. రాష్ట ఆర్థిక వ్యవస్థలో స్థిరాస్తి రంగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. బిల్డర్లు, డెవలపర్ల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. నిర్మాణ రంగం అభివృద్ది ద్వారా రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు. గోదావరి పుష్కరాల నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. విజయవాడ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026ను ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 800 మందికి పైగా ప్రతినిధులు, 50 మందికి పైగా కార్పొరేట్ సీఈఓలు హాజరయ్యారు. అదేవిధంగా 100 మందికి పైగా యూనికాన్ వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఐఐటి డైరెక్టర్లు, ఐఐటి ఐటీ నిపుణులు విధాన నిర్ణేతలతో కీలక చర్చలు జరుగుతున్నాయి. స్వర్ణాంధ్ర వికసిత్ భారత లక్ష్యాలకు అనుగుణంగా పాన్ ఐఐటితో రాష్ట ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. సమ్మిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ,
1: I believe that it is backed by 3S mantra. I'm sure by now you would have heard and or you would have understood it. The 3S is, first is speed, second is service, third is stability. If you look at the pace at which Andhra Pradesh is moving, I think we can redefine speed with the word Andhra Pradesh. Because we are a team in a hurry, we believe that 5 years is a time given by our electorate. We need to showcase results. So we are not in the business of simply signing MOUs and forgetting it. We are in the business of grounding projects and ensuring that jobs are being created in the great state of Andhra Pradesh.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పౌరులు, ప్రముఖుల నుంచి అందే జ్ఞాపికలు, కానుకల విక్రయానికి సంబంధించి పీఎం మెమెంటోస్ 8వ విడత ఆన్లైన్ వేలం గడువును కేంద్ర ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ ఆన్లైన్ వేలం ప్రక్రియలో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న దాదాపు 30 రకాల కానుకలు, జ్ఞాపికలు కొనుగోలుదారుల కోసం అందుబాటులో ఉంచారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్దికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు శ్రీభరత్ తెలిపారు. నగరంలోని పాత పోస్టాఫీస్ సమీపంలోని క్వీన్ మేరీ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పీఎం ల్యాడ్స్ నిధుల నుంచి 35 లక్షల రూపాయలతో పునరుద్దరించిన భవనాలను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్ మాట్లాడుతూ,
2: ZPHS క్వీన్ మేరీస్ హైస్కూల్లో రెనోవేషన్ వర్క్స్ 35 లక్షలతో ఎంపీ ల్యాడ్స్ నిధులతో ప్రారంభించడం జరిగింది. ఎంపీ ల్యాడ్స్ సంవత్సరానికి మాకు 7 నియోజకవర్గాలు కలిపి 5 కోట్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఆ 5 కోట్లు ఒక ప్రణాళిక పెట్టుకోవాలనే ఆలోచనతో ప్రధానంగా విద్య, ఆరోగ్యము, క్రీడలు, గ్రంథాలయాలు వాటికి నిధులు కేటాయించాలనే ఆలోచనతో

0: పనిచేస్తున్నాము. గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ తో కంపీట్ చేయాలి, గవర్నమెంట్ స్కూల్స్ లో ఎన్రోల్మెంట్ మళ్లీ పెరగాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తుంది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.

0: ప్రారంభమైన మావోయిస్టు ఉద్యమం దాదాపు 5 దశాబ్దాల పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో కొనసాగింది. 2010 ఏప్రిల్లో ఛత్తీస్గఢ్లోని దంతేవాడలో మావోయిస్టులు జరిపిన దాడిలో 76 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మరణించారు. 2014 నాటికి 126 జిల్లాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ప్రభుత్వ జాబితాలో ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భద్రతా చర్యలతో పాటు రహదారులు, పాఠశాలలు, మొబైల్ టవర్లు, బ్యాంకింగ్ సదుపాయాల కల్పనపై దృష్టి సారించింది. ఫలితంగా మావోయిస్టుల లొంగుబాట్లు సంవత్సరానికి 421 నుంచి 6558కి పెరిగాయని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ఒక్క జిల్లా కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా మిగలలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడిస్తూ,
1: साल 2013 में 180 से अधिक जिले 180 से ज्यादा डिस्ट्रिक्ट माओवादी आतंक से प्रभावित थे. आज माओवादी आतंक से प्रभावित जिलों की संख्या सिंगल डिजिट में पहुंच चुकी है.
0: तिरुपति जिला श्री सिटीलो ईरोजु अग्नि प्रमादम जरिगिंदी. మాత్రలు తయారు చేసే టిల్ హెల్త్ కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి మంటలు చెలరేగాయని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో రాత్రి సమయంలో విధులు నిర్వహిస్తున్న పలువురు అక్కడికక్కడే మృతి చెందగా మరికొంతమందికి తీవ్ర గాయాలు అయ్యాయని చెప్పారు. గాయపడిన వారిని చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం తెలుగు యువత ఆధ్వర్యంలో తిరుపతి నుంచి వారణాసి వరకు చేపట్టిన ప్రజాసేవతో దేశసేవాయాత్ర నిన్న ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరానికి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక నాయకులు స్వాగతం పలికి వారికి ఆతిథ్యం అందించి యాత్ర విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మీదుగా సుమారు 8 రోజుల పాటు ఈ యాత్ర సాగి అక్టోబర్ 8న వారణాసికి చేరుకుంటుందని నిర్వాహకులు తెలిపారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో క్రికెట్ విభాగంలో భారత్ పురుషుల జట్టు ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడుతోంది. మొదట భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 211 పరుగులు చేసింది. 212 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ మధ్యాహ్నం 1 గంట సమయానికి 127 పరుగులు చేసి 4 వికెట్లు నష్టపోయింది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు బంగారు పతకం కైవసం చేసుకుంటుంది. వాతావరణం. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానంలలో దిగువ ట్రోపో ఆవరణంలో తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం అధికారి సిహెచ్ నాగభూషణం పేర్కొన్నారు. వీటి ఫలితంగా కోస్తాంధ్రప్రదేశ్ యానంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి సిహెచ్ నాగభూషణం తెలియజేస్తూ,
2: కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం మరియు రాయలసీమల్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉన్నది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉన్నది. బలమైన గాలులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిని దేశంలోనే మొదటి 5 రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. విజయవాడ బీఆర్ అంబేద్కర్ కళా వేదికలో పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026 జరుగుతోంది. తిరుపతి జిల్లా శ్రీ సిటీలో అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో క్రికెట్ విభాగంలో భారత పురుషుల జట్టు ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడుతోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినంతో. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

నుంచి సాంగ్ వినేశారు, వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ నేను మీ ఆర్జే ఖనిష్ కానీ. మరి మల్లేశ్వరి మూవీలోని ఈ పాటను శంకర్ మహాదేవన్ అని చిత్ర పాడారు సిరివెన్నెల లిరిసిస్ట్. మనమైతే ఉన్నాం ధీరాలో. రహీబాయి సీడ్ మదర్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు కదా, వీరు స్వదేశీ విత్తనాలు వంగడాలను సురక్షిస్తూ రైతులకు అందుబాటులో ఉంచడంతో పాటు గ్రామీణ మహిళలకి రైతులకి స్వదేశీ విత్తనాల ప్రాముఖ్యతను అండ్ సేంద్రియ పద్ధతుల్లో సంప్రదాయ వ్యవసాయం ఎలా చేయాలి అనేది వారికి వివరించడం, నేర్పించడం ఇప్పటికీ చేస్తూనే ఉన్నారన్నమాట. సో వారి గురించి ఇంకొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. 120కి పైగా దేశవాళీ విత్తనాలు బ్యాంక్ని ఆవిడ నిర్మించడం జరిగిందనమాట. అంతేకాదు భారత ప్రభుత్వం వీరి సేవలను గుర్తించి పద్మశ్రీ పురస్కారంతో సత్కరించడం కూడా జరిగింది 2020లో. ఇంకా మాట్లాడుకుందాం సీడ్ మదర్ ఆఫ్ ఇండియా గురించి ధీరాలు. రైట్, మీ అందరి కోసం మరొక సాంగ్ రెడీగా ఉంది. శ్రీనివాస కళ్యాణ మూవీలోంచి వచ్చేస్తుంది ఈ సాంగ్. మిక్కిజమేయర్ మ్యూజిక్ అండ్ సునీత అండ్ కోరస్ పాడారు. శ్రీమణి ఈ సాంగ్ కి లిరిసిస్ట్. వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఎందుకని చేస్తున్నారు మీ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే ఖనిష్ కానీ మహర్షి మూవీలోంచి సాంగ్ వేసారు 1:47 మన స్టూడియోస్లో సమయం ధీరా ప్రోగ్రాంలో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం సీడ్ మదర్ ఆఫ్ ఇండియా గురించి. రహీబాయి గారు ఆవిడ చేస్తున్న సేవలను గుర్తించి 2020లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని కూడా సత్కరించడం జరిగిందనమాట. 120కి పైగా దేశవాళీ విత్తనాల బ్యాంకును నిర్మించారు రహీబాయి. అది కూడా ఎలాంటి అధికారిక విద్య లేకుండా, ఎలాంటి ప్రభుత్వం లేదా మద్దతుదారులు ఎవరైతే సపోర్ట్ చేసేవాళ్ళు లేకుండా 20 సంవత్సరాల పాటు ఒంటరిగా ఎంతో మంది ఎగతాళి చేస్తున్నా పట్టించుకోకుండా ఎన్నో గ్రామాలను తిరిగి నిశ్శబ్దంగా వారు దీన్ని నిర్మించారని చెప్పాలి. డబ్బుతో కొనలేనిది దాన్ని ఆవిడ కాపాడారు. అండ్ దేశం భారతదేశ జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ భావితరాల కరువు నుండి రక్షించారని చెప్పాలన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం రైట్ నౌ మీ అందరి కోసం మరొక సాంగ్ అయితే రెడీగా ఉంది బలగం మూవీలోంచి. మరి వింటూ స్టే ట్యూన్ టు బి విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఇంకా వింటున్నారా బాలు? ఇక ఎప్పుడు పోతావు రా ఊర్లో కొన్ని అక్క, ఇక పొద్దు పొద్దునే మొదలు పెట్టావా?

0: రహీ బాయ్ సోమా పోప్రే వీరి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. విత్తన మాతగా, సీడ్ మదర్ ఆఫ్ ఇండియాగా ప్రేమగా పిలుచుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే అన్ని సీడ్స్ని మన కోసం దాచిపెట్టి, అంటే భావితరాల కోసం ఎంతో ఆలోచించి ఆవిడ ఈ సీడ్ బ్యాంక్ని క్రియేట్ చేయడం జరిగిందనమాట. ఈవిడ ఏమైనా పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారా అంటే లేదు, బేసిక్ ఎడ్యుకేషన్ కూడా లేదనమాట. ఎలాంటి ఉద్యోగం చేస్తున్న లైక్ వాళ్ళ ఉద్యోగ విధుల్లో పార్ట్గా చేస్తున్నారా అంటే కాదు. ఈవిడ ఎవరి సపోర్ట్ లేకుండా ఎంతమంది వెనక్కి లాగేవాళ్ళు ఉంటున్నా కానీ ఆవిడ ఎలాగైనా సరే ఈ లోకల్ ఫుడ్ని, లోకల్ వంగడాలు విత్తనాలని, స్వదేశీ వంగడాలు విత్తనాలని కాపాడే ఉద్యమాన్ని ఆవిడ ఒంటరిగా పోరాటం చేస్తూ ఎన్నో గ్రామాలను తిరిగి నిశ్శబ్దంగా ఇదంతా కూడా చేయడం జరిగిందనమాట. డబ్బుతో కొనలేని దాన్ని ఆవిడ కాపాడారు. భారతదేశ జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ భావి తరాలను కరువు నుండి రక్షించారు అని చెప్పాలి. ఇంకా 60 సంవత్సరాలు పైపడినా గానీ ఆవిడ విత్తనాలను దాచడం, ప్రజలకు నేర్పడం ఆపలేదు. తన సొంత ఊరిలోనే ఇదంతా కూడా ఆవిడ చేస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు నాకు అవార్డు వచ్చింది, నేను గొప్ప అన్న ఫీలింగ్ కాకుండా, ఎవరి నేను మొదట దేనికోసం మొదలు పెట్టాను దానికే స్టికాన్ అయి ఉంటానని చెప్పేసి ఆవిడ ఇప్పటికీ కూడా అందరికీ ఎవరు వచ్చినా కానీ నేర్పిస్తూ ఉన్నారు. ఈ సేంద్రియ పద్ధతిలో, సంప్రదాయ పద్ధతుల్లో ఎలా జీవన ఫార్మింగ్ చేయాలి, ఎలా పండించాలి అనేది నేర్పిస్తూ ఉన్నారు. ఎవరు ఏమనుకున్నా కానీ మనం చేసే పని మంచికి అయితే గనక మనకు ప్రశంసలు ప్రోత్సాహాలతో పని లేదు అని చెప్పేసి ఇప్పుడు ఒకసారి ప్రూవ్ చేశారు. మంచి జరగడమే ఇంపార్టెంట్ ఫైనల్గా కదా, అది సంగతి. రైట్ నౌ మీ అందరి కోసం మరొక సాంగ్ ప్లే చేసే ముందు మనకి న్యూస్ అయితే రెడీగా ఉంటుంది. మరొక 1 మినిట్లో మనకి వార్తలు కంప్లీట్ అయిన తర్వాత సందర్లో కలుసుకుందాం. వింటూ స్టేడియం టు విత్ భారతి ఎఫ్ఎం 101.3 అని నేను మీ ఆర్చే కనిష్క. ఇది ఈనాటి ధీర.
1: దిస్ ఇస్ ఆకాశవాణి అండ్ ఐఎమ్ షగున్ చోప్రా విత్ ద మిడ్ డే న్యూస్.

చూస్తున్న సందరి సందరికి వెల్కమ్ 2 o'clock 30 minutes దాటి 31 and a half minute అయిందనమాట. మనమైతే ఎంటర్ప్రెన్స్ సందరి సందరిలోకి మన వాళ్ళు ఆల్రెడీ మెసేజెస్ చేస్తూ రెడీ రెడీ అంటున్నారు అనమాట. సో మీరు కూడా రెడీగా ఉంటే 0866 2488 14 అనే నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి. మీ పేరు ఊరు ఆన్సర్ ని టైప్ చేసి అండ్ మీ పేరు ఊరు ఆన్సర్ ఇవన్నీ కూడా చాలా షార్ట్ కట్ లో మీరు పంపిస్తే బెటర్ అనమాట. ఎందుకంటే మనకున్న టైంలో అందరి పేర్లు చదవాలి కదా, సో అందుకని అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే నేను అడిగేస్తున్నాను ఏంటి అంటే, రీసెంట్ టైమ్స్లో మనం ఆల్రెడీ వినాయక చవితి కంప్లీట్ చేసుకుని ఉన్నాము అండ్ ఇంకా ఊరేగింపులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఇలాంటి ఒక ఒకేషన్లో ఇది ఈ వర్డ్ ఏదో ఒక సిచ్యువేషన్లో వినే ఉంటారు. సో ఏంటి ఆ వర్డ్కి అర్థం మీకు తెలిస్తే కనుక వాట్సాప్ చేయండి 0866 2488 14 అనే నెంబర్కి. ఏక వింశతి అంటే ఏంటి మీకు తెలిస్తే వాట్సాప్ చేయండి, మీ పేరు ఊరు ఆన్సర్ని టైప్ చేసి. ఆల్రెడీ మెసేజ్ చేస్తున్న వారు మళ్ళీ మెసేజ్ చేస్తే ఓకే, లేకపోతే మీ మెసేజెస్ అన్నీ కూడా డెఫినెట్గా నెక్స్ట్ ఒక సాంగ్ తర్వాత అయితే వినిపించేస్తాను. మీ పేరు ఊరు ఆన్సర్ని టైప్ చేసి పంపిస్తూ ఉండండి. ఏకవింశతి అంటే ఏంటి వాట్సాప్ చేయండి, వింటూ స్టే ట్యూన్డ్. అండ్ వన్ మోర్ థింగ్ మర్చిపోయా, నేను ఈ షోలో ప్లే చేసే సాంగ్స్ అన్ని కూడా మీరు గెస్ చేస్తూ ఉండొచ్చు. నేను ప్లే చేసే సాంగ్ ఏ మూవీలోదో టైటిల్ కూడా టైప్ చేసి ఆన్సర్ని ఆన్సర్తో పాటు పంపించండి. ఓకేనా, వింటూ స్టే ట్యూన్డ్.

చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అని నేను మీ ఆర్జే ఖనిష్ కానీ 2:38 స్టూడియోస్ లో సమయం మన వాళ్ళు ఆన్సర్లు అయితే పంపించేస్తూ ఉన్నారనమాట. అలా ప్రవాహం వచ్చేసిందని చెప్పాలి. సో మీరు కూడా ఇలానే మెసేజ్ చేయాలంటే 0866-2488-14 అనే నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి. మీ పేరు ఊరు ఆన్సర్ని టైప్ చేసి ఏకవింశతి అంటే ఏంటి అని అడిగానమాట. అండ్ నేను ప్లే చేస్తున్న సాంగ్స్ ఈ 1 అవర్ 1½ అవర్లో ఈ షోలో మెయిన్గా సందరే సందరిలో ప్లే చేసే సాంగ్స్ ఏ మూవీలో కూడా మీరు గెస్ చేస్తూ ఉండొచ్చు విత్ దిస్ ఆన్సర్స్. శుభ మధ్యాహ్నం అందరికి అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రయాల గ్రామం నుంచి దమ్మడ్జీ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన్, రాధిక, త్రిలోక్, నెహాన్ అండ్ శ్రీవాణి, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్ అండ్ సాయి, రిత్విక్ వీళ్ళందరూ కూడా పంపించారనమాట. నెక్స్ట్ ఎస్ నేను ఆల్రెడీ వినాయకుడికి లింక్ చేశాను కాబట్టి పూజ చేసే వెల్కమ్ చెప్తూ అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు గారు కరెక్ట్ ఆన్సర్ అయితే చెప్పేశారనమాట. శ్రోతలకందరికీ నమస్కారం అంటూ తరాలపల్లి గ్రామం నుంచి కాజీపేట మండలం హనుమకొండ జిల్లా నుంచి పంపించారనమాట బుచ్చయ్య అండ్ ఫ్యామిలీ. అండ్ నెక్స్ట్ మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష అండ్ ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజీ సక్కుబాయ్ వీళ్ళందరూ కూడా పంపించారు మెసేజ్. ఏంటి ఏమిటిది కాపీ కొట్టానని నాకే చెప్తున్నారా? నెల్లూరు జిల్లా అంటే స్క్రీన్ షాట్ తీసి పంపించారనమాట. ఇనమడుగు నుండి పంపించారు శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య అంటూ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీళ్ళందరూ కూడా పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ రాజోల్ నుంచి జయన్నగర్ పంపించారు. తెలియదు మేడం అంటూ రియాజ్ నెల్లూరు నుంచి పంపించారు. డెఫినెట్ గా తెలుసుకుంటారు, వింటూ ఉండండి షో. హాయ్ కనిష్క మేడం గారు అంటూ గడ్డమ్మ అంకయ్య పంపించారు బందర్పల్లి నుంచి నెల్లూరు డిస్టిక్ అంటూ. మీ చిలుక బాగుంది ఆర్జే కనిష్క గారికి అంటూ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఆచార్య చిరంజీవి రామలింగ అండ్ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి పంపించారనమాట. కరెక్ట్ ఆన్సర్ పంపించారు శ్యామ్ కల్లూరు నుంచి. ఛాంపియన్ మూవీలోది సాంగ్ అంటూ కూడా పంపించారనమాట.

ఎస్, నేను ఇందాకడ ప్లే చేసిన సాంగ్ ఛాంపియన్ మూవీలోనిది. ఇలాగే గెస్ చేస్తూ ఉండొచ్చు మీరు కూడా. రామ్ మిరియాల పాడిన పాట అంటూ కూడా నెక్స్ట్ ఇంకాస్త ఇన్ఫర్మేషన్ పంపించారు. కనకరావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ కూరుకుందా కౌస్తుభా ఆత్మకూరు నుంచి పంపించారు. నంద్యాల డిస్టిక్ కరెక్ట్ ఆన్సర్ భాస్కర్ పెడ నుంచి వినాయక చవితి రోజున వినాయకుడిని అండ్ చేసే పూజలు అంటూ చాలా క్లారిటీగా పంపించారు అనమాట. ఏక వింశతి పత్ర పూజ అంటారు అంటూ పంపించారు. ఎస్, ఏక వింశతి మనం వినే ఉంటాము కానీ అందరికీ తెలుసో లేదో అని అడిగాను. కరెక్ట్ ఆన్సర్ పంపించారు కాలమందల పాడు గ్రామం నుంచి ఖాసీం ముత్తు జావలి, వీళ్ళిద్దరు కూడా పంపించారు అనమాట. బి మధుప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి దొరవారి సత్రం మండలం నుంచి పంపించారనమాట. తిరుపతి జిల్లా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ అంటూ కొత్తగూడెం నుంచి యాకూబ్ బాషా అండ్ నూర్జహాన్ పంపించారనమాట. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, పాట ఛాంపియన్లోనిది అంటూ కూడా చెప్పారనమాట. పుట్టుపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు అండ్ కృష్ణవేణి నీలేంద్ర హరిణి వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తిరుపతి దానిమాడు కాదు దాని నేడు నుంచి పంపించారనమాట. ఉషా రాణి భాస్కర్ రావు ధన్యవాదాలు అంటూ పంపించారు. కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు రెండిటికి కూడాను. రాజశేఖర్ రెడ్డి ఆధోని మండలం గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. ఎలా ఉన్నారంటున్నారు. ఆన్సర్స్ కూడా పంపిస్తూ ఉండండి. మీ పేరు ఊరు ఆన్సర్ని టైప్ చేసి పంపించాలి అంటే 0866248814 అనే నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంతకీ ఏమడిగానంటే ఏక వింశతి అంటే ఏంటి అని అడిగాను. నేను ఆల్రెడీ చాలా మెసేజెస్ కవర్ చేశాను అనుకున్నారు కానీ ఇంకా పంపించేస్తూనే ఉన్నారు మన వాళ్ళు. గౌతమ్ చౌడేపల్లి నుంచి పంపించారన్నమాట. ఏక వింశతి అంటే సంస్కృతంలోని పదం అంటూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్, దూర్వాల నుంచి సూచించడానికి కూడా ఈ పదాన్ని వాడతారు అంటూ పంపించారనమాట. ఓకే, ఇంతకీ ఎవరు? గౌతమ్ పంపించారు. కమతం వెంకట లక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి పంపించారనమాట. కరెక్ట్ ఆన్సర్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఈ సాంగ్ ఛాంపియన్లోనిది అంటూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించేశారు. సునంద ఏటీపీ నుంచి పంపించారనమాట. అనంతపుర ఏటీపీ అంటే కరెక్ట్గా గెస్ చేశారా మేడం? మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ శక్తి సాంగ్ లోనిది అంటూ కర్నూలు నుంచి నజరీన్ నజీర్ పంపించారు. కానీ నాకు అర్థం కాలేదేంటి మీరు పంపింది. ఓకే, మళ్ళీ ఒకసారి నాకు అర్థమయ్యేలా పంపించడానికి ట్రై చేయండి. విజయవాడ వివిధ భారతి ఆర్జే గారికి అంటూ ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ పంపించారు. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు అనమాట. నెక్స్ట్ మీరు కూడా ఇలా పంపించారంటే 0866248814 అనే నంబర్కి మీ పేరు ఊరు ఆన్సర్ని టైప్ చేసి పంపిస్తూ ఉండండి. రైట్ నో, మీ అందరి కోసం మరొక సాంగ్ రెడీగా ఉంది. ఈ సాంగ్ తర్వాత మీ అందరికీ కూడాను నేను ఆ ఆన్సర్ని రివీల్ చేసేస్తాను. ఓకేనా? మరి ఈ సాంగ్ కూడా ఏ మూవీలో కూడా గెస్ చేయండి. వింటూ స్టే ట్యూన్డ్.

సందడిలోనే అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే పంపించేస్తూ ఉన్నారు. మీరు కూడా పంపించాలి అంటే 08662488144 అనే నంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి. మీ పేరు, ఊరు, ఆన్సర్ టైప్ చేసి ఏకవింశతి అంటే ఏంటి అని అడిగాను అనమాట. మన వాళ్ళు ఆన్సర్స్ పంపించేస్తున్నారు. ఒక సామెత వంటిది అంటూ పంపించారనమాట. నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మోజీ వెంకటాచారి అండ్ ఫ్యామిలీ పంపించారు, బట్ ఆన్సర్ అది కాదనమాట. మంగళగిరి జయలక్ష్మి, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ ఛాంపియన్ అండ్ ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ పరమేష్, విజయ పరమేష్ పంపించారు గుంతకల్ నుంచి, ఎస్ సాంగ్ ఛాంపియన్లోని అంటూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వరప్రసాద్ గౌడ్ ఫ్యామిలీ రాజీ అంటూ పంపించారు అనమాట. ఎర్రగూడూరు నుంచి కర్నూల్ డిస్టిక్ అంటూ పంపించారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. సర్వాణి నెల్లూరు నుంచి ఏకవింశతి అంటే ఏంటో కరెక్ట్గా పంపించారనమాట. ఆన్సర్ మరి కాసేపట్లో రివీల్ చేస్తాను, తెలియని వాళ్ళకి డెఫినెట్గా తెలుసుకుందరు కానీ. కొండపల్లి శ్రీను ఒంగోలు నుంచి పంపించారనమాట, కరెక్ట్ ఆన్సర్. సుబ్రహ్మణ్యం అంజూర్ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ కనిష్క మేడం గారు, నమస్తే అంటూ. మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తాన్రావు, చెన్నమస్తాన్రావు అండ్ దామర్ల పెద్దమస్తాన్రావు పంపించారు. చిన్నమస్తాన్రావు ఏ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది. ఓకే, ఏకసంత గృహ కాదండి, సుమాని పెద నుంచి పంపించారనమాట. నెక్స్ట్ తిరుపతి నుంచి దేవసేన పంపించారు, కరెక్ట్ ఆన్సర్. బీవీ సుబ్బారావు గారు మార్కాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, కనిష్కాజీ అంటూ పంపించారు. మీరు అడిగిన ప్రశ్న నా ఆన్సర్ అంటూ, ఏకవింశతి అంటే సంస్కృతంలోనిది పదం అంటూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజోల్ నుంచి బోరెల్లి సంధ్య పంపించారనమాట, ఎస్ సంస్కృతంలో ఇలా అంటారు అని చెప్పేసి. శ్రీరామారావు మరియు అపరాజిత పెన్లూరు నుంచి పంపించారు. నెక్స్ట్ మస్తా

మూసపేట నుంచి, మూసపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా శిరీష, ఓంకార్ లక్ష్మీ నరసింహ, యాదవ్జీ సక్కుబాయ్, శ్యామ్ సింగ్ రాయ్ అంటున్నారు. బట్ రాంగ్ ఆన్సర్ అండి. నేను ఇప్పుడు ప్లే చేసిన సాంగ్ ఏ మూవీలోదో ఎవరైనా గెస్ చేస్తారేమో చూద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ కనిష్క గారు, విజయలక్ష్మి పెదకొండూరు నుంచి. ఆన్సర్ వినాయక చవితి రోజున చేసే రకాల పత్రికలను ఏకవంశతి పూజ, పత్రి పూజ అంటారు అంటే పంపించారు. ఎస్, ఆ రోజే మనం ఎక్కువగా వింటూ ఉంటామన్నమాట దాని గురించి తెలుసుకున్నప్పుడు. చక్రధర్, మహీధర్, శ్రీధర్, శశిధర్ వీళ్ళందరూ కూడా పెన్మలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుంటూరు జిల్లాలో దుగ్గిరాల మండలం నుంచి మోరంపూడి నుండి పంపించారన్నమాట తుమ్మకూరి సుబ్బారావు అండ్ రాజ్యలక్ష్మి. నెక్స్ట్ రాజశేఖర్, నెల్లూరు వాడే వెడయపాలెం నుంచి పంపించారు. వేదయ్య పాలెం నుంచి పంపించుంటారు. ఎందుకండి, వై నాకే ఎందుకు పంపిస్తున్నాయి. అందరూ కూడా టెక్స్ట్ ఫామ్లో పంపిస్తుంటే వీరు కాపీ పేస్ట్ చేస్తూ ఉన్నారనమాట స్క్రీన్ షాట్స్ని. మొత్తానికి ఏం చెప్పాలనుకుంటున్నారో క్లుప్తంగా టైప్ చేసి పెడితే బాగుంటుంది. 20 వినాయక చవితి రోజున ఉపయోగించే ఏకవింశతి పత్రాలు అంటూ కూడా పంపించారు. సో మీరు కూడా ఇలానే ఆన్సర్ పంపించాలి అంటే 0866248814 అనే నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ పంపించారనమాట. పత్ర పూజ అంటున్నారు, కానీ పత్ర పూజకు సంబంధించి టాపిక్ వచ్చినప్పుడే ఈ ఏకవింశతి అనే టాపిక్ వస్తుందన్నమాట. ఏకవింశతి అంటే 21 అని సాంస్క్రిట్లో వర్డ్ అనమాట. ఏక ఒకటి, వింశతి 20 అని. సో 21 పత్రాలతో, 21 పత్రాలతో పూజ చేసేదాన్ని ఏకవింశతి పూజ అంటారు. మొత్తానికి అది ఆన్సర్. ఇంకా ఇంకా ఇంకా కొన్ని మెసేజ్ ఉన్నాయి, డెఫినెట్గా నేను మీకు ఆన్సర్స్ అన్ని చదివేసి వినిపించేస్తాను ఎవరెవరు మెసేజ్ చేశారు అని చెప్పి. నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను, చూద్దాం ఎవరు ఆన్సర్ చేయగలరు. ఐడి కార్డ్ని తెలుగులో ఏమంటారు, మీకు తెలిస్తే వాట్సాప్ చేయండి. ఐడి కార్డ్ని తెలుగులో ఏమంటారు. అండ్ నేను ఇందాక ప్లే చేసిన సాంగ్ ఏ మూవీలోనిది అంటే ఏ మంత్రం వేసావే మూవీలోంచి సాంగ్ ప్లే చేశాను అనమాట ఛాంపియన్ మూవీ సాంగ్ తర్వాత. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మీ అందరి కోసం మరొక న్యూ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ ఏ మూవీలేదో కూడా గెస్ చేస్తూ ఉండండి. 0866248814 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి. అండ్ నేను మీ ఆర్జే కనిష్ కానీ మనం నా సందడి సందడిలో

చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే కనీష్ కానీ ఐడి కార్డ్ని తెలుగులో ఏమంటారు అన్నాను. మన వాళ్ళు చాలామంది మెసేజ్ చేశారనమాట. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్కి వచ్చిన దానికంటే కూడా ఇప్పుడు రిప్లైలు ఎక్కువైపోయినాయి చెప్పాలంటే. అన్ని మెసేజెస్ వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాయన్నమాట. చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అని. కనిష్క మేడం గారు అంటూ ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహబాను జైనుద్దీన్ ఛాంపియన్ మూవీలోని అంటూ పంపించారనమాట. నెక్స్ట్ హంపాపురం నుంచి పంపించారు. హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య వీళ్ళందరూ కూడా పంపించారనమాట. ముంతా పెద్దన్న వీళ్ళందరూ. నెక్స్ట్ మాధవి ఆంజనేయులు భూదా అన్న పోచంపల్లి నుంచి పంపించారు. వెల్కమ్ టు సందరి సందరి అంటున్నారు. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ పంపించారు కరెక్ట్ ఆన్సర్ 21 అని ఫస్ట్ క్వశ్చన్కి. అండ్ గుర్తింపు కార్డు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శాంతి నగర్ నుంచి ఒకే ఒక్కడు అండ్ ఫ్యామిలీ. అండ్ సిద్ధ శ్రీరామ్ పాడిన పాట అంటూ శ్యామ్ కల్లూరు నుంచి పంపించారు. ఎస్ నాకు అర్థం కాలేదు అంటూ కూడా ఇంతకుముందు సాంగ్ గురించి చెప్పారనమాట. అండ్ రాజుల నుంచి జయన్న గుర్తింపు పత్రం అంటున్నారు కరెక్ట్ ఆన్సర్. సో ఇది చాలా ఈజీగా చెప్పగలిగిన ఆన్సర్ అని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ అయితే నేను డెఫినెట్గా మీ ఆన్సర్స్ అన్ని చదివిన తర్వాత నేను మీకు అనౌన్స్ చేస్తాను. ఇప్పుడైతే మరి కాసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ అయితే రెడీగా ఉంటాయి. న్యూస్ హెడ్లైన్స్ తర్వాత ఒక సాంగ్ తర్వాత మీ మెసేజ్ అన్ని చదివిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగిస్తాను. వింటూ స్ట్రీట్ వింటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ స్వాగతం, నేను మణిశ్రీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పౌరులు, ప్రముఖుల నుంచి అందే జ్ఞాపికలు, కానుకల విక్రయానికి సంబంధించి పీఎం మెమెంటోస్ 8వ విడత ఆన్లైన్ వేలం గడువును కేంద్ర ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం

ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పీఎం లాడ్స్ నిధుల నుంచి 35 లక్షల రూపాయలతో పునరుద్దరించిన భవనాలను ఆయన ప్రారంభించారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 24 గంటల పైగా సమయం పడుతోందని, వరుస సెలవుల నేపథ్యంలో మరో 2 రోజులు రద్దీ కొనసాగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతి జిల్లా శ్రీసిటీలో ఈ రోజు అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రాత్రి సమయంలో విధులు నిర్వహిస్తున్న పలువురు అక్కడికక్కడే మృతి చెందగా మరో కొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని అధికారులకు సూచించారు. విజయవాడ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026ను ఈ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 800 మందికి పైగా ప్రతినిధులు, 50 మందికి పైగా కార్పొరేట్ సీఈఓలు హాజరయ్యారు. అదేవిధంగా 100 మందికి పైగా యూనికాన్ వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు ఈ సదస్సులో పాల్గొన్నారు. నైరుతి బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న శ్రీలంక ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఫలితంగా కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం తెలుగు యువత ఆధ్వర్యంలో తిరుపతి నుంచి వారణాసి వరకు చేపట్టిన ప్రజాసేవతో దేశసేవా యాత్ర నిన్న ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరానికి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక నాయకులు స్వాగతం పలికి వారికి ఆతిథ్యం అందించి యాత్ర విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మీదుగా సుమారు 8 రోజుల పాటు సాగి అక్టోబర్ 8న వారణాసికి చేరుకుంటుందని నిర్వాహకులు తెలిపారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు వింటారు.

చేస్తున్నారు భారతి ఎఫ్ఎం 101.3 అండి. నేను మీ ఆర్జే కనిష్ కానీ నేను ఇంతకు ముందు ప్లే చేసిన సాంగ్ ఏ మూవీలోదో గెస్ చేశారా చేశారని అనుకుంటున్నాను. చూద్దాం ఎంతమంది గెస్ చేశారు. నెక్స్ట్ ఎవరెవరు మెసేజ్ చేశారో చూసే ముందు ఎలా మెసేజ్ చేయాలనేది మరొకసారి చెప్పేస్తాను. 0866248814 అనే నంబర్కి వాట్సాప్ చేయొచ్చు మీ పేరు ఊరు ఆన్సర్ని టైప్ చేసి. ఐడి కార్డ్ని తెలుగులో ఏమంటారన్నాను, మన వాళ్ళు సూపర్గా ఆన్సర్లు అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్లే పంపించేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఎవరు పంపించారో మెసేజ్ చూద్దాం. హాఫ్ సెంచరీకి దగ్గరలో ఉందండో ఈ మెసేజ్లు కౌంటు. ఎస్ ఇనామగుడు నుంచి, చేబ్రోల్ నుంచి రామకృష్ణయ్య అండ్ సుభారాణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్ అండ్ మనోజ్ తనోజ్ వీళ్ళిద్దరు కూడా పంపించారనమాట. ఆన్సర్స్ రమేష్ దొంతి అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, విజయవాడ నుంచి కరుణ పంపించారు అండ్ ధృతి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారనమాట. నెల్లూరు, వేర్ ఇస్ నెల్లూరు, నెల్లూరు జిల్లా ఇనమగుడి నుంచి శ్రీ చేబ్రోలు, రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీళ్ళకు మళ్ళీ పంపించారు మరొక నెంబర్ నుంచి. అయితే ఇంకా కురుకుంద నుంచి పంపించారన్నమాట కౌస్తుభ, ఆత్మకూరు, నంద్యాల జిల్లా నుంచి. ఎస్ గుర్తింపు పత్రం అంటున్నారు అండ్ గుర్తింపు కార్డు, గుర్తింపు పత్రం. సుమాని పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బృందావనమ్మ, పద్మశ్రీ, శ్యామ్ పంపించారు, హైదరాబాద్ నుంచి పంపించారనమాట. సైనికపురి కాలనీ నుంచి అంటూ పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఐడి కార్డ్ అంట, గుర్తింపు పత్రం అంటారు మేడం అంటూ సునంద అనంతపురం నుంచి పంపించారు. తిరుపతి నుంచి దేవసేన కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు నుంచి, గోనెగండ్ల గ్రామం నుంచి శ్రీలక్ష్మి, రంగస్వామి శెట్టి గుర్తింపు కార్డు అంటూ పంపించారు. 21 కూడా కరెక్ట్ ఆన్సర్. చాలా రోజుల తర్వాత వచ్చారు కదా కరేష్క మేడం గారు అంటున్నారు డాక్టర్ రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోల్ నుంచి పంపించారు అనమాట కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ జీవి సత్యనారాయణ ఆవనిగడ్ నుంచి పంపించారు. కలమ ందలపాడు గ్రామం నుంచి ఖాసిం అండ్ ముత్తు జావలి పంపించారనమాట. కొత్తగూడెం నుంచి యాకూబ్ పాషా నూర్జహాన్ కరెక్ట్ ఆన్సర్. మహబూబ్

మా ఆత్మకూరు నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఐఎమ్ ఫ్రమ్ నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ కొల్లాపూర్ అంటూ మాసూమ్ బాబా పంపించారు అన్నమాట. గుర్తింపు కార్డు అంటే సుబ్రహ్మణ్యం అంజూర్ నుంచి పంపించారు. కనకారావు పెడ నుంచి ఆధార్ కార్డు అంటారు, కాదండి గుర్తింపు కార్డు అంటే మీరు ఏదో యాంగిల్లో వెళ్ళి ఇంకొక యాంగిల్లో ఆలోచించారు. మొత్తానికి తెలుగులో ఏమంటారు అన్నాను. ఇట్స్ మీ రంజిత్ రెడ్డి అంటూ రంగాపురం నుంచి పంపించారు అన్నమాట. మొత్తానికి కరెక్ట్ ఆన్సర్ పంపిస్తూనే ఇంకొక సెకండ్ ఆన్సర్ ఆధార్ కార్డు అంటూ పంపించారు. గుంటూరు జిల్లా దుర్గిరాల మండలం మోరంపూడి నుంచి పంపించారు. తుమ్మకూరి సుబ్బారావు అండ్ రాజలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. బి మధు మధుప్రసాద్ ఫ్యామిలీ పంపించారనమాట. తలంపాడు గ్రామం నుంచి దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా నుంచి పంపించారనమాట. నెక్స్ట్ మహంకాళి రాజేశ్వరి సాత్విక్ ఉదయం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ గన్నవరం ఈటి పేరు నుంచి పంపించారనమాట. శ్రీనివాస గన్నవార అంటూ పంపించారు. తిరుపతి నుంచి గన్నవరం, తిరుపతి గన్నవరం నుంచి పంపించినట్టున్నారు. ఎస్ గుర్తింపు పత్రం కమతం వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి పంపించారు. అండ్ నా పేరు తులసి అంటున్నారు మౌనిక జయంత్ ఫ్రమ్ నడి కోట్కూర్ నుంచి, కాదు నంది కోట్కూర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ధనలక్ష్మి రామచంద్రపురం బృందావన మూవీలోనిది అంటున్నారు. బృందావనవే మూవీ కాదండి, ఇది వేరే మూవీ. నెక్స్ట్ గుర్తింపు పత్రం అంటూ వరప్రసాద్ గౌడ్ ఫ్యామిలీ ఎర్రగూడూరు నుంచి, ఎర్రగూరూరు విలేజ్ నుంచి పంపించారు నంద్యాల డీకే డిస్ట్రిక్ట్. ఐ థింక్ నెక్స్ట్ విజయ పరమేష్ పంపించారు అన్నమాట. గుంతకల్ నుంచి వ్యక్తిగత గుర్తింపు పత్రం అంటూ పంపించారు. నెక్స్ట్ ఎస్ ఇది కొంచెం ఏమంటారు క్లుప్తంగా చెప్పారంటారా, వ్యక్తిగత గుర్తింపు పత్రం. నమస్తే కనిష్క గారు అంటూ పంపించారు. ఇద్దరు సందడి సందడి పుషారు అంటూ పంపించారు అన్నమాట. మంగళగిరి దామర్ల చిన్న మస్తాన్రావు, దామర్ల పెద్ద మస్తాన్రావు పంపించారు. గుర్తింపు కార్డు అంటూ బీవీ సుబ్బారావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కపూర్ నుంచి పంపించారనమాట. విజయలక్ష్మి పెదకొండూరు నుంచి తెలుగులో గుర్తింపు పత్రం అంటూ పంపించారనమాట. అనంతపురం నుంచి అనురాధ పంపించారు. నెక్స్ట్ మాధవి ఆంజనేయులు బూదా అన్న పోచంపల్లి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహభాను జైనుద్దీన్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం అంటూ కనిష్క గారు నా ఆన్సర్ అంటూ పంపించారనమాట. మొత్తానికి విజిబుల్ కార్డ్, ఇన్విజిబుల్ కార్డ్ అంటూ మీరు ఎటో వెళ్ళిపోయారు. మొత్తానికి అట్ కాదు, ఇటు వచ్చేయండి మా దారిలోకి వచ్చేయండి. రాఘవేంద్ర ఇబ్రహాంపురం నుంచి పంపించారనమాట గుర్తింపు కార్డు అంటూ నెక్స్ట్ పంపించారు. పెదకాక నుంచి పద్మా శేఖర్ గుడ్ ఆఫ్టర్నూన్ కనిష్క అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఊరవకొండ నుంచి ఈశ్వరయ్య ఒక గుర్తింపు పొందింది కార్డు అంట. కార్డు గుర్తింపు పొందింది, మనకి గుర్తింపు ఇస్తుందండి. తిరుపతి దామినేడు నుంచి పంపించారు ఉషారాణి భాస్కర్రావు గారు. మొత్తానికి మీరు అన్నిసార్లు పంపిస్తే మీ మీ క్యూ లైను, అంటే మెసేజెస్ ఉన్న లైను క్యూలో వెనక్కి వెళ్ళిపోతుంది అన్నమాట. ఆ వెనక్కి వెళ్లకుండా ఉండాలంటే మీరు ఒక మెసేజ్ చేసి వెయిట్ చేయండి. 6 మెసేజ్ వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాయి మీవి. ఉషా రాణి భాస్కర్ కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. దాంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర ఇనమగుడి నుంచి పంపించారనమాట. ఇనమగుడి నుంచి మొత్తానికి ఇలా మెసేజెస్ వస్తూ ఉన్నాయి. ఎంత చదివినా కానీ ఇంకా ఇంకా ఇంకా వస్తూ ఉన్నాయి. కాబట్టి మనం నెక్స్ట్ ఒక క్వశ్చన్ అడిగేసి నెక్స్ట్ సాంగ్ అయితే ప్లే చేస్తాను. ఆ సాంగ్ ఏ మూవీలో కూడా గెస్ చేయండి. చీమదాని బరువు కంటే ఎన్ని రెట్లు బరువు ఎత్తగలదు మీకు తెలిస్తే గనక వాట్సాప్ చేయండి 0866248114 అనే నెంబర్కి మీ పేరు ఊరు ఆన్సర్ని టైప్ చేసి. చీమ దాని బరువు కంటే ఎన్ని రెట్లు బరువు ఎత్తగలదు తెలిస్తే వాట్సాప్ చేయండి. వింటూ స్టేట్మెంట్ విత్ భారతీ ఎఫ్ఎం 101.3 అని నేను మీ ఆర్జే కనిష్కాని. ఇప్పుడు ప్లే చేసే సాంగ్ ఏ మూవీలో కూడా గెస్ చేయండి. బై ద వే ఇందాక ప్లే చేసే సాంగ్ హిట్ 3 మూవీలోనిదన్నమాట.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
1: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

చేస్తున్నాను వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే కనిష్ కని. ఈ మొత్తానికి ఈ చీమ సాధారణంగా తమ శరీర బరువు కంటే 10 నుంచి 50 రెట్లు ఎక్కువ బరువును ఎత్తగలదు అంటూ ఇనమగుడు నెల్లూరు జిల్లా నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్ వీళ్ళందరూ కూడా తనిష్ వీళ్ళందరూ పంపించారు. మీరు కూడా వీళ్ళని వాట్సాప్ చేయాలంటే 0866244888 అనే నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి. మీ పేరు, ఊరు, ఆన్సర్ని టైప్ చేసి మీరు అడిగిన ప్రశ్న, సినిమాల ప్రశ్న ఈ రెండు అయితే చాలా మెసేజ్లు వస్తాయి అని మీరు మీకే ఇబ్బంది అవుతుంది అంటున్నారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి మీరు ఎంత యాక్టివ్గా ఉంటే మేము కూడా అంత యాక్టివ్గా చేస్తూ ఉంటాం అనమాట. ఏం పర్వాలేదు. దమోజీ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, యాక్చువల్లీ ఈ మెసేజ్ అన్నిటిలో మీరు అనుకుంటున్నట్టు విడివిడిగా అయితే ఆన్సర్స్ రావట్లేదు అనమాట. సింగిల్ మెసేజే వస్తుంది మోస్ట్లీ, అది కూడా ఆన్సర్ అంతా కూడా అందులోనే టైప్ చేసి పంపిస్తూ ఉన్నారు. గుర్తింపు పత్రం, ఐడెంటిటీ కార్డ్ అంటూ పంపించారనమాట. గౌస, గూస్, పమిడి వీళ్ళందరూ పంపించారు. నెక్స్ట్ గడ్డం అక్కయ్య, బందర్పల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి పంపించారు. నెక్స్ట్ మోసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ, నరసింహ, యాదవ్జీ, సక్కుపై వీళ్ళందరూ కూడా పంపించేస్తూ ఉన్నారు. మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ పంపించారు. కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ పంపించారు అనమాట. నమస్తే కనిష్క మేడం గారు, మా ఆన్సర్ ఒక్కటి కూడా చదవలేదు అంటున్నారు. తరాలిపల్లి వినాయక చవితి రోజున 21 పత్రాలు అంటూ చదివినట్టు గుర్తండి నాకు. తరాలపల్లి గ్రామం కాజీపేట మండలం నుంచి ఇది స్టార్టింగ్లోనే మీ మెసేజ్ వచ్చింది కాబట్టి స్టార్టింగ్లోనే చదివాను అని అనుకుంటున్నాను.

ఎందుకంటే మీరు ఆన్సర్ కూడా పంపించారు కదా 21 అని చెప్పి. కరెక్ట్ ఆన్సర్ పంపించానని చెప్పే ఉంటాను, మీరు మిస్ అయి ఉంటారు. బుచ్చయ్య గారు కుటుంబ సభ్యులు అని చదివాను, జర్రుపోతులు బుచ్చయ్య గారు.

ఎస్, గుర్తింపు పత్రం అంటూ పంపించారన్నమాట. ఇంకా మీరు ఆ క్వశ్చన్లోనే ఉండిపోయి లేట్గా వచ్చిందో మెసేజ్ నాకు. ఎస్, ఎవరు పంపించారో మీ మెసేజ్లు తప్పకుండా ఇంక్లూడ్ చేయండి. రాఘవేంద్రపురం ఇబ్రహంపాడు నుంచి పంపించారన్నమాట. ఇంతకీ ఎవరు పంపించారు ఏంటి అనేది ఇంక్లూడ్ చేయలేదు. ఎప్పుడైనా గారు మీరు మెసేజ్ చేసేటప్పుడు ప్రతి మెసేజ్కి మీ పేరు, ఊరు, ఆన్సర్ ఈ మూడు కూడా కలిపి పంపించేస్తూ ఉండండి. ఎం కొండారెడ్డి సిద్ధార్థ మండలం కడప జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి పంపించారన్నమాట ఆన్సర్. నేను చదివిన లిస్టులోనే ఉందండి, మీరు మర్చిపోయారో వినడం మరి ఏమిటో నాకు తెలియదు. కానీ సత్తెనపల్లి నుంచి పంపించారనమాట. రాజేశ్వరి పంపించారు 50 రెట్లు మోయగలదు అంటున్నారు. నెక్స్ట్ చంద్రశేఖర్ శాఖాపూర్ విలేజ్ నుంచి, వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి ఆన్సర్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ మహంకాళి రాజేశ్వరి సాత్విక్ పొదిల్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. కమలం కలమందలపాడు నుంచి పంపించారన్నమాట. గ్రామం నుంచి ఖాసిం అండ్ ముత్తుజావలి అనంతపురం నుంచి అనురాధ పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ కర్ణాటక రాష్ట్రం నుంచి బళ్ళారి నుంచి పంపించారన్నమాట. సుభాన్ రషీదా బేగం అండ్ సుమయ్య పంపించారు. చీమ తన శరీరం బరువు కంటే కూడా ఇన్ని రెట్లు ఎక్కువ బరువును మోయగలదు అంటూ పంపించారన్నమాట. హాయ్ మేడం, గుడ్ ఈవినింగ్. అనకాపల్లి నుంచి శివకోటి రమ్య అంటూ పంపించారు కరెక్ట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుంచి భాగమతి సినిమా కనిష్క మేడం అంటున్నారు. భాగమతి అయితే కాదండి, నేను ఆన్సర్ అయితే రివీల్ చేస్తాను. మధుసూదన్ రెడ్డి పాపినేని పాలెం నుంచి పంపించారు. రాజుల నుంచి జయన పంపించారు 10 రెట్లు అంటున్నారు. ఇంకా ఎక్కువ కూడా మోయగలదన్నమాట, నేను చెప్తాను. లిఫ్ట్ చేయగలదు మేడం అంటూ సునంద అనంతపూర్ నుంచి ఆన్సర్ అయితే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తిరుపతి నుంచి సిద్ శ్రీరామ్ అని తెలుస్తున్నది అంటూ పంపించారన్నమాట. సాయి శిరీష పంపించారు 30 రెట్లు అనుకుంటున్నాను అంటున్నారు. తిరుపతి దామినేని నుండి ఉషా రాణి అండ్ భాస్కర్ రావు పంపించారన్నమాట. 20 నుంచి 50 రెట్లు అని, దాని బరువు కంటే 10 నుంచి 50 రెట్లు మోస్తుంది అంటూ నల్గొండ జిల్లా నుంచి చిత్రాల గ్రామం నుంచి దమ్మోజి వెంకటాచారి అండ్ ఫ్యామిలీ పంపించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం మొరంపూడి నుంచి పంపించారు. తుమ్మకూరి సుబ్బారావు అండ్ రాజ్యలక్ష్మి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి దొరవారి సత్రం నుంచి పంపించారన్నమాట. తిరుపతి జిల్లా సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్. సో అందరివి కూడా దగ్గర దగ్గరగానే ఉన్నాయన్నమాట. ఏమంటారు, ధరలక్ష్మి గారు గర్నేపూడి రామచంద్రపురం నుంచి పంపించారన్నమాట. చీమదన్న బరువు కంటే 50 నుంచి 250 మిల్లీలు గ్రాములు మోయగలదు అంటున్నారు. నేను గ్రాముల్లో అడగలేదన్నమాట, రెట్లలో అడిగాను. చూద్దాం ఇంకా ఎవరెవరు మెసేజ్ చేస్తారో. నేనైతే ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. 20 to 50 టైమ్స్ బరువు మోయగలదన్నమాట. అంటే 2000% లేదా 5000% వరకు కూడా అన్ని టైమ్స్ మోయగలదన్నమాట. 10 to 50 టైమ్స్ అంటే, సో పర్సంటేజ్లో చూస్తే 2000-5000 వస్తుంది. సో రెట్లు అని చూసుకుంటే కనుక అలా వస్తుంది అనమాట. అన్ని రెట్లు 20 నుంచి 50 రెట్ల వరకు మోయగలదు. అండ్ స్పైడర్కి ఎన్ని ఐస్ ఉంటాయో తెలుసా? మీకు తెలిస్తే 0866-24-8814 అనే నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి, మీ పేరు, ఊరు, ఆన్సర్ని టైప్ చేసి. స్పైడర్కి ఎన్ని ఐస్ ఉంటాయి, కళ్ళు, ఎన్ని కళ్ళు ఉంటాయి స్పైడర్కి తెలిస్తే వాట్సాప్ చేయండి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక సాంగ్ అయితే వస్తుంది. ఈ సాంగ్ ఏ మూవీలో గెస్ చేయండి. ఇంతకు ముందు నేను ప్లే చేసిన 2 సాంగ్స్ కూడా గమ్ గమ్ గణేష అండ్ అనగనగా ఒక రాజు మూవీలోనివే అనమాట. అది సంగతి. వింటూ స్టేట్ ఇంటూ విత్ భారతి ఎఫ్ఎం 101.2

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: స్పైడర్కి ఎన్ని కళ్ళు ఉంటాయి అని అడిగాను, మన వాళ్ళు ఆన్సర్లు పంపించేస్తూ ఉన్నారు. 08662488114 అనే నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తూ ఉండండి. మీ పేరు, ఊరు, ఆన్సర్ని టైప్ చేసి మీకు కనుక తెలిసి ఉంటే ఆన్సర్, తెలియకపోతే వింటూ ఉండండి. డెఫినెట్గా నేనైతే ఆన్సర్ని రివీల్ చేస్తాను ఈ షోలో. బట్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారంటే, కమతం వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి 50 నుంచి 100 రెట్లు వారు ఎక్కువ బరువు ఎత్తగలదు అంటూ పంపించారు. అండ్ ఒరవకొండ నుంచి ఈశ్వరయ్య 10 నుంచి 30 రెట్లు బరువు ఎత్తగలదు అంటున్నారు. అండ్ శ్రీదేవి వెంకటలక్ష్మి

మీ జ్యోతి మార్కాపురం నుంచి పంపించారనమాట. హిట్ మూవీలోనిది అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ గమ్ గమ్ గణేశ మూవీలోనిది బృందావానివి అనే సాంగ్ అంటూ పంపించారనమాట. ఎస్, కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు 10 to 50 times అంటూ కూడా. వరప్రసాద్ గ్రౌడ్ అండ్ ఫ్యామిలీ రాజీ అండ్ సన్స్ అమర్ శివ అంటూ పంపించారు. అండ్ అభిమాన ఆకాశవాణి విజయవాడ కేంద్రం సందరి సందరి అంటూ బి రాజేశ్వరి, సుజాత, సూర్య దర్శిని అండ్ శివలింగమ్మ పెద్ద ఆంజనేయులు వీళ్ళందరూ కూడా ఒక సాధారణ సీమ తన సొంత బరువు కంటే కూడా 10 to 50 రెట్లు ఎక్కువ బరువును మోయగలదు లేదా ఎత్తగలదు అంటూ పంపించారనమాట. ఇస్ కరెక్ట్ ఆన్సర్. అండ్ కనిష్క మేడం గారు మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం అంటూ ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ రాంగ్ ఆన్సర్ పంపించారు. ఒక సాధారణ సీమ తన బరువు కంటే 10 to 50 రెట్లు బరువు అంతేకాదండి, ఒకవేళ మనుషులకు కూడా సీమలంత బలం ఉంటే ఒక సాధారణ మనిషి ఒకేసారి 2 కార్లను ఎత్తి సులభంగా పైకి లేపగలడట. అప్పుడు క్వశ్చన్ ఆన్సర్ కామన్గా చాలా వాటికి 8 కాళ్ళు ఉంటాయట. సో కొన్నిటికి 6, 4, 2 అరుదుగా అసలు కాళ్ళే ఉండవట. ఇది ఎక్కడి నుంచి పట్టారో కానీ కొత్తగా ఉంది, కరెక్టో కాదో నాకు తెలియదు. రాజల నుంచి బోరెల్లి నుంచి పంపించారనమాట సంధ్య గారు, 10 రెట్లు అంటున్నారు. అండ్ బేసిక్ అయితే 10 రెట్లు ఎత్తగలుగుతాయండి. సో ఒక్కొక్క చీమని బట్టి, ఒక్కొక్క దాని కెపాసిటీని బట్టి కూడా అట్మోస్ట్ 50 అయితే కన్ఫామ్గా ఎత్తగలమంట. 50 times అంటే ఒక 50 చీమలు ఎత్తుద్దేమో దాని వెయిట్ ఉన్నవి అంత అన్ని రెట్లు అనమాట. నల్లమ్మ పాపినేని పాళ్యం నుంచి పంపించారనమాట. పాపినే పాళ్యం అయితే కరెక్టేనా? కరెక్ట్గా పంపించారు మీరు, ఇంకేదైనా పాలెమా? నెక్స్ట్, 50 రెట్లు బరువు ఎత్తగలదు అంటే మాధవి ఆంజనేయులు, భూదాస, భూదాన్ పోచంపల్లి నుంచి పంపించారనమాట. మోసాపేట గ్రామం మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి నరేష్ అండ్ ఫ్యామిలీ పంపించారు 25 kgల. కాదండి, రాంగ్ ఆన్సర్. బీవీ సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మార్కాపూర్ నుంచి పంపించారు. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు 8 అంటున్నారు. ఐ థింక్ మీరు నెక్స్ట్ క్వశ్చన్లోకి ఎంటర్ అయిపోయినట్టున్నారు మెసేజెస్లో. రాజుల నుంచి జయన్న కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇనమగుడి నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య అండ్ సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీళ్ళందరూ కూడా పంపించారు. అండ్ ఇనమడుగు నుంచి పంపించిన ఆన్సర్ అయితే కరెక్ట్ ఆన్సర్సే వచ్చేసాయి అన్నమాట. నెక్స్ట్, అండ్ కెన్ లిఫ్ట్ 50 times ఇట్స్ ఓన్ బాడీ వెయిట్ అంటున్నారు. పవన్ చిర్రా ఎన్టీఆర్ డిస్టిక్ భగవానులపురం అంటూ పంపించారు. మీ పేరు చెప్పలేదు, నా పేరు చెప్పలేదు అంటారా? మీ మెసేజ్ ఇప్పుడే వచ్చిందండి, అందుకనే చెప్పలేకపోయాను, ఇప్పుడే చెప్పగలుగుతున్నాను. బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ సైనిక్ పురి కాలనీ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్ వాళ్ళు పంపించారు ఫాతిమా జవాబు అంటూ కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. నెక్స్ట్, మీరు కూడా ఎలానే మెసేజ్ చేయాలంటే 0866-244-8814 అనే నెంబర్కి టకటకా మెసేజ్లు పంపించండి. ఆల్రెడీ టకటకా వస్తూ ఉన్నాయన్నమాట. అండ్ నేను ఈ షోలో ప్లే చేసే సాంగ్స్ ఏ మూవీలో కూడా గెస్ట్ చేస్తూ ఉండొచ్చు. అనంతపురం జిల్లా నుంచి యాడికి నుంచి పంపించారు రంగం వెంకటస్వామి అన్నయ్య అంటూ పంపించారనమాట. కలమందలపాడు గ్రామం నుంచి పంపించారు ఖాసీం అండ్ ముత్తుజావలి, కరెక్ట్ ఆన్సర్ 6 అంటున్నారు, రాంగ్ ఆన్సర్. ఇంతకీ రాఘవేంద్ర గారు పంపించారనమాట ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి పంపించారు లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి వీళ్ళందరూ కూడా. అనంతపురం నుంచి అనురాధ, కొన్ని స్పైడర్లకు 2, 4, 6 కూడా ఉండవచ్చు, గుహల్లో నివసించే స్పైడర్లకు అసలు కళ్ళే ఉండవట అంటూ పంపించారు. ఇంట్రెస్టింగ్ అండి, బట్ నాకు తెలియదు ఏది కరెక్ట్ అనేది. మధుసూదన్ రెడ్డి పాపినే పాలెం నుంచి పంపించారు. నెక్స్ట్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు జయం భాష ఫ్యామిలీ కర్నూలు నుంచి స్పైడర్కి సాధారణంగా అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారనమాట. రాజశేఖర్ నెల్లూరు నుంచి పంపించారు ఆన్సర్స్ అంటూ సాలీడుకు.

సాధారణంగా అంటూ పంపించారన్నమాట. నెల్లూరు జిల్లా ఇనుమగడ్ నుంచి శ్రీ చెబ్రోల్ రామకృష్ణయ్య అండ్ ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా పంపించారు. నందిపేట నుంచి వెంకటేష్ పంపించారన్నమాట, 8 అంటూ పంపించారు. 21 అంటూ కూడా అంతకుముందు ఆన్సర్ పంపించారు, బట్ మీ ఆన్సర్ నేను ఇప్పుడే చదువుతున్నాను అనుకుంటున్నాను. మహంకాళి రాజేశ్వరి సాత్విక్ పొదిల నుంచి పంపించారనమాట. కరెక్ట్ ఆన్సర్స్ అయితే వస్తూ ఉన్నాయి మీ దగ్గర నుంచి. అండ్ స్పైడర్కు ఎన్ని ఐజ్ ఉంటాయంటే అంటూ సునంద, శ్రీవిద్య, నాగేంద్ర, రేణుకమ్మ అనంతపూర్ నుంచి పంపించారు. లతా ఫ్రమ్ ఉయ్యూరు అంటూ కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. నెక్స్ట్ కొన్ని జాతులకు 6 నుంచి 4 అంటూ పంపించారు, 4 కళ్ళు ఉంటాయంట. ఉషారాణి భాస్కర్ రావు గారు పంపించారు, తిరుపతి దామినేడు నుంచి పంపించారు అన్నమాట. ఎస్, అట్మోస్ట్ అయితే ఎంత ఉంటాయి అనేది నేను చెప్తాను. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి పంపించారు దమ్ముజు వెంకటాచారి, వరలక్ష్మి కృష్ణమ్మ అన్నమాట. మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా సమాధానం అంటూ పంపించారు. నెక్స్ట్ ఇలాగే మెసేజ్ అయితే వస్తూ ఉన్నమాట. 0866248144 అనే నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి మీ పేరు, ఊరు, ఆన్సర్ని టైప్ చేసి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఇది ఫస్ట్ అడగాల్సిందేమో మేబీ, సో టైం ఉంటుంది కదా అని చెప్పి నేను లాస్ట్కి పెట్టాను. కానీ మీరు ఈ సంవత్సరం చాలా వినాయకుడిని చూసుంటారు కదా, మీకు యునీక్గా అనిపించిన వినాయకుడి విగ్రహాల గురించి మీరు షేర్ చేసుకోండి. యునీక్గా అంటే గణపతి మండపాలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి, సో వాటిని డిస్క్రైబ్ చేస్తూ మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. 0866248144 అనే నెంబర్కి మీ పేరు, ఊరు, ఆన్సర్ని టైప్ చేసి. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, RX100 మూవీ అంటూ ఫస్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇప్పుడు అయితే కనుక 8 ఐస్ అంటూ పంపించారన్నమాట. సో నేను RX100 మూవీ షో స్టార్టింగ్లో ప్లే చేశాను, బట్ ఇప్పుడు ప్లే అయిన సాంగ్ అది కాదనమాట. చాలా రోజుల తర్వాత మీ షోకి వచ్చేసామంటూ శ్రీకార మూవీలోనిది ఈ సాంగ్ టైటిల్ సాంగ్ అంటూ అనంత్ నాగ్, త్రివేణి, నిఖిల్, మణిదీప పంపించేశారు. వెల్కమ్ వెల్కమ్. ముద్దనూరు నుంచి కడప జిల్లా అంటూ స్పైడర్కు 8 కళ్ళు ఉంటాయి అంటూ పంపించేశారనమాట. మొత్తానికి ఆన్సర్ వచ్చేసి 8. సో డిఫరెంట్ డిఫరెంట్ స్పీసెస్లో మనం డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఐస్ చూడొచ్చు, బట్ సాధారణంగా మనం స్పైడర్స్లో అట్మోస్ట్ 8 ఐస్ అయితే చూస్తూ ఉంటాం అన్నమాట. అది సంగతి. అండ్ నేను అడిగిన ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, మీరు చూసిన వినాయకుడి విగ్రహాలలో మీకు నచ్చింది, కొత్తగా అనిపించింది గణేషుని మండపాలు కానీ విగ్రహాల గురించి కానీ మీరు నాతో షేర్ చేసుకోవచ్చు. ఈరోజు 0866248144 అనే నెంబర్కి మీ పేరు, ఊరు, ఆన్సర్ని టైప్ చేసి పంపిస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ మీకోసం రాబోతున్న సాంగ్ ఏ మూవీ లేదో కూడా గెస్ చేయండి. ఇప్పుడుదైతే ఇంతకు ముందు నేను ప్లే చేసింది అయితే శ్రీకార మూవీలోనిది అని కరెక్ట్గా గెస్ చేసేసారు మన లిజనర్స్. మరి వింటూ స్టేట్ యూనివర్ విత్ భారతి FM 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్క.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

ఎంజాయ్ చేస్తున్నారు భారతీయ ఎఫ్ఎం 101.3. అని నేను మీ ఆర్జే కనిష్ కానీ మన షోకి బై బై చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది అనమాట. మన వాళ్ళు ఆన్సర్స్ అయితే పంపించేస్తూ ఉన్నారు. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి 8 కళ్ళు అంటూ పంపించారు. తిరుపతి నుంచి పంపించారు గౌరీ, సాలుడికి 8 కళ్ళు ఉంటాయి అంటూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. నెక్స్ట్ గెస్ట్ నల్లమ్మ పాపిని నేపాలం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్ కరెక్టా కాదు అని అడుగుతారా. శ్రీకార మూవీ అనుకుంటున్నాను ఇప్పుడు వినిపించిన పాట అంటూ డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి పంపించారు. ఎస్, ఇంతకు ముందు నేను ఒక పాట అయితే శ్రీకార మూవీలో అది ప్లే చేశాను అనమాట. చీమలు సాధారణంగా మన తన శరీర బరువు కంటే 10 నుంచి 50 రెట్లు అంటూ పంపించారు. ఎవరు పంపించారు, ఏ మీ పేరు ఊరు అయితే పంపించలేదన్నమాట. కనిష్క మేడం గారు గుడ్ ఆఫ్టర్నూన్, శ్రీనివాస వర్మ బెంగళూరు నుంచి 6 ఐస్ అంటున్నారు. 6 ఐస్ ఉన్నవి కూడా ఉంటాయన్నమాట. 8 కళ్ళు ఉంటాయంటూ మాధవి ఆంజనేయులు భూధాన్ పల్లి పోచంపల్లి నుంచి పంపించారు. అండ్ నెక్స్ట్ కనకారావుపేట నుంచి స్పైడర్ మంగినీపూడి బీచ్ దగ్గర పెట్టిన 62 ఫీట్ మట్టి వినాయకుడు అంటూ పంపించారు. ఓకే, స్పైడర్ గురించి. అండ్ ఆ తర్వాత 62 అడుగుల ఎత్తు ఉన్న మట్టి వినాయకుడిని చూసి చాలా బాగా అనిపించింది అంటూ కనకరావు గారు పంపించారనమాట. సో నేను అడిగిన ఫైనల్ క్వశ్చన్ ఏంటి అంటే, మీరు చూసిన వినాయకుడి విగ్రహాల్లో ఈ సంవత్సరం కొత్తగా అనిపించింది అండ్ అద్భుతంగా సెట్ చేసిన సెట్టింగ్స్ గురించి ఏదైనా మీకు అనిపిస్తే మంచిగా షేర్ చేసుకోండి అన్నాను. లైవ్కి వచ్చింది కనిష్క, మాట్లాడితే చాలు మనసు తేలిక, నవ్వితే చాలు ఎఫ్ఎం లోకమే వెలుగిక అంటూ వెలుగు రేఖ అంటూ పంపించారు. ఎవరు పంపించారు, ఇంత బాగా పంపించారు. ముద్దనూరు కడప జిల్లా నుంచి ఇలా కూడా పంపించవచ్చు అంటే ఇలా కూడా రాయొచ్చు నా పేరు దాన్ని, నేను ఇదే చదవడం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఘోష్ బ్రహ్మ పమిడి నుంచి పంపించారు, 10 అంటున్నారు రాంగ్ ఆన్సర్ అనమాట. అండ్ బంగారు వెండి రత్నాలతో హైదరాబాద్లో తయారు చేసిన వినాయకుడి విగ్రహం నన్ను బాగా ఆకట్టుకుపోయింది అంటున్నారు శాంతినగర్ నుంచి ఒకే ఒకడు గారు. అవునా, నైస్ అండి, ఆల్ సాంగ్స్ సూపర్ అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు నేను చాలా చాలా పిక్కీగా తీసుకొని ప్లే చేస్తూ ఉంటాను ఈ షోలో, ఎస్పెషల్లీ మీకోసం. ఎలాంటి బోర్ కొట్టకుండా కొత్తగా ఏం సాంగ్ అది తెలుసుకోవాలి అన్న ఇంట్రెస్ట్తో వింటారు అని చెప్పి నెల్లూరు డిస్టిక్ నుంచి బందర్పల్లి నుంచి అక్కయ్య గారు పంపించారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండ్. కర్ణాటక రాష్ట్రం బళ్ళారి నుంచి సుభాన్ రషీద్ బేగమ్మ సుమయ్య పంపించారు 8 కళ్ళు అంటూ. నెక్స్ట్ 8 అంటూ పంపించారు సంకీర్త సాయి అనంతపురం జిల్లా నుంచి పంపించారు అనమాట. నెక్స్ట్ హైదరాబాద్

హైదరాబాద్ లో కైతాబాద్ వినాయకుడు, బాలాపూర్ వినాయకుడు, ఈ రెండు వినాయకుడులు మాకు చాలా నచ్చినవి అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటసారి వరలక్ష్మి కృష్ణమ్మ పంపించారు. కనిష్క మేడం గారు మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం 8 అంటూ మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ పంపించారనమాట. గౌరీ తిరుపతి నుంచి వినాయకుడిని చూసా యూట్యూబ్ లో, పానీపూరి వినాయకుడిని చూసారా? వావ్, దట్స్ సో యూనిక్. పానీపూరీలతో తయారు చేశారంట మొత్తానికి. ఆఖరు చెబితే బాగుంటుంది మా అంటున్నారు. ఫ్లోలో మన వాళ్ళు ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక పెట్టడంతో అలా వచ్చేస్తుంది అనమాట. ఇంకేం చేయలేము, అలా ఫ్లోలో వెళ్ళిపోవడమే. బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి, దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా నుంచి, కాణిపాక ప్రసిద్ధి వినాయకుడి విగ్రహం బాగా ఉంటుంది అంటున్నారు మొత్తానికి. ముసపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి హైదరాబాద్ బాలాపూర్ విగ్రహం అంటూ పంపించారనమాట. తిరుపతి దామినేడు నుండి ఉషారాణి భాస్కర్రావు పంపించారు. తిరుచానూరులో చాలా పెద్ద విగ్రహం పెట్టారు, మాకు బాగా నచ్చింది అంటూ పంపించారు. నైస్ అండి. సాలీడుకు సాధారణంగా 8 కళ్ళు ఉంటాయి. రేవాటి రాజశేఖర్ నెల్లూరు నుంచి పంపించారనమాట. అనంతపురం నుంచి అనురాధ గారు రుద్రాక్షలతో తయారు చేసిన వినాయకుడు, మనము ఎలుక చేతిలో డబ్బులు పెడితే వినాయకుడు చేతిలో మనకు లడ్డు వస్తుంది అంటూ పంపించారు. సో ఇలాంటి వినాయకుడిని. ఇంకొకటి నానిగారు నటించిన పారడైజ్ వినాయకుడు కూడా చాలా బాగుంది అంటూ పంపించారనమాట. సో యూనిక్ అండి, అసలు మీరు చెప్పింది మాకు అసలు అలా కళ్ళ ముందు కనిపించాయనమాట. నేను చూడకపోయినా కానీ ఇప్పుడు వినిపిస్తున్న పాట టచ్ చేసి చూడు అంటున్నారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మా దగ్గరకు గణేష్ మండపాలు అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతారు. లైటింగ్స్ అలాగే వచ్చిన వారికి అన్ని సౌకర్యాలు, కూర్చోవడానికి కొబ్బరి మట్టలతో మామిడి తోరణాలతో ఉదయం సాయంత్రం నిత్యం పూజలు అందుకుని మా కాలనీ గణపతి మహాగణపతి 11 రోజుల తర్వాత ఆ గంగమ్మ వారి ఒడిలోకి నిమజ్జనం చేశామంటూ దోర్నాల బాలాజీ హైదరాబాద్ వనస్థలిపురం నుంచి పంపించారు. చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్. అండ్ జల్లా జయరాం గారు సరస్వతి 10 పుట్ల బయలు పాకాల మండలం నుంచి 8 కళ్ళు అంటూ పంపించారు. నెక్స్ట్ చాలా బాగుంది షో అంటున్నారు. ముద్దనూరు నుంచి అనంత్ నాగ్, త్రివేణి, నిఖిల్, మణిదీప మీ లైవ్ లో ప్లే చేసిన సాంగ్ పాటలో ఉంది కదా అంటున్నారు. ఎస్ అండి, మొత్తానికి మన షో అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వివిధ ప్రోగ్రామ్ లో కలుసుకుందాం. వింటూ స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం. నేను మణిశ్రీ. విజయవాడ అంబేద్కర్ కళావేదికలో జరుగుతున్న పాన్ ఐఐటి సమ్మిట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సమ్మిట్ జరుగుతున్న ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన సందర్శించారు. తిరుపతి జిల్లా శ్రీ సిటీలోని ఓ ప్రైవేటు పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడంతో విషాదం నెలకొంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. 50 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించనున్నట్లు తెలిపింది. ఆసియా క్రీడల క్రికెట్లో భారత జట్టు మరోసారి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. పాకిస్తాన్తో జరిగిన ఫైనల్లో 19 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మెదక్, కరీంనగర్ జిల్లాల్లో పలు అభివృద్ది ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు రాత్రి 9 గంటలకు హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని లోక్భవన్లో బస చేస్తారని అధికార వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అవసరమైన నిధులు కేటాయించిందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాజమండ్రిలో పుష్కరాల అభివృద్ది పనుల కోసం 1000 కోట్లు మంజూరు చేశారని, పుష్కరాలకు సంబంధించిన వివిధ పనులకు మొత్తం సుమారు 2000 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. దేశంలో

ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లో నెంబర్ వన్ చేయడమే తమ లక్ష్యమని రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈరోజు విజయవాడలో పాన్ ఐఐటీ ఏపీ సమ్మిట్ 2026ను జ్యోతి ప్రజ్వలనం చేసి మంత్రి ప్రారంభించారు. దసరా దీపావళి పండుగలను పురస్కరించుకుని గుంతకల్ మీదుగా బెంగళూరు చెర్లపల్లి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. చెర్లపల్లి బెంగళూరు వీక్లీ ప్రత్యేక రైలు ఈ నెల 5, 12, 19, 26 నవంబర్ 2, 9, 16, 23, 27, 30 తేదీల్లో రాత్రి 9:50 చెర్లపల్లిలో బయలుదేరి మరుసటి రోజు 1:15 బెంగళూరు చేరుకుంటుందన్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మ వారిని దర్శించుకునేందుకు వచ్చే సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఈ నెల 14వ తేదీ సాయంత్రం దుర్గమ్మ వారిని రాష్టపతి ద్రౌపది ముర్ము దర్శించుకుంటారని జిల్లా కలెక్టర్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 34% అమలు కోసం రాష్ట ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినందున తీర్పు వచ్చే వరకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకుండా నిలుపుదల చేయనున్నట్లు పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. బీసీలకు 34% రిజర్వేషన్ అమలు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని దీనికోసం సుప్రీంకోర్టును సైతం కోరనున్నట్లు ఆయన తెలిపారు.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

ఎస్ అలా ట్యూన్ చేసుకుని వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్ కానీ మార్నింగ్ టు నైట్ కూడా ఫుల్ టు బిందాస్గా మీరు వర్క్ చేసుకుంటూ చక్కగా కూడా మీ వర్క్స్ని చేసుకుంటూనే ఎఫ్ఎంని వింటూ ఉండొచ్చు అనమాట. ఫైనల్గా కొన్ని మెసేజెస్ అయితే వచ్చేసాయి కానీ అందరికీ అర్థం కావట్లేదు మేడం అంటూ కనిష్క అంటే అర్థం ఏంటంటే మీ పేరు చాలా బాగుంది అంటూ ఎక్స్ప్లెయిన్ చేసి పంపించారన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎఫర్ట్స్. బాలాపూర్ గణేష్ హైదరాబాద్లో చాలా బాగుంటుంది అంటూ వెంకటేష్ నందిపేట నుంచి పంపించారు. సో లాస్ట్లో గణేష్ గురించి అడిగాను కదా, సో ఆ మెసేజెస్ అనేవి వచ్చాయన్నమాట. నెక్స్ట్ మనం అయితే వివిధ ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోయాం. ఈరోజు ఒకే ఒక హీరోయిన్ సాంగ్స్ అయితే ప్లే చేస్తూ ఉంటాను. ఈ మంత్లో మన పూజా హెగ్డే బర్త్డే సెలబ్రేట్ చేసుకోబోతుంది అనమాట. సో ఆ సందర్భంగా ఈరోజు నేనైతే వన్ హీరోయిన్గా తన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ ఈరోజు ఈ అవర్లో నేను సాంగ్స్ ప్లే చేయడానికి సెలెక్ట్ చేసుకున్నాను. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఆచార్య అండ్ రాధేశ మూవీస్లోంచి సాంగ్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అలా వైకుంఠపురం అండ్ అరవింద సమేత వీర రాఘవ డీజే మహర్షి ఇలా బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ వస్తూనే ఉంటాయి. వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. మరి మన పూజా హెగ్డే యాక్ట్ చేసిన మూవీస్లోంచి సాంగ్స్ అయితే వింటూ స్టేడియం టు వివిత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్క.

ప్రశ్న విభాతి ఎఫ్ఎం 101.3 అని నేను మీ ఆర్జే కనిష్ కాని మనం ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో. మరి వివిధలో ఈ రోజు ఒకే హీరోయిన్ సాంగ్స్ అయితే ప్లే చేస్తూ ఉంటాం కదా, పూజా హెగ్డే యాక్ట్ చేసిన మూవీస్ లోంచి సాంగ్స్ అయితే ప్లే చేసేస్తూ ఉన్నాను. మరి ఆల్రెడీ ఆచార్య అండ్ ఎస్ ఈ సాంగ్ అయితే వినేశారు కదా, నగుమము తారలే అనే సాంగ్ ఫ్రమ్ ద మూవీ ప్రభాస్ యాక్ట్ చేసిన మూవీ, ఐడియా ఉంది కదా మీకు. ఎస్, రాధేశ్యామ్ మూవీలోని సాంగ్ అన్నమాట. డాక్టర్ ప్రేరణగా ఇందులో యాక్ట్

చేస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ అయితే మీ అందరి కోసం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీలో నుంచి సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను. ఆ తరువాత రంగస్థలం, ముకుంద అండ్ ఒక లైల కోసం మూవీస్లోంచి బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ అయితే మీకోసం ప్లే చేసేస్తూనే ఉంటారు. వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. అండ్ అలా వైకుంఠపురం మూవీలో నుంచి కూడా సాంగ్ ప్లే అవుతుంది. వింటూ స్టేట్ వింటూ భారతీయ FM 101.3 అని నేను మీ ఆర్జే కనిష్క.

0: రంగస్థల గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి, మనందరి కళ్ళల్లో జిగల్ నింపడానికి జిగల్ రన్ వచ్చేసింది. ఆడిపాడి అల్టరింగ్ చేస్తా అంతే, మీరందరూ రెడీ ఉండండి. అమ్మ జిగల్ రని వచ్చేమ్మ నువ్వు.
1: ఎంతమంది జిగల్ రాజాలు ఉన్నారా మీ ఊళ్ళో?
2: మరి ఉండరా ఏంటి, నువ్వు అత్తరం తెలిసి పక్కూరు నుంచి కూడా వచ్చాం ఎగేసుకుంటూ.
1: ఇదిగో ఆ గళ్ళ సొక్క జిగల్ రాజా ఏంది, గుడ్లప్పగించి సుతున్నావు అంకే.
2: నువ్వేదో ఇస్తావని జిగల్ రానే.
1: నువ్వెందయ్యా పూల సొక్క, ఓ మీద మీద కొత్తున్నావా?
3: ఇదిగో ఎవ్వరు తోసుకోకండి,
1: అందరి దగ్గరికి నేనే వస్తా, అందరడిగింది ఇచ్చే పోతా.
3: అది

సెకండ్స్ కూడా దాటిపోయింది అనమాట. అలా నేను చూస్తుండగానే మరి మనమైతే వివిధ ప్రోగ్రామ్ కి బదాయి చెప్పేసి నెక్స్ట్ మన వెన్నెల స్పాన్సర్ ప్రోగ్రామ్ విన్నానికైతే రెడీ అయిపోవాల్సింది అనమాట. ఇంకా స్టేట్ యూ అండ్ దిస్ ఇస్ యువర్ అబ్జెక్ట్ హనిష్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్, బై బై.

చేయడం. ఒకవేళ ఒకరు ఏ విషయంలోనైనా వెనకబడిపోయినా వారిని చిన్నబుచ్చకుండా వెన్ను తట్టడం, ఎంకరేజ్ చేయడం, వాళ్ళని ముందుకు లాగడం, వారిలో ఉన్న ప్రత్యేకతల్ని ప్రోత్సహించడం వంటివి చేస్తే ఇద్దరి మనసు నచ్చుకోకుండా జాగ్రత్త పడచ్చు. ఇంట్లో ఇలాంటి హెల్తీ ఎన్వైరన్మెంట్లో తోబుట్టువులు పెరిగితే వాళ్ళు ఒక హెల్తీ ఇండివిజువల్స్గా పెరిగే అవకాశం ఉంటుంది. తోబుట్టువుల మధ్య అన్యోన్యతను మరింతగా పెంచేందుకు ఇది చాలా సహాయపడుతుంది. పిల్లలు అప్పుడప్పుడు గొడవ పడ్డా కొన్ని విషయాల్లో మాత్రం ఇద్దరూ ఒకరికొకరు సహాయపడడం, హోంవర్క్, ఏదైనా సబ్జెక్ట్ కి సంబంధించిన ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేసే విషయంలో కలుగ చేసుకోవడం వంటివి చేస్తుంటారు. అయితే ఇలాంటివి చూసి కొంతమంది పేరెంట్స్, నీ హోంవర్క్ పక్కన పెట్టి తమ్ముడికి సాయం చేస్తున్నావా, నువ్వే వాడిని చెడగొడుతున్నావు అంటూ కేకలేస్తుంటారు. దీనివల్ల నాకెందుకులే అనే ధోరణి ఇద్దరి మనసుల్లో నాటుకుపోతుంది.

ప్రతి విషయంలో ఒకరికొకరు సహాయపడే తత్వం క్రమంగా సన్నగిల్లుతుంది. రాను ఇది ఇద్దరి మధ్య అనుబంధాన్ని దెబ్బతీసినా ఆశ్చర్యపోనవసరం లేదు. కాబట్టి ఇది చదువు విషయంలోనైనా లేదంటే ఇతర పనుల్లో అయినా ఒకరికొకరు సహాయపడైనా వారిని ప్రోత్సహించడం చాలా ముఖ్యమంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇలా ఇద్దరూ కలిసి ఎక్కువసేపు గడపడం వల్ల వారి మధ్య ఉన్న దూరం తిరిగి అనుబంధం దృఢమవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది. ఫ్యామిలీ మెంబర్స్ మధ్య అనుబంధం దృఢమవ్వాలంటే అందరూ కలిసి సమయం గడపడం ఎంత ముఖ్యమో, పిల్లల మధ్య చెలిమి పెరగాలన్నా ఇదే సూత్రం వర్తిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఇంటి పనుల్లో మీతో పాటే పిల్లల్ని షేర్ చేసుకోమని చెప్పండి, ఇన్వాల్వ్ దెమ్. వీలు చిక్కినప్పుడల్లా అందరూ కలిసి బయటికి వెళ్లడం, ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒకే చోట చేరి వారి మనసులోని ఆలోచనల్ని పంచుకునే అవకాశం ఇవ్వండి. డిన్నర్ టైమ్ ఇస్ ద బెస్ట్ టైం. ఒక్కోసారి అన్ని మీల్స్ కలిసి చేయడం కుదరకపోవచ్చు, ఎందుకంటే మార్నింగ్ పిల్లలు వెళ్ళిపోతారు, ఆ తర్వాత హస్బెండ్ వైఫ్ వాళ్ల వాళ్ల పనులకు వెళ్ళిపోవాలి. ఇఫ్ షీఈస్ అ హోమ్ మేకర్ ద హస్బెండ్ హాస్ టు రష్ టు ది ఆఫీస్, తను ఇంటి పని చేసుకోవాలి, ఇలా కుదరదు. అందరూ ఒక్కో టైంలో తింటారు, కానీ ఈవినింగ్ డిన్నర్ మాత్రం కలిసి చేస్తే దే విల్ బి ఏబుల్ టు స్పెండ్ టైమ్ టుగెదర్. ఇలాంటివి చేయడం వల్ల ఒకరినొకరు మిస్ అవుతున్నాం అనే భావన ఏ ఒక్కరి మనసులోనూ కలగదు. అలాగే పిల్లలు జట్టుగా కలిసి ఆడే ఆటలు కొన్ని ఉంటాయండి, గేమ్స్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యారమ్స్ ఏంటంటే ఇద్దరు కలిసి ఆడాలి, బ్యాడ్మింటన్ కలిసి ఆడాలి. ఏ గేమ్ తీసుకున్నా గానీ దానికి గ్రూప్ కన్నా కావాలి లేదా ఇద్దరు మినిమం కావాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి గేమ్స్ ఎంకరేజ్ చేయండి. అంతేకాకుండా మీరేంటంటే అవుట్డోర్ గేమ్ యాక్టివిటీస్ అయితే వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది. ఇవన్నీ లేకి వాళ్ళు ఏమవుతున్నాయంటే వాళ్ళు వర్చువల్ గేమ్స్ ఆడుతున్నారు. ఇవి ఒక్కరే కూర్చొని వాళ్ళల్లో వాళ్ళు లీనం అయిపోయి అసలు ఏం చేయాలో తెలియదు, కమ్యూనికేషన్ దెబ్బతింటుంది, వాళ్ళకు వేరే వాళ్ళతో మాట్లాడడం రావలేదు, ఎమోషనల్ గా కూడా వీక్ అవుతున్నారు. అందుకే ఇలాంటి గేమ్స్ ఎంకరేజ్ చేస్తే, బ్యాడ్మింటన్ అని, అవుట్డోర్ గేమ్స్ అని, ఇండోర్ లో కూడా ఏంటంటే పిల్లలు కలిసి ఆడుకునే ఎంకరేజ్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వారి మధ్య బాండింగ్ పెరుగుతుంది. పిల్లలు అన్నాక ఏవో చిన్న పొరపాట్లు చేయడం సహజమే. అలాగే చదువు విషయంలోనూ తోబుట్టువులిద్దరూ ఒకేలా రాణించాలని లేదు. సో ఆయా విషయాల్లో వెనకబడ్డం, తెలుసో తెలియకో చిన్నపాటి పొరపాట్లు చేస్తే పిల్లల్ని పేరెంట్స్ మందలించడం సహజమే. అయితే అది కూడా తన ఇతర సిబ్లింగ్ ముందు కాకుండా కొంచెం వాళ్ళు లేకుండా ఉండి చూసుకుని ఏదన్నా తిట్టాలన్నా కొంచెం గట్టిగా చెప్పొచ్చు, ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ అ సీరియస్ పనిష్మెంట్. ఎందుకంటే వాళ్ళ అక్కా చెల్లెళ్ళు అన్నా తమ్ముళ్ళు ముందు వారి చిన్నబుచ్చితే వారు బాధపడడంతో పాటు అవతలి వారికి వీళ్ళని విమర్శించే అవకాశం మీరే కలిగిస్తారు. ఇది తోబుట్టుల మధ్య అనుబంధాన్ని దెబ్బతీసేది. కాబట్టి వారిలోని లోపాలైనా పొరపాట్లైనా చాటుగా ఓపిగ్గా సరిదిద్దడం, ఏదైనా మంచి పని చేసినా చదువుల్లో రాణించినా తమ తోబుట్టుల ముందు ప్రశంసిస్తూ వీళ్లను మార్గదర్శకంగా తీసుకోవాలని వారికి సున్నితంగా చెప్పడం, ఇలాంటి చిన్న చిన్న విషయాలే వాళ్ల మధ్య అనవసర పోటీని దూరం చేసి అన్యోన్యతను పెంచుతాయని చెప్తున్నారు మన రిలేషన్షిప్ ఎక్స్పర్ట్స్. అందుకే ఇవన్నీ మనకు తెలియని విషయాలు ఏమీ కాదండి, అన్ని తెలిసాయే. కానీ ఇంప్లిమెంట్ చేసే దగ్గర ఏదో కొంచెం ఏంటంటే టేకన్ ఫర్ గ్రాంటెడ్ అవ్వచ్చు, ఓపిక లేకపోవడం కావచ్చు, ఇలాంటి వాటిపై అన్ని పక్కన పెట్టేసి ఒక అరవడం ఒక్కటి మాత్రం రెడీమేడ్గా అందరికీ వచ్చేసింది ఈ మధ్య. దిస్ విల్ హ్యావ్ అ నెగటివ్ ఇంపాక్ట్. అందుకే కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. ఇద్దరు పిల్లలు కొట్టుకోకుండా హ్యాపీగా ఉండేందుకు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అవేంటంటే ఒకరినొకరితో ప్రేమగా ఉండేలా చూసుకోండి, వారినొకరినొకరు కొట్టుకున్నప్పుడు క్షమాపణలు చెప్పేలా చూడండి, ఏదైనా మంచి పనులు చేసినప్పుడు ఒకరినొకరు ఎంకరేజ్ చేయండి. దీనివల్ల వారిద్దరి మధ్య పాజిటివిటీ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం సరైన విధంగా మాట్లాడండి, దీనివల్ల వారి మధ్య గొడవలు సాల్వ్ చేయడానికి హెల్ప్ అవుతాయి. కొట్టుకోకుండా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు కాకుండా ఎలా ఉండాలో నేర్పించండి, దానికి రోల్ మోడల్స్ మీరే. హస్బెండ్ అండ్ వైఫ్ తరచూ అర్చుకుంటూ కొట్టుకుంటూ ఉంటుంటే అలాంటి పిల్లలకు కూడా సేమ్ ఓహో ఇలా బిహేవ్ చేయాలా అని కాపీ చేస్తారు అన్నట్టు. ఒకరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే వారిలో ఒక్కొక్కరితో కొద్ది కొద్దిగా టైం స్పెండ్ చేయండి, దీంతో వారందరి మధ్య ఈర్ష పెరగదు. ప్రతి ఒక్కరిని సమానంగా చూడండి, దీనివల్ల వారికి ఎలాంటి ద్వేషాలు ఉండవు. కాబట్టి నేను చెప్పేవన్నీ ఫాలో అవ్వండి. అంతేగాని ఒకరి మీద ఒకరు ప్రేమ ఎక్కువ చూపించడము, ఒకరిని తక్కువ చేసి మాట్లాడడము ఇలాంటివి చేయకండి. పిల్లలు ఒకేసారి మారరు, అందుకే వారు మారడానికి కాస్త టైం ఇవ్వండి. ఓపిక్గా చూడండి, పట్టుదల వద్దు. మనకి ఇష్టాయిష్టాలు ఉన్నట్లుగానే పిల్లలకు ఉంటాయి, వాటిని అర్థం చేసుకోవాలి. వారి గురించి ఆలోచించి ప్రేమ చూపించండి, ప్రేమగా చూడండి. స్పెషల్లీ ఈ రోజుల్లో పిల్లల పెంపకం సవాల్తో కూడుకున్నది, బిజీ లైఫ్ స్టైల్లో తల్లిదండ్రులకు పిల్లల్ని పట్టించుకోవడం కాస్త కష్టంగా మారింది.

మారింది. పిల్లలకి గైడెన్స్ ఇవ్వడంలో అశ్రద్ధ చూపుతున్నారు. ఇదంతా ఒకెత్తైతే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఈ పని మరింత కష్టమవుతుంది. ఒకరికంటే ఎక్కువ మంది పిల్లలున్న ఇంట్లో గొడవలు జరగడం సహజమే. తోబుట్టువుల మధ్య ప్రేమ వినోదం గొప్పగా అనిపిస్తుంది, కానీ వాళ్ల మధ్య గొడవలు తల్లిదండ్రులకు ఖచ్చితంగా తలనొప్పి తీసుకొస్తాయి. దీంతో తల్లిదండ్రులు ఎవరికి సర్ది చెప్పాలో తెలియక సతమతం అవుతారు. ఒకరికి సపోర్ట్ చేస్తే మరొకరు బాధపడే అవకాశం ఉంది. కొన్నిసార్లు తల్లిదండ్రులకు పిల్లల మధ్య విభేదాలను పరిష్కరించడం చాలా కష్టంగా మారుతుంది. కొన్ని ఇళ్లలో అయితే తోబుట్టువుల మధ్య గొడవలు తారాస్థాయిలో ఉంటాయి. ప్రతి దానికి ఇద్దరు పోటీ పడుతూ ఉంటారు. అందుకే ఇలాంటి గొడవలు త్వరగా పరిష్కరించాలి, లేదంటే అవి పెద్దగా మారతాయి. ఈ గొడవల్ని తగ్గించడానికి తల్లిదండ్రులు కొన్ని చిట్కాలు పాటిస్తే మంచిది. అదే చెప్పాను కదండి, కంపేర్ చేయకండి, మీరు పార్షియాలిటీ చూపించకండి, పక్షపాత ధోరణి అస్సలు మంచిది కాదు. ఇంట్లో పిల్లల మధ్య తరచుగా గొడవలవుతుంటే ఎవరి ఒకరి తరఫున వకాలతా పుచ్చుకొని మాట్లాడకూడదు, దీంతో మరొకరు మనసు చాలా బాధపడుతుంది. మీరు ఇలా ఒకరిపై పార్షియాలిటీ చూపిస్తే వేరొకరిలో ఆ పిల్లవాడిపై ద్వేషం ఏర్పడే ప్రమాదం ఉంది. ఇద్దరి మధ్య గొడవలు ఆపడానికి ఆరోగ్యకరమైన పోటీని సృష్టించండి. హెల్తీ కాంపిటీషన్ చాలా మంచిది. సరదాగా వారి మధ్య ఏదైనా గేమ్స్ లేదా చదువు పోటీలు కండక్ట్ చేయండి. వాటిలో విజయం సాధించిన వారితో పాటు ఓడిన వారిని కూడా పొగడండి. బాగా ఆడారు లేదా చదివారని ప్రశంసించండి. దీంతో ఇద్దరి మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుంది. తప్పు ప్రవర్తనకు ఎప్పుడూ మద్దతు ఇవ్వకండి. క్రమశిక్షణలో వివిధ పద్ధతులను అనుసరించండి. మంచి క్రమశిక్షణ పిల్లల్ని సరైన దిశలో నడిపిస్తుంది. వెల్ డియర్ ఫ్రెండ్స్, సో విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సిబ్లింగ్ రైవల్రీ అండ్ హౌ టు ఓవర్కమ్ ఇట్, దిస్ ఇస్ చేతన్ సింగ్. బై ఫర్ నౌ. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్. బై బై మై డియర్ ఫ్రెండ్స్. Call or messages on 0951522703 9. That's 0951522703 9, or write to us at feedbackamc1@gmail.com. That's feedbackamc1@gmail.com. You can also follow us at our social media handle spice.lamhe.vanilla. That's spice.lamhe.vanilla. This program is produced and sponsored by Adventist Media Center.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం శ్రోతలు ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెర్ట్స్ పై మా సాయం ప్రసారం ప్రారంభం. ఈనాటి ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది మీ అనూష. శ్రోతలందరికీ శుభ సాయంత్రం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం

లే పాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం. నాటి కార్యక్రమంలో మొదటి ఉత్తరం. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరందరూ కోరుతున్న పాట హలో నిర్ణయం చిత్రం కోసం ఇళయరాజా పాడిన ఈ పాట.

0: chama.
1: కార్యక్రమంలో ఇప్పుడు విందా. అంతులేని కథ చిత్రం కోసం ఎస్ జానకి పాడిన ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామలకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, వీరందరి కోసం అంతులేని కథ చిత్రం నుండి ఈ పాట

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: కార్యక్రమం తరువాతి పాట శ్రీవారు మావారు చిత్రం నుండి పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు సింగరమల నుండి లక్ష్మీనారాయణ, నాగమునెమ్మ, రవికుమార్, భారతి వీరి కోసం ఈ పాట.

లేపాక్షి కార్యక్రమంలో తరువాతి పాట జీవన తరంగాలు చిత్రం కోసం ఘంటసాల పాడిన ఆత్రేయ గీతం సంగీతం జేవి రాఘవులు ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు అనంతపురం జిల్లా పెద్దవడుగురు మండలం ఇందిరమ్మ కాలనీ నుండి చంద్ర శ్రీనివాసులు, చౌడమ్మ, రామాంజనమ్మ, అన్నయ్య, కుమారి, లక్ష్మి, వెంకటేష్ వీరందరి కోసం జీవన తరంగాలు చిత్రం నుండి ఈ పాట

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: శ్రోతలను 1.7 MHz పై ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రసారాల్లో భాగంగా లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం శ్రీ మంజునాథ చిత్రం కోసం శంకర్ మహదేవన్ పాడిన శ్రీ వేదవ్యాస గీతం సంగీతం హంసలేఖ. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా హతినూరు మండలం చిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, రాజకోటి, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, లావణ్యమ్మ వీరందరి కోసం ఈ పాట.

మీరు విన్న ఆ పాట నోము చిత్రంలోండి. ఈ పాటను కోరిన వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నెంబర్ బస్తీ నుండి భారతలాల్, పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలీబాయి, రాజ్ నందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్యలోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్, లక్ష్మీ, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత్, స్వరూప, భారతి, భరత్.

శ్రోతలు ఇంతవరకు లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం

0: పినాకిని స్త్రీల కార్యక్రమంలో సులభ గణిత బోధన శ్రీమతి ఎం సత్యవాణి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి వి పద్మలత.
1: పినాకిని స్త్రీల కార్యక్రమానికి ఆహ్వానం. ముందుగా కార్యక్రమంలో ఒక పాట విందాం.

0: పాట విన్నారుగా. ఇప్పుడు విద్యార్థినులకు సులభ గణిత బోధన అన్న అంశంపై అధ్యాపకురాలు శ్రీమతి ఎం సత్యవాణి గారితో శ్రీమతి వి పద్మలత గారి పరిచయం వినండి.
1: ఈరోజు మన స్టూడియోలో శ్రీమతి ఎం సత్యవాణి గారు వచ్చారు. వారు 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు ఐఐటితో పాటు అబాకస్ వేదిక్ మ్యాథ్స్లో శిక్షణ కూడా ఇస్తున్నారు. వీరు కస్తూరిబా పాఠశాల యందు పిల్లలకు శిక్షణ ఇస్తున్నారు. వారిని అడిగి విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి సత్యవాణి గారు.
2: నమస్తే అండి. అనంతపూర్లో ఉంటాం మేము. గవర్నమెంట్ స్కూల్లోనే మ్యాథ్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. నేను ఐఐటి మ్యాథ్స్ టీచర్ని 3 ఇయర్స్ నుంచి, అంతకుముందు 10 ఇయర్స్ నుంచి అబాకస్ వేదిక్ మ్యాథ్స్ టీచర్గా చేసేదాన్ని. తర్వాత ఇక్కడ పోస్ట్ అంటే పోస్ట్ కాదు, అప్లై చేశాను, వచ్చింది, సరే అని ఇక్కడ వెళ్తున్నాను.
1: మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నారు?
2: 3 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. కస్తూర్బా స్కూల్లో అమ్మాయిలు మాత్రమే ఉంటారు. ఫస్ట్ ఇయర్ అయితే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉండింది. తర్వాత 10వ తరగతి పిల్లలకి కొంచెము ఎక్కువ సిలబస్ అయిపోయింది, ఎక్కువ అయిపోతుంది అనేసి 10వ తరగతికి కొంచెము తగ్గించేశారు. 6 నుంచి 9 వరకు ఖచ్చితంగా జరుగుతుంటాయి క్లాసెస్. ఐఐటి క్లాసులు అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ ఇవి ఒకటే ఉంటాయండి. వారానికి 10 క్లాసులు ఉంటాయి. పొద్దున సాయంత్రము క్లాసెస్ ఉంటాయి. రోజంతా ఉండవు, ఇవి స్పెషల్ క్లాసులు అన్నమాట. మ్యాథ్స్ క్లాసులు అంటే రోజు ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక్కొక్క పీరియడ్ వైజ్గా వస్తా ఉంటుంది అవి.
1: ఐఐటి శిక్షణ అంటే జేఈ మైన్స్ పిల్లలకు ఆ వాటిలో ర్యాంక్ తెచ్చుకోవడానికి, మంచి మంచి కాలేజీలో సీట్ రావడానికి ఉపయోగపడుతుంది.
2: అప్పుడున్న మున్సిపల్ మినిస్టరు పూర్ పేద పిల్లలకు కూడా, అమ్మాయిలు అందులోనూ అమ్మాయిలకి మున్సిపల్ స్కూళ్లలో చదువుతున్న పేద అమ్మాయిలకు కూడా చదువు అందాలి. అమ్మాయిలకనే కాదు, అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే పాఠశాల అన్నిట్లోనూ పరిచయం చేసినారనమాట. అది దానికి ఐఐటి అనమాట. సో అది అమ్మాయిలకు నేను వెళ్తాను కస్తూర్బా స్కూల్లో. పేద పిల్లలకు కూడా ఐఐటి అంటే ఏందో తెలియాలా, ఐఐటి గురించి తెలియాలా, వాళ్ళకు బేసిక్స్ అనేది రావాలి. ఇంటర్లో కూడా యాక్చువల్ 2 సంవత్సరాల నుంచి కూడా కొన్ని కొన్ని ముఖ్య ప్రదేశాల్లో కూడా ఇంటర్మీడియట్ కూడా
1: పరిచయం చేస్తారు
2: ఐఐటి అనేది. పేద పిల్లలకు కూడా తెలియాలి దాని గురించి. డబ్బులు లేదని ఇబ్బంది పడకూడదు, అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే వాళ్ళకు మాకు తెలియదే అన్నది ఉండకూడదు. చాలా డబ్బులతో కూడిన విద్య కదా అది, కానీ పేద పిల్లలకు కూడా దాని గురించి తెలియాలా అనేది.

0: చేసేసి చెప్పారు. మేము కూడా మా గ్రూప్ అంతా ఐఐటికి సపరేట్గా ఉన్నాం మేము గ్రూప్ టీచర్స్ము. బుక్స్ కూడా సపరేట్గానే వస్తాయి మాకు.
1: ఇప్పుడు మీ పాఠశాలలో పిల్లలకు చెప్తుంటారు కదా, వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు?
0: ఫస్ట్ ఒక సంవత్సరం అయితే కొంచెము బరువుగానే అనుకున్నారు, ఎందుకంటే పొద్దు వాళ్ళు వచ్చేది కొంచెం కష్టం. వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహం అనేది ఉండదు, ఎందుకంటే వాళ్ళు కూడా ఇళ్లలో పనులు చేసుకొని రావాల్సి ఉంటుంది. 8:30కే రాండి క్లాసులకి అని అంటే కొంచెం బరువే అనిపించింది ఫస్ట్ ఒక సంవత్సరము. తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల్ని పిలిచి కొంచెము వాళ్లకు ప్రోత్సాహం చేసి ఇది అందరికీ అవసరము అది ఇది అని చెప్పి ఒక సంవత్సరం తర్వాత బాగా వస్తున్నారు. ఇప్పుడు బాగా చురుగ్గా వస్తారు. ఇప్పుడు 8వ తరగతికి మామూలుగా గవర్నమెంట్ టాలెంటెడ్ టెస్ట్ అని పెడుతుంది, దానికి మేమే ఐఐటి టీచర్లమే దానికి బాగా వాళ్ళకి బాగా ఎంకరేజ్ చేసి అమ్మాయిలకంతా మా స్కూల్లో 8వ తరగతి చదువుతున్న పిల్లలకంతా ఎంకరేజ్ చేసి మేము, అంటే వాళ్ళకి ఏమైతుందంటే ఈ టెస్ట్లో వాళ్ళు గనక బాగా తెచ్చుకుంటే గిన వాళ్లకు సంవత్సరానికి 12,000 ఇస్తుంది గవర్నమెంట్, అట్లా 4 ఏళ్ళు ఇస్తుంది. అందుకని చాలా మంది ముందుకు వచ్చినారు టీచర్స్ చెప్తే వస్తాము అనేసి. దానికి మేము బాగా కూర్చొని చెప్పి బాగా వచ్చింది, కానీ మా స్కూల్లో అమ్మాయిలకే బాగా వచ్చాయని విన్నా నేను.
1: మీరు అదే కాకుండా ఐఐటీనే కాకుండా ఇంకా అబాకస్ లో కూడా వేదిక్ మ్యాథ్స్ లో కూడా శిక్షణ ఇస్తుంటారు కదా, ఇంతకు ముందు ఇచ్చారని చెప్పారు,
0: అవును,
1: వాటి గురించి కొంచెం చెప్పండి.
0: అబాకస్ అంటే ఏం లేదండి, అబాకస్ అంటే పూర్వకాలం రాజులు పూసల పలకలని వాడేవాళ్ళు. మన పెద్దలను అడిగితే తెలుస్తుంది పూసల పలకలు అనేటివి వాళ్ళ దగ్గర ఉండేటివి. సో ఆ పూసల పలకలనే కొంచెం ఇంప్లిమెంట్ చేసి ఇప్పుడు మన మలేషియన్స్ అనేది ఇంప్లిమెంట్ చేసినారు దాన్ని అంతా. దాన్ని చేసి అబాకస్ గా అంటే యూసీ మ్యాథ్స్ అంటారు దాన్ని. అబాకస్ అనేది ఆ స్లేట్ పేరు. యూసీ మ్యాథ్స్ అంటే యూనివర్సల్ కాన్సెప్ట్ మెంటల్ అర్థమెటిక్ సిస్టమ్, దాని గురించి అనమాట. సో ఎందుకంటే ఇది పిల్లలకు చిన్నప్పటి నుంచి కూడా మ్యాథ్స్ అంటే కొంచెం భయపడుతుంటారు,
1: అవును
0: చాలా భయపడుతుంటారు వాళ్ళకు. చిన్నప్పుడే ఉంటుంది ఇది, 5 ఏళ్ల నుంచి 10 ఏళ్లలో పిల్లలకే ఇదంతా నేర్పిస్తారు అబాకస్ అనేది. ఎందుకంటే వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మాకు మ్యాథ్స్ బాగా వచ్చు అన్న భయం పోయేందుకు, ధైర్యం తెచ్చుకునేందుకు, సులభంగా అర్థం చేసుకునే విధానము అన్ని అనమాట. ఈ మ్యాథ్స్ వల్ల స్పీడ్ కూడా వస్తుంది,
1: అవును
0: స్పీడ్ కూడా వస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక లెక్క చేయాలంటే ఏ క్లాస్ అన్నా తీసుకోండి, దాంట్లో ఏమేమి ఉంటాయి, మల్టిప్లికేషన్స్ ఉంటాయి, డివిజన్స్, అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, ఈ 4 లేని లెక్కలంటూ ఏవి ఉండవు కదా. ఆ అబాకస్ లో ఉండేదే మినిమం అవి. సో అవి ఫాస్ట్ చేసినారంటే ఆటోమేటిక్ గా ఫాస్ట్ గా వచ్చేస్తుంది లెక్క అనేది, ఆన్సర్ అనేది. సో దాని వల్ల ఏమవుతుందంటే పిల్లలకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది,
1: సమయం కూడా సేవ్ అవుతుంది,
0: సేవ్ అవుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది స్కూల్లో కూడా అంతే, ఏదన్నా టీచర్స్ తొందరగా రెస్పాన్స్ ఇస్తారనమాట, దాని గురించి అబాకస్ అది.
1: చాలా బాగుందండి. సులభ పద్ధతిలో గణితం బోధించడానికి మంచి సాధనాలు ఇవి. ఇంకా మీ స్కూల్లో అందరు అమ్మాయిలే అంటున్నారు, కొంతమంది డల్ స్టూడెంట్స్ ఉంటారు, అలాంటి స్టూడెంట్స్ మీద శ్రద్ధ ఎలా తీసుకుంటారు?
0: మాకు ఇచ్చేదే 1 అవర్ క్లాసెస్ ఉంటాయండి. మాకు తెలిసి అన్ని స్కూళ్ళలో అని కాదుకోకుండా మేమేం చేస్తామంటే ప్రతిదీ చేయించాలని చూస్తాం వాళ్ళ చేత. మాకు ఇచ్చేది అన్ని ప్రాక్టీస్ లెక్కలే ఎక్కువ ఉంటాయి, ప్రతి ఒక్కటి వాళ్ళ చేత చేయిస్తాం. మాకు ప్రతి వారము ఎగ్జామ్ ఉంటుంది, ప్రతి సోమవారం ఎగ్జామ్ ఉంటుంది, ఖచ్చితంగా రాయాలి పిల్లలు అవి. సో దానికోసము మేము మాకు వర్క్ షీట్లు అని ఇచ్చింటారు, అవి మేము ప్రాక్టీస్ చేయించాలా. ప్రాక్టీస్ చేయించాలి అంటే వాళ్ళు చేస్తేనే కదా వచ్చేది,
1: అవును.
0: అందుకని యాక్చువల్ గా డల్ ఉండే వాళ్ళని ఇంకా బాగా తెచ్చిన, ముందుకి బాగా చదివే వాళ్ళు ఇంకా బాగా చదువుకుంటా వచ్చినారు. అలా ఇంప్రూవ్ చేసుకుంటా వస్తున్నాం. ప్రతి ఒక్కటి వాళ్ళ చేత చేయించి కనీసము క్లాసులో ఒక 5 సమ్స్ చేయండి, తర్వాత మీకే ఆటోమేటిక్ గా అర్థమవుతాయని చెప్తాం మేము. మోడల్ కు 1-5 చేసినా మిగతావి మీరే చేసేస్తారు, నా దగ్గర 1-5 చేయండి, మిగతావి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు కదా అని చెప్తాం మేము.
1: అంత శ్రద్ధగా వాళ్ళ డల్ స్టూడెంట్స్ మీద బాగా తీసుకుంటారు అన్నమాట.
0: అట్లా
1: గృహిణిగా ఇంట్లో బాధ్యతలు చూసుకోవాలి, అదే సిమిలర్ గా మరి స్కూల్లో కూడా చూసుకోవాలి. ఎలా మేనేజ్ చేస్తున్నారు?
0: పర్సనల్ లైఫ్ దగ్గరకు వస్తే నాకు డిగ్రీ అయిపోతేనే మ్యారేజ్ అయిపోయిందండి. యాక్చువల్ గా నాకు ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ ఇంట్రెస్ట్ ఉండిండా, జాయిన్ అవుదామని అనుకున్నాను, వీల్ అవ్వలేదు. ఇంకా వెంటనే ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిపోవడం, పెళ్ళి అయిపోవడం జరిగిపోయింది. కంబైన్ ఫ్యామిలీ, పెద్ద కోడలుగా వచ్చా నేను. ఇంకా సరే అని కొంచెం గ్యాప్ ఇచ్చాను. వెంటనే పిల్లలు గ్యాప్ ఇచ్చిన తర్వాత కొంచెం ఒక 4-5 ఇయర్స్ తర్వాత ఎంసీఏ జాయిన్ అయ్యాను.

0: రెగ్యులర్గానే జాయిన్ అయినానండి. నేను డైలీ కాలేజీకి కూడా వెళ్ళేదాన్ని, వెళ్ళేదాన్ని, ఇంట్లో చేసి వెళ్ళేదాన్ని. నేను పెద్ద కోడలనే కానీ నాకు ఇంకా తోడు కోడలు ఎవరు అప్పటికి రాలేదండి. ఇంకా నా పెళ్ళైన 10 సంవత్సరాలకు వచ్చారు, అంతవరకు నేనే ఇంకా మేనేజ్ చేసేసాంటిని. అప్పటికే అబాకస్ టీచర్గానే కూడా, టీచర్గా వెళ్తాంటిని, రెగ్యులర్గా కాలేజీకి వెళ్తాంటి, పిల్లలకి స్కూళ్ళకి వెళ్తాంటిని. రోజు 3 టైమ్స్ వెళ్ళాల్సి వస్తుండే స్కూల్కి. అది అన్ని మేనేజ్ చేసుకుని, అంటే అమ్మాయిలకు ఉన్నంత వరకు బాగుంటారండి, పట్టుదలగా ఏదైనా చెయ్యాలి అనుకుంటే మాత్రము ఎవరు వాళ్ళని ఆపలేరని నా అభిప్రాయం.
1: నిజంగా కరెక్ట్గా చెప్పారు మీరు.
0: ఈ కాలం అమ్మాయిలకు కూడా నేను అదే చెప్తాను అనుకుంటున్నాను. నేను ఏదైనా సరే మిగతా విషయాలు పట్టించుకోకూడదు, కెరీర్ పరంగా ఎట్లా పోల ముందుకు అనేది ఆలోచించినారంటే అమ్మాయిలకు అసలు అడ్డే లేదు. ఇంకా అసలుకి ఆ విషయంలో మాత్రం అమ్మాయిలకు పట్టుదల ఉంటే మాత్రం చాలా బాగా పోతారు. ఇంకోటి ఈ కాలంలో అమ్మాయిలు చదువుతాము అంటే చదివించే వాళ్ళు చాలా ఉన్నారు.
1: అవును,
0: మనము ఇవన్నీ ఉన్నాయి, ఇంటర్నెట్ అంట చాలా ఉన్నాయి మనకి. సో మనము ఏదైనా హెల్ప్ చేసే కెపాసిటీ చాలా మందికి ఉంది, ఉన్నారు కూడా, చేస్తారు కూడా. ఇక అందుకు అమ్మాయిలు బాగా చదివి ముందు పోగలము అని అంటే మేము మా పిల్లలకి అదే చెప్తామండి స్కూల్లో, మీరు 10వ తరగతి బాగా చదివి పాస్ అయినారంటే చాలా ఉన్నాయి మీకు అవకాశాలు. 10 వరకు బాగా చదవండి ఫస్ట్, 10 తర్వాత అందులోనూ పేద పిల్లలకు చాలా ఉన్నాయి అవకాశాలు. నర్సింగ్ సైడ్ వెళ్ళొచ్చు, అంగన్వాడీ టీచర్స్గా వెళ్ళొచ్చు. అమ్మాయిలకి ఎన్ని కావాలంటే అన్ని అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ 10 కానివ్వండి, తర్వాత మీకు ఎట్లా కావాలంటే అట్లా వెళ్ళరు, 10 వరకు మంచి మార్కులతో పాస్ అవ్వండి అని చెప్తుంటాం. తర్వాత 10లో బాగా తెచ్చుకొని ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన పిల్లలకి నెక్స్ట్ ఐఐటి క్లాసులు, ఇప్పుడు ఐఐటి చెప్పాను కదా, ఇంటరు, బీటెక్, ఇడుపులు పాయ, ఇట్లా కొన్ని కాలేజీలు ఉన్నాయి, అవి ఇంటరు బీటెక్ అన్ని అవే చదివిస్తాయి
1: ఉచితంగా.
0: ఉచితంగానే
1: వాళ్ళు బాగా
0: వాళ్ళే
1: చదివి పిల్లలు మంచి మార్కులతో పాస్ అయినారంటే వాళ్ళే ఖర్చు పెట్టి
0: వాళ్ళే ఖర్చు పెట్టి, కాకపోతే మంచి మార్కులతో స్కూల్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ అట్లా రావాలి.
1: స్కాలర్షిప్ కూడా వస్తుంది,
0: స్కాలర్షిప్ కూడా వస్తుంది, వాళ్ళే చదివిస్తారు. బీటెక్ అయిపోయినాక సర్టిఫికేట్ తీసుకొని బయటకు రావచ్చు మనం.
1: అవును,
0: అంటే దగ్గర దగ్గర 6 ఏళ్ళు చదివిస్తారు,
1: వాళ్ళ భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది.
0: పేద పిల్లలకు ఇది మంచి అవకాశం, చాలా మంచిది ఇది అనమాట. సో మా పిల్లలకు మేము అట్లా ప్రోత్సాహం ఇస్తూ ఉంటాము, బాగా చదవండి. ఎందుకంటే వాళ్ళకు తల్లిదండ్రుల నుంచి ప్రోత్సాహం రాదు, మేమే చెప్పాల్సినది వాళ్ళకు. అందులోనూ ఆడపిల్లలు, వాళ్ళకి మేము మాది 8:30కే క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. 8:30కే క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి అంటే 8:30 కావాలి ఖచ్చితంగా. కొంచెం వాళ్ళ ఇంట్లో పనులు చేసుకొని అది ఇది అని అంటుంటారు. ఒక్కొక్కసారి ఎక్స్క్యూజ్ చేస్తాము, ఒక్కొక్కసారి సీరియస్గా వార్నింగ్లు ఇస్తాము. ఆడపిల్లలు కదా, ఒకసారి వస్తున్నామంటారు, వచ్చి ఇక్కడెక్కడ ఉంటారు, మనకు తెలియదు అది. వార్నింగ్లు ఇవ్వాల్సింది ఆడపిల్లలు, ఎప్పుడు స్ట్రిక్ట్గా ఉండాలి, ఎప్పుడు తమాషగా ఉండాలి, టీచర్లుగా అవన్నీ చూసుకోవాలి.
1: చాలా శ్రద్ధగా చూసుకుంటారండి వాణి గారు.
0: అయ్యో లేదులేండి, అట్లనేం కాదు, మనకు ఆడపిల్లలు కదా, మనం ఎంత బాగా కేర్ తీసుకుంటే అంత బాగా ముందుకు పోతారని నా అభిప్రాయం, అంతే, ఇంకేం లేదు. అక్కడ
1: సరిగ్గా చెప్పారు.
0: వాళ్ళకనే కాదు ఏ ఆడపిల్లలకైనా నేను అదే చెప్తాను. ఈవెన్ ఇప్పుడు మా ఇంటి దగ్గర ఉండే ఆడపిల్లలకు కూడా, నేను ఒక అమ్మాయి జస్ట్ హాలిడేస్ కని వచ్చింది, ఆ అమ్మాయిని కూడా వదిలిపెట్టలే నేను. వాళ్ళ అమ్మమ్మ గారింటికి వచ్చింది ఆ అమ్మాయి, నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్కి వెళ్తుంది. ఇంటర్కి వెళ్తాందని అమ్మాయిని ఊరికే హాలిడేస్ కొని వచ్చింటే, నువ్వు ఇంటర్ వెళ్ళినాక ఏం చేస్తావు అన్న, నేను బ్యాంక్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతాను మేడం అనింది. బ్యాంక్ ఎగ్జామ్స్ కి వెళ్తున్నాను అన్నావు కదా, సో నీకు ఇది వేదిక్ మ్యాథ్స్ బాగా యూజ్ అవుతుందమ్మా. వేదిక్ మ్యాథ్స్ అనేది మ్యాథమెటిక్స్ లో షార్ట్ కట్స్ అనమాట. నువ్వు ఎలాగో 1 మంత్ ఉంటున్నావు కదా, కొద్దిగా నేర్చుకొని పో, నేర్పించే పంపించాను. అలా అమ్మాయిలు అంటే చాలా ఇష్టం అండి నాకు, ఎందుకంటే ఇద్దరు అబ్బాయిలే, అందుకు నాకు ఇద్దరు అబ్బాయిలు కట్టి నాకు అమ్మాయిలు అంటే చాలా ఇష్టము. తననే కాదు, ఎవరైనా ఇప్పుడు మా మరిది కూతురు ఉంది, మా చెల్లెలు కూతురు ఉంది, వాళ్ళని కూడా నేనే బాగా చూసుకుంటా. నా దగ్గర ఉండడం అంటే వాళ్ళకి చాలా ఇష్టం. అట్లా
1: మీరు బాగా మ్యాథ్స్ చెప్పిస్తుంటారు కాబట్టి,
0: చెప్పిస్తాను,
1: అడ్వైజ్ ఇస్తుంటారు కాబట్టి వాళ్ళకి
0: మంచి అడ్వైజ్. పక్కన పిల్లలకు కూడా ఎవరిని వదిలిపెట్టను, అంటే చెప్పే చెప్తాం అట్లా.
1: అవును, ఇంకా ఐఐటి క్లాసెస్ ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటాయండి?
0: పొద్దున్నే 8:30 నుంచి ప్రేయర్ టైం వరకు ఉంటుంది, తర్వాత సాయంత్రం ఉంటాయండి, సాయంత్రం 4:30 నుంచి 6 దాకా ఉంటాయన్నమాట. స్పెషల్ క్లాసులు మావన్నీ అలా ఉంటాయన్నమాట.
1: అలా ఉంటాయి.
0: ఇంకా వేదిక్ మ్యాథ్స్ అనేది పెద్ద పిల్లలకి ఇంటర్ వరకు కూడా నేర్చుకోవచ్చు. అది ఎట్లా అంటే మ్యాథమెటిక్స్

0: మనం చేసే మ్యాథమెటిక్స్ లోనే షార్ట్ కట్స్ అనమాట. దానికంతా చాలా లెంతీ ప్రాసెస్ ఉంటాయి కదా పెద్ద పిల్లల కంటే.
1: అవును,
0: దానికి సంబంధించినది వేదిక మ్యాథ్స్ షార్ట్ కట్స్ ఉంటాయి, టైం సేవ్. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి వెళ్తుంటారు చాలా మంది పిల్లలు, వాళ్ళకి టైమ్ ఇంపార్టెంట్, చేస్తేనే కదా వచ్చేది ఏవైనా కూడా. అటువంటి వాళ్లకు ఈ వేదిక మ్యాథ్స్ చాలా యూజ్ అవుతుంది అనమాట. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి చాలా యూజ్ అవుతుంది, బ్యాంక్ ఎగ్జామ్స్ కి, ఆర్ఆర్బి రైల్వే ఎగ్జామ్స్ కి, దానికి దీనికి యూజ్ అవుతా ఉంటుంది అనమాట.
1: సత్యవాణి గారు, మీ గురించి, మీ విద్యార్థుల గురించి, మీ శిక్షణ గురించి ఎన్నో విషయాలు మాతో పంచుకున్నారు, చాలా సంతోషం అండి.
0: చాలా సంతోషం అండి, నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు అనంతపూర్ ఎఫ్ఎం వారికి చాలా చాలా చాలా కృతజ్ఞతలు అండి. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నా గురించి నేను చెప్పుకునేకి వచ్చింది కాబట్టి అవకాశము చాలా సంతోషంగా ఉందండి.
1: మీకు ధన్యవాదాలండి.
2: మీరింతవరకు విద్యార్థినులకు సులభ గణిత బోధన అన్న అంశంపై అధ్యాపకురాలు శ్రీమతి ఎం సత్యవాణి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి వి పద్మలత. ఇప్పుడు మరో పాట విందాం.

ఒరుపుడని ఎంత సంతనాకిమ్మని కోరనేవా దేవత, ఒరుపుడని ఎంత సంతనాకిమ్మని కోరనేవా దేవత, గోటెంత ఈ బుది అఖిలిమంతారించి పనితి నెత్తిని పెట్టెను, పనితి గర్భీడాయ పది వేసి నెలలాయ రత్నంగి ఉతుకమాడా, కొడుక బుట్టానాని కోటి సంతోషముతో రాజుకేరేకు రాచా, కొడుక బుట్టానాని కోటి సంతోషముతో రాజుకేరేకు రాచా, రేకు చూసి

0: జంగుడల మధుగా వడబోయసారంగుడో, ఉంగురాలీడుగా జంగుడల మధుగా వడబోయసారంగుడో, ఆడేటి పావురంబు వంత్రమే గనబోయి చిత్రంగి మేడ నాలా, ఆడేటి పావురమ్ము వంత్రమే గనబోయి చిత్రంగి మేడ నాలా, ఇరుగోరు వెతికిరి పొరుగోరు వెతికిరి తానెతిక సారంగుడో, భూపతి జామాన్లు బుదుగల్ల తాళర్లు తొక్కి శోధించినారు, ఆడేటి పావురంబు వంత్రమే గనబోయి చిత్రంగి మేడ నాలా, భూపతి జామాన్లు బుదుగల్ల తాళర్లు తొక్కి శోధించినారు, ముత్యాల పీటేసి ముందరా గుసుబెట్టి కొడుకు ముచ్చట్లడిగాను, పెంచినాడు మీ అయ్య పెద గొప్ప చేసినాడు పెండ్లాల జేయుడయ్యా, నీకంటనని తెచ్చి నిల్వ చక్కన చూసి మీ అయ్య పెండ్లాడను, నువ్వు తల్లి వమ్మ నేను తనియానమ్మ తగవమ్మ విశుద్ధులు, అమ్మని నోటికి కమ్మన్ని కజ్జాయిము కలదోయిన మాలలో, మాట మాటకు నువ్వు అమ్మ అమ్మని ఏవు కప్ప అమ్మనేమిరా, సారి సారికి నువ్వు తల్లి తల్లిని ఏవు కప్ప తల్లినేమిరా, సారి సారికి నువ్వు తల్లి తల్లిని ఏవు కప్ప తల్లినేమిరా, మాట మాటకు నువ్వు అమ్మ అమ్మని ఏవు బాపనమ్మనేమిరా, మాట మాటకు నువ్వు అమ్మమ్మని ఏవు బాపనమ్మనేమిరా, అమ్మని నోటికి కమ్మన్ని కజ్జాయిము కలదోయిన మాలలో.
1: పాట విన్నారుగా. గోగాకు పోషక విలువలు ఈ అంశంపై శ్రీమతి కేఓ పుష్పవాణి గారు వివరించే విషయాలు విందాం.
2: శ్రోతలందరికీ నమస్కారం. ఈనాటి పినాకిని మహిళా కార్యక్రమంలో మనకు అతి చౌకగా అందుబాటులో ఉంటూ అన్ని రకాల వారు ఇష్టంగా తినడమే కాక ఏ విందు కార్యక్రమాలకైనా ప్రథమ పంక్తిలో నిలుస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడే ఒక ఔషధ మొక్క గురించి తెలుసుకుంటూ వాటితో ఒక వంటను గురించి తెలుసుకుందాం. మరి ఇన్ని వివరాలు ఇచ్చాను కదండి, మరి ఆ ఆరోగ్య ఔషధ మొక్క ఏంటో తెలిసే ఉంటుంది కదండి. మీరు ఊహించింది నిజమేనండి. ఆంధ్రమాతగా పిలుచుకునే గోంగూర. గోంగూరలో విటమిన్ ఏ, B2, B9, విటమిన్ సితో పాటు పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్, సోడియం మరియు ఐరన్ వంటి ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లతో పాటు మరెన్నో పోషక పదార్థాలు మెండుగా ఉన్నాయండి ఈ గోంగూరలో. ఇందులో విటమిన్ ఏ సమృద్ధిగా ఉండటం చేత కంటి సమస్యలు మెరుగవడంతో పాటు రేచీకటిని దూరం చేస్తుంది. పొటాషియం ఉండటం చేత రక్త సరఫరా వ్యవస్థను

క్రమబద్ధం చేస్తూ గుండెపోటు, అధిక రక్తపోటును నివారిస్తుంది. ఈ గోంగూర మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఒక వరంలాంటిదని చెప్పచ్చండోయ్. ఎలా అంటారా, రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గిస్తూ ఇన్సులిన్ స్థాయిలను కూడా పెంచుతుందండి. ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్స్ కిడ్నీ, గుండె సమస్యలను తగ్గించడంతో పాటు కొన్ని రకాల క్యాన్సర్స్ రాకుండా నివారిస్తుంది. అంతేకాదండోయ్, ఈనాడు అన్ని సమస్యలకు కారణమవుతున్న అధిక బరువును నివారించడమే కాకుండా దీనిలోని పీచు పదార్థం మనం తీసుకున్న ఆహారాన్ని సక్రమంగా జీర్ణం చేస్తూ మలబద్ధకాన్ని, ఊబకాయ సమస్యలను నివారిస్తుంది ఈ గోంగూర. నేటి కాలంలో ప్రతి మహిళలే కాకుండా చిన్న పెద్ద, ఆడ మగ తేడా లేకుండా అందరికీ జుట్టు రాలడం సర్వసాధారణమైపోతోంది. ఈ గోంగూర ఆకులను మెత్తగా రుబ్బి ఆ పేస్టును వెంట్రుకలకు పట్టించడం వలన జుట్టు రాలడం తగ్గడమే కాకుండా బట్టతలను కూడా నివారిస్తుంది. కాల్షియం ఎక్కువగా ఉండటం చేత ఎముకల బలానికి ఉపయోగపడుతుంది. విటమిన్ బి, విటమిన్ సి దంతాలను ఆరోగ్యంగా, బలిష్టంగా ఉంచుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు దగ్గు, జలుబు సమస్యలను తగ్గించడమే కాకుండా నిద్రలేమిని కూడా తగ్గిస్తుంది ఈ గోంగూర. మరి ఇన్ని ఔషధ గుణాలు గల గోంగూర పూర్వకాలం నుండే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండే ఔషధ మొక్క అండి. శాకంబరీదేవి యొక్క వరప్రసాదంగా చెప్పబడుతోంది మన పురాణాలలో. ఈ గోంగూర గురించి చాలా రకాలుగా వంటలు చేసుకోవచ్చండి. రోటి పచ్చడి, నిల్వ పచ్చడి, పప్పు, పులిహోర ఇలా రకరకాలుగా చెప్పుకోవచ్చు. కానీ కొంతమంది గోంగూర తింటే అసిడిటీ వంటి సమస్యలను వస్తాయని కొందరు అనుకుంటూ ఉంటారండి. కానీ మనము అందరికన్నా కూడా, ప్రపంచంలో ఉండే అందరిలో కన్నా కూడా మనము పులుపును ఎక్కువగా వాడుతున్నాం, అది చింతపండు రూపంలో. అలాంటప్పుడు ఈ గోంగూరను మనం వాడుతున్నప్పుడు గోంగూర కూడా పులుపు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అందువలన గోంగూర వాడినప్పుడు మిగతా వంటలలో చింతపండును, అంటే పులుపును తగ్గించుకుంటే మనకు ఈ అసిడిటీ సమస్యలను మనము నివారించుకోవచ్చండి. ఇప్పుడు గోంగూరతో పొడి ఎలా చేసుకోవాలో ముందుగా తెలుసుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: గోంగూర కట్టలు 4-5, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 10-15, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, వెల్లుల్లిపాయలు తినేవారు 4-5 రెబ్బలు వేసుకోవచ్చు, తిననివారు వెల్లుల్లిపాయలు వేసుకోవాల్సిన అవసరం లేదు. దీంట్లో చింతపండు కొద్దిగా తీసుకోవాలి, ఎందుకంటే గోంగూరలో పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెంగా చింతపండు తీసుకోవాలి. ముందుగా ఈ గోంగూర కట్టలను విడదీసి ఆకులను వలుచుకొని శుభ్రంగా నీటిలో కడిగి ఒక బట్ట మీద ఆరవేసి బాగా తుడిచి ఆరబెట్టుకోవాలి. ఇలా 2-3 రోజులు చేయాల్సి వస్తుందండి, ఎండకు ఆరబెట్టకూడదు. ఇలా ఆరబెట్టుకున్న ఆకులు గలగల అని సౌండ్ వస్తాయి కదండి, అలా ఆరబెట్టుకోవాలండి. ఇలా మనకు ఆరబెట్టుకోవాలి అనే టైం లేదు, 2-3 రోజులు ఎదురు చూడాలా అని అనుకునేవారు, మనకు ఓవెన్లు ఉంటాయి కదండి, ఆ ఓవెన్లలో 1 డిగ్రీ సెంటిగ్రేడ్ వేడి చేసి 2-3 సార్లుగా తీసి ఆకులను ఎండబెట్టుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో మినప్పప్పు వేయించుకోవాలి. వాసన వస్తున్నప్పుడు 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేసి బాగా వేడి చేసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు, చివరగా చింతపండు వేసుకొని చల్లారబెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఈ ఎండబెట్టిన గోంగూర ఆకులను వేడి చేసుకుని చల్లారబెట్టుకోవాలి. ఈ చల్లారబెట్టుకున్న 2 మిశ్రమాలకు తగినంత ఉప్పును కలుపుకొని మిక్సీలో అయినా వేసుకోవచ్చు, లేదా మనకు ఓపిక ఉందంటే దంచుకొని కూడా దంచుకోవచ్చండి. ఈ గోంగూర పొడి వేడివేడి అన్నంలో కానీ, ఇడ్లీకి కానీ, దోశకు కానీ వేసుకొని తింటే చాలా రుచికరంగా ఉంటుంది. ఈ గోంగూర వాడకాన్ని వారంలో ఒక్కసారైనా కూడా ఉపయోగించడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మన ఇంటి పెరటి మొక్కగా కూడా పెంచుకోవచ్చు. ఇలాంటి ఔషధ మొక్కలు ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాక మనలో కొత్త ఉత్సాహాన్ని నింపి రేపటి ఆశలు చిగురింపచేస్తాయి. ఇలాంటి ఔషధ మొక్కలతో గోంగూరే కాకుండా ఇంకా పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇలాంటివన్నీ కూడా మనకు అందుబాటులో ఉండే ఆహార

0: ఆరోగ్య ఔషధ మొక్కలండి. మరి ఇలాంటి వాటితో వంటలు చేసుకుని తింటూ ఉంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా రేపటిపైన కూడా మన ఆశలను చికురింపచేసుకోవచ్చు. ఏమంటారు మరి? మరి గోంగూర పొడి తయారు చేసుకోవడానికి అన్నీ సిద్ధం చేసుకున్నారు కదండి. ఒకేసారి మరొక అంశంతో మీ ముందు ఉంటాను. నమస్కారం.
1: ఇంతవరకు గోగాకు పోషక విలువలు శ్రీమతి కేవో పుష్పవాడి చెప్పిన విషయాలు విన్నారు. పినాకిని మహిళల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
2: శ్రోతలు ఇంతవరకు పినాకిని స్త్రీల కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ను ఆవిష్కరణలకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐఐటీలతో చర్చలు జరిపారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ అమలుపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఎన్నికల ప్రక్రియ నిలుపుదల చేయనున్నట్లు మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ది చెందిన రాష్ట్రంగా మార్చే ఉమ్మడి లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు స్వర్ణ పతకం గెలుచుకుంది. వివరాలు. ఐఐటీలతో కలిసి ఆంధ్రప్రదేశ్ను ఆవిష్కరణలకు కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక చర్చలు జరిపారు. ఈరోజు విజయవాడలో జరుగుతున్న పాన్ ఐఐటీ సమ్మిట్లో దేశంలోని ప్రముఖ ఐఐటీల డైరెక్టర్లతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఐఐటీ ఖరగ్పూర్, తిరుపతి, జమ్మూ, హైదరాబాద్, ధన్బాద్, వారణాసి, భువనేశ్వర్ ఐఐటీల డైరెక్టర్లు హాజరయ్యారు. రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ల ఏర్పాటు, ఐఐటీల నుంచి సాంకేతికత బదిలీ, పట్టణీకరణలు, డీప్టెక్ వినియోగం వంటి అంశాలపై చర్చించారు. కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్లు ముఖ్యమంత్రి పరిశీలించారు. పెట్రోల్తో నడిచే ద్విచక్ర వాహనాలను గంటల్లోనే ఈవీలుగా మార్చే సాంకేతికతపై వివరాలు అడిగి తెలుసుకుని ఈ ప్రాజెక్టును రాష్ట్రంలో ఏర్పాటు చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. స్వర్ణాంధ్ర 10 సూత్రాల అమల్లో టెక్నాలజీ వినియోగంపై చిన్నారులు ఇచ్చిన ప్రజెంటేషన్ను ఆసక్తిగా విన్న ముఖ్యమంత్రి వారిని అభినందించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ అమలుపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఎన్నికల ప్రక్రియ నిలుపుదల చేయనున్నట్లు పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. రాజమహేంద్రవరం జేఎన్ రోడ్లో క్రెడా ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేసిన ఎక్స్పోకు మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ బీసీలకు 34% రిజర్వేషన్ అమలు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ రంగంలో అనేక సంస్కరణలు అమలు చేయడంతో 800 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులు సాధించినట్టు స్పష్టం చేశారు. భవన నిర్మాణాలకు, లేఅవుట్లకు ఆన్లైన్లో దరఖాస్తు చేసిన 24 గంటల్లోనే అనుమతులు ఇస్తున్నామని మంత్రి నారాయణ తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ది చెందిన రాష్ట్రంగా మార్చే ఉమ్మడి లక్ష్యంతో పనిచేస్తున్నామని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. విజయవాడ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో ఈరోజు జరిగిన పాన్ ఐఐటీ సమ్మిట్ 2026లో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత లక్ష్యానికి సహకారం అందించాలనేదే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ప్రపంచానికి భారత్ నమూనాను చూపాలని, ఆ నమూనా అమరావతి నుంచే వస్తుందనే విశ్వాసం వెలిబుచ్చారు. అభివృద్ది చెందిన దేశాలుగా అవతరించడానికి అమెరికా, యూరోప్లకు 100 ఏళ్లు

0: పట్టిందని, అదే భారత్ వచ్చే 10 ఏళ్లలోనే ఆ స్థాయికి చేరుకుంటుందని అన్నారు. గత 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రయాణం వేగమే మంత్రంగా సాగిందని, ఇప్పుడు ప్రతి అంశాన్ని వ్యవస్థీకృతం చేయాలని భావిస్తున్నట్టు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో చేసే ప్రతి మంచి పని దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి లోకేష్ పేర్కొంటూ,
1: I think we can redefine speed with the word Andhra Pradesh. Because we are a team in a hurry. We believe that 5 years is a time given by our electorate. We need to showcase results. We are not in the business of simply signing MOUs and forgetting it. We are in the business of grounding projects and ensuring that jobs are being created in the great state of Andhra Pradesh. Second is service. We believe government plays a very, very important role in the growth story of entrepreneurship.
0: తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు 50 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించనున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ బాయిలర్ పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పరిశ్రమలు భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని మంత్రి పేర్కొంటూ,
2: బాయిలర్ పేలుడు ఘటన అందరికీ తెలిసిందే విషయం, కానీ దానికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తా ఉన్నాను. చనిపోయిన కుటుంబాలకి మేము అండగా నిలుస్తామని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. వీళ్ళందరికీ కూడా తక్షణ సహాయంగా 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే 100,000 రూపాయలు మట్టి ఖర్చుల కింద కూడా వెనువెంటనే ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ, బాధ్యులైన ప్రతి ఒక్కరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటూ.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం జన్ సేవ సే దేశ్ సేవ పేరిట ప్రత్యేక కథనాలు అందిస్తోంది. అందులో భాగంగా ప్రభుత్వ ఈ మార్కెట్ కొనుగోళ్లలో డిజిటల్ పారదర్శకత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పారదర్శకత, వేగం, సులభమైన సేవలు ఎక్కువ మంది వ్యాపారస్తులకు అవకాశాలు కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ జీఈఎం కీలక వేదికగా మారింది. 2016 ఆగస్టు 9 ప్రారంభమైన జీఈఎం ఆన్లైన్లో కొనుగోళ్లు, టెండర్లు, ఒప్పందాల నిర్వహణ వంటి ప్రక్రియలను అందుబాటులోకి తీసుకురావడంతో ప్రభుత్వ సేకరణలో పారదర్శకత పెరిగింది. 2016-17లో జీఈఎంలో నమోదైన ఎంఎస్ఎంఈల సంఖ్య 2,396 ఉండగా ప్రస్తుతం అది 11.9 లక్షలకు పైగా చేరుకుంది. ప్రభుత్వ కొనుగోళ్ల విలువ 69 కోట్ల రూపాయల నుంచి 8,69,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగింది. 2016-17లో జీఈఎంలో నమోదైన మహిళల యాజమాన్యంలోని ఎంఎస్ఎంఈలు కేవలం 268 ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 2,16,000కు పైగా ఉంది. 2016-17లో 88 స్టార్టప్లు మాత్రమే పాల్గొనగా ప్రస్తుతం ఆ సంఖ్య 40,000కు పైగా చేరుకుంది. జీఈఎంలో కృత్రిమ మేధస్సు ఏఐ, అధునాతన డేటా విశ్లేషణలతో ప్రభుత్వ కొనుగోళ్లను మరింత వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించే ప్రయత్నం జరుగుతోంది. భారతదేశాన్ని వికసిత్ భారత్గా తీర్చిదిద్దే లక్ష్యానికి అనుగుణంగా డిజిటల్ ప్రభుత్వ కొనుగోలు వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై జీఎం దృష్టి పెట్టినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
3: జో భీ సర్కార్ మే కోయి చీజ్ సప్లై కర్నా చాహతా హై, క్యా క్వాలిటీ కా మాల్ హై ఉస్కే పాస్, వో ఉస్మే లిఖ్ కర్కే రఖ సక్తా హై. ఔర్ సర్కార్ కే డిపార్ట్మెంట్ కో కంపల్సరీ హై కి ఉన్హోనే ఉస్ పర్ విజిట్ కర్నా హోగా, దేఖనా హోగా కి యే సప్లై కర్నే వాలే క్వాలిటీ కాంప్రోమైజ్ నా కర్తే హుయే సస్తే మే కౌన్ పహుంచాతా హై. ఈ జేమ్ కే అందర్ జో లోగ్ రిజిస్ట్రీ కర్వాతే హై, సర్కార్ కే సభీ డిపార్ట్మెంట్ ఉస్కో దేఖతే రహతే హై. మే మాన్తా హూం మినిమమ్ గవర్నమెంట్ అండ్ మాక్సిమమ్ గవర్నెన్స్ కా ఏక్ బెహతరీన్ ఉదాహరణ హై. ఔర్ ఇస్కా లక్ష్య మినిమం ప్రైస్ ఆర్ మాక్సిమం ఈచ్ ఎఫిషియన్సీ అండ్ ట్రాన్స్పరెన్సీ.
0: రాష్ట్రంలో 3D టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా బురిపాలెం గ్రామంలో రేపు జరిగే ఇళ్ల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హాజరు కానున్న నేపథ్యంలో ఈరోజు ఏర్పాట్లను పరిశీలించిన పెమ్మసాని చంద్రశేఖర్ పాత్రికేయులతో మాట్లాడుతూ, లబ్దిదారులకు 1 రూపాయి కూడా అదనపు భారం లేకుండా ఇళ్లు నిర్మించి అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కొత్త సాంకేతికతను విజయవంతం చేసేందుకు కేంద్ర రాష్ట్ర అధికారుల పర్యవేక్షణ ఉంటుందని పేర్కొన్నారు. నైరుతి బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న శ్రీలంక ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో నిన్నటి ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలియజేసింది. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్ర యానాంలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి

0: రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరిన్ని వివరాలను వాతావరణ శాఖ అధికారి సిహెచ్ నాగభూషణం తెలియజేస్తూ,
1: ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నది. బలమైన గాలులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది.
0: జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ జట్టు స్వర్ణ పతకం గెలుచుకుంది. ఈరోజు పాకిస్తాన్తో జరిగిన ఫైనల్స్ మ్యాచ్లో భారత్ 19 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 192 పరుగులు మాత్రమే చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ను ఆవిష్కరణలకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐఐటీలతో చర్చలు జరిపారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ అమలుపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు ఎన్నికల ప్రక్రియ నిలుపుదల చేయనున్నట్లు మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ది చెందిన రాష్ట్రంగా మార్చే ఉమ్మడి లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు స్వర్ణ పతకం గెలుచుకుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు ఈ సాయం ప్రసారంలో 6:30 చిత్రసీమ సినిమా పాటలు వింటారు. 7 గంటలకు లలిత గీతం, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం, ఉప్పు నీటిలో ప్రత్యామ్నాయ జాతులు ఆక్వా సాగు, ఉండి మత్స్య పరిశోధన స్థానం అధిపతి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏ చంద్రశేఖర్ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ నన్నమ్మధు. ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 7:45 లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీమతి కె గాయత్రి ఆనంద్ గారు పాడిన లలిత గీతాలు వింటారు. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ. 8:15 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటలు వింటారు. 8:45 నాకు మనసుంది నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ ఐతా చంద్రయ్య, నిర్వహణ శ్రీ బి చిట్టిబాబు. 9:10 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 10:00 2026 జపాన్లో 20వ ఎడిషన్ ఆసియా క్రీడల విశేషాలు వింటారు. 10:20 ఇంద్రధనస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. ఇక రేపటి ఉదయ ప్రసారంలో 6:10 భక్తి రంజని కార్యక్రమంలో భగీరథ గద్యం భజనలు వింటారు. 6:30 వినదగుమాట వ్యాఖ్యాత డాక్టర్ గొల్లాపిన్ని శేషాచలం. 6:35 సేద్యపు శుద్ధులు పొద్దుతిరుగుడు సాగులో మెలకువల గురించి శ్రీ ఏ హరికృష్ణ అందించే వివరాలు. 7:00 లలిత గీతం, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక మరియు స్తుతి మాల. అనంతరం ప్రజల భాషలో రచనలు చేయటం కోగిర జై సీతారాం గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ నాగసూరి వేణుగోపాల్. 8:30 అల్లూరి సీతారామరాజు సమాచార లేఖ వింటారు. రచన పి సూర్యరావు. రేపు ఉదయం 8:35 హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు వింటారు. 9:30 బతుకు భరోసా రూపకం, రచన శ్రీ కె రమేష్ రావు, నిర్వహణ శ్రీ ఎం హరి. 10:00 సాయంత్రం 5:00 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక రేపు సాయం ప్రసారంలో 5:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 5:30 బాలవాణి. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పిల్లలపల్లి గ్రామ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు సమర్పించు కదంబ కార్యక్రమం. 6:00 లలిత గీతం, 6:30 చిత్రసీమ, 7:15 పల్లె ప్రాంతాలు రంగస్థలి శీర్షికన శ్రీకృష్ణ తులాభారం నాటకం నుండి సత్యభామ పాత్ర పద్యాలు వింటారు. రేపు 7:45 లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీ కె రామకృష్ణారావు గారి లలిత గీతాలు వింటారు. రేపు రాత్రి

8 గంటలకు దార్శనిక భారత్ ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ, 8:15 రసధుని, 8:45 ధనం మూలం ఇదం కళ్యాణ్. రచన శ్రీ కె రవీంద్ర త్రివిక్రమ్, నిర్వహణ శ్రీ వై నాగేశ్వరరావు. 9:30 చిత్రసీమ, 10:00 రవి వాసరియ అఖిల భారత సంగీత సభ. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమ వివరాలు. ఇప్పుడొక పాట విందాం.

పాట విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో. సినిమా పాటలు వింటారు కార్యక్రమంలో. ముందుగా యజ్ఞం చిత్రం కోసం గోపిక పూర్ణిమ వర్ధిని పాడిన సీతారాం శాస్త్రి గీతం, సంగీతం మణిశర్మ.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే.
1: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం. అరుణ కిరణం చిత్రం కోసం పి సుశీల, శ్రీనివాస్ చక్రవర్తి పాడిన జాలాది గీతం, సంగీతం చక్రవర్తి.

మీరు విన్న ఆ పాట అంకుశం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన మల్లెమాల గీతం, సంగీతం సత్యం. చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం. అర్జున్ చిత్రం కోసం ఉన్నికృష్ణన్, హరిణి బృందం పాడిన వేటూరి గీతం, సంగీతం మణిశర్మ.

మీరు విన్న ఆ పాట ఆర్యా చిత్రం కోసం సాగర్ సుమంగళి పాడిన సీతారాం శాస్త్రి గీతం, సంగీతం దేవి శ్రీప్రసాద్. శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడొక లలిత గీతం విందాం.

శ్రోతలు లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది గణేష్ గుల్లిపల్లి. ముందుగా ముఖ్యాంశాలు. పశుపోషణ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊతం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి వ్యవస్థను అభివృద్ధి చేస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. చిన్నారుల భద్రత దేశ నిర్మాణంలో అత్యంత కీలకమని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. వాయుసేనలోని దాదాపు ప్రతి రంగంలో ఏఐ వినియోగం పెరుగుతుందని భారత వాయుసేన చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుత ప్రతిభను కనబరిచి ఈరోజు 5 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్య పతకాలు సాధించారు. పశుపోషణ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊతం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి వ్యవస్థను అభివృద్ధి చేస్తుందని కేంద్ర హోం సహకారాల శాఖల మంత్రి అమిత్ షా తెలిపారు. భోపాల్లో జరిగిన రాష్టస్థాయి గోపాలక సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, ఆవు పేడతో బయోగ్యాస్, సేంద్రీయ ఎరువుల తయారు నుంచి పాల ఉత్పత్తుల ప్రాసెసింగ్, మార్కెటింగ్ సదుపాయం కల్పించడం వరకు పశుపోషణ రంగాన్ని అభివృద్ది చేస్తున్నామని పేర్కొన్నారు. సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు వల్ల పశుపోషకులు ఎక్కువగా లబ్ది పొందుతున్నారని అన్నారు. క్రిమినల్ జస్టిస్ సంస్కరణలపై మాట్లాడుతూ, భారతీయ న్యాయ సంహిత పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాత దేశ న్యాయ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత ఆధునికంగా మారుతుందని, ఎఫ్ఐఆర్ నమోదు నుంచి సుప్రీంకోర్టు వరకు కేసుల పరిష్కారం 3 సంవత్సరాల్లో పూర్తయ్యేలా వ్యవస్థ మారుతుందని తెలిపారు. చిన్నారుల భద్రత దేశ నిర్మాణంలో అత్యంత కీలకమని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన నాల్సా దక్షిణ మండల ప్రాంతీయ సదస్సు 2026లో మంత్రి మాట్లాడుతూ, డిజిటల్ యుగంలో పిల్లలు ఎదుర్కొంటున్న సైబర్ వేధింపులు, పిల్లల లైంగిక వేధింపుల దృశ్యాలు, డీప్ ఫేక్స్ వంటి ముప్పులను అరికట్టేందుకు న్యాయ సహాయ వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. బాధితులకు సులభంగా న్యాయం అందేలా చైల్డ్ హెల్ప్ లైన్ 1098, టెలీలా, ఈ కోర్టల ప్రాజెక్టుల ద్వారా ప్రక్రియను సరళీకృతం చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సేవలను కొనియాడుతూ న్యాయరథం మొబైల్లోక్ అదాలత్ వాహనాన్ని అభినందించారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నేతృత్వంలోని భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందం టాంజానియాకు బయలుదేరింది. ఈ నెల 5 నుంచి 9 వరకు జరగనున్న ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ 153వ అసెంబ్లీలో ఈ బృందం పాల్గొంటుంది. సమకాలీన ప్రపంచ సమస్యలపై జరిగే చర్చల్లో భారత ప్రతినిధులు పాల్గొని ఆయా అంశాలపై భారత దృక్పథాన్ని వెల్లడించనున్నారు. హరివంశ్ గవర్నింగ్ కౌన్సిల్, జనరల్ డిబేట్, అత్యవసర అంశంపై చర్చతో పాటు ఐపీయు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థులతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, శాంతి, అంతర్జాతీయ భద్రత, సుస్థిర అభివృద్ది, మహిళల భాగస్వామ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు ఉగ్రవాద నిరోధం, కీలక ఖనిజాలు, కృత్రిమ మేధస్సు, భవిష్యత్ పనులు, సముద్ర భద్రత, వాతావరణ మార్పులు, పర్వతాలు, సముద్ర పర్యావరణ వ్యవస్థల పరిరక్షణ వంటి అంశాలపై ప్రతినిధులు చర్చించనున్నారు. హార్మజ్ జలసంధిలో ప్రాజెక్టైల్ దాడికి గురైన కువైట్కి చెందిన ట్యాంకర్ ఎంటీ కజీమా 3లో ఉన్న 5 భారతీయులను సురక్షితంగా ఒడ్డుకు తరలించినట్లు రాయబార కార్యాలయం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఓమన్లోని భారత రాయబార కార్యాలయం సమన్వయంతో ఈ రక్షణ చర్యలు చేపట్టినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ చర్యల్లో సహకరించిన ఓమన్ అధికారులకు రాయబార కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది. విదేశాల్లో పనిచేస్తున్న భారతీయ నావికుల భద్రత, రక్షణ, సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. భారత్ ప్రపంచంలోని 75 నుంచి

0: 80% ఆర్థిక వ్యవస్థలతో స్వేచ్ఛ వాణిజ్య సంబంధాలు ఏర్పరచుకునేలా కొత్త వాణిజ్య నెట్వర్క్ను అభివృద్ది చేస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. చికాగోలో యుఎస్ ఇండియన్ కమ్యూనిటీ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవలి సంవత్సరాల్లో భారత్ అనేక దేశాలతో వాణిజ్య చర్చలను గణనీయంగా విస్తరించిందని, మరికొన్ని దేశాలతో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ వాణిజ్య సంబంధాల విస్తరణతో భారత్లో కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలకు పెద్ద అంతర్జాతీయ మార్కెట్ అందుబాటులోకి వస్తుందని అన్నారు. 2014కు ముందు సుమారు 10 ట్రిలియన్ డాలర్ల జీడీపీ కలిగిన ఆర్థిక వ్యవస్థలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు కలిగి ఉన్న భారత్ గత 4 నుంచి 4.5 ఏళ్లలో 31 అభివృద్ది చెందిన, అభివృద్ది చెందుతున్న దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల కోసం ముందుకు వెళ్లిందని పేర్కొన్నారు. ఈ దేశాల మొత్తం ఆర్థిక వ్యవస్థల విలువ సుమారు 60 ట్రిలియన్ డాలర్లుగా ఉందన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANewsHYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడుతున్న నిందితుడు నవ్ప్రీత్ సింగ్ను టర్కీ నుంచి భారత్కు తీసుకొచ్చినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. నవ్ప్రీత్ సింగ్ నయాబ్ విర్క్ అనే నకిలీ గుర్తింపుతో టర్కీ పౌరసత్వం పొంది, ఆఫ్ఘనిస్తాన్ నుంచి హెరాయిన్, మెథాంఫెటమైన్ వంటి మాదక ద్రవ్యాలను భారత్కు అక్రమంగా తరలించేవాడని, అతని అసలు గుర్తింపును దర్యాప్తు సంస్థలు గుర్తించి టర్కీ నుంచి భారత్కు తీసుకొచ్చాయని తెలిపారు. డ్రగ్స్ అక్రమ రవాణా సహా పలు నేరాలకు సంబంధించిన కేసుల్లో అతన్ని జైలుకు పంపించినట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను విదేశాల నుంచి భారత్కు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో చర్యలు చేపట్టిందని, 2019 నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు 36 దేశాల నుంచి 288 మంది పరారైన నిందితులను భారత్కు తీసుకొచ్చినట్లు తెలిపారు. అంతర్జాతీయ సంప్రదింపులు, సంస్థల మధ్య సమన్వయం, దౌత్యపరమైన చర్యలతో పరారైన నిందితులను తిరిగి తీసుకొస్తున్నామని, 2029 డిసెంబర్ నాటికి దేశంలోని ప్రతి నార్కో కార్టెల్ను నిర్మూలించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అమిత్ షా అన్నారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ద పరిస్థితులు కొనసాగుతున్న వేళ, మందుగుండు సామాగ్రి, యుద్ద విమానాలు, ఆపరేటింగ్ వ్యవస్థలు, సరఫరా మార్గాల కొరతను పలు దేశాలు ఎదుర్కొంటున్నాయని, ఈ పరిస్థితుల్లో స్వయం సమృద్ది సాధించడం భారత్కు అత్యవసరమని భారత్ వాయుసేన చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. 94వ వాయుసేన దినోత్సవానికి ముందు న్యూఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రక్షణ రంగంలో స్వయం సమృద్ది కోసం వాయుసేన ఇప్పటికే గణనీయమైన కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ప్రస్తావిస్తూ, వాయుసేనలోని దాదాపు ప్రతి రంగంలో ఏఐ వినియోగం పెరుగుతుందని, ఏఐ సహాయంతో పనిచేసే బలగంగా మారుతున్నప్పటికీ కీలక నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో మానవ ప్రమేయం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
1: Our vision is very clear that we have to have an AI augmented force. AI is entering into every field of Indian Air Force today, but it is an AI augmented force where AI assists but the human remains in the decision making chain.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2014లో విజయదశమి సందర్భంగా ప్రారంభమైన తొలి మన్ కీ బాత్ కార్యక్రమం ఇటీవల 138వ సంచిక పూర్తి చేసుకుంది. గత 12 ఏళ్లుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న సానుకూల మార్పులను ప్రజలకు పరిచయం చేయడంతో పాటు దేశ అభివృద్దిలో పౌరులు చురుగ్గా భాగస్వాములు కావడానికి మన్ కీ బాత్ వేదికగా నిలుస్తుంది. ఈ నెలవారీ కార్యక్రమంలో విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ, ఆవిష్కరణలు, సామాజిక సేవ వంటి రంగాల్లో మార్పు తీసుకొస్తున్న దేశవ్యాప్తంగా ఉన్న వ్యక్తుల స్ఫూర్తిదాయక కథలను ప్రధానమంత్రి పంచుకుంటారు. మన్ కీ బాత్ ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ల్లో ప్రసారమవుతుంది. ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో కూడా ఈ కార్యక్రమాన్ని వినవచ్చు. ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, ప్రధానమంత్రి కార్యాలయం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన యూట్యూబ్ ఛానళ్లలోనూ ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుత ప్రతిభను కనబర్చి ఈరోజు 5 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్య పతకాలు సాధించారు. పురుషుల హాకీ ఫైనల్లో భారత్ 5-1 గోల్స్ తేడాతో మలేషియాను ఓడించి బంగారు పతకాన్ని సాధించి 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించింది. పురుషుల టీ20 క్రికెట్ ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి భారత్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఇక రెజ్లింగ్లో భారత రెజ్లర్ అమన్ సెహరావత్ 57 కేజీల విభాగంలో ఉత్తర కొరియా రెజ్లర్పై 11-7 తేడాతో విజయం సాధించి పసిడి పతకాన్ని సాధించారు. ఈ విజయాలతో భారత్ మొత్తం 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో కలిపి 85 పతకాలతో పట్టికలో 4వ స్థానానికి చేరుకుంది. ముల్లన్పూర్లో వెస్టిండీస్తో జరుగుతున్న 3వ చివరి వన్డే మ్యాచ్లో భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 351 పరుగులు భారీ స్కోరు సాధించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టులో కేఎల్ రాహుల్ 83 బంతుల్లో 120

39 పరుగులతో నాటౌట్గా నిలవగా రోహిత్ శర్మ 92, రుతురాజ్ గైక్వాడ్ 57 పరుగులు చేశారు. 3 వన్డేల ఈ సిరీస్ను భారత్ ఇప్పటికే 2-0 తేడాతో కైవసం చేసుకోగా ఈ మ్యాచ్ల్లోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అరుణాచల్ ప్రదేశ్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత్ వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 24 గంటల్లో పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్లోని చాలా ప్రాంతాల్లో, ఉత్తరాఖండ్, బీహార్లోని కొన్ని ప్రాంతాలు, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి నైరుతి ఋతుపవనాలు మరింతగా వెనక్కి వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని తెలిపింది. ముఖ్యాంశాలు మరోసారి. పశుపోషణ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊతం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి వ్యవస్థను అభివృద్ధి చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. చిన్నారుల భద్రత దేశ నిర్మాణంలో అత్యంత కీలకమని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి
2: కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్వాణి కార్యక్రమంలో ఉప్పు నీటిలో ప్రత్యామ్నాయ జాతుల ఎక్వా సాగు ఈ అంశం గురించి ఉండి మత్స్య పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఏ చంద్రశేఖరరావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీనన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవ
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, ఉప్పు నీటిలో ప్రత్యామ్నాయ జాతుల ఎక్వా సాగు. ఈ అంశం గురించి ఉండి మత్స్య పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఏ చంద్రశేఖరరావు గారితో పరిచయం.
3: డాక్టర్ చంద్రశేఖరరావు గారు నమస్కారం సార్.
4: నమస్కారం సార్.
3: సార్, మీరు ఉండిలో ఉన్నటువంటి మత్స్య పరిశోధన స్థానం అధిపతిగాను సీనియర్ శాస్త్రవేత్తగాను ఉన్నారు కదా.
4: అవును సార్.
3: ఈరోజు రైతు సోదరుల కోసం, మరి ముఖ్యంగా మత్స్య రైతు సోదరుల కోసం మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం సార్. అదేమిటంటే ఉప్పు నీటి వనరుల్లో ప్రత్యామ్నాయ జాతుల ఆక్వా సాగు. ఎందుకంటే రెగ్యులర్గా టైగరు వెనామీ చేసుకుంటున్నారు, అవి అంత లాభదాయకంగా లేదంటున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ జాతుల సాగు ఏమన్నా అవకాశం ఉందా, ఉంటే ఏ విధంగా చేపట్టుకోవాలనే అంశం గురించి ఈరోజు తెలుసుకోవాలనుకుంటున్నాం. ముందుగా సార్, ఈ ఉప్పు నీటి వనరుల్లో ఈ టైగర్ రొయ్యలకి ప్రత్యామ్నాయ జాతుల ఆవశ్యకత ఏమిటి
4: సార్? అది మనం ముఖ్యంగా మన ఆక్వా రైతు సోదరులు తీసుకుంటే, మన ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా ఉన్న ఈ ఉప్పు నీటి వనరుల్లో ఎక్కువగా మనం ఈ టైగర్ రొయ్య, మన దేశీయ రొయ్య అయినటువంటి టైగర్ రొయ్య 2000 సంవత్సరం ముందు దాకా కూడా చేస్తూ ఉన్నారు. అయితే అది 2000 సంవత్సరం ముందు ఒకసారి ఏమైందంటే, మొట్టమొదటిసారిగా ఈ తెల్ల మచ్చల వైరస్ వ్యాధి రావడం తర్వాత,
3: వైట్ స్పాట్
4: అంటాం సార్ దాన్ని. ఈ వైరస్ వ్యాధి అనేది చాలా ప్రబలంగా విపరీతంగా మనకి మొత్తం చెరువులంతా స్ప్రెడ్ అయిపోయి సాగంతా నాశనం అయిపోయి రైతుకి సాగు లేని పరిస్థితికి వెళ్ళిపోవటం వల్ల, ఆ తరువాత ముఖ్యంగా మనకి ఈ వన్యామీ రొయ్య అనేది అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకుని ఏదైతే ఈ వ్యాధిని తట్టుకోగలిగే, వైట్ స్పాట్ని తట్టుకోగలిగే, స్పెసిఫిక్ ప్యాథోజన్ ఫ్రీ అంటామన్నమాట దాన్ని, అటువంటి జెనెటిక్ స్టాక్ని మనం తెచ్చుకుని పిల్లని బ్రూడర్స్ని తెచ్చుకుని వాటి నుంచి పిల్లలు తయారు చేసుకుని వాటిని మనం వన్యామీ సాగు అనేది చేస్తూ ఉన్నాం. అయితే ఈ వన్యామీ సాగులో

0: కూడా ఎక్కువగా హై డెన్సిటీలో చేస్తూ ఉన్నాం. ఇవన్నేమి రొయ్యలు అయితేనేమి, టైగర్ రొయ్య కూడా మనకు అదే విధంగా ఈ వ్యాధుల భారం అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంది. ఈ వ్యాధుల వల్ల రైతుకి ఖర్చు భారం విపరీతమైపోతూ ఉంది. వ్యాధుల మీద కెమికల్స్ అయితేనేమి, ఇన్పుట్స్ అయితేనేమి, ఇవి ఆక్వా సాగులో మేత ఖర్చులు, వ్యాధుల వల్ల అయ్యే కెమికల్స్, ఈ మందుల ఖర్చులు, ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ పెరిగిపోతున్న ఖర్చుల్లో వాళ్ళకి దిగుబడి అనేది ఎంత వచ్చినా, మనకి రొయ్య ఎంత రావాలో అంత వచ్చినప్పటికీ కూడా రేట్లు కూడా సరిగ్గా లేకపోవటం వల్ల వాళ్ళకి మిగులు అనేది జరగట్లేదు. పెట్టిన పెట్టుబడికి సరైన మిగులు ఖర్చు అనేది ఉండకుండా పోతూ ఉంది. సాగు ఎక్కువగా వాళ్ళు ఫెయిల్యూర్ అవుతూ ఉన్నారు. ఇటువంటి వ్యాధులు తీవ్రతంగా ఉన్న కండిషన్స్లో మనకి ఏ విధంగా వ్యవసాయంలో అయితే పంట మార్పిడి విధానంలో మనం ఏ విధంగా సాగు చేయటం వల్ల ప్రతి పంటకి సుస్థిరత అనేది ఏ విధంగా ఉంటుందో, అదేవిధంగా మనకు ఉప్పునీటి వనరుల్లో కూడా మనం ఈ రొయ్యలతో పాటు కొన్ని చేపల జాతుల్ని మనం ప్రత్యామ్నాయంగా ఒక సాగు అవి వేసుకోవటం వల్ల ఈ యాక్వా సాగు రైతులు సుస్థిరంగా దాని నుంచి దిగుబడి తీసుకోవడానికి, వాళ్ళ ఆర్థికంగా నిలబడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రత్యామ్నాయ సాగు జాతుల్ని యాక్వా సాగులో భాగంగా చేసుకున్నట్టయితే రైతు ఆర్థికంగా బలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది.
1: సార్, మరి ఇలాంటి అవకాశం ఉన్నప్పుడు ఏ ప్రత్యామ్నాయ జాతులు మనకు అందుబాటులో ఉన్నాయి, రైతు సోదరులు పెంచుకోవచ్చు?
0: మనకి ఉప్పునీటి వనరుల్లో చేపల జాతుల్లోకి తీసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ పండుగ సీబాస్ అంటూ ఉంటాం, అదేవిధంగా పాంపేనో అంటూ ఉంటాం, ట్రాకినోటస్ జెల్లీ వెరైటీ, అదేవిధంగా కాకుండా కోయింగా రకాలు, పాలచేప మిల్క్ ఫిష్ అనే రకాలు, గ్రూపర్ రకాలు అనేవి ఉప్పునీటి వనరుల్లో మనం పెంచుకోదగ్గ చేప జాతులండి. అయితే వీటితో కూడా రైతుకి ఆదాయం రావడానికి అవకాశం ఉందండి.
1: పండుగప్ప చేపని రైతులు ఏ విధంగా సాగు చేసుకోవచ్చు అంటారు ఈ ఉప్పునీటి వనరుల్లో?
0: పండుగప్ప పిల్లలు అనేవి మనకి సహజ వాతావరణంలో కూడా దొరుకుతాయండి. ఏస్చరీస్ అంటూ ఉంటాం ఉప్పునీటి వనరుల్లో. ఈ ఏస్చరీస్ కృష్ణా ఏస్చరీ కానీ, గోదావరి ఏస్చరీ బెల్ట్ కానీ, ఇక్కడ చిన్న చిన్న సముద్రము నది ఆనుకుని ఉండే జాయింట్ ప్లేసెస్లో ఉంటూ ఉంటాయి. అటువంటి ప్రాంతాల్లో ఈ ఏదైతే ఈ పండుగప్ప తల్లి చేపలు ఏం చేస్తాయంటే అవి వచ్చి గుడ్లు పెట్టి పిల్లల్ని అక్కడ మళ్ళీ అవి మైగ్రేట్ అయిపోతూ ఉంటాయి. అందువల్ల వాటి పిల్లలు మనకి ఈ ఎస్టరేన్ ప్లేసెస్లో దొరుకుతాయి. అంతేకాకుండా మనకి హ్యాచరీ ద్వారా కూడా, ఇవి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ చెన్నై వాళ్ళు దీన్ని ఈ పండుగప్పకి పిల్లల ఉత్పత్తిలో వాళ్ళు శాస్త్రీయంగా దాంట్లో చాలా ముందుకెళ్లారు. దాన్ని పిల్లల ఉత్పత్తి కూడా హ్యాచరీ టెక్నాలజీ కూడా మనకు స్టాండర్డైజ్ అయ్యింది. దాని నుంచి పిల్లలు కూడా వాళ్ళు ఆర్జీసీఏ వాళ్ళు కూడా దాన్ని, రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ ఆక్వాకల్చర్ వాళ్ళు కూడా రైతులకి ఈ పండుగప్ప చేప పిల్లల్ని అందజేస్తూ ఉన్నారు. వీటిలో రైతులు ముఖ్యంగా ఏంటంటే ఈ పండుగప్ప హ్యాచరీ ద్వారా అందిన పిల్లల్ని సాగు చేసుకున్నట్టయితే రైతులకి మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుందండి.
1: ఇందులో ఏమైనా కష్ట నష్టాలు ఉన్నాయా సార్?
0: సార్, పండుగప్ప చేపలు అనేవి ముఖ్యంగా మొదట్లో ఏంటంటే సాగు మొదలైనప్పుడు సీడ్ అనేది ఏ యాక్వా సాగు కాదు, వ్యవసాయం దేనికైనా మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే విత్తనం, విత్తనమే సాగుకి ప్రధాన ఆధారం. అది దాన్ని బట్టే మనం సాగు నిలబడటం కానీ ముందుకు దిగుబడి సాధించడం కానీ ఉంటా ఉంటుంది. అయితే ఇంతకు ముందు మనకి హ్యాచరీ టెక్నాలజీ ఎస్టాబ్లిష్ కాకముందు మనం ఎక్కువగా ఏశ్వరి పిల్ల మీద డిపెండ్ అయితే ఉండేవాళ్ళం. ఈ ఏశ్వరి పిల్లలు ఏమైతుందంటే ఇవి రకరకాల బ్రూడర్స్ నుంచి వచ్చే సీడ్ అక్కడ ఉండడం వల్ల ఆ సీడ్లో సైజ్ వ్యత్యాసాలు అనేవి సహజంగా మనం చూస్తూ ఉంటాం. ఈ సైజ్ వ్యత్యాసాలు అంటే ఒక్కొక్క బ్రీడ్కి ఒక్కొక్క తల్లి చేప నుంచి ఒక వచ్చే పిల్లలు ఒక సైజ్ ఉంటాయి, ఇంకొక తల్లి చేపల నుంచి వచ్చేవి. నేచర్లో ఏంటంటే రకరకాల బ్రూడర్స్ ఫీడ్ ఉంటుంది కాబట్టి మనకి వాటిలో సైజులు అనేవి చాలా వ్యత్యాసంగా ఉంటాయి. అంతేకాకుండా ఏంటంటే పండుగప్ప చేపల్లో చూసుకున్నట్టయితే క్యానిబాలిజం అంటాం, అది కూడా ఒక మేజర్ సమస్యగా ఉంటుంది. అంటే స్వజాతి భక్షణం అనమాట. ఈ చేపలు కొద్దిగా ఏదైతే కొద్దిగా గైరు చేప, అదే కొద్దిగా పిల్ల కొద్దిగా పెద్దదిగా ఉన్నది చిన్న చేపను తినేస్తూ ఉంటుంది. దాన్ని మనం క్యానిబాలిజం సహజంగా ఇది లక్షణం ఉంటాం.
1: మరి సమస్య కదా సార్?
0: అవును సార్. అది ఏంటంటే ముఖ్యంగా మనకి పండుగప్ప చేపల్లో చూసుకున్నట్టయితే ఈ క్యానిబాలిజం అనే సమస్య వల్ల వాటిలో ఏంటంటే మనం ఒకవేళ మనం 100,000 చేప వేస్తే మనం 10,000 చేప కూడా పట్టలేని పరిస్థితి వస్తూ ఉంటుంది క్యానిబాలిజం వల్ల. అందువల్ల ఏంటంటే మనం ముఖ్యంగా పిల్ల వేసిన తర్వాత నెలల వారీగా నెలకోసారి ఒక 2-3 వారాలకి 4 వారాలకోసారి గ్రేడింగ్ చేయాలన్నమాట. గ్రేడర్స్ని ఉపయోగించి మనకి స్క్రీన్స్ ద్వారా మనం వాటి సైజుని బట్టి పెద్ద చేప, మధ్య చేప, చిన్న చేప వీటిని వేరు చేసి రకరకాల మనకున్న చెరువులోనే ఒక హాపాలు కట్టుకుని వాటిని సెపరేట్ చేసుకుని వాటిని మనం సెపరేట్గా మళ్ళీ కల్చర్ చేసినట్టయితే వాటిలో ఒకదాన్నొకటి తినేసి క్యానిబాలిజం వల్ల మనకు వేసిన చేప మొత్తానికి తగ్గిపోయి అసలు మనకు అనుకున్న సర్వైవల్ రాకోకుండా రైతు నష్టపోయే పరిస్థితి లేకోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది.
1: సో ఈ గ్రేడింగ్ చేసుకుని ఏ వయసులో వాటిని
0: అది వాటిని మనం చేసుకున్నట్టయితే చక్కగా వాళ్ళు రైతుల దగ్గర దిగుబడి ప్రాపర్గా రావడానికి

0: అవకాశం ఉంటుంది సార్. ఇది ఎన్ని రోజులు పడుతుంది సార్ తీయడానికి సాగు?
1: ఈ ముఖ్యంగా మనం పండుగప్ప సాగు తీసుకుంటే 7 నుంచి 8 నెలల కాలంలో మనం 70 నుంచి 100 గ్రాముల సైజు ఉండే పిల్ల మనం హ్యాచరీ నుంచి తెచ్చుకుని వేసుకున్నట్టయితే ఎకరానికి ఒక 3,000 నుంచి మనం అలా వేసుకున్నట్టయితే పిల్లని, సహజంగా ఈ పండుగప్ప చేపలలోకి వచ్చేసరికి ముఖ్యంగా ఇవి ఏంటంటే కార్నివోరస్ ఫిష్ అంటాం అనమాట, అంటే మాంసాహారాన్ని తీసుకునే చేపలు అనమాట. అందువల్ల ఇది ఈ చేపలో ఆహార విధానం ఏ విధంగా ఉంటుంది అంటే అది దానికి కావలసిన ఆహారాన్ని వేటాడి పట్టుకుని తినే లక్షణం ఉంటుంది అనమాట. అందువల్ల ఈ చేప ఎక్కువగా లైవ్ ఫిష్ ని దాని మేతగా ప్రిఫర్ చేస్తూ ఉంటుంది. అందుకని మనం ఏంటంటే పండుగప్ప చేపల్లో మనం తిలాపియా అంటాం అనమాట, గురక చేపని ఏదైతే మనం ఒకప్పుడు వీడి చేపగా వాడతాం ఉంటాము, దాన్ని ఒక చిన్న మన నర్సరీ దాంట్లో పెట్టేసుకుని దాని నుంచి వచ్చే పిల్లల్ని మనం దీనికి మేతగా వేసుకున్నప్పుడు ఏంటంటే వాటిలో చక్కగా ఎదుగుదల అనేది ఫాస్ట్గా వచ్చి చక్కని దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది సార్.
0: సార్ మరి ఇది కార్నివోరస్ అంటున్నారు, మరి మనకు ఆహారంగా బాగానే ఉంటుందండి?
1: తప్పకుండా సార్. కార్నివోరస్ అంటే మీరు మనకి ఇప్పుడు మేక తింటున్నారు మనుషులు, ఇప్పుడు మన కోడి తీసుకుంటే రకరకాల పురుగులను తింటది. మీనింగ్ ఏంటంటే అది మాంసాహార చేప అంటే దానికి మాంసకృతులు ఎక్కువగా అవసరమైన చేప అని అర్థం అక్కడ.
0: అంతేగాని మనం
1: సహజంగా మన ఆహారంలో చక్కగా మంచి రుచి కూడా బాగుంటుంది సార్ చేప. అందువల్ల అంతేకాకుండా మార్కెట్లో కంపారిటివ్గా మిగతా చేపలతో పోల్చుకుంటే ఈ ఏవైతే మాంసాహారం తింటాయో వాటికి కన్జ్యూమర్ వినియోగదారుడి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది సార్. ఆ చేపలకి మంచి మార్కెట్ ప్రైస్కి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది సార్.
0: సార్ తర్వాత ఇంతకుముందు మీరు మరొక జాతి పంపానో చేపలు అని చెప్పారు, వీటిని రొయ్యలకు బదులుగా పెంచుకోవచ్చా?
1: తప్పకుండా సార్. అంటే ఇది మామూలుగా సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు సార్, కేంద్రీయ సముద్ర మత్స్య ఉత్పత్తుల సంస్థ అనేది. వీళ్ళు మనకి ట్రాకినోటస్ మొకాలి, ట్రాకినోటస్ బ్లాచి అనే రెండు వెరైటీస్ ఉన్నాయి ఈ పాంపెనీలో. అందులో ట్రాకినోటస్ బ్లాచికి ఏంటంటే ఈ పాంపెనో ఈ సీడ్ దాన్ని హ్యాచరీ టెక్నాలజీ CMFRI వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. ఈ పాంపెనో అనేవి చక్కని మార్కెట్ ప్రైస్ ఉంది, వీటికి 300 రూపాయల కేజీకి వస్తూ ఉంది. అంతేకాకుండా 6 నుంచి 7 నెలల కాలంలో 1/2 కేజీ సైజ్ వస్తుంది మీకు చక్కగా, మీకు ఎకరానికి 1.5 నుంచి 2 లక్షల దాకా మిగలడానికి అవకాశం ఉంది మనకి. వీటిని మనం పాంపెనో రకాలని కేజీలు కూడా వేసుకుని మనం పెంచుకోవచ్చు, పంజరాలు అంటాం మనకి. ఇది మనకి విశాఖపట్నం దగ్గర కొన్ని ఏరియాస్లో మనకి నాగాయలంక చుట్టుపక్కలలో కూడా ఈ కేజ్ కల్చర్ అనేది చేసుకుని అంటే మనకి నెట్ చుట్టూ అంతా వేస్తారు, మధ్యలో ఒక దోమతరకి తిప్పేస్తే మనం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనకి కేజ్ అంటాం అనమాట. ఈ చుట్టూ అంతా ఫెన్స్ వేసేసి మెష్ నెట్ వేసేసి మధ్యలో మనం చేపలని పెంచుతూ ఉంటాం, వాటిలో కూడా మనం ఈ పాంపెనోలను పెంచుకోవచ్చు. వీటిలో నార్మల్ ఆహారమే కాకుండా సహజ ఆహారమే కాకుండా మనకి ఫ్లోటింగ్ కృత్రిమంగా తయారు చేసే ఆహారాన్ని కూడా దీనికి ఫ్లోటింగ్ పెల్లెట్స్ పెల్లెట్ ఫీడ్ని ఆహారంగా ఇచ్చి కూడా వీటిని సాగు చేసుకోవచ్చు. అందువల్ల మనకి వీటిని ఉప్పు నీటిలో సవ్యంగా మనం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: తర్వాత కొయ్యంగా అండ్ మిల్క్ ఫిష్ అని చెప్పారు సార్, పాల చేపలు, ఇవి ఉప్పు నీటిలో సాగు చేసుకోవచ్చా?
1: కొయ్యంగా మల్లెట్స్ అంటాము, అదేవిధంగా మిల్క్ ఫిష్ పాల చేప, ఇవి కూడా మనకి ఉప్పు నీటి వనరుల్లో ఇవి ఒక 5 నుంచి 25 PPT దాకా, అంటే మనకు సహజంగా మనకు బ్రాకిష్ వాటర్ అనేది ఏదైతే మార్జిన్ ఉందో ఆ ఉప్పు నీటి లవణీయత ఉండేటటువంటి అన్ని నీళ్లల్లో కూడా ఈ కోయింగా చేపని అదేవిధంగా మనకి మిల్క్ ఫిష్ని కూడా చక్కగా పెంచుకోవచ్చు. ఇవి ఏదైతే ఈ సెలినిటీ అనేది లిమిటెడ్ ఫేజ్గా కాకోకుండా వైడ్గా రేంజ్లో కూడా టాలరేట్ చేయగలుగుతాయి. అదే కాకోకుండా మనకి ముల్లెట్టు మిల్క్ ఫిష్ తీసుకుంటే మచిలీపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వీటి సీడ్ అవైలబిలిటీ అనేది ఏస్టరీ సీడ్ అనేది దొరుకుతూ ఉంటుంది, సహజ వనరుల్లో దొరుకుతూ ఉంటాయి. ఇవి ఉప్పు నీటి కయ్యలు అంటాం వాటిని. ఆ ఉప్పు నీటి కయ్యల్లో ఈ మల్లెట్ బ్రీడర్ ఫిషెస్ పెట్టినటువంటి ఎగ్స్ నుంచి పిల్లలు డెవలప్ అవుతూ ఉంటాయి. వాటిని మనం చక్కగా మనకు ఉప్పు నీటి రొయ్యల చెరువుల్లో వీటిని కూడా వేసుకుని చక్కగా మనం ఎకరానికి ఒక 3,000 చొప్పున వేసుకుని మనం చక్కగా పెంచుకోవచ్చు. వీటికి ప్రోటీన్ పర్సంటేజ్ 40%, హార్డ్లీ 35-40% బిలోనే మనం ప్రోటీన్, హై ప్రోటీన్ డైట్ కూడా అవసరం లేదు. అందువల్ల మేత ఖర్చులు కూడా కంపారిటివ్గా తక్కువగా ఉంటాయి. మార్కెట్ రేటు కూడా వీటికి చక్కని మార్కెట్ రేట్ ఉంది, వినియోగదారుల డిమాండ్ కూడా మార్కెట్లో మనకి దేశీయంగా మంచి మార్కెట్ డిమాండ్ ఉంది. అందువల్ల ఈ చేపలు మనం రొయ్యలకి ప్రత్యామ్నాయంగా ఒక క్రాప్గా మనం దీన్ని తీసుకోవచ్చు. 6 నెలల కాలంలో ఇవి సహజంగా మార్కెట్ సైజుకి వచ్చేస్తూ ఉంటాయి.
0: సార్ ఒక చిన్న సందేహం, రొయ్యలతో పాటుగా ఏదైనా చేపల జాతిని కల్పించుకునే
1: తప్పకుండా
0: అవకాశం
1: చేసుకోవచ్చు
0: ఉందా?
1: సార్. మీరు మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఇదేంటంటే ఇప్పుడు ప్రస్తుతం మనకు ముఖ్యంగా ఏం జరుగుతూ ఉందంటే, మనం వేస్తే రొయ్యలు లేకపోతే చేపలు అనేది కాకోకుండా మనం సహజ నీటి వనరులను గమనించుకున్నట్టయితే, సహజ నీటి వాతావరణం వాటికి ఏదైనా సహజ వాతావరణం ఉన్నప్పుడు ఏ జాతి అయినా సరే ఏ జంతువు అయినా

అది చక్కగా పెరిగి చక్కగా దాని పెర్ఫార్మెన్స్ గ్రోత్ పెర్ఫార్మెన్స్ అంటాం మనం, దాన్ని చక్కగా ఉంటుంది. మనం ముఖ్యంగా చూసుకుంటే మీరు ఇందాక ప్రశ్నకు అనుసంధానంగా మనం చూసుకుంటే మీరు రొయ్యతో పాటు ఇతర చేపలు

0: కంబైన్డ్గా ఉన్నప్పుడు అవి వేరేవి తక్కువ వాటి మీద ప్రభావం చూపవు. చేపలు రొయ్యలు ఉన్నప్పుడు, చేపలు రొయ్యలు ఉన్నప్పుడు చేపలు కొన్ని బయోఫిల్మ్ లాంటి వాటిని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. కాబట్టి ఇటు బయోఫిల్మ్స్ మీద డెవలప్ అయ్యేటటువంటి వ్యాధికారక క్రిములు ఏవైతే ఉన్నాయో అవి ఈ చేపల ఆహారంగా వినియోగించుకుంటూ ఉండడం వల్ల ఇవి రొయ్యల మీద వ్యాధికారక క్రిముల ప్రభావం చాలా తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రధానంగా చూసుకుంటే మనం మోనోకల్చర్ అంటాం అనమాట ఈ రకమైన విధానాన్ని. ఒకే రకమైన చేప కానీ రొయ్య కానీ పెంచే జాతి విధానాన్ని మోనోకల్చర్ అంటాం. ఈ మోనోకల్చర్ విధానంలో ఒత్తిడి, వ్యాధికార క్రిముల వలన ఒత్తిడి, అదేవిధంగా నీటి నాణ్యతలో వచ్చే వ్యత్యాసాలు, ముఖ్యంగా చూసుకుంటే చెరువులో వచ్చేటటువంటి నీటి నాణ్యతలో వచ్చే వ్యత్యాసాల ప్రభావం మోనోకల్చర్లో ఎక్కువగా ఉంటా ఉంటుంది. అదే మనకు ప్రత్యామ్నాయ జాతులు చేపలు మరియు రొయ్యలు చేసుకున్నప్పుడు, ఇది అంటే శాస్త్రీయంగా కూడా మేము మత్స్య పరిశోధనా స్థానాల్లో వీటి మీద పరిశోధనలు కూడా చేశామండి చాలా రకాలుగా. వనేమి పాల చేపను పెంచడం, వనేమి కోయింగా చేపలను కలిపి పెంచడం, ఇటు ఈ రెండు జాతులు ఇలా చేపలు రొయ్యలు పెంచినప్పుడు మాకు ఆ సాగు విధానంలో ఈ వ్యాధి ప్రభావాలు, వ్యాధులు నోటీస్ అవ్వడం అనేది చాలా తక్కువగా. ఎప్పుడు కూడా మనకి ఫర్ సపోజ్ ఒక ఇంతకు ముందు క్రాప్లో ఒక్కటే రొయ్య మాత్రమే పెంచినప్పుడు మనకి వ్యాధులు ఎక్కువ ఒక 40-50% ఉన్నప్పుడు, చేపలు రొయ్యలు పెంచినప్పుడు మాకు వ్యాధులు అనేవి గమనించడం లేదండి. అసలు కంప్లీట్గా ఆ వ్యాధులు రావడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ విధానంలో రైతులకి వ్యాధుల వల్ల వచ్చేటటువంటి ఏవైతే కెమికల్స్ ఇటువంటి వల్ల వచ్చే బర్డెన్ అనేది తక్కువగా ఉంటుందండి.
1: ఇది మంచి పద్ధతి, ప్రూవెన్,
0: ఇది సైంటిఫికల్లీ ప్రూవెన్ సార్. ఇది శాస్త్రీయంగా కూడా దాన్ని మేము చాలా ట్రయల్స్ చేశాము, దాంట్లో కూడా మేము గమనించడం జరిగింది. అది వ్యాధులు అనేవి ఈ రకమైన వాతావరణంలో తక్కువగా ఉండడం అనేది మేము గమనించాము.
1: ఎందుకంటే వాటికి ఒక న్యాచురల్ ఎన్వైరన్మెంట్,
0: సహజ సిద్ధమైన వాతావరణం ఉన్నప్పుడు వాటి మీద ఒత్తిడి ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది.
1: సార్, ఇప్పుడు మనం ఇప్పటి వరకు చెప్పుకుంది ఉప్పు నీటి వనరుల గురించి. సహజంగా ఉప్పు నీటి వనరులు కొంచెం తక్కువ నాణ్యత ఉంటాయి మనం మంచినీటి వనరులతో పోలిస్తే. అలాంటప్పుడు మనం నీటి యాజమాన్యం నాణ్యత విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు రైతు సోదరులు?
0: ముఖ్యంగా చూసుకుంటే ఉప్పు నీటి వనరుల్లో నీటి నాణ్యత అనేది మనం సహజంగా వాటిలో ముఖ్యంగా మనం గమనించుకునేదంటే నీటి లవణీయత, సెలినిటీ అంటూ ఉంటాం. ఉప్పు నీటి వనరుల్లో నీటి నాణ్యత సెలినిటీ పరంగా చూసుకుంటే ఈ 5-25 PPT అనేది ఎక్కువగా ఫ్లక్చుయేట్ అవ్వకుండా స్టేబుల్గా ఒక 15, మనకి 1 MM రొయ్యల్లోకి వచ్చేసరికి 15 PPT ఈ సెలినిటీ నీటి నాణ్యత చక్కగా రొయ్య పెరుగుదలకి సరైన నీటి లవణీయత ఉంటుంది. అదేవిధంగా చేప జాతులు చూసుకుంటే అవి కూడా ఈ 15-20 PPT దగ్గర చక్కగా వాటి ఎదుగుదలలో కానీ అన్నీ చక్కని గ్రోత్ ఉంటాయి. అంతేకాకుండా ఉప్పు నీటి చెరువుల్లో ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే నీటి నాణ్యతల్లో మరొక ముఖ్య నీటి నాణ్యత ప్రమాణం చూసుకుంటే నీటిలో కరిగిన ఆక్సిజన్ అండి, డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటాం. ఇది కూడా మనం చేపలు రొయ్యల్లో కూడా పెంచేటప్పుడు ముఖ్యంగా మనకి ఇది 5 PPM కన్నా ఎక్కువగా ఉండాలి. 5 PPM కన్నా ఎప్పుడైతే పడిపోద్దో ఈ ఉప్పు నీటి చెరువుల్లో మనకి ఎప్పుడైతే డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది 5 PPM కన్నా పడిపోయినప్పుడు ఏ ప్రాంతాల్లో ఎక్కువ డెడ్ జోన్స్ ఏర్పడతా ఉంటాయి. ఆ డెడ్ జోన్స్ అంటే ఏంటంటే అక్కడ వ్యాధికారక క్రిములు, ఈ ఎప్పుడైతే ఆక్సిజన్ లేని వాతావరణం వస్తుందో వ్యాధికారక క్రిముల లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే చాలాసార్లు వ్యాధికారక క్రిములు ఆక్సిజన్ ఫుల్ ఉండే కండిషన్స్లో ఎప్పుడైతే చేపలు కానీ రొయ్యలు కానీ వీటిలో కరిగిన ఆక్సిజన్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు వాటిలో ఉన్న వ్యాధి నిరోధక శక్తి అయినా సరే, వాటిలో ఉన్న ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థ అయినా కానీ మంచి దృఢంగా ఉంటాయన్నమాట. అలా కాకుండా ఎప్పుడైతే మనకి 5 PPM కన్నా ఎప్పుడైతే నీటిలో కరిగిన ఆక్సిజన్ అనేది పడిపోతూ ఉంటుందో అక్కడ జీవులు బలహీనపడతా ఉంటాయి. ఆరోగ్యపరంగా కానీ వాటి వ్యాధి నిరోధక వ్యవస్థ పరంగా కానీ బలహీనపడినప్పుడు ఈ వ్యాధి కార్యక్రమాలు వాటి మీద దాడి చేసి వాటిని వ్యాధులకు గురి చేసే ప్రక్రియ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అందువల్ల ముఖ్యంగా మనకు ఉప్పు నీటి చెరువుల్లో 5 PPM కన్నా ఎప్పుడూ కూడా ఆక్సిజన్ ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. దానికన్నా పడిపోయినప్పుడు త్వరగా అవి వ్యాధుల బారిన పడతా ఉంటాయి. అంతేకాకుండా ఇక నెక్స్ట్ ముఖ్యంగా నీటి నాణ్యతలోకి వచ్చేసరికి ఆల్కలినిటీ అంటాం. ఆల్కలినిటీ ఎప్పుడు కూడా 80 PPM కన్నా ఎక్కువ ఉంటే ఏంటంటే pH అనేది 7.5-8 దాకా ఉంటే బెటరు. గ్రోత్ వాటి ఏ రకమైన డిస్టర్బెన్స్ లేకోకుండా కానీ ఫిజియాలజీ పరంగా కానీ అన్ని రకాలుగా కూడా చేపలు రొయ్యలు ఎదుగుదలకి pH అనేది 7.5-8 ఉన్నప్పుడు బెటర్గా ఉంటాయి. ఆ దానికి మనకి ఆల్కలినిటీ అనే నీటి నాణ్యత ప్రమాణం 80 PPM కన్నా ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో అది బఫర్ లాగా పనిచేస్తుంది అన్నమాట. అప్పుడు మీ చెరువులో ఇది ఎప్పుడైతే ఆల్కలినిటీ బెటర్గా ఉన్నప్పుడు అది వాతావరణంలో వచ్చే మార్పులు కావచ్చు, మీకు వర్షాల వల్ల కావచ్చు, లేకపోతే ఎండలు పెరిగిపోయినప్పుడు వచ్చే ఈ pH వ్యత్యాసాలను అవి తట్టుకుని మళ్ళీ pH నార్మల్కి తెచ్చుకోగలుగుతాయి అన్నమాట. ఆల్కలినిటీ ఎక్కువగా ఉన్నప్పుడు అవి నార్మల్కి రాగలుగుతుంటుంది అన్నమాట ఆ సైక్లిక్ సిస్టంలో. అందుకు నీటి నాణ్యత ముఖ్యంగా ఆల్కలినిటీ కూడా 80 PPM కన్నా ఎక్కువ ఉండేలాగా ఉండాలి.
1: సార్, చివరిగా ఈ సాగులో ఈ జాతులకి బయట మార్కెట్ అవకాశాలు ఎలా ఉన్నాయి, ధరలే రైతు సోదరులకు ఏ విధంగా ఉన్నాయి, ఎంతవరకు రైతు సోదరులు ఆదాయం గడించే అవకాశం ఉంది?
0: సార్, మనకి ఉప్పునీటి వనరుల్లో మనం చూసుకుంటే, ఈ రొయ్యల్లో మనం చూసుకుంటే

0: ఆదాయం వచ్చినప్పుడు బాగానే వస్తుంది, కానీ వ్యాధి నష్టంతో మనం సాగు మధ్యలో, అంటే 100 కౌంట్ కన్నా ముందే మనకి సాగు
1: తీస్తే
0: లెగిసిపోతున్న క్రమంలో మనకు పెట్టిన పెట్టుబడి, ముఖ్యంగా చూసుకుంటే లీజ్ నష్టం రైతుకి, అదేవిధంగా అప్పటిదాకా ఉపయోగించిన మేత నష్టం, అదేవిధంగా సీడ్ నష్టం, మధ్య మధ్యలో ఈ కెమికల్స్ వీటన్నిటి నష్టం పోల్చుకుంటే రైతు, ఇది మనకి ఉప్పు నీటి ప్రత్యామ్నాయ జాతులు మనం వెళ్ళినప్పుడు ఏంటంటే ఇవి రొయ్యల్లాగా ఒకటేసారి ఆదాయం పడిపోయినా స్థిరంగా ఆదాయం, మనకి స్థిరమైన ఆదాయం, రైతుకి ఒడిదుడుకులు లేని స్థిరమైన ఆర్థిక వ్యవస్థ ఉండడానికి ఇది ముఖ్యంగా ఉపయోగపడుతూ ఉంటుంది సార్. ఎందుకంటే ముఖ్యంగా మనం చూసుకుంటే రైతులు ప్రధానంగా ఇప్పుడు వస్తున్న సమస్యల్లో ముఖ్యంగా ఏంటంటే రైతు ఈ మోనోకల్చర్ సిస్టంలో ఎక్కువ డిసీజ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేస్తూ ఉన్నాడు రైతు. అంతేకాకుండా మనకు మేత రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయి ఉంటున్నాయి. అదే మనం చేపను పెంచుకుంటే వాటికి ఉపయోగించే మేత ఖర్చు చాలా తక్కువ, అదేవిధంగా వ్యాధుల ప్రభావం ముఖ్యంగా చూసుకుంటే వ్యాధుల మీద మీరు పెట్టుబడి పెట్టాల్సినటువంటి ఏదైతే కెమికల్ ఇన్పుట్ వల్ల మీకు జరుగుతుందో రైతులకి అది చాలా తగ్గిపోవడం వల్ల వీళ్ళకి అదనపు భారం లేకుండా ఉంటుంది, ఆదాయం అనేది స్థిరంగా ఉంటుంది. మీకు మినిమం మనకి చేపలు ముఖ్యంగా నేను చెప్పినటువంటి ఈ పండుగప్ప కావచ్చు లేకపోతే పాంపేనో కావచ్చు, మీకు మా కొయ్యంగ కానీ పాలచేప ఇవన్నీ కూడా 250 నుంచి 300 రూపాయల రేట్లో ఉన్నాయండి. అవి చక్కగా మీకు 2 to 3 టన్స్ మినిమం ఈల్డ్ వస్తాయి ఇవి ఎకరానికి. అయితే ఏంటంటే రైతుకి మనకు పండుగప్ప చేప ఒక ఎకరానికి దిగుబడి ఆదాయం పరంగా చూసుకుంటే మిగులు నేను చెప్పేది మినిమం మనకి 2 నుంచి 3 లక్షల మధ్యలో సహజంగా దానికి 8 నెలల కాలానికి మిగులుతూ ఉందండి. అంటే ఇది స్థిరంగా ఉంటుంది, ఇక్కడ మీకు వ్యాధులు వచ్చి దానివల్ల వచ్చే నష్టం ఉండట్లేదు. అంతేకాకుండా మీకు పాంపెనో లాంటిది తీసుకుంటే 1.5 to 2 లాక్స్ వస్తుందండి. మీకు కోయింగా ఇటువంటి అయితే కొద్దిగా 1 లక్ష రావడానికి ఉంటుంది, కోయింగా మరి పాల చేప రకాలు. ఈ విధంగా మనకి స్థిరంగా ఉంటుంది, వీటిలో ఒడిదుడుకులు లేని సాగు విధానం ఇది. అంతేకాకుండా ఈ ఒక ప్రత్యామ్నాయ జాతులు మనం ఒక క్రాప్కి వేసుకోవటం వల్ల నెక్స్ట్ క్రాప్కి మనకి ఎష్యూరెన్స్ వచ్చినట్టు అవుద్ది. మీరు ఒక క్రాప్ ఇది వేసుకుని చేపలు వేసుకుని రెండో క్రాప్ అట్లీస్ట్ రొయ్యలు వేసుకున్నా రైతు కంప్లీట్గా నష్టాల బారిన పడుకోకుండా సుస్థిరంగా సాగటానికి అనుకూలంగా ఉంటుంది సార్.
1: అయితే ఈ విధంగా రైతు సోదరులు గమనించినట్లయితే మనకున్నటువంటి అపారమైన ఉప్పు నీటి వనరుల్లో కేవలం రొయ్యలు ఈ వెనామీ సాగే కాకుండా సార్ ఏదో చెప్పారో మోనోకల్చర్ ఇందులో కొంచెం స్ట్రెస్ కూడా గురవుతాయి కాబట్టి రోగాలు వచ్చేదానికి అవకాశం ఉందంటున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో ప్రత్యామ్నాయ జాతుల వైపు ఏదైతే పండుగప్ప చేప అలాగే మిల్క్ ఫిష్ ఇవన్నీ సాగు చేసుకున్నట్లయితే ఒక సుస్థిరమైన ఆదాయం వచ్చే అవకాశం ఉందంటున్నారు. డాక్టర్ ఏ చంద్రశేఖర్ గారు ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు సార్.
2: ఉప్పు నీటిలో ప్రత్యామ్నాయ జాతుల ఆక్వా సాగు ఈ అంశం గురించి ఉండి మత్స్య పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఏ చంద్రశేఖరరావు గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గేయం.

0: జానపద గేయం మీరింత వరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు
1: బంతిపూల సాగు విషయానికి వచ్చినట్టయితే, నీరు త్వరగా ఇంకిపోయే స్వభావం గల అన్ని నేలల్లోనూ బంతిని సాగు చేయొచ్చు. ఉదజన సూచిక 7 నుండి 7.5 మధ్య గల నేలలు బంతి సాగుకు అనుకూలంగా ఉంటాయి. సారవంతమైన గరప నేలలు బంతికి చాలా అనుకూలంగా ఉంటాయి. బంతిని సాగు చేసే ప్రదేశంలో నీడ ఉండకుండా చూసుకోవాలి. నీడలో బంతి బాగా పెరుగుతుంది కానీ పూలు పూయవు. ఇక బంతిలో రకాలని గనక మనం చూసినట్టయితే, ఆఫ్రికన్ బంతి, ఇది ఎత్తుగా పెరిగే దృఢమైన మొక్క. దీనిలో ఒంటి రెక్క నుండి ముద్దగా పెద్దగా ఉండే రకాలున్నాయి. పూలు నిమ్మ రంగు నుండి పసుపు, బంగారు రంగు నుండి నారింజ రంగు వరకు అనేక రంగుల్లో ఉన్నాయి. పూసా నారింగ, గైండా, పూసా బసంది, గైండా, MDU1 రకాలు ఈ ఆఫ్రికన్ బంతిలో సాగులో ఉన్న రకాలు. ఇక ఫ్రెంచ్ బంతి రకాల విషయానికి వచ్చినట్టయితే, ఇవి పొట్టిగా గుబురుగా ఉండి అనేక ఒంటి రెక్క లేదా ముద్దగా ఉండే పూలని పూస్తాయి. పూల రంగులు పసుపు నుండి నారింజ, ఎరుపు వర్ణం కల గోధుమ, ఎరుపు, బంగారు పసుపు, అలాగా వివిధ రకాల్లో లభ్యమవుతాయి. బంతిని ప్రవర్ధనం చేసే విషయాన్ని గనక మనం చూసినట్టయితే, విత్తనం ద్వారా కానీ కత్తిరింపుల ద్వారా కానీ కూడా ప్రవర్ధనం చేసుకోవచ్చు. విత్తడానికి మొదలు పాలిడాల్ పొడి చల్లితే చీమలు చెదల నుంచి మనం రక్షించవచ్చు. సాధారణంగా వారం రోజుల్లో విత్తనాలు మొలకెత్తుతాయి. ఎత్తుగా పెరిగే ఆఫ్రికన్ బంతి రకాల్లో పెరుగుదల ఎక్కువగా ఉండి చివరిగా పూమొగ్గ ఏర్పడుతుంది. అప్పుడే పక్క కొమ్మలు ఏర్పడతాయి. దీనికి బదులుగా నిటారుగా పెరుగుతున్న బంతి మొక్క కాండపు చివరి భాగాన్ని ముందుగా గిల్లేస్తే అనేక పక్క కొమ్మలు తొందరగా ఏర్పడతాయి. ఈ కొమ్మలపై పూలు ఏర్పడి పూల దిగుబడి పెరుగుతుంది.
0: మీరింతవరకు బంతిపూల సాగు విధానం గురించి విన్నారు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీమతి కె. గాయత్రి ఆనంద్ గారు పాడిన లలిత గీతాలు వింటారు.
1: ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి కె. గాయత్రి ఆనంద్ గారు పాడిన లలిత గీతాలు. ముందుగా గోదావరి నాదఝరి, రచన ముకురాల రామిరెడ్డి.

కార్యక్రమంలో చివరిగా ఉప్పొంగిపోయింది గోదావరి, రచన కందుకూరి రామభద్రం.

0: లలిత సంగీతంలో మీరింతవరకు శ్రీమతి కె గాయత్రి ఆనంద్ గారు పాడిన లలిత గీతాలు విన్నారు.
1: శ్రోతలు ఇంతవరకు లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీమతి కె గాయత్రి ఆనంద్ గారు పాడిన లలిత గీతాలు విన్నారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:08 కావస్తుంది. మరి కాసేపట్లో దార్శనిక భారత్ ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి. దార్శనిక భారత్ ఆర్థిక వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి వింటారు.
1: మన దేశం అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఆర్థిక వ్యవస్థలో కూడా అనేక మార్పులకు లోనవుతూ ఉంటుంది. బ్యాంకింగ్ రంగం నుంచి పెట్టుబడుల వరకు, దేశీయ వ్యాపారాల నుంచి అంతర్జాతీయ లావాదేవీల వరకు ప్రతి రంగంలోనూ కాలానుగుణంగా కొత్త విధానాలు, కొత్త నిబంధనలు, కొత్త సంస్కరణలు అవసరమవుతాయి. ఒకప్పుడు బ్యాంకుల్లో పేరుకుపోయిన మొండి బకాయిలను ఎలా గుర్తించాలి, వాటిని ఎలా పరిష్కరించాలి, విదేశీ పెట్టుబడులు దేశంలోకి మరింత సులభంగా వచ్చేలా నిబంధనల్లో ఎలాంటి మార్పులు జరగాలి, భారతీయ సంస్థలు విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి అంతర్జాతీయంగా వ్యాపారం చేయడానికి ఎలాంటి మార్గాలు ఏర్పడ్డాయి, అలాగే ఒక సంస్థ ఆర్థికంగా విఫలమైనప్పుడు దాని రుణదాతలకు న్యాయం జరిగేలా దివాళా పరిష్కార వ్యవస్థలో ఎలాంటి మార్పులు వచ్చాయి, ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడం కేవలం ఆర్థిక రంగానికి సంబంధించిన వారికి మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి అవసరం. అందుకే ప్రభుత్వ విధానాలు, సంస్కరణలు, వాటి వెనుక ఉన్న ఉద్దేశాలు, అందుబాటులో ఉన్న గణాంకాలు, వాటి ద్వారా వచ్చిన మార్పులను సులభమైన భాషలో మీకోసం. మార్పు మన ఆర్థిక ప్రయాణం. మరి మన దేశ ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకున్న కొన్ని ముఖ్యమైన సంస్కరణల గురించి తెలుసుకుందాం.
2: బ్యాంకింగ్ రిఫార్మ్స్. మన భారతదేశంలో బ్యాంకింగ్ సంస్కరణలు అంటే దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి బ్యాంకింగ్ సేవలను మరింత సురక్షితంగా, సమర్థవంతంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ చర్యల్ని బ్యాంకింగ్ సంస్కరణలు అని చెప్పవచ్చు. ఇవి ప్రధానంగా ఆర్థిక చేరిక, డిజిటలైజేషన్, బ్యాంకుల విలీనం, మొండి బాకీల పరిష్కారం, కస్టమర్ ప్రొటెక్షన్ల లక్ష్యంగా ఈ మార్పులు జరిగాయి. బ్యాంకింగ్ రంగ అభివృద్ధిని మూడు దశలుగా విభజించవచ్చు. మొదటి దశలో 1970 నుండి 1969 వరకు దేశంలో 14 ప్రధాన వాణిజ్య బ్యాంకుల జాతీయకరణం జరిగింది. రెండవ దశలో 1969 నుండి 1991 వరకు దేశంలో మరో 6 బ్యాంకులు జాతీయకరించబడ్డాయి. 1991లో నరసింహం కమిటీ ఆర్థిక సరళీకరణలో భాగంగా సమూల బ్యాంకింగ్ సంస్కరణలనేవి ప్రారంభమయ్యాయి. భారతదేశపు మొదటి బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. ఇది 1770లో అప్పటి భారత రాజధాని కలకత్తాలో స్థాపించబడింది. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1955లో జాతీయం చేయబడి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా నామకరణం చెందింది. ఇది ప్రస్తుతం అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్. 2014లో ప్రారంభించబడిన ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ఈ పథకం ద్వారా బ్యాంకింగ్ సేవలు లేని కోట్లాది మందికి జీరో బ్యాలెన్స్ ఖాతాలు తెరవబడ్డాయి. జన్ధన్, ఆధార్ మరియు మొబైల్ల అనుసంధానం ద్వారా ప్రభుత్వ పథకాల యొక్క సబ్సిడీలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి బదిలీ చేసే వ్యవస్థ అనేది ఏర్పాటు అయింది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి యూపీఐ వ్యవస్థను విస్తరించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల సామర్థ్యాన్ని మరియు అంతర్జాతీయ స్థాయి పోటీతత్వాన్ని పెంచడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున విలీన ప్రక్రియ చేపట్టింది. దీనివల్ల 2017లో 27గా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 12 బ్యాంకులుగా రూపాంతరం చెందింది.
0: బ్యాంకులు ఆర్థిక వ్యవస్థకు రక్తనాళాల వంటివి. ప్రజల పొదుపులను స్వీకరించడం, అవసరమైన వారికి రుణాలు అందించడం, వ్యాపారాలకు ఆర్థిక సహకారం అందించడం ద్వారా అవి ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిస్తాయి. అయితే బ్యాంకింగ్ వ్యవస్థ బలంగా ఉండడంతో పాటు దేశంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం కూడా అవసరం. దేశీయ పెట్టుబడులతో పాటు విదేశాల నుంచి వచ్చే పెట్టుబడులు కూడా పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, సాంకేతికత, వ్యాపార విస్తరణ ఇలాంటి రంగాల్లో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ఆర్థిక సంస్కరణల్లో మరో ముఖ్యమైన అంశం

0: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్డిఐ విదేశీ పెట్టుబడులకు సంబంధించిన నిబంధనలు కాలానుగుణంగా ఎలా మారాయి, ఏ రంగాల్లో విదేశీ పెట్టుబడులకు మరింత అవకాశం కల్పించారు, ఆ పెట్టుబడులు భారత ఆర్థిక వ్యవస్థలోకి ఎలా వస్తున్నాయో తెలుసుకుందాం.
1: ఎఫ్డిఐ పాలసీ గురించిన కొన్ని వివరాలను తెలుసుకుందాం. లిబరలైజ్డ్ ఎఫ్డిఐ పాలసీ 2014 అనగా 2014 సరళీకృత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానం. ఇది భారతదేశంలోకి విదేశీ పెట్టుబడులను మరింత సులభంగా చేరవేయడానికి మరియు దేశ ఆర్థికాభివృద్ధిని పెంచడానికి భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక ముఖ్యమైన సంస్కరణ లిబరలైజ్డ్ ఎఫ్డిఐ పాలసీ 2014. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విదేశీ ఇన్వెస్టర్లకు వ్యాపార ప్రక్రియను సులభతరం చేయడం మరియు కీలక రంగాలలో పెట్టుబడి పరిమితులను పెంచడం. మరి ఏ రంగాల్లో ఈ పెట్టుబడి పరిమితులు అనేవి పెంచడం జరిగింది అంటే, రక్షణ రంగంలో ఎఫ్డిఐ పరిమితిని కొన్ని నిబంధనలలో 26% నుండి 49% వరకు పెంచబడినది. ఇది దేశీయ రక్షణ ఉత్పత్తుల తయారీని మరియు టెక్నాలజీని బదిలీ చేయడానికి దోహదపడుతుంది. రైల్వే రంగానికి సంబంధించి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో అనగా హైస్పీడ్ ట్రైన్స్, కారిడార్లు, సిగ్నలింగ్ వ్యవస్థలు మరియు లోకోమోటివ్ల తయారీలో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం, దీన్ని పిపిపి విధానం అంటారు. ఈ విధానం ద్వారా 100% ఎఫ్డిఐకి అనుమతి ఇవ్వటం జరిగింది. రిటైల్, టెలికం మరియు ఫార్మాస్యూటికల్ వంటి ఈ రంగాల్లో పెట్టుబడి నిబంధనలను మరింత సులభతరం చేశారు. 2014 సరళీకృత విధానం ఫలితంగా మేక్ ఇన్ ఇండియా వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు పునాది పడింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా రెగ్యులేటరీ అడ్డంకులను తొలగించి విదేశీ పెట్టుబడిదారులకు భారతదేశంలో వ్యాపారం చేయటం సులభతరం అయింది. ఉపాధి కల్పన మరియు సాంకేతిక పరిజ్ఞానం దేశంలోకి రావటం ద్వారా ఉత్పాదక రంగం అభివృద్ధి చెంది పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలనేవి మెరుగ్గావటం జరిగింది. 2014 సరళీకృత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానం వలన మనకు ఇన్ని ప్రయోజనాలనేవి చేకూరటం జరిగింది.
0: ఒక దేశంలోకి విదేశీ పెట్టుబడులు రావడం ఒక అంశమైతే, ఆ దేశానికి చెందిన సంస్థలు ప్రపంచంలోని ఇతర దేశాలతో వ్యాపారం చేయడం, పెట్టుబడులు పెట్టడం, ఆర్థిక లావాదేవీలు నిర్వహించడం మరో ముఖ్యమైన అంశం. భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంతో మరింతగా అనుసంధానమవుతున్న కొద్దీ విదేశీ మారకద్రవ్యానికి సంబంధించిన నిబంధనలు కూడా మారాల్సిన అవసరం ఏర్పడింది. ఇక్కడే ఫెమా, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటే విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం ప్రాధాన్యత సంతరించుకుంది. విదేశీ మారకద్రవ్య లావాదేవీలను నియంత్రించడం మాత్రమే కాకుండా చట్టబద్ధమైన అంతర్జాతీయ వ్యాపారానికి అనవసరమైన అడ్డంకులు లేకుండా చూడడం కూడా ఈ వ్యవస్థలో ఒక ముఖ్యమైన లక్ష్యం.
1: ఫెమా అండ్ గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రేషన్ గురించిన కొన్ని వివరాలను. ఫెమా అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, దీనినే ఫెమా అంటారు. గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రేషన్, ప్రపంచ ఆర్థిక ఏకీకరణ అనేవి భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ మార్కెట్తో అనుసంధానించడంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత భారతదేశం తన మార్కెట్లను అంతర్జాతీయ పెట్టుబడుల కోసం సరళీకృతం చేయడానికి 1973 తీసుకువచ్చినటువంటి ఈ ఫెరా చట్టం స్థానంలో 1999 ఈ ఫెమా ఎఫ్ఈఎంఏ, దీన్నే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటారు, ఆ చట్టాన్ని తీసుకురావటం జరిగింది. విదేశీ మారకద్రవ్యాన్ని నియంత్రించడం కంటే దానిని సమర్థవంతంగా నిర్వహించి అంతర్జాతీయ వ్యాపారాన్ని పెంపొందించడమే ఈ ఫెమా ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మరియు విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టంతో అనుసంధానం చేయబడింది. రోజువారీ విదేశీ వ్యాపార చెల్లింపులు మరియు ఆస్తులు పెట్టుబడుల బదిలీలు ఎలా జరగాలి అనే దానిపై స్పష్టమైనటువంటి నిబంధనలను ఈ ఫెమా రూపకల్పన చేసింది. గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రేషన్ అంటే ఒక దేశీయ ఆర్థిక మార్కెట్ ప్రపంచ దేశాల ఆర్థిక మార్కెట్లతో పూర్తి స్థాయిలో అనుసంధానం కావటమే. దీనివల్ల పెట్టుబడులు మరియు మూలధనం ఏ దేశానికైనా

0: సజీవంగా తరలిపోతుంది. అంతర్జాతీయ వాణిజ్యం మరియు వ్యాపారాలనేవి వేగంగా విస్తరిస్తాయి. గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రేషన్ సక్రమంగా జరగడానికి ఫెమా వంటి సరళీకృత చట్టాలు దోహదం చేస్తాయి.
1: అయితే ఒక సంస్థ వ్యాపారంలో విజయం సాధించకపోతే ఏమవుతుంది? రుణాలను తిరిగి చెల్లించలేని పరిస్థితి వస్తే రుణదాతలకు న్యాయం చేయడానికి, సంస్థ ఆస్తుల విలువలను కాపాడడానికి సమస్యను ఎంత త్వరగా పరిష్కరించవచ్చు? ఈ ప్రశ్నలకు సమాధానం మరో ముఖ్యమైన సంస్కరణ, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ రప్సీ కోడ్ 2016, అంటే దివాళా మరియు ద్రవ్య పరిష్కార కోడ్ వైపు తీసుకువెళ్తుంది.
0: ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ క్రప్టసీ కోడ్ 2016కు సంబంధించిన కొన్ని వివరాలను మనం ఇప్పుడు. ఇన్సాల్వెన్సీ అంటే ఒక వ్యక్తి లేదా సంస్థకు ఉన్న అప్పులను గడువులోగా చెల్లించలేనంత డబ్బు వారి వద్ద లేకపోవటాన్ని ఇన్సాల్వెన్సీ అని అంటారు. మరి బ్యాంక్ క్రప్టసీ అంటే అప్పులు చెల్లించలేని వ్యక్తిని లేదా సంస్థను చట్టపరమైనటువంటి ప్రక్రియ ద్వారా దివాలా తీసినట్లుగా ప్రకటించడాన్ని బ్యాంక్ క్రప్టసీ అంటారు. మన భారతదేశంలో ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ క్రప్టసీ కోడ్ 2016, దీనినే దివాలా మరియు దివాలా పరిష్కార కోడ్ 2016 అమల్లో ఉన్నది. ఈ చట్టం కంపెనీలు, భాగస్వామ్య సంస్థలు, వ్యక్తుల అప్పుల వాటి యొక్క సమస్యలను ఒకే సమగ్ర కాలపరిమితి ఉన్న విధానంలో పరిష్కరించడానికి రూపొందించబడింది. అంటే ఈ యొక్క చట్టం అనేది అప్పులను, ఆ అప్పులు తీర్చలేకపోతే మరి చట్టపరమైనటువంటి తీసుకోవలసినటువంటి ప్రక్రియలకు సంబంధించినటువంటి విధి విధానాలను కలిగి ఉంటుంది. మరి దీని ప్రధాన లక్ష్యం ఏమిటంటే అప్పుల యొక్క సమస్యలను త్వరగా పరిష్కరించటం, సంస్థలను మూసివేయకుండా సాధ్యమైనంత వరకు పునరుద్ధరించటం, ఆస్తుల విలువలను గరిష్టంగా చేయడం, అదేవిధంగా అప్పుదారులు మరియు రుణదాతల యొక్క ప్రయోజనాలను సమతుల్యం చేయటం, రుణదాతలకు అంటే అప్పు ఇచ్చిన వారికి చట్టపరమైనటువంటి చట్టబద్ధంగా రికవరీ మార్గాన్ని కల్పించటం ఈ యొక్క ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ క్రప్టసీ, దీన్ని దివాలా మరియు దివాలా పరిష్కార కోడ్ 2016 అనేది ఈ యొక్క మార్గదర్శకాలను సులభం చేయటం జరుగుతుంది.
1: ప్రతి ఆర్థిక వ్యవస్థలో డబ్బు ప్రవాహం, పెట్టుబడులు, వ్యాపారం, రుణాలు, వాటి పరిష్కారం, ఇవన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. బ్యాంకులు రుణాలు అందిస్తాయి, పెట్టుబడులు వ్యాపారాలకు మూలధనాన్ని అందిస్తాయి, అంతర్జాతీయ లావాదేవీలు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను పెంచుతాయి. అదే సమయంలో రుణాలు తిరిగి చెల్లించలేని పరిస్థితులు ఏర్పడినప్పుడు వాటిని పరిష్కరించే వ్యవస్థ కూడా అవసరం. అందుకే ఈరోజు మనం చూస్తున్న సంస్కరణలను ఒక్కొక్కటిగా కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏర్పడిన పరస్పర అనుసంధానమైన మార్పులుగా కూడా చూడవచ్చు. బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిలను గుర్తించడం, వాటిని పరిష్కరించే వ్యవస్థలను బలోపేతం చేయడం, విదేశీ పెట్టుబడులకు సంబంధించిన నిబంధనలను సరళీకరించడం, విదేశీ మారక ద్రవ్య లావాదేవీలను కాలానుగుణంగా మార్చడం, అలాగే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న సంస్థల సమస్యలను నిర్ణీత వ్యవధిలో పరిష్కరించేందుకు దివాళా పరిష్కార వ్యవస్థను తీసుకురావడం, ఇవన్నీ దేశ ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకుంటున్న విధానపరమైన మార్పులకు కొన్ని ఉదాహరణలు. ఒక దేశ ఆర్థిక అభివృద్ధి కేవలం పెద్ద సంఖ్యలు, గణాంకాలతోనే కొలవబడదు. వ్యాపారం చేయడం ఎంత సులభంగా ఉంది, పెట్టుబడులు పెట్టడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, బ్యాంకింగ్ వ్యవస్థ ఎంత బలంగా ఉంది, ఒక వ్యాపారం విఫలమైనప్పుడు దాన్ని చట్టబద్ధంగా ఎలా పరిష్కరించవచ్చు, ఇలాంటి అంశాలు కూడా ఆర్థిక వ్యవస్థలో కీలకమైన భాగాలే. ప్రభుత్వం తీసుకువచ్చే విధానాలు, సంస్కరణలు, పథకాల గురించి తెలుసుకోవడం ద్వారా వాటి ఉద్దేశాలు, నిబంధనలు, అందుబాటులో ఉన్న అవకాశాలపై మన అవగాహన మరింతగా పెరుగుతుంది. ప్రభుత్వం తీసుకువచ్చే విధానాలు, సంస్కరణలు, పథకాల గురించి తెలుసుకోవడం ద్వారా వాటి ఉద్దేశాలు, నిబంధనలు, అందుబాటులో ఉన్న అవకాశాలపై మన అవగాహన మరింత పెరుగుతుంది. సమాచారం తెలుసుకుందాం, విధానాలను అర్థం చేసుకుందాం, మన ఆర్థిక అవగాహనను మరింత పెంచుకుందాం. ఇదే మార్పు మన ఆర్థిక ప్రయాణం.

0: మీరింతవరకు దార్శనిక భారత్ ఆర్థిక వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మల్లీశ్వరి చిత్రం కోసం పి భానుమతి పాడిన దేవులపల్లి గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు సింగనమల్ నుండి లక్ష్మీనారాయణ, నాగమునెమ్మ, రవికుమార్, భారతి.

ఇప్పుడు విందాం. బంగారు బుల్లోడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన వేటూరి గీతం సంగీతం రాజకోటి. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామలకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటు, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్.

అభిలాష కార్యక్రమంలో ఇప్పుడు విందాం. ఆలయ శిఖరం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి గీతం, సంగీతం సత్యం.

ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా హత్నూరు మండల్ సిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, రాజేశ్వర్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్ బాబు, సత్తమ్మ, దుర్గయ్య, జగన్స్వామి, రాజకోటి, మీనమ్మ, దుర్గయ్య, లావణ్యమ్మ.

0: ఊతాన్ని ఇచ్చేందుకు పశుపోషణ చుట్టూ కేంద్ర ప్రభుత్వం ఒక సమగ్రమైన వ్యవస్థను అభివృద్ది చేస్తోందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. ఆర్థిక క్రమశిక్షణ, మౌలిక వసతుల కల్పన, సంస్కరణల ద్వారానే భారత ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం చేకూరాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని మాటను ప్రజలతో పంచుకునే రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ నేటితో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆసియా క్రీడల్లో 85 పతకాలతో భారత్ 4వ స్థానంలో నిలిచింది. వివరాలు: గత దశాబ్ద కాలంగా పాటించిన ఆర్థిక క్రమశిక్షణ, మౌలిక వసతుల కల్పన, నిరంతర సంస్కరణల ద్వారానే భారత ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం బలం చేకూరాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 5వ కౌటిల్య ఎకనామిక్ కాన్క్లేవ్లో ఆమె ప్రసంగించారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశం 7.8% వాస్తవ జీడిపి వృద్ధి నమోదు చేసింది. గత 4 ఏళ్లలో ఎదురైన ప్రపంచ ఆర్థిక సవాళ్లను అధిగమించి భారత ఆర్థిక వ్యవస్థ బలంగా నిలిచిందని ఆమె స్పష్టం చేశారు. ప్రపంచ దేశాల్లో అప్పుల భారం పెరుగుతోన్న తరుణంలో భారతదేశ ప్రభుత్వ అప్పు జీడీపీలో 2026 నాటికి ఉన్న 83.4%, 2031 నాటికి 77.7%కి తగ్గుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా వేసినట్లు ఆర్థిక మంత్రి వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను మూలధన వ్యయం కింద 12,22,000 కోట్ల రూపాయలు కేటాయించినట్టు తెలియజేశారు. 2014 నుంచి జాతీయ రహదారుల నెట్వర్క్ దాదాపు 61% విస్తరించిందని, విమానాశ్రయాల సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువైందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: Real GDP grew 7.8% in quarter 1 of FY27. CPI inflation was about 4.82 in August 2026. And a current account deficit was 0.5% of the GDP in quarter 1. Gross NPAs of banks are at multi-decadal low and foreign exchange reserves stand about $766 billion.
0: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊతాన్నిచ్చేందుకు పశుపోషణ చుట్టూ కేంద్ర ప్రభుత్వం ఒక సమగ్రమైన వ్యవస్థను అభివృద్ది చేస్తోందని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఈరోజు మధ్యప్రదేశ్ భోపాల్లో జరిగిన రాష్ట్రస్థాయి గోపాలక సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, ఆవు పేడను బయోగ్యాస్, సేంద్రీయ ఎరువులుగా మార్చడం నుంచి డైరీ ఉత్పత్తుల ప్రాసెసింగ్, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడం వరకు ఈ వ్యవస్థ అభివృద్ది జరుగుతుందని స్పష్టం చేశారు. సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు వల్ల అత్యధికంగా లబ్ధి పొందేవారిలో పశుపోషకులు కూడా ఉంటారని పేర్కొన్నారు. నేరపూరిత న్యాయ సంస్కరణలపై అమిత్ షా మాట్లాడుతూ, భారతీయ న్యాయ సంహిత బీఎన్ఎస్ పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చాక భారతదేశపు క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైనదిగా మారుతుందని అభిప్రాయపడ్డారు. బీఎన్ఎస్ సంపూర్ణ అమలు తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు నుంచి సుప్రీంకోర్టు తీర్పు వరకు ఏ కేసైనా 3 ఏళ్ల వ్యవధిలోనే పరిష్కరించబడుతుందని అమిత్ షా వివరిస్తూ,
2: कानून पूर्ण इम्प्लीमेंटेशन के बाद हमारी क्रिमिनल जस्टिस सिस्टम दुनिया की सबसे आधुनिक क्रिमिनल जस्टिस सिस्टम बन जाए और इसके अंदर विज्ञान को हमने डाला है, ऑनलाइन सुनवाई, वीडियो कॉन्फ्रेंसिंग, एफएसएल के प्रावधान और कई आधुनिक प्रकार के वैज्ञानिक संशोधनों को इसके साथ जोड़ा है. महिला सुरक्षा, गुमशुदा बच्चे, आतंकवाद, लिंचिंग, ये सारी चीजों से प्रोटेक्शन की व्यवस्था है.
0: ఆర్థిక సామాజిక అభివృద్ధికి సంబంధించి విధానాలు రూపొందించేటప్పుడు విధానకర్తలు క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 5వ కౌటిల్య ఎకనామిక్ కాన్క్లేవ్ 2026లో ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విధానాలు మారే సౌలభ్యాన్ని కలిగి ఉండాలని, అలాగే వాటి అమలును సరిగా పరిశీలించుకోవాలని ఉపరాష్ట్రపతి తెలిపారు. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న ఆర్థిక సంస్కరణలు దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలు అందరి అంగీకారం సాధించే ప్రక్రియలోనే ఉన్నాయని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ఆర్థిక స్థిరత్వం అనేది సామాజిక స్థిరత్వం నుంచి వేరు చేయలేనిదని, అభివృద్ధి ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలకు, దేశంలోని ప్రతి ప్రాంతానికి అందాలని ఆయన స్పష్టం చేశారు. దేశంలో పెట్టుబడులను సమీకరించడం, నిధుల కొరత లేకుండా ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచడం కోసం బలమైన మూలధన మార్కెట్లు ఎంతైనా అవసరమని భారతీయ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు సెబీ చైర్మన్ తుహిన్ కాంత్ పాండే అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 12వ కమోడిటీ అండ్ క్యాపిటల్ మార్కెట్ పార్టిసిపెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంతర్జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. సాధారణ పెట్టుబడిదారులు నమ్మకంతో పెట్టుబడులు పెట్టేలా, వ్యాపారాలు తమ వృద్ధి కోసం నిధులను సమీక్ష

స్వీకరించేలా, మార్కెట్ మధ్యవర్తులు ఉన్నత ప్రమాణాలు పాటించేలా మార్కెట్ వ్యవస్థను బలోపేతం చేయడానికి సెబి నిరంతరం కృషి చేస్తోందని ఆయన తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెలకొకసారి తన మనసులోని మాటను ప్రజలతో పంచుకునే రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ నేటితో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని 2014లో ఇదే రోజున ఈ కార్యక్రమం తొలి ఎపిసోడ్ ప్రసారమైంది. ఇటీవల మన్ కీ బాత్ 138వ ఎపిసోడ్ ప్రసారమైన విషయం తెలిసిందే. గడిచిన 12 ఏళ్లలో దేశవ్యాప్తంగా జరుగుతున్న సానుకూల మార్పులను వెలుగులోకి తెచ్చేందుకు, భారత అభివృద్ది ప్రయాణంలో పౌరులు చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహించడానికి మన్ కీ బాత్ ఒక ప్రత్యేకమైన వేదికను అందించింది. ఈ నెలవారీ కార్యక్రమం ద్వారా విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ, నూతన ఆవిష్కరణలు, సామాజిక సేవ వంటి రంగాల్లో మార్పు తీసుకొస్తున్న దేశ నలుమూలల ప్రజల స్ఫూర్తిదాయకమైన కథనాలను ప్రధానమంత్రి పంచుకుంటున్నారు. మన్ కీ బాత్ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ల ద్వారా ప్రసారం కావడంతో పాటు ఏఏఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో కూడా లభ్యమవుతోంది. అలాగే ఏఏఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమవుతోంది. భారతీయ సంస్థలను కలిసి పెట్టుబడులకు సిద్ధం చేయడం ద్వారా భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో చార్టెడ్ అకౌంటెంట్లు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. చికాగో, మచిగాన్, ఒహియో చాప్టర్లకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఐసీఏఏ నాయకులు సభ్యులతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. భారత్ అమెరికా ఆర్థిక భాగస్వామ్యంలో విస్తరిస్తున్న అవకాశాల గురించి ఈ భేటీలో చర్చించినట్లు పీయూష్ గోయల్ ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. వ్యాపార సంస్థలు సరిహద్దు పన్నుల విధానం, క్రాస్ బోర్డర్ టాక్సేషన్ నిబంధనల అమలు, ఆర్థిక నిర్వహణను సరిగా అర్థం చేసుకుని నిర్వహించడంలో చార్టెడ్ అకౌంటెంట్లు సహాయపడుతున్నారని ప్రశంసించారు. బలమైన జీడిపి వృద్ధి, రికార్డు స్థాయి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాకతో భారతదేశం ఆర్థిక పురోగతి సాధిస్తోందని స్పష్టం చేశారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు భారత క్రీడాకారులు 5 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్య పతకాలు గెలుచుకున్నారు. పురుషుల హాకీ జట్టు ఫైనల్ మ్యాచ్లో మలేషియాను 5-1 తేడాతో ఓడించి పసిడి పథకాన్ని నిలబెట్టుకోవడంతో పాటు 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించింది. మరోవైపు పురుషుల టీ20 క్రికెట్ ఫైనల్స్లో పాకిస్తాన్ జట్టును ఓడించి భారత జట్టు స్వర్ణ పథకం కైవసం చేసుకుంది. రెజ్లింగ్లో పురుషుల 57 కిలోల విభాగం ఫైనల్స్లో భారత రెజ్లర్ అమన్ షెహ్రావత్ ఉత్తర కొరియాకు ప్రపంచ ఛాంపియన్ చోంగ్ సాంగ్ హాన్పై 11-7 తేడాతో విజయం సాధించి పసిడి పథకాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. గోల్ఫ్ క్రీడలో వ్యక్తిగత విభాగంలో ప్రణవీ వూర్స్ ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన తొలి భారతీయ మహిళా గోల్ఫర్గా నిలిచారు. ఇలా ఉండగా భారత్ 85 పతకాలతో పతకాల పట్టికలో 4వ స్థానానికి చేరుకుంది. అందులో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పతకాలు ఉన్నాయి. పథకాలు సాధించిన వారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. పురుషుల క్రికెట్లో వెస్టిండీస్తో జరుగుతున్న 3వ చివరి వన్డేలో భారత్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ములాన్పూర్లోని న్యూ చండీగఢ్లో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బ్యాటర్ కేఎల్ రాహుల్ కేవలం 87 బంతుల్లోనే 129 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. రోహిత్ శర్మ 92 పరుగులు చేయగా రుతురాజ్ గైక్వాడ్ 57 పరుగులు సాధించారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ కడపటి వార్తలు అందే సమయానికి 22 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊతాన్నిచ్చేందుకు పశుపోషణ చుట్టూ కేంద్ర ప్రభుత్వం ఒక సమగ్రమైన వ్యవస్థను అభివృద్ది చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆర్థిక క్రమశిక్షణ

0: రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ నేటితో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆసియా క్రీడల్లో 85 పతకాలతో భారత్ 4వ స్థానంలో నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు ఒక పాట విందాం. రంగం చిత్రం కోసం ఉన్నికృష్ణన్, శ్వేతామోహన్ పాడిన వనమాలి గీతం, సంగీతం హరీష్ జయరాజ్.

0: పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. నాకు మనసుంది నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ ఐతా చంద్రయ్య, నిర్వహణ శ్రీ బి చిట్టిబాబు.
1: ఆకాశవాణి నాకు మనసుంది నాటిక, రచన శ్రీ ఐతా చంద్రయ్య, నిర్వహణ శ్రీ బి చిట్టిబాబు. వినండి నాకు మనసుంది నాటిక.
2: ఆఫీస్ టైం అయిపోతుంది పావని, టిఫిన్ ఆలస్యంగా పెట్టావు, చాయ్ కూడా ఇంత ఆలస్యం అయితే ఎలా?
3: వస్తున్నానండి. నెల రోజుల నుండి పని మనిషి లేక నానా అవస్థలు పడుతుంటే మీకు చీము కుట్టినట్టు కూడా లేదాయి. ఈ వయసులో వచ్చి కూర్చున్న మోకాళ్ల నొప్పులు స్థిర నివాసం ఏర్పరచుకున్నాయి కదా. ఎన్ని మందులు వాడినా నొప్పుల ఉపశమనమే గాని ఉపసంహారం లేదాయి. ఓ పని మనిషిని వెతకండి మహానుభావా అని ఆనాటి నుండి మొరపెట్టుకుంటున్నాను. ఇదిగో చాయ్ తీసుకోండి.
2: ఆహా, చాయ్ అమృతంలాగుందోయ్, నీ చేతి చాయ్ కాబట్టి ఇంత రుచి వచ్చింది.
3: అది సరే కానీ పని మనిషి సంగతి ఏం చేశారు? నేను తంటాలు పడుతూ పని చేస్తుంటే మీకు తమాషాగా ఉందా?
2: ఉరుమురుమి మంగళం మీద పడ్డట్టు నన్ను వాయిం చేస్తావేమిటోయ్? నీకు నచ్చిన పని మనిషి నువ్వే వెతుక్కుంటే బాగుంటుంది. పాత పని మనిషి, ఆ పిల్ల బాగానే పనిచేస్తుండేది.
3: బాగానే ఉంది సంబడం, అదే పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. దానివన్నీ దొంగ బుద్ధులే. సబ్బులు పప్పులు ఎన్ని పట్టుకెళ్లినా నోరు మూసుకోవాల్సే వచ్చేది. ఏమన్నా అంటే జగడాలకు దిగేది. చివరికి పెళ్లి కోసమని 500 రూపాయలు అడ్వాన్స్ తీసుకుని అటే చెక్కేసింది.
2: పోనీలే పావని, అది దాని పెళ్లికి మనం ఇచ్చిన పెళ్లి కానుక అనుకోవచ్చు కదా.
3: గాడిద గుడ్డు అనుకోవద్దు.
2: అందుకే నీకు నచ్చిన పని మనిషిని నువ్వే వెతుక్కోమంటాను. సరే నాకు టైం అయింది, నేను వెళ్ళొస్తా.
3: వెళ్ళారా మహానుభావా? సరే తలుపు వేసేసి కాస్త నడుము పాలుస్తాను. ఎవరు? అరే ఇటువైపు ఎవరు వస్తున్నట్టుందే.
4: అమ్మా అమ్మా, ప్రవీణ్ గారు ఇదేనా?
3: ఆ ఎందుకు? ఆఫీసు పని కోసం ఇంటికి రావద్దమ్మా, ఆయన గారు ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళారు, వెళ్ళరా.
4: ఆఫీస్ పని కాదమ్మా, మీతోనే పనుంది.
3: నాతోనా? నాతో ఏం పనట?
4: మీరు పని మనసు కావాలన్నారట, మీ పక్కింటి పని మనసు చెప్పింది. ఆమె నేను లేబర్ కాలనీలో పక్క పక్క ఇళ్లలో ఉంటామమ్మా.
3: కావాలన్నాను. ఏమిటి తీసుకొచ్చావా?
4: ఎవరికోసమో కాదమ్మా, నేనే పనిచేస్తాను. వంట పని ఇంటి పని అన్నీ వచ్చు.
5: ఎర్రగా బుర్రగా బాగానే ఉంది, వయసులో ఉంది.
3: లోపలికి రా.
4: నేను ఇక్కడ కూర్చుంటాను, మీరు సోఫాలో కూర్చోండమ్మా.
5: సర్లే. నేల మీద బాగానే కూర్చుంది కానీ ఆ జడ, అమ్మో ఎంత పడుముందో. నేల మీద మెలుకలు తిరిగి నల్ల తాచులా నవనవలాడుతుంది.
3: అదేమన్నా అసలు జడానా? అయినా అంత పెద్ద సౌర ఎక్కడ సంపాదించిందో. చూడు, నాకు మోకాళ్ళ నొప్పులు. ఒకే ఒక కూతురు పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయింది. ఉన్నది మా ఆయన, నేను, ఇద్దరమే. ఇంతకు నీ పేరేమిటి? ఏ ఊరు? ఇంతకు ముందు ఎక్కడ పనిచేశావు?
4: నా పేరు పార్వతి. మాదో పల్లెటూరమ్మా. మొగుడు సనిపోయిండు, మా అమ్మ నాతోటే ఉంటది. ఓ కొడుకున్నాడు, బడికి పోతాడు. పొట్ట సేత పట్టుకుని ఈ పట్టణానికి వచ్చి పట్టుమని 10 రోజులు కూడా కాలేదమ్మా. వంట పని ఇంటి పని నాకన్నీ వచ్చమ్మా.
5: అయితే పర్వాలేదు, అనుభవం ఉన్న పని మనిషితో అడుగడుగునా బేజారే. అడ్వాన్స్ జీతము, చేబదుళ్ళు, సబ్బు చాటుగా పట్టుకెళ్ళడాలు ఇవన్నీ ఉండవులే.
3: సరే జీతం ఎంత ఇమ్మంటావు?
4: మీ ఇష్టమమ్మా. నా కొడుకు చిన్నపిల్లాడు, అమ్మ బీడీలు చేస్తుంది. నా కట్టం మీకు తెలుసు కదమ్మా.
5: ఇదేదో బాగానే ఉంది, పని తీరు చూసి ఫస్ట్కు జీతం ఇవ్వచ్చు.
3: సరే ఇంకేం, వెంటనే పనిలో చేరిపోతావా? బట్టలు ఉతికేది ఉంది, రా చూపిస్తాను.
4: పదండమ్మా. చి, ఈ జడ ఒకటి అనవసరంగా పెరిగిపోయిందమ్మా.
5: అమ్మో, జడన్ నడుం దాటిపోయిందే. ఆ జడ సంగతి తరువాత తెలుస్తా.
3: ఇగో ఇక్కడ అంట్లు తోమాలి, అదిగో ఆ పెరట్లో బట్టలు ఉతకాలి, రోజు ముందు మాకు చాయ్ చేసి ఇవ్వాలి, తర్వాత నువ్వు తాగాలి.
4: సరేనండమ్మా.
2: పావని ఛాయ్ పట్రా, ఈలోగా పేపర్ తిరగేస్తుంటా. ఏమిటో, ఛాయ్ చుక్క కడుపులో పడితేనే ఉత్సాహం ఉబ్బికొస్తుంది. అరే ఛాయ్ దమ్మంటే ఖాళీ చేతులతో వచ్చి కూర్చున్నావేంటి?
3: వస్తుంది మహానుభావ, గరం ఛాయ్ వస్తుంది.

0: పార్వతి, మాకు చాయలు పట్టరా.
1: అరే పార్వత, ఆవిడెవరు? దూర బంధువా?
0: బంధువు కాదు, నిన్ననే కుదిరిన పని మనిషి. పని బాగా చేస్తుందండోయ్, నిన్న చేరింది, ఈ రోజు ఉదయమే వచ్చేసింది.
2: ఇదోనమ్మా చాయలు. అయ్యగారు మీరు తీసుకోండి.
1: బాగానే ఉంది మనిషి, అందమంతా జడలోనే ఉంది. నీ పేరు పార్వత?
2: అవునయ్య గారు, పేదోళ్ళం, పల్లెటూరు దాన్ని.
1: ఆ జడకి అంత పెద్ద సవరం అవసరం అంటావా?
2: సవరం గివరం లేదే గారు, చిన్నప్పటి నుంచి జుట్టు బాగా పెరుగుతానే పోయింది.
0: అది ఎలా సాధ్యం? ఏది, ఓసారి జడ విప్పి చూపించు. ఏమి అనుకోవద్దు సుమా.
2: అనుకునేదే ఉంది, చూడండమ్మా. అబ్బా, ఇది నాకు పెద్ద సమస్య కూర్చుందమ్మా. సర్దుకోలేక సస్తున్నాననుకోండి. ఇప్పాను, చూడండి నా జుట్టు.
0: అమ్మో, కళ్ళు జిగేల్మన్నట్టుంది, అంత పొడవాటి జుట్ట నేనెప్పుడు చూడలేదు.
1: బాగుంది, ఇది ఓ రికార్డే. మీ అమ్మగారి జడ చూడు, జుట్టు జానడు, సవరం బారడు.
0: చాలండి వేళాకోళం. జుట్టు అంతగా పెరిగేందుకు అదేదో తైలం వాడి ఉంటుంది. అదేం తైలమో నాకు కూడా చెప్పు పార్వతి.
2: తైలమో గైలమో ఏదీ వాడలేదమ్మా, అదే అలా పెరిగిపోయింది. ఇదో చూడండి, అల్లుకోవాలంటే ఎంతసేపు అవుతుందో.
3: ఈయన చూపులేమిటి, దాని కింద నుంచి మీద దాకా తడుతున్నాయి.
0: పార్వతి చాలు గాని, ఆ ఖాళీ చాయ్ గ్లాసులు తీసుకెళ్ళు.

0: ఏం పార్వతి, రోజు వచ్చి నన్ను నిద్ర లేపేదానివి. ఈరోజు ఏమిటింత ఆలస్యంగా వచ్చావు?
1: నిన్న నా కొడుక్కి కాలు ఇరిగింది అమ్మగారు.
0: అయ్యో పాపం, ఏదన్నా యాక్సిడెంటా?
1: కాదమ్మా, ఆడు 7 ఏళ్ళుంటాడు. పిల్లలతో నీ బడిలా కబడ్డీ ఆడిండంట. కూతకు పోంగానే 4-5 పిల్లలు ఒకేసారి మీద పడ్డారంట. కుంట కుంటా ఇంటికొచ్చిండు. దవాఖానాకు తీసుకుపోతే డాక్టర్ ఎక్స్రే తీసి చెప్పిండు కాలు ఇరిగిందని. ఆపరేషన్ చెయ్యాలంట, 1,000 రూపాయలు కావాలన్నాడు.
0: అరేరే, మరి ఆపరేషన్ చేయించలేదా?
1: లేదమ్మా, 1,000 రూపాయలు నా దగ్గర ఉన్నాయా? అమ్మా, 1,000 రూపాయలు బదిలివ్వండమ్మా, సచ్చే నీ కడుపును పడతా. నెలకింత జీతంలో కోసుకోండ్రి.
0: అమ్ము డబ్బా, ఇదో ఎత్తుగడనే. డబ్బు కొట్టేసి పత్తా లేకుండా పారిపోయేందుకు ప్లాను. ఆ అమ్మో, డబ్బులు లేవు పార్వతి, కావాలంటే 5-10 ఇస్తాను, గాని అంత నా దగ్గర లేదు.
1: అమ్మా అమ్మా, అయ్యగారిని అడిగి ఇవ్వండమ్మా, నా కొడుకును కాపాడండి అమ్మా.
0: ఇది పక్కింటి పని మనిషి ఇచ్చిన ప్లాన్ కావచ్చు. కాలు విరుడు ప్లాను కాంక్రీట్గానే ఉంది. దీని మాటల బుట్టలో నేం పడతానా? ఓహో, కుదరదు పార్వతి, నువ్వు నీ పని చూసుకో.
2: పావని, ఓ పావని.
0: ఆ వస్తాను, టీ తయారవగానే తెస్తాను కదా.
2: నువ్వు ఒకసారి ఇలారా.
0: సరే. ఎందుకండి అంత తొందర? కొత్త పని మనిషి పాత పని మనిషిల్లా ప్లాన్ వేసేస్తోంది.
2: నాకంతా వినబడుతోందిలే.
0: అవునా? చూసారా చూసారా, 1,000 రూపాయలు బదులివ్వాలట.
2: నెల నెల జీతంలో పట్టుకోమంది కదా.
0: అయ్యో, ప్లాన్లో అదో డైలాగ్ అండి, నేనింకా మోసపోతానా? పని వాళ్ళ సంగతి నాకు బాగా తెలుసు కదా. పాత పని పిల్ల
2: 500 ఎగ్గొట్టింది, ఇది అంతేనట్టు.
0: ఎగ్జాక్ట్లీ, వీళ్ళ బుద్ధులు అంతేనండి. దాని మాటల వలలో నేను పడతానా?
2: పాపం కొడుక్కు కాలు విరిగిందట కదా, డబ్బు లేకుండా ఆపరేషన్ అవుతుందా చెప్పు, ఇవ్వరాదు.
0: అబ్బా, గాలికి పోయే కంపను వేలికి తగిలించుకోవడం ఎందుకండి? దాని అవస్థ అది పడుతుంది. ఇదంతా మన దగ్గర డబ్బులు కొట్టేసి ప్లాన్ అండి.
2: అలాగా అనిపించడం లేదు పావని.
0: అంటే 1,000 రూపాయలు ఇమ్మంటారా? డబ్బు చేతిలో పడగానే ఈ పార్వతి ఉడాయించేస్తుంది.
2: అబ్బా, మనుషులంతా ఒకే రకంగా ఉంటారా? పాపం మొగుడు కూడా లేడు కదా.
0: ఏమిటో ఈయన వాలకం, ఏదన్నా రిమ్మ తగిలి కాదు కదా. దానికి మొగుడు లేకపోతే నీకెందుకట?
2: పాపం సాటి మనిషికి సాయం చేయాలి పావని. నా పర్సు నుంచి తీసివు.
0: అయితే నా అనుమానం నిజమేనన్నమాట.
2: ఎవరి మీద అనుమానం? ఎందుకు?
0: మీమీదే. మగ మహారాజులది చెంచల స్వభావం అంటారు, అందుకేనేమో.
2: నువ్వేమంటున్నావో నాకేమీ అర్థం కావట్లేదు.
0: ఎందుకవుద్ది? కాదండి, అది అంట్లు తోముతుంటే ఏదో పని కల్పించుకుని అటు వెళ్ళడం, పెరట్లో బట్టలు ఉతుకుతుంటే తమరు పండ్లు తోముకుంటూ అక్కడే పచారులు చేయడం, అన్ని గమనిస్తున్నాను, అన్ని గమనిస్తున్నాను. అందుకే అన్నారండి, మగ బుద్ధి మొరటి బుద్ధని.
2: హోర్ని, అందుకే అంటారేమో, అసూయ ముందు పుట్టి ఆ తర్వాత ఆడది పుట్టింది అని. లేనిపోనివన్నీ ఊహించుకుని ఏదేదో అంటున్నావు. సాటి ఆడది ఆపదలో ఉంది కదా, ఆదుకుందామనే ఆలోచన ఉందా నీకు?

0: మీ సూటి పొడి చూపులే అందుకు కారణం. దాని జడం చూసి మీరు భ్రమపడుతున్నారేమో, అందుకే 1000 రూపాయలు ఇమ్మంటున్నారు కదూ.
1: రామరామ, ఎంత మాటన్నావు పావని. పార్వతిది మన కూతురు వయస్సు, దాన్ని చూస్తుంటే మన కూతురే గుర్తొస్తుంది అవునా? కాకపోతే ఆ జడ మాత్రం విశేషంగా ఉంది అంతే.
0: అయ్యో, పొరపడ్డానే మా ఆయన్ను నేనే అర్థం చేసుకోలేదు. ఏమండి, సారీ అండి.
1: పర్వాలేదు కానీ పార్వతికి ఆ డబ్బు ఇవ్వు.
0: డబ్బు ఇవ్వడం మాత్రం కుదరదు, వేరే ఏదైనా సాయం కావాలంటే చెయ్యొచ్చు.
1: ఎందుకు అంత పట్టుదలకు పోతున్నావు?
0: అయ్యా, తమరి పేరులో ఉన్న ప్రావీణ్యం మీ బుర్రలో లేదండి.
1: అదేమిటి అలా మాట్లాడుతున్నావు?
0: ఇప్పుడు దానికి 1000 రూపాయలు ఇచ్చేస్తే అది ఇంకెప్పుడు మన ఇంటికి రాదండి. మరో 4 రోజులు పని మనిషి లేక అవస్థ పడాల్సి వస్తుంది నేను. ఇహ నా తిప్పలు వర్ణనాతీతం అనుకోండి.
2: అమ్మా అమ్మా, పని అయిపోయింది.
0: ఆ వస్తున్నా వస్తున్నా, చాయ్ కూడా తయారైందా?
2: అయిందమ్మా. దయచేసి డబ్బులిస్తే వెళ్ళిపోతా.
0: ఒక్కసారి చెప్తే వినపడ్డం లేదా నీకు? ముందుగా డబ్బులు ఇవ్వడం కుదరదంటే కుదరదు అంతే.
2: అమ్మా, దండం పెడతానమ్మా, ఆపదలో ఉన్నాను.
0: ఈ దండమే ప్రాణగండం, అంత నటన. డబ్బులు లేవు, గిబ్బులు లేవు, ఇక వెళ్ళొచ్చు నువ్వు.

0: ఏం పావని, అప్పుడే మంచం దిగుతున్నావెందుకు? ఇంకాసేపు పడుకోరాదు.
1: నిన్న పని మనిషి పార్వతి రాలేదు కదండి, అడ్వాన్స్ డబ్బులు ఇవ్వలేదని కోపం దానికి. ఈరోజు కూడా రాదేమో.
0: అలాగేం ఉండదులే, పాపం కొడుకు ఎట్లా ఉందో ఏమో, ఆపరేషన్ అసలు అయిందో లేదో.
1: దానికి కొడుక్కి కాలు విరిగిందనగానే మీ గుండెకు గుండు సుదు గుచ్చినట్టుంది కాబోలు. అదంతా నాటకం అంటే వినరేమిటండి అసలు? ఆ వస్తున్నా. ఆ నువ్వా పార్వతి? ఏమిటా ముసుగేమిటి? రారా లోపలికి రా.
2: నిన్న నా కొడుకు కాలుకి ఆపరేషన్ అయింది, అందుకే రాలేదమ్మా.
1: పద లోపలికి పద. అమ్మయ్యా, పని మనిషి కోసం మళ్ళీ వేట ప్రారంభించాల్సి వస్తుంది అనుకున్నాను. ఒక్కరోజు ఎగ్గొడితే ఎగ్గొట్టింది కానీ అవస్థ తప్పింది. అయ్యో నీ జడేమైంది పార్వతి? కట్ చేయించుకున్నావా? బాబు హెయిర్ స్టైల్ కావాలనుకున్నావా?
2: నా కొడుకు ఆపరేషన్ డబ్బు కోసం జడ అమ్మేశానమ్మా.
0: ఆపరేషన్ కోసం జడ అమ్మడం ఏమిటి?
2: అవునయ్య గారు, నా జడను 1,000 రూపాయలకు అమ్మేశాను. దాంతో నా కొడుకు ఆపరేషన్ చేయించేసిన మాలాంటి పేదోళ్లకు జడ ఉన్నా లేకున్నా ఒకటే కదయ్య గారు. నా జడ మాత్రం ఆపదలు ఆదుకుంది.
1: అయ్యో పాపం, డబ్బిస్తే జడ ఉండిపోయేది. సరే పార్వతి, లోపలికెళ్ళు, నీ పని చూసుకో.
0: ఇప్పుడేమంటావు పావని, పేదోళ్ళకు కూడా ఆత్మాభిమానం ఉంటుంది తెలుసా?
1: అవునండి, నాకు బాధగానే ఉంది ఆ జడపోయినందుకు. ఈ రోజుల్లో వెంట్రుకల వ్యాపారం నడుస్తుందని విన్నాను, దానికి మన పార్వతి జడ బలైపోతుందనుకోలేదు.

0: ఇంతవరకు నాకు మనసుంది నాటిక విన్నారు. రచన శ్రీ ఐత చంద్రయ్య. ఇందులో శ్రీ బివిఎస్ మూర్తి, శ్రీమతి బివి సత్యవతి, శ్రీమతి పివి సుజాత పాల్గొన్నారు. నిర్వహణ శ్రీ బి చిట్టిబాబు.
1: శ్రోతలింతవరకు నాకు మనసుంది నాటిక విన్నారు. రచన శ్రీ ఐత చంద్రయ్య, నిర్వహణ శ్రీ బి చిట్టిబాబు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 9 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

మీరు విన్న ఆ పాట సింహాద్రి చిత్రం కోసం. కళ్యాణ్ మాలిక్ పాడిన సీతారాం శాస్త్రి గీతం, సంగీతం ఎంఎం కీరవాణి. ఇప్పుడు విందాం వర్షం చిత్రం కోసం ఎస్పి చరణ్ సుమంగళి పాడిన సిరివెన్నెల గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఛత్రపతి చిత్రం కోసం ఎంఎం కీరవాణి, సునీత పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో 2026 జపాన్లో జరిగిన 20వ ఎడిషన్ ఆసియా క్రీడల విశేషాలు వింటారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇంద్రధనస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా నిన్నే పెళ్లాడుతా చిత్రం కోసం సిరివెన్నెల గీతం, సంగీతం ఇళయరాజా.

మీరు విన్న ఆ పాట ఊసరవెల్లి చిత్రం కోసం ఆద్నాన్ స్వామి పాడిన రామ్జోగా శాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఇప్పుడు విందాం పరుగు చిత్రం కోసం సాకేత్ పాడిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం మణిశర్మ.

మీరు విన్న ఆ పాట సఖీ చిత్రం కోసం హరిహరన్ క్లింటన్ పాడిన వేటూరి గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్. కార్యక్రమంలో ఇప్పుడు విందాం తాజ్మహల్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం శ్రీలేఖ.

0: మీరు విన్న ఆ పాట వైశాలి చిత్రం కోసం రంజిత్ పాడిన కృష్ణ చైతన్య గీతం, సంగీతం ఎస్ తమన్. ఇప్పుడు విందాం వాలి చిత్రం కోసం హరిహరన్ శ్రీనివాసమూర్తి సవిత పాడిన భువనచంద్ర గీతం, సంగీతం దేవ.
1: October 28, 1886, the Statue of Liberty.
2: May 29, 1917,
3: January 31st, 1919. September 19, 20.

0: ఒకరోజు మౌతాన్ని ప్లే చేస్తుంది. నేను కూర్చొని పెట్టున్నాను. నీకు ప్లే చేయడం తెలుసా అని అడిగింది. నేను తెలుసన్నాను.
1: ఎందుకు చెప్పారు? ఎందుకు తెలుసని చెప్పారు? తెలీదని చెప్పచ్చుగా.
0: ఏ తెలిసిందని తెలిసిన ఏమంటారంటే నాకు అబద్ధాలు నచ్చదు.
1: చాలే ఊరుకోండి, ఇలాంటి విషయాలు అబద్ధం చెప్పాలి. ఆడవాళ్ళకి తెలిసిన చెప్పే మొగాళ్ళ కన్నా తెలియదని చెప్పే మొగాళ్ళ అంటేనే ఇష్టం. మీరు తెలియదని చెప్పుంటే తనే మీకు చెప్పేది. మనసు మనసు కలిసి రొమాన్స్ జరిగింది, మిస్ చేశారు.
0: ఆ రోజు రొమాన్స్ జరిగింది.
1: తెలిసి చెప్పినా రొమాన్స్ జరిగింది?
0: అవును.
1: ఎలా?
0: తన మౌతార్కని ఇచ్చింది, నేను తీసుకున్నాను. వెంటనే మౌతార్కని చూశాను, తన్ని చూశాను. మౌతార్కని కింద పెట్టి, నీ మౌతే ఆర్గన్లా ఉంది, మరో మౌతార్కని ఎందుకు అని కిస్ చేశాను.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం శ్రోతలింతవరకు ఇంద్రధనస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు.

శ్రోతలు ఇంతవరకు ఇంద్రధనస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు రేపు ఉదయ ప్రసారంలో 6:10 భక్తిరంజని కార్యక్రమంలో భగీరథ గద్యం భజనలు వింటారు. 6:30 వినదగు మాట డాక్టర్ గొల్లాపిన్ని శేషాచలం. 6:35 సేద్యపు శుద్ధులు. పొద్దు తిరుగుడు సాగులో మెలకువల గురించి శ్రీ ఏ హరికృష్ణ గారు అందించే వివరాలు. 7:00 లలిత గీతం. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక మరియు స్తుతిమాల. అనంతరం ప్రజల భాషలో రచనలు చేయడం కోగిర జై సీతారాం గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ నాగసూరి వేణుగోపాల్. 8:30 అల్లూరి సీతారామరాజు సమాచార లేఖ రచన పి సూర్యారావు. 8:35 హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు వింటారు. 9:30 బతుకు భరోసా రూపకం రచన శ్రీ కె రమేష్ రావు, నిర్వహణ శ్రీ ఎం హరి. 10:00 నుండి సాయంత్రం 5:00 వరకు వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. రేపు సాయం ప్రసారంలో 5:00 చిత్రసీమ, 5:30 బాలవాణి. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పిల్లలపల్లి గ్రామ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థుల కార్యక్రమం. 6:00 లలిత గీతం. 6:30 చిత్రసీమ. 7:15 పల్లె ప్రాంతాలు రంగస్థలి శీర్షికన శ్రీకృష్ణ తులాభారం నాటకం నుంచి సత్యభామ పాత్ర పద్యాలు వింటారు. 7:45 లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీ కె రామకృష్ణారావు గారి లలిత గీతాలు వింటారు. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ. 8:15 రసధుని అలనాటి మధుర గీతాలు వింటారు. 8:45 ధనం మూలం ఇదం కళ్యాణ్ రచన శ్రీ కె రవీంద్ర త్రివిక్రమ్, నిర్వహణ శ్రీ వై నాగేశ్వరరావు. 9:30 చిత్రసీమ సినిమా పాటలు వింటారు. 10:00 రవి వాసరియ అఖిల భారత సంగీత సభ. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమ వివరాలు. నిలయంలో సమయం 11:25. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. తిరిగి రేపటి ఉదయ ప్రసారంలో కలుసుకుందాం.